0: విధములుగా కూడా నువ్వు సహించుకొని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand
0: the patience. యొక్క పుట్టిన పండగ వస్తున్నదని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani rajakeeyallo kavali kevalam uchcharistuntare kani satya sai samasthale indi idi pratyaksha swaroopanni dharistundadi.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to God.
0: Prema swaroopulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ వితౌట్ సింకింగ్ ఆర్ వితౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
0: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala manam ee yokka aashayalanu nirupistu raavali.
1: Everyone should establish these decisions in practice.
0: Kontaru konni konni samayamunandu mana nibandhanalu ullanginchi pothuntaru.
1: Some people on some occasions they transgress.
0: Leka mana yokka aashayalu kani మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హయ్యర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: Divyatma Swaroopas, importantly, all those who join the Satya Sai organizations should live an humble life without ego.
0: Nenu state president nanu kani leka district president nanu kani samiti adhyakshudu nanu kani ee matram kuda nu garvanni akkada pradarshinchakoddu.
1: One should not exhibit pride that he is the president of the state or that he is the president of the district.
0: Ee ahankaram undinanta varaku kuda nu ee adhikari kane kaadu kanuka ilanti ahankaram undinatundi varini ee adhikaram nunchi tappinchadam manchidi.
1: Such of those who have such pride should be removed from their position of authority.
0: Neevu kevalam sevakudiga neevu tayaru kavali kani nayakudiga neevu tayaru kaakudu.
1: You should make yourself into a servant and not a leader.
0: Kinkarudainatunti vaade shankaruduga maaragaladu.
1: It's only one who is a kinkara can transform.
0: Kanaka motta motta manalo undinatunti ahankaraanni kramakramina tagginchukovataniki prayatnam cheyali.
1: Gradually the first thing to do is to remove the ego that is present in us.
0: Inka rendavadi asuya.
1: The second one is jealousy.
0: ఒకరు మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగ చేసుకుంటుంటారు.
1: Looking at the good of another person or looking at the reputation which another person gets, people feel jealous.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: This jealousy is a great disease.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: One loses his human qualities by this disease.
0: దివ్యమైన మానవ దైవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: The divine and sacred human nature is changed by him into a demoniac nature.
0: Kanuka ee asuya anetvanti oka rakshasini manalo praveshimpa cheyakunda chuchukovali.
1: We should not allow this demon of jealousy to enter us.
0: Inga aadambaramu.
1: Now comes the exhibitionism.
0: వారేదో చక్కరగా చక్కెర పొంగలు చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ అన్ ఈక్వల్ స్వీట్.
0: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు వారు మొత్తం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్
0: అమౌంట్. ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వాళ్ళంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
0: డబ్బుతో పని లేకుండా జరుగుతుండదు. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బి ఇన్ ది ఈస్ట్ వన్ విల్ బి ఇన్ ది వెస్ట్ సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
0: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prashanthi Nilayam, so you must conduct your programs.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying this.
0: There
1: is no need for money.
0: Kanuka ilanti vishayanni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasoolu chesukuneetundi yokka tappu marganni anusaristhunnaru.
1: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swarupulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatiki మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రము అంగీకరించకండి.
1: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగ్గింగ్.
0: ఇంకా కట్ట కడపటి విషయం ఏమిటనగా, ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
0: దేశములో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: From the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను, ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా, ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను, ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనుణ్ణి అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
0: నిజమైన సాధన ఏమిటనగా, అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parent.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్ వరల్డ్.
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్ వారిని
0: నీవు ప్రసన్నుని గావించుకో.
1: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీ తపము కన్నా సత్యశీలం ఏది.
1: Where is the God which is higher than the father and mother?
0: Daya kante ekkuva dharma meedi.
1: Where is the dharma which is on a higher pedestal than
0: Sujana sangati kanna chuda labham meedi. Sujana sangati kanna chuda labham meedi.
1: More than good company, what is there which is better and more profitable?
0: Krodambu kanna shatrutva meedi. Krodambu kanna shatrutva meedi.
1: Where is the greater enemy than anger?
0: Runamu kantenu narnaku roga meedi.
1: What is the disease which is worse than being indebted?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్?
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkokka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani kotta vinta paata rota. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: దిస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ గుడ్, దిస్ విల్ రిజల్ట్ ఇన్ హార్మ్.
0: మనం ఎవరికి పెడుతున్నామో ఎవరిని పోషిస్తున్నామో రెండవ వ్యక్తికి తెలియకూడదు.
1: Whom we are giving such food and whom we are protecting a second person.
0: ఇలాంటి ఆడంబరములు లేకుండ మన సమస్త యందు సోదరత్వాన్ని, పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: All this visible world is the reflection of the three attributes.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: Every human being is the very form of these three attributes.
1: ఇట్టి త్రిగుణములు యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: The man with these attributes, how do you expect him to go beyond these attributes?
1: కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: However, when once he recognizes the good and bad in these three attributes, he can certainly grow beyond them.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ వితౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోన ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ
0: సెటింగ్ హీ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ఎనీ యాక్టివిటీ.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనూ ప్రవేశించడు.
0: హీ విల్ నాట్

0: క్షణమైన మానవుడు జీవించలేడు.
1: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
0: కోరికలన్నీ కూడా రాజసికమే.
1: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
0: దైవం కావాలని ఆశించడం కూడా రాజసికమే.
1: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక.
0: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
1: There will be no scope to desire for God unless earlier he desires for worldly things.
0: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
1: Desires may vary, but their nature is one and the same.
0: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
1: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
0: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
0: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ దిస్ పాయస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
0: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
1: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
0: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
1: In order to have this pious quality, perhaps the tamasic quality
0: రాజసికం కూడాను ఒక సోపానమే.
1: The rajasic emotion is also a step in the
0: ఈ రెండింటిని దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once we cross these two steps, you reach that piousness.
0: తామసికము,
1: తామసికం
0: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయాదాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
1: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ had harmed all the passengers and travelers that passed by, robbing their all the money, and he spent his life
0: daya dakshina rahitame tamasikam.
1: Tamasic quality dullness is the one
0: which has no scope for compassion. Yokka ee ratnakarudu,
1: ratnakara of this quality, of this nature,
0: saptarishulu yokka darshanam cheta,
1: because he could visit the seven saints,
0: vaaru sparshanam cheta,
1: as he could experience
0: them, cheta,
1: as he could converse with them,
0: maha tapasviga maaripoyadu.
1: He could become the one of mighty penance.
0: Kevalam tapasvi maatrame kaaka,
1: not merely penance,
0: goppa kaviga kuda nu roopundadu.
1: He could also become a divine composer.
0: Ee kavitvam anetuvantidi daivamunaku sambandhinchinatundi kavitvanga roopondipa chesukunnadu.
1: His composition is one of the divine composition.
0: Kavi anaga evaru?
1: Who is kavi?
0: Kavi kramta darshana, kramta darshana trikalamulu yandu kudanu tana yokka tattvanni gurtinchinatundi vaadu nijamaina kavi.
1: Kavi the poet is the one who knows his innate nature in all the three periods
0: past,
1: of time,
0: present and future.
1: The one who knows
0: kudanu gurtinchinatundi vaade kavi.
1: The one who knows the past, present and future is a true kavi or poet.
0: Kani ee naati kali prabhavam cheta కొన్ని పదములు పొందించినంత మాత్రం చేత కవిగా రూపొందుతున్నాడు.
1: బట్ ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కాల్ హిమ్ ఎ పోయెట్ బికాస్ హి కుడ్ అసెంబుల్ ఫ్యూ వర్డ్స్.
0: వీరందరూ కూడా కవులు కాదు.
1: దే ఆర్ నో పోయెట్స్ అట్ ఆల్.
0: వాల్మీకి, వ్యాసుడు వీరందరూ కూడా తపశ్శక్తి చేతనే త్రికాలంలో దర్శించి త్రిగుణాత్మకమైనటువంటి దైవత్వాన్ని దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు.
1: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine.

0: composers subsequently.
1: Kanuka.
0: So.
1: Paripuna tamasamto mundi netvanti yokka Valmiki paripuna satchikuduga maripovadaniki karanamu satsangame pradhanamu.
0: The Ratnakara, who was totally tamasic in full dullness, could become the one of pious quality because of good company.
1: Kanuka tamasikam anetvantidi maarchukovadaniki veelu kadani manam balahinulu kaakoddu.
0: We should not become weak by saying that we can't turn this tamasic quality.
1: Annitikini daiva anugrahamu moola kaaranamu.
0: For everything God's grace is the cause.
1: Eppudu ekkada ee vishayamu lopala daiva anugraham manaku praaptinchunu.
0: When, where, how you are going to the recipient of God's grace.
1: Kanuka ee tamasikam tamasikam gaane eppatiki undadu.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious satvikam.
1: Rajasikamlo rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maaranakkarledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta peddala yokka prabodhala cheta direct ga seedha satvikamlo praveshinchavachchu.
0: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
1: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshula yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
0: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasic.
1: Idi chhatramu.
0: It is one of valor.
1: Deshamu.
0: The hatred.
1: Asuya.
0: Jealousy.
1: Adambaramu.
0: Pomp.
1: Ahankaramu.
0: Ego.
1: Krodhamu.
0: Anger.
1: Ityadi gunamulato koodinatvantidi ee rajasikamu.
0: Rajasic carries with his, these three qualities,
1: Deenikanta sariyainatvanti yokka rishi evaru.
0: Who is the sage? That represents
1: Vishwamitrudu.
0: Vishwamitra symbolizes these qualities.
1: Inta rajasikamto jeevinchinatvanti oka Vishwamitrudu.
0: Vishwamitra with such an emotional aspect of rajasikam.
1: Tana jeevitamantakudunu rajasikamtone gadipinatvanti Vishwamitrudu.
0: Vishwamitra, who spent his lifetime full of rajasikam.
1: Goppa maharshiga maaripoyadu.
0: Became a great sage later.
1: Karanam emiti?
0: Why?
1: Vasishthula vari paina desham pooni వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి అతను బ్రహ్మసూత్రముగా భావించి అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి తాను రాజయోగిగా ఉంటున్నాననేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హెడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము
0: on one day
1: వశిష్ఠుల వారు
0: వశిష్ఠ
1: తన ధర్మపత్ని అరుంధతి
0: with his concert
1: పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండినప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలే ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: One day, the sage Vasishtha was sitting there along with his wife Arundhati on a full moon day. They were watching the brilliance and the shining light of full moon, and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful, compared to that of the penance of sage Vishwamitra.
1: Ee vishayalu kodalo daachukoni Vasishthula varini kadateyachalanetundi sankalpamto vachinatundi Vishwamitrudu ఈ విషయాన్ని విన్నాడు.
0: విశ్వామిత్ర హర్డ్ దిస్ స్టాండింగ్ బిహైండ్ ద బుషెస్.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: హస్ థ్రోన్ అవే ద స్వోర్డ్ హీ వాస్ హోల్డింగ్ ఆన్ హ్యాండ్.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇంత గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశక్తిని వర్ణిస్తూ ఉన్నాడు. ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము. చీ, ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠుడు వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: Yes, Vasishtha vari padamu paina padinaadu.
0: The moment he fell on his feet,
1: Vasishtha vara tana mokamaina chudakunda,
0: Vasishtha didn't look at his face,
1: aashirvadinchi
0: blessed him.
1: Vishwamitra Brahmarshi lemmu annadu.
0: He said, Vishwamitra Brahmarshi, get up.
1: Inta kalamu rajasrishi ani pilustunnatundi okka Vasishtha varu sahajanga ye vidhamaina vicharamu lekunda బ్రహ్మఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ది టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మఋషి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మఋషి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మఋషి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ ఇన్
1: అహంకారంతో పెరిగావు.
0: యు హావ్ గ్రోన్ ఇన్
1: అహంకారంతో జీవించావు.
0: యు హావ్ లివ్డ్
1: నీ జీవితం అంతైకున్నో అహంకారంలోనే గడిపావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
1: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు.
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ ఎట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినా ఉన్నా.
0: నౌ హియర్ ఆఫ్టర్ యువర్ బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: హూ ఇస్ బ్రహ్మర్షి? ద వన్ విదౌట్ ఈగో ఇస్ బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో, అటాచ్మెంట్, పొజెసివ్నెస్.
1: ఎట్టి విద్యను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక,
0: దే విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్, ద ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ వాట్సోఎవర్.
1: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను.
0: దట్ దే విల్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్.
1: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని.
0: దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్.
1: అతని చేతిలోని ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు.
0: ఐఎమ్ జస్ట్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హీ మే మేక్ మీ డాన్స్.
1: ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించునో అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు.
0: దట్ డే వెన్ మ్యాన్ డెవలప్స్ దీస్ క్వాలిటీస్ హీ బికమ్స్ ఎ బ్రహ్మర్షి.
1: నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నీది అనేటువంటి ఈ అభిమాన మమకారములైనటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు.
0: So long he has got the feelings, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality.
1: Ahankaram, nadi mamakaram.
0: I is ego, nadi mine is possessiveness.
1: Kabatti, ee mamakara abhima ahankaram lo kudunu manavuni endu nirmoolamavunu atanappudu taanu brahmarshiga maarutadu.
0: That day, when one gives up these two, ego and attachment, he becomes Brahmarishi.
1: Rishi anaga aneka vidyalu nerchatam kaadu rishi tattvaniki.
0: A sage doesn't mean the one who
1: aneka vidyalu tapasulu aacharinchatam kaadu rishi tattvaniki.
0: Not the one that has taken to severe penance.
1: Kaani manalo unnatundi yokka gunamulanu manam maarchukovatame rishi tattvamunaku divyatvamunaku taginatundi gurtudu.
0: The true sign of divinity and sagehood is transformation within one's own self.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: All virtues should be totally present in every man.
1: అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: So human life will have the value if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: Dharmamuni enaadu manavudu nadchukolekapothunnado.
0: That day when man doesn't tread along the path of righteousness.
1: Manavuni yokka viluva digajari pothundadi.
0: The man loses his value.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తనే అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
2: ఆల్ ఓవర్ ది వరల్డ్ వి ఫైండ్ ద మెటీరియల్ మెయింటైనింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ.
1: కారణం ఏమిటి?
2: వై?
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
2: బికాస్ దే ఫాలో దేర్ న్యాచురల్ ప్రాసెస్.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైనటువంటి గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
2: బట్ వేర్ యాజ్ హ్యూమన్ బీయింగ్ హెస్ కిల్డ్ హిస్ న్యాచురల్ ఇన్నేట్ ఇన్ బోర్న్ హ్యూమన్ క్వాలిటీ అండ్ లివ్స్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ స్టైల్.
1: విద్యార్థి చెప్పాడు.
2: ద స్టూడెంట్ సెడ్,
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
2: హి రిఫర్ టు టూ, స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
2: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ఆత్మ.
1: పరధర్మం అనగా దేహధర్మము.
2: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
2: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
2: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
2: బట్ మ్యాన్ టుడే హెస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్, ద ధర్మ ఆఫ్ ద బాడీ అండ్ హీ గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది, కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
2: టుడే వాట్స్ హ్యాపెనింగ్, ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the human being has lost his value.
1: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
2: What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
2: He has forgotten the truth.
1: ధర్మాన్ని విస్మరించాడు.
2: He has forgotten ధర్మ.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
2: has forgotten both.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
2: ధర్మ has forgotten him.
1: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
2: If you follow
1: dharma, ni himsinchinatunte vaanni dharmame athanni himsistundi.
2: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: Kanuka ee naati manavuni yokka viluva tarigipovadaniki moola kaaranam idiye.
2: This is the reason why man has lost his value.
1: Manavudu satyanni anusarinchatam ledu.
2: Man is not following truth.
1: Satyamunu palakali, dharmamunu aacharinchali.
2: One should speak truth and follow dharma.
1: Ee naadu dharmanni palukutunnadu.
2: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
2: And he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంత వరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
2: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
2: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
2: But dharma would last until we get down from platform.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
2: How do you expect that person to be protected by dharma?
1: కనుక ఈనాటి ధర్మములు ప్రబోధిస్తున్నారే కాని ప్రచారం చేస్తున్నారే కాని ఆచరణం చేయటం లేదు.
2: Today we teach, we speak, publicize dharma, but we don't practice.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
2: It is not the teaching and publicity that matter, it is the practice that is of utmost importance.
1: బుక్కులో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
2: There are lots of sweets, eatables mentioned in the book. By that your hunger
1: will be satiated. పుస్తకము లోపల
2: there in the book you read and you find a mention of many names of the sweets.
1: కానీ ఒక్కతూరి నీవు దాని నోట్లో పెట్టుకుని రుచి చూచినప్పుడే దాని యొక్క తీపి నీకు అర్థమవుతుంది.
2: అన్లెస్ యూ ఈట్ యూ కెనాట్ నో ద టేస్ట్.
1: అదే విధంగానే ఈనాడు బుకిష్ నాలెడ్జి, గ్రంథ పరిచయం చే మాత్రమే మానవుడు సత్యము ధర్మము అని ఉచ్చరిస్తున్నాడు.
2: టుడే మ్యాన్ స్పీక్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ బేస్డ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
2: బట్ హీ మస్ట్ ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్ విత్ హిస్ బాడీ.
1: కనుక తామసికమనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
2: రత్నకార టు బిగిన్ విత్ హూ వాజ్ ఎ తామసిక్ కుడ్ బికమ్ సాత్విక్ బికాస్ హీ హర్డ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ సేజెస్.
1: ఆచరించాడు.
2: హీ ప్రాక్టీస్.
1: కేవలం సప్తఋషులు చెప్పినంత మాత్రమే శ్రవణం మాత్రమే చేయలేదు.
2: నాట్ మియర్లీ లిసనింగ్.
1: ఆచరణ చేశాడు.
2: హి ప్రాక్టీస్డ్ వాట్ హి హర్డ్.
1: కడపటికి తన దేహమునే తాను మర్చిపోయాడు.
2: హి హస్ ఫర్గాటన్ హిస్ బాడీ అల్టిమేట్లీ.
1: ఆ దేహం మర్చిపోయి పుట్ట కూడా పెరిగిపోయింది.
2: దిస్ యాంట్ హిల్ గ్రోయింగ్.
1: పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
2: ద హోల్ యాంట్ హిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు.
2: సో హీ లాస్ట్ the ego and he also lost the body consciousness.
1: Deha abhimanamu విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
2: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్, ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అండ్ ది ఈగో ఆఫ్ హావింగ్ బిలాంగ్ టు కమ్యూనిటీ, ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: ఇవన్నీ ఏనాడు వదిలినాడో ఆనాడే తన మహర్షిగా మారిపోయాడు.
2: ద మూమెంట్ హీ గివ్స్ అప్ ఆల్ దీస్ థింగ్స్ హీ కుడ్ బికమ్ ఎ సెయింట్.
1: మహర్షి మాత్రమే మార్చడం కారణం, శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను రాసేటువంటి అధికారాన్ని కూడా సంపాదించాడు.
2: నాట్ ఓన్లీ హీ బికెమ్ ఎ సేజ్, హీ కుడ్ హ్యావ్ అథారిటీ, ద రైట్ టు కంపోజ్ రామాస్ హిస్టరీ.
1: కాబట్టి తమో గుణంతో జీవిస్తున్నటువంటి ఒక వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణ లేదు.
2: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమో గుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్, ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
1: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
2: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
2: సో ఆల్సో విశ్వామిత్ర
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
2: హీ హాస్ టేకెన్ అప్ టు
1: పెనెన్స్. అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
2: హీ వాజ్ ఎ కింగ్ ఎర్లియర్ కౌశిక.
1: కౌశిక మహారాజు,
2: ఎంపరర్ కౌశిక.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
2: ద కింగ్ విల్ బి అ ఫుల్ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ.
1: అలాంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతులు కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి అందు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
2: సచ్ మైటీ కింగ్ హాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హీ హాస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హీ హాస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కట్టగలిపటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
2: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
1: మారిపోయాడు.
2: And later he could become Brahmarishi.
1: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
2: This is a travel from the point of Rajasic quality to the position of Brahmarishi.
1: ఇంకా సాత్వికం అంటే ఏమిటి?
2: Then what is సాత్విక?
1: నిరంతరము శాంతము, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము.
2: సాత్విక క్వాలిటీ పాయస్ will carry with it these qualities, the peace, the forbearance, sympathy and truth.
1: Kama krodha lopa moha vatsalyamunaku avakasamane andinchetundi kaadu.
2: The sattvic quality finds no scope for any kind of anger or greed or
1: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
2: Even if there is trace of hatred, it will be converted into love.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
2: When he cannot convert into love, what's the fun of all the penance?
1: ఈనాడు
2: today
1: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
1: మీరు ఎవరు ఏమి అంతరించకూడదు.
2: Don't take it other way.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
2: భగవాన్ ప్రొపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
2: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
2: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
2: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
2: Bhagavan has not found any person who mandiram lo kaani either mandir
1: canteen lo kaani
2: canteen
1: book stall lo kaani
2: book stall
1: inka accommodation lo kaani
2: accommodation
1: hospital lo kaani
2: hospital
1: inke vidhamainatundi ento kaani ekkadiki poyinappudiki ni prema ane paluke ledu.
2: No one speaks with love anywhere.
1: Inki enduku meer ee upanyasaalu vinali?
2: Then why should you listen to discourse?
1: ఒక్కరైనా జవాబు ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
2: Is there any one person who responds with love, answers with love?
1: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి
2: the newcomers come here.
1: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో.
2: When say what is darshan timing, you'll say go go go.
1: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
2: Can't you explain softly and sweetly the thing you know?
1: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంటారు this is not my duty, go అంటారు.
2: Then if you ask
1: me ఒక డ్యూటీ కావాలన్న అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది?
2: What is the loss that you sustain if you answer with all
1: ఆడవారు ఎందుకని మగవారు ఎందుకని 20 సంవత్సరం 30 సంవత్సరం 40 సంవత్సరం ఆశ్రమంలో జీవిస్తున్నారు ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు.
2: Men or women they have been over here since 40 or 30 years. There are none here with love.
1: Sadhana chestuntaru, japalu chestuntaru, tapalu chestuntaru, dhyanamulo kurchuntuntaru. Deni kosam veellu kurchuntunnaru.
2: They undertake all sorts of spiritual practices. They meditate. What for?
1: Ee prema veellalo emi poyindi?
2: What happened to the love within you?
1: Premanu champukuntunnaru veellu.
2: You are killing the love.
1: Keni dveshanni penchukuntunnaru.
2: You develop hatred.
1: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్డ్ టు లిసన్ టు భగవాన్స్ డిస్కోర్సెస్ వై డోంట్ యు ప్రాక్టీస్ లవ్?
1: నివాసం ఆశ్రమం,
2: యు స్టే హియర్ ఇన్ ఆశ్రమం,
1: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
2: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
1: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
2: Are you doing with any sincerity or steadfastness?
1: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
2: Do they speak truth anywhere?
1: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
2: Do they talk with all love?
1: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
2: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
1: ప్రేమతో జవాబు చెప్పు.
2: Reply with love.
1: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
2: People come to you to talk to you.
1: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
2: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యూ, యూ కెన్ సే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ యూ కెన్ సే, సార్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్.
1: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
2: ద టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ డాక్టర్స్ నర్సెస్ ఎనీబడి, భగవాన్ హాస్ నాట్ సీన్ ఎనీ వన్ దట్ టాక్స్ విత్ లవ్.
1: ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి?
2: వై షుడ్ యూ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్?
1: ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా.
2: Having heard, at least you should practice.
1: Kumbhavarsham kurchindatante kinda tema undali kada.
2: When there's downpour of rain, the bottom, the ground
1: will
2: be wet.
1: Kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
2: But you occupy front rows to listen to discourses.
1: Akkadanta bhajan lopala chuste ee aadavalanta jagadavu. Front seat naadi, front seat naadi. Enduku veeliki ahankaram?
2: There in bhajan hall, ladies finding themselves talk by front row. Bhagavata
1: namasmarana vintunnanu adhe chalu ani aanandapadachukudu.
2: Can't you be happy where I am? Wherever I am, I listen to bhajan of Bhagavan.
1: Daya untundadi, kavalsinanta prema untundadi, kaani meeru nimpukovatam ledu hrudayallo.
2: There's lot of time, there's lot of love, you don't fill your hearts with these.
1: Kumbhavarsham kurustundadi,
2: there's downpour of rain.
1: కుండని మీకు ఆ వర్షానికి ఎదురుగాని మూతి పెట్టేస్తే దాంట్లో ఏ కొంచెమైనా కూడా అందులో నీరు నిలుస్తుంది.
2: ఇఫ్ యూ కీప్ ఆల్ ద పాట్స్ స్ట్రైట్ యూ కెన్ కలెక్ట్ వాటర్.
1: కానీ ఆ కుండను బోల్డిచ్చి పెట్టేస్తే ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైనా లోపల నిలిచదు.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టర్న్ ది పాట్స్ అప్ సైడ్ డౌన్ రివర్స్ యూ కెనాట్ కలెక్ట్ ఎ డ్రాప్.
1: కనుక ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడా హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
2: సో ఆల్ దోస్ దట్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్ దే టర్న్ దేర్ పార్ట్స్ రివర్స్.
1: అందువల్లనే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
2: దేర్ఫోర్ దేర్ నాట్ ఈవెన్ ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
1: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
2: వై షుడ్ యూ కమ్?
1: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
2: వై షుడ్ యూ బి హియర్?
1: ఇంకెక్కడ స్థలం లేదా?
2: ఇస్ దేర్ నో ప్లేస్ ఎల్స్?
1: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
2: హావింగ్ కమ్ వాట్ ఇస్ ది యూజ్?
1: సాధించారు,
2: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఏం సాధిస్తున్నారు?
2: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఏం అనుభవిస్తున్నారు?
2: వాట్ ఇస్ దట్
1: ఎక్స్పీరియన్స్? ఏం ఆనందిస్తున్నారు?
2: వాట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ?
1: ఏమిటి లేదు,
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
2: యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
1: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుని
2: ఎట్ లీస్ట్ ఫ్రమ్ దిస్ డే నో ద ట్రూత్.
1: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
2: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు ఎనీథింగ్ give the answer in all politeness and love.
1: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
2: ఇన్ పబ్లిక్ కాంగ్రిగేషన్స్ దర్ విల్ బి పబ్లిక్ కనెక్షన్, యు నో.
1: అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంటాది,
2: దర్ ఇస్ అకామిడేషన్
1: ఆఫీస్ ఉంటుంటాది,
2: ఇన్ఫర్మేషన్
1: క్యాంటీన్ ఉంటుంటాది, బుక్ స్టాల్ ఉంటుంటాది, ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి.
2: దర్ సో మెనీ స్టాల్స్.
1: కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
2: యూ మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దే ఆర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
1: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
2: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
1: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
2: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
1: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
2: Why don't you treat them with love?
1: కొంతమంది ఉన్నారు చూస్తారు.
2: There are some.
1: కానీ
2: బట్
1: వా ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట ఒక తీయని మాటను ఒకటి మాట్లాడిస్తే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది.
2: When the patients come to you so many difficulties, why don't you talk to them sweetly?
1: వారినందరికీ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
2: When you start fighting with them and drive them out,
1: అంటారు.
2: You'll say no time, get out.
1: గెట్ అవుట్ అంటే పర్వాలేదు.
2: It's enough if they say.
1: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
2: They'll speak much more than mere get out.
1: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
2: Such people can't be called
1: ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు. ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
2: There are no individuals, there are no devotees.
1: నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
2: If they have really come for Swami, they should improve their
1: Swami దగ్గర ఉండేటువంటి కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే.
2: భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్
1: ఫుల్ ఆఫ్ లవ్. ఇచ్చేది ప్రేమ.
2: He gives love.
1: మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు.
2: We receive love from Bhagavan, but we don't use it.
1: ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారే లేదు.
2: There are none who answer with peace and love.
1: కనుక ప్రేమస్వరూపులారా, ప్రేమ లేకపోయినా నేను ప్రేమస్వరూపులు అంటాను.
2: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రెస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
1: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
2: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
1: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
2: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
1: వశిష్ఠులు వారు ఏం చెప్పారు ఆనందంతో?
2: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
1: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు.
2: మూన్ ఈ షైనింగ్.
1: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
2: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
1: అది ఎట్ట ఉంది? విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
2: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
2: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
1: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
2: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్.
1: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టర్స్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టర్స్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
2: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం, ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్, ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
1: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
2: సేమ్ థింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్.
1: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
2: వెన్ న్యూ కమర్స్
1: వాళ్ళంతా మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజం చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
2: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ ఎఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
1: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
2: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
1: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
2: అవుట్ సైడ్
1: కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
2: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
1: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
2: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: వివేకం కాదు అవివేకము.
2: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
2: ఇట్ నాట్ కంపాషన్, ఇట్స్ వికెడ్నెస్.
1: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
2: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
1: అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన పక్కలో కూర్చోబెట్టుకోవాలి.
2: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ ఎఫెక్షన్ అండ్ కన్సర్న్.
1: కాదు కాదు, రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చొని వారు.
2: But we make some reservations, we don't allow them to sit by our side.
1: ఇది మంచిది కాదు.
2: This is not good.
1: ఒకరికొకరు కలిసి మెలిసి ఉండాలి.
2: We should mingle freely with each other.
1: స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
2: Then only you can understand the spirit of love of Bhagwan.
1: కనుకనే ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
2: Whatever you speak, speak with love.
1: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి అని
2: చెప్పండి. If you don't know, you can just, sir, I do not know.
1: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
2: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
1: అది మంచిది కాదు.
2: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: అందరూ మానవులమే.
2: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
1: అందరినీ గౌరవించాలి.
2: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ ప్రేమించాలి.
2: వీ షుడ్ లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించాలి.
2: వీ షుడ్ ఫెయిత్ ఇన్
1: ఎవరీ. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మతో ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
2: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: జీవుల్ని చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
2: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
1: ఏమి పూజ ఇది?
2: What kind of worship is it?
1: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
2: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
1: వాటిని శ్రమకులు తీసుకుని కొట్టేస్తారు.
2: బట్ వీ విత్ దెమ్ ఆన్ దేర్ బ్యాక్.
1: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
2: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వీ గో రౌండ్ సబ్ క్యాంబులేటెడ్
1: ఇది రాతి భక్తి.
2: It is a devotion of stone.
1: Stone bhakti.
2: A stony devotion.
1: Kaani hrudaya bhakti kaadi.
2: It is not the devotion of the heart.
1: Ee vidhamainatundi hrudayalu untunte veedu bhaktulu ekta avutaru.
2: When we have such hearts, how can we call ourselves devotees?
1: Kanuka neti nunchi aina kudani meeru.
2: From this day.
1: Hrudayanni pavitramainatundi okka andaru compassion antaru. Ekkadundi ad compassion passion ga untundadi.
2: Everyone speaks of compassion. Where is compassion? It is only fashion.
1: ఎప్పుడు ఒకరిని బాధించటం ఏది?
2: We hurt everybody continuously.
1: It's
2: not good.
1: ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు?
2: We have been here.
1: ఇది నిజమైన ఆశ్రమం కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
2: This is ashram where we should not put to be to suffering
1: శ్రమ. అయ్యో స్వామి, మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
2: మెనీ డివోటీస్ ఫీల్ సాడ్ బికాస్ వై నాట్ భగవాన్ గ్రాంట్ అస్ ఇంటర్వ్యూ అండ్ మేక్ అస్ హ్యాపీ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ బికాస్ అవుట్ సైడ్ వీఆర్ సింప్లీ డ్రివెన్ అవుట్ లైక్ డాగ్స్.
1: మందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
2: Is it possible to grant interview?
1: అందరికి ఒకతూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే?
2: ఇస్ నాట్ పాసిబుల్ టు గివ్ ఇంటర్వ్యూ?
1: ఇదే పెద్ద ఇంటర్వ్యూ, అందరికీ సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
2: దిస్ ఈస్ ద కాస్మిక్ ఇంటర్వ్యూ, ద డివైన్ ఇంటర్వ్యూ, ద కలెక్టివ్ ఇంటర్వ్యూ.
1: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబివ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి, క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. You cannot always oblige, but you can speak always obligingly.
2: Right from tomorrow, you have to answer with love. You have to talk with love. And if you do not know, you can say, sir, I do not know.
1: Kada maatalu tagginchukondi.
2: Cut short your talk.
1: Appude meelo unnatundi animal qualities anta kuda dooram ayipothayi.
2: Then you will be away from the animal qualities.
1: Ee animal qualities manlo nimpukoni human vale manam pravettinchalante etta sadhyam avutundi?
2: How can we be human with animal qualities within?
1: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
2: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
1: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
2: లవ్ అండ్
1: అందరికీ ప్రేమను పంచు.
2: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
1: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
2: దిస్ ఇస్ ట్రూ సాత్విక్ పాయస్ క్వాలిటీ.
1: కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
2: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వీ లివ్ ఇన్ దిస్ ఎమోషన్ రాజసిక్ క్వాలిటీ.
1: ఈ రాజసికం అనేటువంటిది రాక్షస రాజసికము.
2: దట్ ఈస్ డెమోనిక్ నేచర్.
1: ఇది మంచిది కాదు.
2: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మనం మానవులము.
2: వీఆర్ హ్యూమన్స్.
1: ఐఎమ్ నాట్ ఎనిమల్.
2: ఐఎమ్ నాట్ ఎనిమల్.
1: ఐఎమ్ నాట్ ఎనిమల్.
2: ఐఎమ్ నాట్ ఎనిమల్.
1: నాట్ డెవిల్.
2: ఐఎమ్ నాట్ డెవిల్. ఐఎమ్ నాట్ డెవిల్.
1: ఐఎమ్ మ్యాన్.
2: ఐఎమ్
1: మ్యాన్. ఐఎమ్ మ్యాన్. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
2: వీ హావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ అండ్ గెట్ ది ఆన్సర్ దేర్ అపాన్.
1: నేను పశువుని కాదు.
2: ఐఎమ్ నాట్ అనిమల్.
1: నేను రాక్షసుని కాదు.
2: ఐఎమ్ నాట్ డెవిల్.
1: నేను ఇక ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
2: ఐఎమ్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
1: నేను మానవుడను.
2: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడను.
2: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నేను మానవుడను.
2: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నేను మానవుడే దేవుడిగా మారతాడు.
2: ఎవరీ హ్యూమన్ బీయింగ్ విల్ బికమ్
1: గాడ్. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
2: వెన్ యు క్వశ్చన్ లైక్ దట్ యు విల్ గెట్ ది రిప్లై ఫ్రమ్ విదిన్.
1: విద్యగా ఉంటున్నారు.
2: యు హావ్ నో కంపాషన్ టుడే.
1: ఏ మాత్రం కూడా దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
2: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్.
1: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు.
2: నో వన్ ఇస్ రెస్పాండింగ్ ప్రాపర్లీ.
1: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
2: ఫ్రమ్ టుమారో టాక్ పొలైట్లీ, గివ్ ప్రాపర్ రిప్లై.
1: వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
2: ట్రీట్ ది పేషెంట్స్ విత్ లవ్.
1: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
2: నో దేర్ పొజిషన్ అండ్ గివ్ మెడిసిన్స్ అకార్డింగ్లీ.
1: అందులో ఏమిటో గాని కలి ప్రభావము,
2: ది ఎఫెక్ట్ ది కలి.
1: ఈ చదువుకున్నటువంటి వాళ్ళకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి.
2: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మోర్ అండ్ మోర్ వికెడ్.
1: కారణం ఏమిటి? ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
2: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
2: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
1: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుంది.
2: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
2: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
1: కల్తలు ఉంటున్నాయి వాళ్ళలో.
2: There is no culture, but there is kalata or conflict.
1: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
2: So we should be away from such conflict.
1: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
2: Devotion doesn't mean merely worship.
1: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
2: We have to develop divine love.
1: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
2: then one such love is
1: there. తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
2: And whole your total human quality will change.
1: కనుక స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజ మార్గము.
2: Love is the only royal path to earn Bhagwan's grace.
1: Prema mudita manas ka ko.

0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. If one knows Brahman, one becomes Brahman himself. This is a matter of fact and truth which is conveyed to you.
0: Mrutpingamekam bahubandharupam. Mrutpingamekam bahubandharupam. Suvarnamekam bahubhushanani. గోచీరమేకం బహుదేను తాప్. ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపంలో ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము, అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: Mud and the earth is one, but the pots which are made out of it are different. Gold is one, but the jewelry made out of gold may be different. The colors of the cows are different, but
0: difference of colors.
1: There is a difference of colors in cows, but milk is one. Similarly,
0: one color.
1: The milk has only one color. Similarly, Paramatma is one. But the way that he manifests himself in different forms of human beings, they are many and different.
0: Eko devo sarva bhuteshu gudaha. ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: అతడే సత్యస్వరూపుడు.
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: అతనే అనంత ప్రభావుడు.
1: హీఈస్ ద వన్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ పవర్ అండ్ ఇంపాక్ట్.
0: కానీ సత్యం ఒక్కటైనప్పటికీ,
1: ఆల్దో ట్రూత్ ఈజ్ వన్,
0: అనుభవజ్ఞుడు దానిని అనేకంగా అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: No one would be able to change the basic truths, the basic support and the basic element.
0: ee naadu bhagavantuni yokka tattvanni akka chesukonaleni varu anekulu.
1: There are innumerable people today who have not understood the principle of God.
0: Arthamu chesukunnattuga abhinavam cheseetunte varu marinta adukulu.
1: There are quite a few people who pretend to have understood God.
0: కాని దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యథో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ ద వర్డ్.
0: మానవులకు అవసరమైనటువంటి వస్తువు అన్నింటినీ భగవంతుడు ఉచితముగా సృష్టిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రీ.
0: మట్టి, నిప్పు, నీరు, గాలి, సూర్యకాంతి,
1: ఇట్ ఈస్ ది అర్త్, ద వాటర్, ద ఫైర్, ద ఎయిర్ అండ్ సన్ లైట్.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి, వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టించుతూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: Kani ee vaidyanikudu ee padarthamunu srushtinchinattuga bhramistunnadu.
1: Scientists, they delude themselves that they are creating all these objects.
0: Leni padarthamunu ee vyakti kudanu srushtinchaledu.
1: No individual can create an object which is not existing.
0: Unnadaniki kanna roopamulanu yerparachi binna binnamainatunti margamunandu prabodhisthu ostundaru.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi,
1: there is fire in water.
0: Kani vaigyanikudu tana vigyana shakti cheta దాని నుండి విద్యుత్ శక్తిని కూడాను ప్రసరింపచేస్తున్నాడు.
1: సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండినటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరు నుండి ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్, హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందును గుప్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము, ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ the scientists and the technologists have been able to do is to bring water out.
0: Kani puram unnade kani vidu pratyekanga nutananga srushtinchaledu.
1: He has not created water. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu taanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolamu gaavinchatam kani nirmanamu gaavinchatam kani ఇది మానవుని చేతిలో లేదు.
1: ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఎయిదర్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ బేసిక్ థింగ్స్.
0: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నా కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హెస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పూర్వము కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: This power of gravitation was there to earth even before Newton discovered it.
0: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దే ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ ప్రవేసివ్.
0: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క భ్రమలే.
1: ఆల్ దీస్ ఆర్ టైప్ ఆఫ్ ఇల్యూజన్స్.
0: ఈ విధమైనటువంటి భ్రమలు మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మను తాను తరించలేదు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దీస్ ఇల్యూజన్స్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: సత్యము
1: ట్రూత్
0: సత్యము ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: కానీ ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక కాలమునకు, ఒక్క తెగకు, ఒక కులమునకు ఇది ఏమాత్రము పరిమితం చేయలేరు కదా.
1: ట్రూత్ కెనాట్ బి సెపరేట్ ఫార్ బ్రాహ్మిన్స్, కెనాట్ బి సెపరేట్ ఫార్ క్షత్రియస్ అండ్ ఇట్ కెనాట్ బి సెపరేట్ ఫర్ భారతీయస్ అండ్ ఫర్ అమెరికన్స్ అండ్ సో ఆన్. వీ కెనాట్ సెపరేట్ ట్రూత్ and make that particular truth as unique for one caste, creed,
0: community. Adhe vidhamugane nippu neeru yokka tattavunu kudanu idi brahmanulu nippu, idi shudrulu nippu, idi kshatriyulu nippu, idi bharatiyulu nippu, idi videshiyulu nippu ani deeniki kudanu etti bhedamulu kuda levu kada.
1: The same thing is true of fire and water. There is nothing like fire which is exclusively for brahmins or for kshatriyas or for bharatiyas, for Americans and for different types of people and different times.
0: Ganga dekulamu, gali dekulamu, andaru anubhavistunnam kada.
1: The same thing is true of water and also air. All of us are sharing a common
0: ide vidhamugane daivattam anetundi ekattamai undinappatikini mana yokka bhrantulu cheta binnattanga vibhajinchi danini bhrantitoni anubhavistunnam.
1: In the same way, although divinity is one, by our own illusions we have been dividing that into different things and experiencing differently.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకునరాదు.
1: We cannot associate divinity exclusively to a particular nation, to a particular region, caste, community or time.
0: ఒక కృష్ణుని విషయం చూడండి.
1: Let us take the instance of Krishna.
0: కృష్ణుడు ఏ తెగకు చేరినటువంటి

తత్వమెరుగకున్న తాపమబ్బు. ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న

0: చెందినవాడు. టు విచ్ పర్టికులర్ క్యాస్ట్ ది కృష్ణ బిలాంగ్? ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు. ఇట్ ఈస్ నాట్ టు బ్రాహ్మిన్స్. క్షత్రియులకు ఒక సంపద కాదు. దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ వెల్త్ ఆఫ్ క్షత్రియస్. వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు. దిస్ నాట్ ది వెల్త్ ఫార్ వైశ్యాస్ ఐదో. ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ ఈస్ ఇన్కార్నేషన్ విచ్ హెస్ కమ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
1: టు థింక్ కృష్ణ యాజ్ బిలాంగింగ్ ఎక్స్క్లూజివ్లీ టు వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఓన్లీ అన్ అటాచ్మెంట్.
0: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులందరూ కూడా క్షీణించిపోయారు.
1: యాదవాస్ కేమ్ టు రూయిన్ అండ్ దే వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే ఫెల్ట్ దట్ కృష్ణ వాజ్ దేర్స్ ఎక్స్క్లూజివ్లీ.
0: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
1: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade netunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhramtalanu santrupti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇంటూ డిఫరెంట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
1: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాపర్లీ.
0: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
1: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్ రిలేటింగ్
0: వ్యాపారముల చేతను,
1: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
0: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
1: They are trying to differentiate and divide this divinity.
0: దీని వలనే దైవత్వం యొక్క నిజ తత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: That is the reason why man has not been able to understand the truth behind divinity.
0: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: On account of that, he has not been able to understand what is righteous conduct and what is unrighteous. ఏ దేశమున
0: ధర్మదేవత శాంతి దేవత కలకలలాడుచుండునో ఆ దేశమునంది సంపత్తి కిలకలలాడుతూ ఉంటారు.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
0: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
1: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
0: నీతికి విరుద్ధముగా.
1: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
0: జాతిని ఆధారము చేసుకుని.
1: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
0: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
0: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
1: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
0: అజ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
1: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
0: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఎందున్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
1: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
0: కానీ ఎవ్వరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
1: బట్ నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
0: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
0: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
1: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దర్ పవర్స్ అండ్ ఆల్ దర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారుగా తోస్తూ ఉంటున్నారు.
1: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ may not be doing adharma but encouraging adharma.
0: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
1: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్
0: మహాభారతం నందు.
1: ఇన్ మహాభారత్
0: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
1: ధర్మజ రికగ్నైజింగ్ that war would bring great calamities to the world, prayed to Krishna and asked him to go on a mission of peace.
2: Nindu sahalopala Krishnudu praveshinchi deeni valana jarigetunte yokka pramadamulu ee yokka paristhitulu kudanu chakkaga varnischinadu.
1: Krishna entered the full court of Duryodhana and explained elaborately the implications and the consequences of this war.
2: Kani ee vishayamulanu mahagnani ainatunte bhishmudu dronachari krupachari అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడాను చక్కగా వింటూ ఉన్నారు.
1: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైస్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
2: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
1: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దెర్ వాజ్ నో యూస్.
2: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
1: On account of their association with wicked Kauravas, they also became a party to the entire.
2: ఈ అధర్మమును అర్థమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
1: విదుర హు రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్, హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
2: ఇది మంచిది కాదని, కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవలనని అనేక విధములుగా నచ్చ చెప్పాడు.
1: He told in a number of ways, stating that we'll have to follow the words of wisdom coming from Krishna and we should give up war.
2: Kani prayojanam lekapoyindi.
1: But it was all futile.
2: Ee dushtulu durmargulainatunti vaari chetta undatam kante edaina yatra povatam manchidani vidurudu aa rajyamune visarjinchi poyadu.
1: Vidura was a little frustrated and he said that I would go on a pilgrimage rather than stay in this particular country where there is no righteousness.
2: ee bhishmudu dronachari krupachari veerandaru kudanu pandavulu yokka pappu pulusu tinatam chetane variki edo oka vidhamainatunte oka sahayakaruluga undalani vaari rajyamulo memu jeevinchinamaneetunte abhimanam amakaram cheta ee dushtulainatunte vaari yokka deeni ende vaaru jeevistu vacharu.
1: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హు ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
2: అందరూ గొప్ప ఆచార్యులే.
1: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
2: అందరికీ ధర్మాధర్మం విషయం గుర్తించినటువంటి వారే.
1: దే న్యూ వాట్ వాస్ ధర్మ అండ్ వాట్ వాస్ అధర్మ.
2: నిత్యానిత్య విషయం పరిశీలించినటువంటి వారే.
1: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
2: ప్రయోజనం ఏమిటి?
1: But what is the use?
2: Acharanalo lenetunti yokka ee gnanamulanni kudanu nirupayogamulaipoyayi.
1: All the wisdom which is not put into practice is useless.
2: Kalukane kattagadapatiki yuddhamulopala kauravulu ee vidhamuga maraninchiro adhe vidhamugane ee acharyulu kudanu maranincharu.
1: Ultimately they were also party to the war. They came to the same bad state of death the way that others went in the war.
2: Anyayamunu akramamunu dikkarinchi danini సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడాను దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ అపోజ్ అన్రైచియస్నెస్ అండ్ ఇంప్రాపర్ థింగ్స్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ అ పార్టీ టు ద హోల్ ఎపిసోడ్.
2: మన కంటెదుట ఇంత అన్యాయములు, అక్రమములు, అనాచారములు జరుగుతున్నప్పటికీ మనము చూస్తూ కేవలం దానిని ఏమాత్రం కూడా ఎదుర్కొనలేక దాన్ని సరిదిద్దలేకపోయినటువంటి ఒక వ్యక్తులు కూడాను ఆ దుర్మార్గములు కూడినటువంటి వ్యక్తులుగానే తయారవుతున్నారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ వాచ్ హెల్ప్లెస్లీ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ అన్రైచియస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టీ టు ఆల్ ది వికెడ్ యాక్ట్స్ ఆల్సో.
2: కనుకనే దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
1: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
2: సహవాసమే ప్రోత్సాహములకు మూల కారణం.
1: It is the association, the company, which has encouraged them to indulge in such bad.
2: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
1: A few examples from day to day life can be taken to illustrate this.
2: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
1: In nights, one or two mosquitoes might bite us.
2: నల్లులు కరుస్తాయి.
1: Bed bugs may give trouble.
2: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విశేష సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
1: ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ దెమ్ వి మే స్ప్రే సమ్ ఇన్సెక్టిసైడ్.
2: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
1: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్. బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ గ్రెస్ట్.
2: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్. ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
2: కానీ కరిచిన దాన్ని చంపుతున్నామా, కుట్టిన దాన్ని చంపుతున్నామా?
1: ఆర్ వీ కిలింగ్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ బిటన్ అస్ ఆర్ ది బగ్స్?
2: అదే విధంగానే దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనం కూడాను మన జీవితాన్ని గడపటం చేతను, ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభావములో ఒక భాగం ఉంటుంటుంది.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్ వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఇన్ ది వికెడ్నెస్ అండ్ ది ఫ్రూట్స్ విచ్ దోస్ వికెడ్ పీపుల్ విల్ బి రీపింగ్.
2: దైవం కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేనటువంటి వ్యక్తులను దానిని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులను కూడాను సమంగా కూడా దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
1: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
2: వీడు పండితుడే వీడు పావురుడే అని కానీ వీడు జ్ఞాని అజ్ఞాని అని కానీ ఏమాత్రం కూడా చూడడు.
1: హీ విల్ నాట్ సే దట్ హీఈస్ అ స్కాలర్ అండ్ ఈస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీఈస్ అ
2: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే?
1: If only you are a wise person, why did you not
2: ఎందుకు తెలిసినటువంటి సత్యాన్ని వానికి బోధించలేకపోతే?
1: Why did you not teach those people the truth which you knew?
2: ఆ యొక్క దోషమే నీలో కూడా ఉంటుందని.
1: An account of this particular defense.
2: దోషించిన దోషునికి సరైనటువంటి బోధన చేయలేనటువంటి దోషమే నీ దోషం.
1: Your defect is not controlling the defect and
2: కనుకనే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమ ఆచారములంతా కూడాను సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఎదుర్కొని దాన్ని సరిచేసేటువంటి యొక్క విషయంలో మనం పాల్గొన్నప్పుడే నిజముగా మనము ధర్మ సంస్థాపనకు కొంత తోడ్పడినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ అపోజ్ ఆల్ ది అన్రైచియస్ యాక్ట్ అట్రాసిటీస్ దట్ హావ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సొసైటీ కెన్ వీ రైట్లీ సే దట్ వీఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ధర్మ సంస్థాపన.
2: త్రేతాయుగం నందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడా చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
1: ఈవెన్ ఇన్ త్రేతాయుగ Vibhishana did not tolerate all the unrighteous acts of his own brother Ravana.
2: Aneka vidhamulaga daniki addu tagili tana sodaraniki chaala vidhamulaga bodhisthu vachadu.
1: In a number of ways he opposed that and taught what was right to his own brother.
2: Kaani mitimiri poyetam vitiki ee vibhishanudu inka aa sthanam nande undutaku ishtapadaleka dharmamurti ayinatundi ramuni yokka paadavulu pattadu.
1: When all the limits were crossed he did not want to associate with Ravana. He left the court and joined Rama.
2: కానీ దోషములు గామించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
1: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ
2: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ప్రోత్సాహం ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసులు కూడాను ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్ ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో
2: తాను చేసినటువంటి దోషములంతా కూడా మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
1: His demons gave a lot of encouragement and appreciation for all the acts
2: mechukoni ee raakshasa kodanu chichana puchukodaka tappadu.
1: For giving all that appreciation you have to receive the punishment.
2: Mana bandhulu kaani mana putrulu kaani mana yokka sanheetamainatundi sambandhulu kaani doshamunu aacharinchinappudu aa doshamunuku sariyainatundi shikshana isthu daanni edurkuntu aa doshamunu sarididdutuku manam prayatninchinappude manam dosharahitulu kavalu kaani dosharahitulu avudunu kaani దోషములు ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడా పరమ దోషుడే.
1: వెదర్ హీఈస్ ఎ రిలేటివ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్ వెన్ హీస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్ కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
2: కనుక మనం దోషరహితులుగా ఉండవలనన్నా దోషమును చూచినా దోషమును విండినా దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండినా దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారార్థమయ్యే కొంత ప్రయత్నం చేయాలి.
1: Whenever any person is sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it, and then only you will have done the correct thing.
2: Kani purvakalamunandu,
1: but in the olden days,
2: Duryodhanudu Duryodhanuduga, Shakuni Shakuniga, Dharmajudu Dharmajuduga, prakatistu undetunti varu.
1: Duryodhana was behaving like Duryodhana himself, and so also Shakuni and other wicked people.
2: Kani eenadu ధర్మజుడు దుర్యోధనుడుగా ప్రకటన చేస్తున్నాడు.
1: బట్ టుడే ధర్మజ ఇస్ బిహేవింగ్ లైక్ దుర్యోధన.
2: పేరు ధర్మజుడు,
1: నేమ్ ఇస్ ధర్మజ.
2: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
1: His own humility and obedience will make anyone.
2: మనోభావములు ప్రవర్తనను చూస్తే శకునిగా గోచరిస్తాయి.
1: But if you only observe his inner feelings, he is a శకుని.
2: అందరూ భక్తులుగానే కనిపిస్తారు.
1: All people appear to be devotees.
2: దుష్ట రక్తులతో కూడినటువంటి యొక్క వ్యక్తులే కాని భక్తులు కాదు అనేటువంటి యొక్క స్పష్టమైనటువంటి నడవరకల్లో కనిపిస్తుంటాయి.
1: But in the conduct they show, they exhibit and expose.
2: నిజముగా భక్తులైతే భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
1: If you are really devotees, are they performing the acts which would be
2: పేరుకు భక్తులే,
1: which would be performed by the devotees by name?
2: తెలుగులో సామెతున్నది.
1: There is a proverb in
2: మా బజార్ అంతా బ్రాహ్మణులే కోడిపెట్ట కనిపించలేదు అన్నారట. బజార్ అంతా బ్రాహ్మణులు అయితే కోడిపెట్ట ఎక్కడ పోతుంది?
1: In our bazaar only Brahmins are residing, but a chicken has disappeared suddenly. If what
2: నిజముగా భక్తులే గనైతే అక్కడ ఈ విధమైనటువంటి అశాంతికి కానీ దుర్మార్గమునికి కానీ దూషణకు కానీ అవకాశములు ఏర్పడతాయా?
1: If it were to be the Brahmins, how would such a knack happen of disappearing?
2: కనుక మనం భక్తులము అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలుగా మనం నిరూపించాలి.
1: If we call ourselves devotees, we'll have to prove by action our own
2: devotion. దైవత్వము మనకు వ్యక్తమవుతుంది.
1: Then only the divinity which is all pervasive manifests.
2: ఎటు చూచినప్పటికీ ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
1: Wherever you look to, you should experience the oneness and unity.
2: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
1: In whichever place be, his faith must be firm and strong.
2: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
1: But today's devotion is taking the opposite trend in the direction.
2: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
1: That is why people are becoming fools who cannot understand.
2: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
1: The most important reason for this particular state of affairs is selfishness.
2: దురాశ మమకారమే దీనికి మూల కారణములు.
1: It is greed which is responsible for that.
2: మానవుని యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
1: When wicked thoughts enter the minds of people, there will be no obstruction for their acts.
2: ఎంత క్రూరుగానైనప్పుడు తయారు కావడానికి సిద్ధమవుతారు.
1: People are prepared to become very cruel people.
2: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
1: This is not the special characteristic.
2: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make efforts to understand the sacredness of divinity.
2: ఇలాంటి తత్వమునందు
1: ఇన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్
2: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటన చేయాలి.
1: వీ హావ్ టు ఆల్సో ఎక్స్ప్రెస్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ఎ వన్లీ
2: ఏక కాలమునందు
1: అట్ ద సేమ్ టైమ్
2: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
1: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమండ్
2: ప్రకటితము అయినప్పుడు
1: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్
2: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
1: దిస్ ఇస్ నాట్ believed by the materialists.
2: భౌతికవాదులు యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండేటువంటిది అదుపులో ఉండేటువంటిది.
1: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
2: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
1: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
2: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
1: వన్ పర్సన్ మే బి ఎ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
2: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు చాలా గొప్ప వ్యక్తి.
1: He has mastered his subject and accomplished
2: గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు.
1: He has got a lot of experience in that particular subject.
2: కానీ రసాయన శాస్త్రజ్ఞుడుకు పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
1: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
2: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
1: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
2: ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకేమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
1: ఎ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ ఎంబీబీఎస్ మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
2: తన తెలివితేటలు తన యొక్క విద్యందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
2: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
1: అండ్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
2: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
1: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
2: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
1: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
1: మెటీరియలిస్ట్ హావ్ ఎ నారో వ్యూ. హౌ కెన్ దే అండర్స్టాండ్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
2: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఈనాడు
1: టుడే
2: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
0: నౌ వి ఆర్ హావింగ్ మోడర్న్ ఏజ్.
2: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం.
0: వి హావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్.
2: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
0: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
2: ఒక ఢిల్లీ లోపల,
0: ఇన్ ఢిల్లీ,
2: ఆకాశవాణిలో,
0: ఇన్ ఏ రేడియో స్టేషన్,
2: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
0: వన్ ఇండివిజువల్ ఈస్ గివింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఇన్ ఎ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ.
2: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
0: ద సాంగ్ విచ్ ఇస్ గివన్ ఇన్ ద రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ ఈజ్ హర్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ దర్ హోమ్స్ త్రూ దర్ రేడియోస్.
2: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి, లయ, రాగ చాలా బద్ధమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాము. ఏ మార్పు కూడా లేదు.
0: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
2: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతుంటారు.
0: In the same way, another person is giving a performance in television.
2: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
0: Although we may be at such a long distance as in Puttaparthi, we still
2: manavalane aneka kotla mandi kuda chustunnaru.
0: Crores of people will have been able to witness
2: Delhi lo paata paadeetunti paatanu, Delhi lo maatlaadeetunti vyaktini mani intilo valane andar indallo kodanu chudagalugutunnaru, vinagalugutunnaru.
0: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
2: Eka kaalamulo
0: సైమల్టేనియస్లీ
2: భిన్న భిన్న ప్రదేశమునందు,
0: ఇన్ డిఫరెంట్ ప్లేసెస్,
2: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
0: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
2: అదే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంట ఎందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
0: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణ వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
2: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
0: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
2: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి యంత్ర శక్తికి ఏ రీతిగా కలిగింది?
0: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ది బిలీవ్
2: ఒక యంత్ర శక్తి ఏంటి, ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్ర శక్తిలో ఎందుకు ఉండకూడదు?
0: ఇఫ్ దర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్ సేమ్ పవర్?
2: దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
0: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
2: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu ye vidhanga manaki ikkadiki vastunnayi?
0: How have you been able to get the sound waves here from
2: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
0: All these sound waves are merging themselves into electrical waves.
2: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga maari
0: these electrical waves are transforming themselves.
2: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంత శాశ్వతమైన రూపంలో ధరించి
0: they get the form of a permanent status.
2: సర్వత్రా ఈథర్ అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఎంటర్ ఇన్ టు ఎథర్ అండ్ బికమ్.
2: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుచ్ఛక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
0: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
2: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: This is possible to experience even after death. It is not necessary.
2: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణ.
0: There is another example for this.
2: గంట చాలా శ్రావ్యంగా పాడేటువంటి వాడు,
1: ఘంటసాల యూస్ టు సింగ్ మెలోడియస్లీ.
2: కానీ అతను గతించి మరణించి భస్మీభూతమయ్యాడు.
1: హీఈస్ డెడ్ అండ్ గాన్.
2: కానీ ఈనాటి కూడాను అతని యొక్క స్వరములు స్వచ్ఛంగా మనం వినగలుగుతున్నాం.
1: బట్ ఈవెన్ టుడే ఆఫ్టర్ హిస్ డెత్ వి హావ్ బీన్ ఏబుల్ టు హియర్ హిస్ సౌండ్.
2: ఏ మెడ్రాస్ రేడియో లోకంలో అతని యొక్క టేప్ రికార్డ్ వేస్తే దాన్ని ఇక్కడ కూడా మనం వినగలుగుతున్నాము.
1: ఇఫ్ యూ ప్లే ది రికార్డ్ ఇన్ మెడ్రాస్ స్టేషన్ వి హావ్ బీన్ ఏబుల్ టు హియర్ ఇట్ హియర్.
2: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది
2: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
1: What is the reason for this? It is because
2: ee tarangamulu enaatikaina kodanu enni yugamulukaina nichipothuntai.
1: These sound waves, they merge into electrical waves and then they
2: veeru kanipettaku puram kodanu ee tarangamulu untunnayi.
1: They get permanently recorded in ether and they are available at any time later on.
2: Anni tarangamulu kodanu sarvatra vyapinchi untunnayi.
1: All these waves are
2: anni tarangamulu kodanu sarvatra nindi untunnayi.
1: All these sounds are available everywhere.
2: Aithe ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగాలు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
1: ఓన్లీ దట్ పర్సన్ హూస్ చిత్త అండ్ హార్ట్ ఈస్ ప్యూర్ వుడ్ బి ఏబుల్ టు ట్యూన్ హిమ్సెల్ఫ్ అండ్ రిసీవ్ దీస్ సౌండ్స్.
2: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
1: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
2: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎ రేడియో ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్ ఇఫ్ యు ట్యూన్ మెడ్రాస్ స్టేషన్ వుడ్ యు బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
2: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
1: యూ వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యు ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
2: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ కెన్ ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ ట్యూన్ ద రేడియో ఆఫ్ అవర్ హార్ట్ టు ది ప్రాపర్ ట్యూన్ వీ కాన్సన్ట్రేట్ వెల్ అండ్ కాంటెంప్లేట్ అండ్ మెడిటేట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
2: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా నువ్వు వ్యర్థం కావటం లేదు.
1: Therefore, we should know that none of our words
2: are sarvatra nindi untunnavi.
1: These sounds are prevalent all over.
2: Dalni manu jyotir tarangamulaga marchukovali.
1: We have to transform them into jyotir.
2: Adiye jnana shakti.
1: This you can get only
2: yoga shakti.
1: Through the power of meditation.
2: Itti shaktini varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanamu praaptinchagaligindi.
1: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
2: Kanuka vaari chittamunu eppudu kudanu bhagavantuni yokka roopamtona naamutona hattukoni poi undayi.
1: Their hearts were always saturated with the form and the name of God.
2: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
1: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
2: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
2: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీ.
2: ప్రపంచకు సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవత్ తత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
1: ఇఫ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ మెనీ వర్లీ థింగ్స్, హౌ కెన్ యూ అప్లై దిస్?
2: ఇది కేవలం అజ్ఞానం యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
2: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
1: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
2: yavarevari bhavamu varike telusunu.
1: Each one knows what
2: yavarevare bhakti prapattulu varike artham avutayi.
1: Each one understands his own devotion and his own
2: bhakti prapattulu marokariki artham chesukotam chaala kashtam.
1: One would not be able to understand the other person's devotion and
2: kanaka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్
2: ఇలాంటి అనుభూతులు అన్ని మతములు ఎందుకు కూడా ఉంటున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
2: క్రిస్టియన్ మతములు ఎందుకు కూడా ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భం ఎన్నియో ఉన్నవి.
1: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
2: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కానీ దైవం యొక్క అనుగ్రహంలో ఏమాత్రం కూడా లోటు లేదు.
0: ఇఫ్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రీచ్ దట్ స్టేజ్, ది డిఫెక్ట్ లైస్ విత్ us. There is nothing wrong with our aim of the divine.
2: ఉండినప్పటికీ కుండను మనం బోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్క అయినా అందులో ప్రవేశించదు.
0: ఇఫ్ దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ డౌన్ పోర్, ఇఫ్ యూ కీప్ ది పాట్స్ టాప్సీ టర్వీ, నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ కలెక్ట్.
2: వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ యూ కీప్ ది పాట్స్ ప్రాపర్లీ, ద మౌత్ అప్వర్డ్స్, అట్లీస్ట్ ఎ ఫ్యూ డ్రాప్స్.
2: భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
0: Today, God's grace is abundantly available all over and at all times.
2: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
0: But we have not been able to open our hearts properly to receive the grace.
2: ఆ పవిత్రమైన దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
0: We have not been able to fill our hearts with the sacred grace of the divine.
2: కనుకని అడుగడుగునా మనకు అనుమానము లేదు.
0: That is why at every step we are facing doubts.
2: క్షణ క్షణము కూడాను మనకు సందేహము లేదు.
0: Every minute we are having some kind of doubt.
2: తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to have faith in himself.
2: 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణుని నమ్మగలడా?
0: ఇఫ్ ఎ పర్సన్ కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
2: కనుక మన నమ్మకంలో ఉండినటువంటి దోషములే కాని దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కూర్పులు గాని రావు.
0: ఆల్ దీస్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఓన్ ఫెయిత్. యూ కెనాట్ ఫైండ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ గాడ్ అండ్ హిస్ గ్రేస్.
2: విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్.
2: క్షణ క్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు.
0: మొమెంట్ టు మొమెంట్ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్.
2: ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ, ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహం ఏమాత్రం కూడాను అందుకొనలేడు.
0: ఫర్ వన్ హూస్ హార్ట్స్ ఈస్ నాట్ ప్యూర్, వన్ హూ గోస్ ఆన్ డూయింగ్ సాధన వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ యూజ్లెస్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద గ్రేస్.
2: హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు కానీ నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడాను తాను చూడగలడు.
0: God only examines the purity of our heart. He doesn't care for the type of worship that you offer without having.
2: ఏ పూజను నీవు చేయకపోయినప్పటికీ, ఏ ధ్యానమును చేయకపోయినప్పటికీ, నీ చిత్తశుద్ధిని నీవు సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే దైవం అందులో ప్రవేశిస్తాడు.
0: Even if you are not offering any type of worship and not undertaking any type of meditation, if your heart is pure, God is prepared to enter into your heart. కనుకనే నిన్నటి దినం
2: మన విద్యార్థి చెప్పినట్టుగా మొట్టమొదట నీవు నావాడు.
0: జస్ట్ యాజ్ వన్ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే, యు ఆర్ మైన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
2: రెండవది కాదు కాదు, నీవు నావాడైతే నేను అహంకారిగా మారగలను.
0: ఇన్ ద సెకండ్ స్టేజ్ ఇట్ ఇస్ యు ఆర్ నాట్ మైన్. ఇఫ్ ఐ సే దాట్
2: నేను నీవాడు,
0: ఇట్ విల్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈగోటిజం, అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి ఐ ఆమ్ యువర్స్ ఇన్ ది సెకండ్ స్టేజ్.
2: గోపికలు మేము మీ వారము అని ప్రార్థించారు.
0: గోపికాస్ ఆల్వేస్ సెడ్ that we are yours.
2: యాదవులు కృష్ణుడు మావాడు అని విశ్వసించారు.
0: యాదవాస్ ఫర్మ్లీ బిలీవ్డ్ కృష్ణ
2: ఈ మావాడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అహంకారం పెరిగిపోయింది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ యువర్ అవర్స్ దే డెవలప్.
2: అహంకారం ఎక్కడ ఉంటుందో వారు అతపతనం అయిపోతాడు.
0: వేర్ దెర్ ఇస్ ఈగో దే కమ్ టు రూయిన్ అండ్ డిస్ట్రక్షన్.
2: కనుకనే యాదవ కులంలో ముసలం పుట్టింది.
0: దట్ ఈస్ వై ది యాదవాస్ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్.
2: ఎంత కాలమైనప్పటికీ స్వామి మేము మీ వారమని ప్రార్థించినటువంటి గోపికలకు ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
0: గోపికాస్ హూ పర్పెచువలీ ప్రేడ్ దట్ దే ఆర్ కృష్ణాస్ దే ఎంజాయ్డ్ ఆల్ ద బ్లిస్.
2: కనుకనే పిల్లలకంతా కూడా నేను 3 ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
0: దట్ ఇస్ వై స్వామి సెడ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ విత్ అ లాట్ ఆఫ్ లవ్.
2: నీవు నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు.
0: యూ డోంట్ ట్రై టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
2: డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ఫస్ట్ వన్ ఈస్ డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
2: ఐ మే నాట్ ఫాలో యూ. డోంట్ వాక్ బిహైండ్ మీ.
0: సెకండ్ వన్ ఈస్ డోంట్ వాక్ బిహైండ్ మీ.
2: ఐ మే నాట్ లీడ్ యూ. Walk still, walk beside me.
0: Still, walk beside me.
2: And be my friend.
0: And you be my friend.
2: నా ముందు నీవు నచ్చడానికి ప్రయత్నం చేస్తేవా, నీవు నాకు కూడాను తప్పు మార్గము చూపవచ్చు. మార్గము నీకు తెలియదు.
0: If you walk in front of me, you may also lead me on the wrong path because you do not know the correct path.
2: Poni. నాకు వెనకలేమైనా నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తే అంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
0: suppose you are walking behind me, you may leave me and go away.
2: నాకు ప్రక్కలోనేరా, తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
0: బికాస్
2: ఐ ఆమ్ విత్ యూ, నేను నీ వెంటనే ఉన్నాను.
0: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
2: దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాము, అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: ప్రతి శరీరం నందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండ్వెలర్ ఇన్ ఎవరి
2: దేహము నందు నువ్వు దేహి అయి ఉన్నాడు.
0: ఇన్ ఎవ్రీ బాడీ ఈజ్ ఆల్సో ద ఇండ్వెలర్.
2: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
0: If that be so, it is not possible for you to walk before me or to walk behind me.
2: కనుకని దైవత్వాన్ని నీతో కూర్చుకొని రావాలి.
0: Therefore you will have to take divinity with you.
2: దైవాన్ని నీతో చేర్చుకుని రావాలి.
0: You should take divinity in you.
2: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
0: This is a good characteristic.
2: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
0: Wherever I am, I will serve Swami, you may say. But do you have that broad heart?
2: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
0: This is foolishness of a selfish man.
2: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
0: This is a method by which he covers many of the defects and wastes his life.
2: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
0: If a person has such full faith, he will not have any desire at all.
2: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
0: Until we reach that state, we have to follow.
2: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
0: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him, and made efforts to satisfy him.
2: Kalukane guru tattvanni vaaru chakkaga shishyulaku bodhisthu vacharu.
0: That is why they were able to just teach the principle.
2: Taanu anubhavinchi aanandinchi 10 mandiki panchali.
0: One should enjoy experience and then share it with others.
2: Ee dushtavantulu abhivruddhi kaavatam chetanu
0: on account of developing wicked thoughts,
2: laukikamainatundi jeevithamunu penchukovatam chetanu,
0: on account of developing worldly life,
2: prapanchikame satyamani visrasinchatam chetanu,
0: on account of believing world to be true,
2: jeevithamainatundi dushta buddhulu pedamargam padutuntai.
0: This kind of bad thoughts center in
2: enni vidyalu nerchi emi phalamu.
0: What is the use of learning a number?
2: Tanna satavata tappinpa evaritamu.
0: Who can save you from the fate?
2: Chatta buddhulu taratatti talatala cherineni.
0: If bad ideas and thoughts were to enter into your head,
2: endabarunu buddhulu bendubaru,
0: all your intelligence goes dry,
2: bandabaru,
0: they become barren.
2: Ilanti buddhulaku inka daivathamu ee reethiga artham chesukogalaru.
0: Such people, how can they understand divinity?
2: Ilanti murkullu kuda manam chetta chestukoni variki thotpaatuga manam anusaristhunnamu.
0: We are also entertaining those people and also
2: variki taginatundi buddhini cheppi vaari tagina margamlo pravesha pettadaniki prayatninche kotame mee dosham.
0: Your defect is not to teach them what is right and not to correct them.
2: Kalugane aa doshamlu neekudunu doshamuluga yerpadtayi.
0: This defect will become your own defect also.
2: Kaluka samajamlo praveshinchi jarugutunnatundi doshamulanu జరుగుతున్నటువంటి అన్యాయములను అక్రమములను అనాచారములను సాధ్యమైనంత వరకును మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which will have
2: to be అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
0: Only that person who has this qualification can serve the society properly.
2: కనుక అధికారమును మనం సంపాదించాలి.
0: Therefore you have to acquire this particular authority.
2: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికి మనం భయపడనక్కర్లేదు.
0: Whatever difficulties and
2: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికి మనం వెరవనక్కర్లేదు.
0: You need not be afraid of anything at all.
2: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
0: The criticism is only to the world.
2: నీకు కాదు.
0: They do not touch you at all.
2: నీవు నిత్యుడు సత్యుడు.
0: You are a permanent entity and a true entity.
2: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
0: Such a person need not be afraid of criticism.
2: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
0: డెవలప్ firm faith in God.
2: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
0: practice that particular faith.
2: ఆనందాన్ని అనుభవించినప్పుడు
0: when we experience the delight coming from
2: ఈ ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
0: You get the strength of 1000
2: ధైర్యం సర్వసాధకం.
0: Through God you can achieve
2: anything. నేను చెప్పాను.
0: Yesterday Swami said
2: మన శీల త్రయములు అని
0: ది ట్రినిటీ ఆఫ్ శీలాస్
2: మన పరిశుద్ధము అనగా పవిత్రము
0: ప్యూరిటీ
2: సహనము
0: పేషెన్స్
2: ఒక ధైర్యము
0: పర్సీవరెన్స్
2: ఈ యొక్క దీనిని మనం సాధించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ దిస్ త్రీ.
2: ప్యూరిటీ పవిత్రము లేనటువంటి వాడికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
2: సహనము లేనటువంటి వాడికి ధైర్యం చాలదు.
0: ఎ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్.
2: ధైర్యం సర్వసాధకం.
0: త్రూ గాడ్ యు కెన్ అచీవ్.
2: నేను చెప్పాను.
0: ఎస్టర్డే స్వామి సెడ్
2: మన శీల త్రయములు అని
0: ది ట్రినిటీ ఆఫ్

0: సహనము లేనటువంటి వాడికి ధైర్యము చాలదు.
1: ఏ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్.
0: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
1: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్ హి బికమ్స్ ఏ వీక్లింగ్.
0: తాను చెడటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా నువ్వు చెడగొడతాడు.
1: నాట్ మెర్లీ విల్ హి బి స్పాయిల్డ్, హి విల్ పొల్యూట్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్.
0: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
1: దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కెనాట్ బి కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అట్ ఆల్.
0: కనుక మనము బాగుపడి
1: పది
0: మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ అండ్ బీ గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
0: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
1: వీ హావ్ టు ఫాలో దిస్ పాత్ అండ్ హావ్ ఫౌండ్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఆఫ్
0: సర్వమును. కోల్పోయినా కూడా పర్వాలేదు, దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
1: వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
0: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైనా కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: The one who knows the interrelationship between the community and the cosmos would be able to know the divinity of Rama.
1: Andari padamula krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talala paina unnatvantidi oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we
1: andaru traagunadi oke neere.
0: The same water that we drink.
1: Itti ekatattvanni gurtinchinatvanti vyaktulu maatrame rama tattvanni telusukunnataku prayatnistaru.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinavi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రెయిట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వి లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానమును బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే ధీశాలి.
0: ఈజ్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేళ. Who knows the difference between the outward and the inward trend?
1: ఏ పనినైనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
0: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
1: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
0: Inward trend nivruti wants us in what position that we should do it.
1: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
0: ది అవుట్ వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
1: కానీ ఎట్టి ఆహారంను భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
0: The inward trend of philosophy wants us to know what kind of food is to be partaken, in what way it is to be taken, and to what extent it would contribute to our health.
1: Kanaka pravrutti nivruttulu yokka dharmamulu ee bahyamu antaratmakamu sambandham entundi.
0: Therefore the external and the internal as well relate to the spirit and the self.
1: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi.
0: All that we see with the naked eye, listen with our ears and think with our mind,
1: హృదయాన్ని కరిగించునది,
0: that which melts, moves our heart,
1: జీవితాన్ని పండించునది,
0: that fructifies our life.
1: ఇదియే నివృత్తి యొక్క మార్గము.
0: Are the features of the inward trend of philosophy.
1: మనసును చలింపజేసి,
0: wavering nature of the mind.
1: బుద్ధిని భ్రమింపజేసి,
0: the intellect is deluded.
1: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
0: That which comes as a stumble block, which would not allow us to enter into the inward trend, is the feature of the external trend.
1: అత్యంత దూరమునందు చేర్చునదే ఈ ప్రవృత్తి.
0: It is this pravritti or external path that keeps us off from God.
1: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: To know the nature of Ramachandra, one should know the nature of one's own heart, the spirit and the self.
1: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
0: Life is a matter of conflict.
1: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
0: Life is a matter of controversy.
1: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
0: అయోధ్య ఇస్ ద సెంటర్ వేర్ దర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఎట్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి ఒక ప్రదేశమే అయోధ్య.
0: అయోధ్య ఇస్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ వియోగ.
1: అట్టి అయోధ్యనే మానవుని యొక్క హృదయము.
0: Human heart symbolizes this Ayodhya.
1: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
1: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని ఆ వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
0: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
0: therefore man is restless today,
1: శాంతికి దూరం అవుతున్నాడు,
0: and is far off from peace.
1: కారణం,
0: why?
1: ప్రవృత్తి మార్గం అనుసరించడం చేతనే.
0: As he follows the external trend,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
0: he is put to union and separation,
1: సర్వకాలమునందు కూడాను అశాంతిని పొందుతున్నాడు,
0: and suffers from restlessness at all periods of time.
1: ఇట్టి అశాంతిని పొంది,
0: having been restless,
1: జీవితమును వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
0: రావణ wasted his life.
1: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
0: హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
1: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
0: యాజ్ హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, హి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
1: తన రాగమును తాను చంపుకోలేక రాజ్యాన్ని భస్మం చేసుకున్నాడు.
0: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
1: కట్టకడపటికి రావణుడు బోధించినటువంటిది ఇదియే లోకానికి.
0: This is the teaching of Ravana at the end.
1: లోక ప్రజలారా,
0: people of this world,
1: నావలే రాగమును జయించుకోలేక,
0: without controlling this attachment,
1: నావలనే వాంఛనను అరికట్టుకోలేక,
0: like me without controlling the desire,
1: నావలనే కోరికలను అరికట్టుకోలేక,
0: like me without any check or ceiling on desire, సర్వనాశనకు
1: గురి కాకండి,
0: don't suffer.
1: ఇంతే కాదు, కడపటికి నేను కూడాను లేకపోతున్నాను.
0: Ultimately I am also going to be lost.
1: నిలిచేది ఏమిటి ఈ జగత్తులో?
0: What is that stands
1: in? అపకీర్తి మాత్రమే నిలచగలుగుతుంది.
0: It is only the bad name that remains.
1: సత్కీర్తి అనేటువంటిది రామునికి చెందుతుంది.
0: The good name goes to Rama.
1: కనుకనే సత్కీర్తిని సాధించండి.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: Never put to disrepute.
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: పాపాలకు, పాపాలను కరిగించి,
0: all the sins have got to be atoned.
1: శాపాలను నశించి,
0: and all the curses have to be freed.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనము చేకూర్చుకోవాలి.
0: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
1: రాముడు కేవలం సామాన్య మానవుడు వలె తిరుగుతూ వచ్చాడు.
0: Rama conducted himself like an ordinary human being.
1: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
0: He has shown ideal path.
1: కానీ అందరు కూడా సామాన్య మానవుడని భావించారు.
0: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
1: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
0: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: సామాన్య మానవుల వలె జీవించి
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
1: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
1: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
0: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
1: కారణం ఏమనగా,
0: వై
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
1: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: ద ఫాదర్ ఆల్సో డజన్ సెట్ అన్ ఐడియల్ టు హిస్ సన్.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దేర్ స్టూడెంట్స్.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించటం లేదు.
0: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్ ద టీచర్స్.
1: ఈనాటి వ్యాపారస్తులు,
0: బిజినెస్ మెన్ టుడే,
1: అధికారులు,
0: మెన్ ఆఫ్ అథారిటీ,
1: పాలకులు,
0: అడ్మినిస్ట్రేటర్,
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిదే ఈ యొక్క లోక సంబంధము.
0: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబాడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
1: రామతత్వాన్ని మర్చారు.
0: పీపుల్ హావ్ ఫర్గాటన్ ద నేచర్
1: ఆఫ్ రామతత్వాన్ని మేల్కొల్పారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద నేచర్
1: జీవతత్వాన్ని నశింపజేశారు.
0: And they have forgotten the innate
1: nature. దైవత్వాన్ని మర్చిపోయారు.
0: They have forgotten the divine quality.
1: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
0: Therefore, human beings are put to suffering a lot.
1: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
0: God assumes human form.
1: కానీ మానుషావకారం వచ్చిన కూడాను,
0: though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరమునకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కానీ
0: but
1: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
0: Even the natural quality desire has become artificial today.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: People offer prayers to Nagendra in stone form.
1: ఓ నాగేంద్ర,
0: ఓ నాగేంద్ర,
1: నాకు ప్రత్యక్షమయ్యి
0: యు మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: నా కష్టములు తీర్చమని ప్రార్థిస్తారు.
0: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
1: కానీ ఆ నాగలే
0: వెరీ స్నేక్
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు,
0: ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్,
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
1: కళ్ళనాగర కండరే కండై చిక్కరీట్రుని, కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: దేర్ఫోర్ వి వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్,
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, వీ వుడ్ రాదర్ కిల్.
1: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ డివినిటీ.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేదు, కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: It's only God who can decide and estimate. No one can decide.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: That's what Tyagaraja said.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: Tyagaraja said, how can I decide God in what form?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: How am I to estimate? How am I to decide?
1: Shiva mantramunaku ra jeevamu.
0: In fact, you are the very life.
1: Shiva mantramunaku ma jeevamu.
0: In fact, you are the very essence of
1: Madhava mantramunaku ra jeevamu.
0: And it is this letter ra is the center.
1: Ee vivaramu telisina ganudiki nokkeda annadu.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: Panchacharamulainatundi namasivaya aneetundi oka naamam lopala makaram pranam.
0: Ee namasivaya mahamantra. Ma is the main letter.
1: Vaishnava naamam enti om namo narayanaya anetundi ashtachamlo rakaram pranam.
0: And in Vaishnava nama it is a rakara ra. That's
1: narayanaya rakaram poyindante nayanaya ane sachinatundi vaatho samanamu.
0: Without this letter ra ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మీన్స్ డెడ్ బాడీ.
1: రామ వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉండేటువంటి ఒక సహజం.
0: ద మంత్ర హ్యాస్ గాట్ ద లైఫ్ విత్ దిస్ లెటర్ నారాయణ.
1: కనుకనే ఇందులో వైష్ణవనామములో రా ప్రాణము.
0: Therefore, in Vaishnava school, Ra is the life.
1: Namasivaya ani panchasham lopala.
0: In this Namasivaya, the five-lettered
1: mantra. Makarame pranamu.
0: Makara is the life.
1: Makaram lekapote.
0: Without this ma.
1: Nasivaya. Shivudu kaanetuvanti deeni.
0: It amounts to denial of Shiva. Nasivaya.
1: Kalukule akkada makaram unde teerali.
0: Therefore, the letter ma.
1: Ee rendinti yokka cherikane Rama anetuvanti naamamu.
0: The combination of these two letters, Ra and Ma, constitute Rama.
1: Kalukuneedi prana swaroopamainatundi Rama naamamu.
0: Rama is the very life.
1: Ra, A, Ma. Ee moodinti yokka acharamle yokka cherikane.
0: Is a combination of three letters, Ra, A, Ma.
1: Ra, agni beejamu.
0: Ra represents fire.
1: A, surya beejamu.
0: R represents sun.
1: Ma, chandra beejamu.
0: Ma represents moon.
1: Ee moodinti yokka ekatvame Rama naamamu.
0: The unity of these three is Rama.
1: Agni beejam vallo unnatundi paapamullanta kodanu basamu gaavistundi.
0: It is the fire that would burn all our sins to ashes.
1: Surya beejam anetundi mana ajnanam anetundi andhakaramu dooram gaavistundi.
0: It is the sun that dispels the darkness of ignorance.
1: Makaram anetundi okka chandra beejamu mana taapamulu challachi haayini cheekurustundi.
0: Its ma that represents the moon pacifies all our emotions.
1: Paapamunu
0: the sin,
1: దుర్మార్గమును,
0: ద వికెడ్నెస్,
1: తాపమును,
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి పాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్, హౌ ఇస్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ and has demonstrated to the entire human race how ideal man should be.
1: Tana mata tana chetalu moodinti yokka ekatvame Rama namam.
0: Rama nama, the name of Rama, speaks of the harmony of thought, word and deed.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Ee manavataram ye vidhanga vachindi?
0: How do you get this human form?
1: Tana thoughts, tana words, tana action moodinti yokka ekatvam chepinchadu.
0: Here we find the unity of thought, word and deed.
1: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ ద రామాస్ నేమ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: రామాయణం అంటే కేవలం పారాయణం కాదు, జరిపేటువంటిది కాదు.
0: ద సీక్రెట్ టెక్స్ట్ రామాయణ ఇస్ నాట్ మెంట్ ఫర్
1: రామాయణం. రామాయణం
0: రామ అయనం రామాయణం
1: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేపేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్.
1: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేషన్.
1: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
0: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
0: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రియేషన్.
1: ప్రాచీన కాలం నందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ రామ ఇస్ రిఫర్డ్ టు ది ఇన్నర్ సెల్ఫ్.
1: ఆత్మకే రామ అని పేరు.
0: It is the self that is called Rama.
1: Ramimpajeseetvanti kanukane Rama ani peru.
0: Rama is the one that attracts.
1: Ittivanti ramimpajeseetvanti oka divya tattvaniki etti roopanni nirnayinchagalaru.
0: The one that attracts and delights, how do you estimate, give a form to that?
1: Kanuka Ramayanam anetvanti charitrayandu,
0: so in this history of Ramayana,
1: oka visishtamainatvanti oka divyattam chekuri untundadi.
0: There is a special significance that speaks of divinity.
1: Aa visishtati emiti?
0: What is that?
1: Anaga
0: meaning
1: మానవుడు మానవుడిగా జీవించాలి.
0: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
0: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: మానవుని యందు ఉన్నటువంటి ఒక త్రిగుణం యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
0: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: ప్రతి మానవుని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ మ్యాన్
1: మానవత్వము,
0: ది హ్యూమన్ క్వాలిటీ
1: దానవత్వము,
0: డెమోనిక్ నేచర్
1: దైవత్వము,
0: అండ్ ది డివినిటీ
1: మూడు కూడాను ఏకమై ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు
0: but man today
1: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మర్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
0: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
1: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
0: Therefore man should speak of divinity within.
1: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
0: ఇట్స్ నాట్ ద డెమోనిక్ నేచర్ ఆర్ ద వికెడ్ క్వాలిటీ దట్ హస్ గాట్ టు బి షోన్.
1: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై,
0: సో రామ was an ideal one.
1: Pitruvakya paripalan nimittamai
0: following the command of the father
1: aranyamunaku velli
0: has gone to the exile
1: aneka vidhamaina kashtamulu guri ayyadu
0: and passed through suffering
1: అయితే
0: హౌవెవర్
1: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞ అని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
0: హ్యాస్ హి గాన్ టు ద ఎగ్జైల్ అవుట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్?
1: కాదు కాదు.
0: నౌ
1: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
0: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హాడ్ at the time of announcement of coronation was there even at the time of announcement of
1: samatvani nirupinchinatvanti vaadu ramudu.
0: Rama has demonstrated this principle of equanimity.
1: Sukhadukhe samikrutva labhum labhi jayaji.
0: He has shown this principle of equanimity.
1: Manava jeevitam lopala sukhadukhamulu oka vidhamaina sahajanga untayi.
0: In human life pain and pleasure are natural.
1: Kaani sukhanni aashinchatamu దుఃఖాన్ని విసర్జించడము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
0: వీ కెనాట్ బి ఆఫ్టర్ ప్లెజర్ కంటిన్యూస్లీ అండ్ ట్రై టు అవాయిడ్.
1: ఏ హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
0: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
0: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
1: దీనిని నసుక లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get pleasure out of pleasure.
1: Sukham nunchi sukham manaku chikkadu.
0: You don't get joy out of joy.
1: Dukham nunchine manaku sukham chikkutundi.
0: You get pleasure out of pain only.
1: Cheekatalo nunchi cheekati velthiru raadu.
0: You don't get light out of mere darkness.
1: Velthiru vachinappude cheekati dooram avutundi.
0: When there is light the darkness is dispelled.
1: Cheekati undinappude velthiruku prakasham istundi.
0: The light value is known when there is
1: darkness. Cheekati lekapothe velthiruku ye maatramu prakasham ledhu.
0: Without darkness the light has no value.
1: Dukkame lekapothe sukamunaku ye maatramu viluvaledu.
0: Without pain pleasure has no value.
1: Kalukune mana sukham aneetundi dukkam dwara manaku labhincheetundide kaani సుఖము నుంచి సుఖము లభించదు.
0: Therefore you get the happiness out of misery or sadness.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
0: Such a sacred ideal was shown to the world by Rama.
1: ప్రతి ఒక్కటి కూడా తన ఆదర్శంగా నిరూపించాడు.
0: In every aspect he was an ideal.
1: వ్యక్తి ధర్మము,
0: ఇండివిజువల్ ధర్మము,
1: కుటుంబ ధర్మము,
0: ఫ్యామిలీ,
1: సమాజ ధర్మము,
0: ద కమ్యూనిటీ,
1: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
0: అట్ ది ఇండివిజువల్ లెవెల్ అట్ ద కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
1: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
0: ఐఎమ్ ఎన్ ఇండివిజువల్.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
1: అవ్యక్తమై
0: దట్ విచ్ ఇస్ హిడెన్,
1: గూఢంగా ఉండేటువంటి యొక్క
0: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్
1: సీక్రెట్. ఎవరు వ్యక్తీకరింపజేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
0: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్ హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త ద హిడెన్.
1: ప్రతి ఆకారము ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
0: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫార్మ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
1: అవ్యక్తమై
0: అవ్యక్త
1: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
0: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది.
0: Rama being an individual
1: tane endunnatundi divya shaktini nirupinchi
0: yes proved that innate power
1: aa pavitramaitpiti yokka adarshanni nirupinchadu
0: and yes proved to the world
1: adarshanga aacharinchadu
0: yes practiced the principles
1: kanuka rama tattvam anetundidi chepparu parvatamulu nadulu undinanta varaku kudanu ramayanam nilchi untadani brahma vakku.
0: It was Brahma who said that Rama nama will remain there so long you have you find the mountains and the rivers.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిది. ఇది
0: does it mean ramayana is related to mountains and rivers?
1: కాదు కాదు.
0: No,
1: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
0: That's not the idea of Brahma.
1: పర్వతములు అనగా పురుషులు.
0: Mountain పర్వత is human being.
1: నదులు అనగా స్త్రీలు.
0: River represents a
1: woman. పురుషులు ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
0: Mountain is the man, river is the woman. So long the human society continue to exist, you find Ramayana there.
1: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
0: Without men and women, the world cannot continue.
1: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
0: So it is impossible to live without Ramayana.
1: ఇలాంటి శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి ఒక రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్
1: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక
0: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో
1: భౌతికమైన అలౌకికమైన ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
0: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్
1: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు
0: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్
1: ఈనాడు రామాయణము
0: Today we think of Ramayana.
1: Ramana puttina dinamu.
0: Birthday of Rama.
1: Anukunte em chestunnamu?
0: What do we do?
1: Aanaadu pratyekamaina oka pooja.
0: We have special worship.
1: Aanaadu bottu pettukovatamu.
0: And we'll have the daughter and the forehead.
1: Ee pratyekamaina pooja cheyadaniki janmadinamulu raavalna.
0: In order to follow the ritual of worship, should we wait for the birthday of Rama?
1: Kaadu kaadu.
0: No.
1: Ye vayasainappatikini nityamu sarvada sarvakaleshu sarvatra ramachintanam.
0: At any age for that matter, we should chant the name of Rama continuously.
1: Valmiki Ramayana vrasadu.
0: Valmiki composed Ramayana.
1: Rasina tarvata shishulandarni chechukunnadu.
0: Having done that, he asked his disciples
1: ee saatikamaina ee divyamaina ee bhavyamaina ee pavitramaitti yokka ramakathanu veedi veedikini inti intikudanu inchi inchikudanu chaateetunti vaaru evaru ani vicharistu vachadu.
0: He went on questioning everybody. Who is there to propagate this divine, this ever new, fresh Ramayana, the principle of Ramayana, everywhere? All the seers and saints were frustrated.
1: Guruji,
0: we are old enough.
1: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది.
0: And we may leave any time.
1: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ టు గో అరౌండ్ ఎవ్రీ
1: అని చెప్పేటప్పటికి వాల్మీకి నిరాశకు గురి అయ్యారు.
0: దెన్ ఈవెన్ వాల్మీకి వాజ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్.
1: ఈ సంభాషణ జరుపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు లవకుశులు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ టేకింగ్ ప్లేస్ లవ అండ్ కుశ కేమ్ దేర్.
1: గురూజీ ఇంతసేపు మీరు ఋషులతో సంభాషిస్తున్నటువంటి విషయము మేము విన్నాము.
0: We heard what all you have been conversing with your
1: ee karyani paripurnam gaavinchadaniki maaku ivvandi annaru.
0: Give the interest the job to us to propagate principle of Rama.
1: Rajaputrulu,
0: who are they?
1: Rishi shishyulu,
0: they are princes, they are the disciples.
1: Ilanti varu tambura chetabatti,
0: they are there with all the musical instruments
1: petti,
0: and with all the
1: chitikalu chetabatti,
0: with all the sandals and symbols there,
1: paadutu vellaru,
0: and they started singing around every street.
1: ఈ విధంగా ఈనాడు చేయగలరా?
0: విల్ ఎనీబడి బి ఏబుల్ టు డూ దట్ టుడే?
1: ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేలి చేస్తారని హాస్యం.
0: ఇఫ్ ఎనీ వన్ స్టార్ట్ సింగింగ్ వేర్ ఎఫ్రైడ్ దట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ అస్.
1: ఇంకేదైనా కొంచెం విభూతి గిని పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
0: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. If we also start singing, people may mistake that we are devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachment. That day when you give up this sacrifice, this attachment, then there will be prosperity in society.
1: ఈ అహంకార అభిమానం మనం త్యజించాలి.
0: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: ఇది ఉండినంత వరకు కూడా భగవత్ నామాన్ని కూడా మనం స్మరించలేము.
0: సో లాంగ్ దేర్ ఆర్ దీస్ టూ ట్విన్స్ ఈగో అండ్ అటాచ్మెంట్,
1: ఎవరేమనుకుంటారో భయం మనకెందుకు?
0: వై షుడ్ వి బాదర్?
1: ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు.
0: ఆర్ వీ నాట్ డూయింగ్ సో మెనీ థింగ్స్ దట్ వి ఆర్ నాట్ సపోజ్డ్ టు?
1: దీనికంత భయం లేదే నీకు?
0: యు ఆర్ నాట్ అఫ్రైడ్ దెన్?
1: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి,
0: to sing the glory of God,
1: భగవత్ భజనలు పాడడానికి,
0: to participate in భజన,
1: 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి,
0: to teach divinity to others,
1: భయము ఎందుకు? భయము,
0: why should you be afraid of anybody?
1: తప్పుకు భయం భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
0: In fact you should be fear stricken if you are to commit a mistake.
1: కనుకనే ఈ నాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
0: This is the present plight of the world today.
1: పాప భీతి లేని పామరత్వము బట్టి,
0: there is an utter innocence because there is no fear of sin. దైవ
1: ప్రీతి లేని దాని బట్టి,
0: there is no love for God.
1: మానవత్వమనగే
0: హ్యూమన్
1: మానవులందున,
0: హ్యూమన్
1: మానవత్వమనగే మానవులందున,
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రజెంట్ సాడ్ సిచ్యువేషన్.
1: పాప భీతి లేదు.
0: There is no fear of sin.
1: దైవ ప్రీతి లేదు.
0: There is no love of God.
1: ఇంకా ఎట్ల మనలో ఈ త్యాగం వస్తుంది?
0: Then how do you expect to have sacrifice?
1: మనలో త్యాగం రావాలి.
0: There should be sacrifice.
1: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
0: It is a sacrifice that
1: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
0: And really the pleasure bhoga is the roga disease.
1: ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు, కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
0: In fact we suffer from roga the diseases, but we are not prepared for tyaga.
1: ఎవరేమైనా అనుకోరి. కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని పూజించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమ్మిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
0: యు హావ్ గాట్ టు చూ ది షుగర్ కేన్ టు ఎంజాయ్ ది స్వీట్ జ్యూస్ దేర్ ఇన్.
1: కనుక మనం కష్టం పడినప్పుడే అందులో సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
0: సో అన్లెస్ వీ వర్క్ హార్డ్ వీ కాన్ బి హ్యాపీ.
1: తరువాన్
0: రిపీట్ ఎంక్వైరీ
1: తన్మయం పొందు.
0: యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: మనము ఒక విధమైనటువంటి కర్రను రాపిడి చేసినప్పుడు
0: ఇఫ్ యూ రబ్ టూ స్టిక్స్
1: ప్రవేశిస్తుంది.
0: ద ఫైర్ ఒరిజినేట్స్ దేర్
1: చిలకంగా.
0: ఇఫ్ యూ చర్న్ రిపీట్
1: అందులో నుంచి వెన్న బయలుదేరుతుంది.
0: యూ ఫైండ్ ద బటర్.
1: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
0: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యుల్ ఫైండ్ ది డివినిటీ.
1: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
1: తరువా మనము తరువున అనలంబు.
0: దేర్ ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
1: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
0: There you get the fire because of the truth.
1: అగ్నియే సాక్షాత్ జ్ఞానము.
0: That fire of wisdom.
1: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
0: Ramayana speaks of this fire of wisdom.
1: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి యందు ఆవిర్భవించునో.
0: That fire of wisdom.
1: వాని యందు పాపములు ఏమాత్రం కూడాను ఉండవు.
0: Will never entertain any sin there.
1: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
0: Even mountainous sins are brought down to ashes by the fire.
1: కనుక ఏ నామము తలచినప్పటికీ
0: whatever name you may
1: have హృదయపూర్వకంగా తలచినప్పుడు
0: chant wholeheartedly
1: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
0: Then you will have the reward.
1: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
0: Today we sing but we don't chant wholeheartedly.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
0: We do it in a routine way, mechanical way.
1: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
0: It's not proper and you don't get
1: ఫలితం కూడా ఉండదు.
0: You don't find any result.
1: ఎందుకోసం సేవ పడాలి?
0: Then why should you exert?
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Without purity of heart, what for all this worship?
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా?
0: Without any purity of the self, why rituals?
1: పాకశుద్ధి లేని పానకమేళ.
0: Without purity of the vegetables, what is
1: fun of ambitions? ఒక చిత్తశుద్ధితో చేయాలి.
0: Everything we have to do with the purity of our heart.
1: ఆ చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
0: వితౌట్ దిస్ ప్యూరిటీ యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్.
1: కనుక రామాయణం నందు
0: ఇన్ రామాయణ
1: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
0: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్.
1: నేను మొన్న మెడ్రాస్ కు వెళ్ళినప్పుడు
0: భగవాన్ మెడ్రాస్
1: హెచ్చరించి చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
0: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
1: రాముల తల్లి ఒక ఆమె.
0: One is the mother of Rama.
1: Hanumantun thalli okame.
0: Other is the Agastun
1: thalli okame.
0: And the mother is of the
1: same. Moolada varu chesina sugunakara pattapagulu chukkalu raalunnannata.
0: When the three ladies meet you can understand what kind of havoc there could be.
1: Veeru cheyinatunte varu ooruku undakudada.
0: These three didn't remain silent.
1: Amma nee evaru ani Kausalya adigindata Hanumantuni thallini.
0: Kausalya, the mother of Rama asked the mother of Hanuman, who are you?
1: Amma meeku teliyada?
0: Don't you know me?
1: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
0: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
1: హనుమంత నామం చెప్పిన దగ్గరంత రాముడు ఉంటుంటాడు.
0: వేరెవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
1: రామనామం చెప్పిన దగ్గరంత హనుమంతుడు ఉంటాడు.
0: వేరెవర్ రామాస్ నేమ్ ఇస్
1: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము.
0: రామ అండ్ హనుమాన్
1: అవినాభావ సంబంధము.
0: దట్స్ ఇంటర్ రిలేషన్.
1: ఏకాత్మ తత్వము.
0: ఇట్స్ ఓన్లీ వన్ యు.
1: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
0: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
1: ఓహో అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని.
0: ఇస్ దట్ సో హి వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాసింగ్ దట్ మైటీ ఓషన్ ఇన్ సర్చ్ ఆఫ్ మదర్
1: సీతా. అగస్త్యుని తల్లి, ఓహో నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
0: దెన్ ద మదర్ ఆఫ్ ది సేజ్ అగస్త్య సెడ్, The deeds of your son are
1: Samudrani
0: not that great.
1: Ni kumarudu.
0: Your son crossed the ocean.
1: Na kumarudu samudrani mingi vesadu.
0: My son could swallow the whole ocean.
1: Alanti Agastya talli nenu unna.
0: I am the mother of that sage Agastya.
1: Iddaru cheri Kausalyanu prashninchareta meer evaramma ani.
0: Both of them questioned Kausalya, the mother of Rama.
1: Ye Hanumantudu Lankanu daatadu, ye Agastyudu ee neerunta kudanu mingadu, aa yokka shaktiki రాములైనటువంటి ఒక కుమారునికి తల్లిని అన్నాడు.
0: అండ్ షీ సెడ్, లిసన్ టు మీ, ద స్ట్రెంగ్త్ దట్ అగస్త్య కుడ్ హ్యావ్ హ్యాస్ టు మేక్ హిమ్ స్వాలో ద ఓషన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ దట్ మేడ్ హిమ్ క్రాస్ దిస్ ఓషన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రామా అండ్ ది మదర్ ఆఫ్ రామా.
1: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాములు ప్రవేశించాడు. అట్
0: ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
1: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
0: What is it you are speaking about me in such a high way?
1: అమాయకుని వలే ప్రశ్నించాడు వాడను.
0: He asked them innocently.
1: తాను దైవస్వరూపుడైనప్పటికీ,
0: though he is God,
1: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
0: though the manifestation of God,
1: అమాయకుని నరుడు వలే తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: He behaved like an ordinary man.
1: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
0: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
1: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
0: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
1: నేను కాదు.
0: ఐ డిడ్ంట్ డు దాట్.
1: నేను గొప్పవాడు కాదు.
0: ఐఎమ్ నాట్ గ్రేట్.
1: నేను సామాన్యమైన మానవుడు.
0: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
1: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ ఈస్ హైయెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
1: నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి.
0: ఐఎమ్ ఓన్లీ ప్లీ హియర్.
1: ఆ నా నామే సర్వమును కూడాను సమకూర్చిపజేస్తుండాలి.
0: ఇట్ ఈస్ మై నేమ్ దట్ అకంప్లిష్
1: సర్వశక్తి కూడాను ఈ నామం నందే ఉంటుండాలి.
0: ఆల్ మైటీ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ ది నేమ్.
1: ఈ నామం యొక్క మహత్తరం శక్తి చేతనే ఈ దేహం కూడాను కదిలిపోతుండాలి.
0: ఇట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ నేమ్ దట్ మేక్స్ దిస్ బాడీ మూవ్ అబౌట్.
1: కనుక నిన్ను నిమిత్త మాత్రంగా తీసుకోండి అన్నాడు.
0: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధంగా చెప్పి రాములు వెళ్లిన తక్షణమే,
0: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
1: కౌసల్య చెప్తుండాలి.
0: Kausalya started telling,
1: amma na kumarudu amayakudu vale maatladutunnadu.
0: Look here, my son is speaking like an innocent man.
1: Athaniki telinetundi gnanamu,
0: the wisdom he has,
1: atham cheyaleinatundi pani,
0: the work that he does,
1: sarvam kudanu athani ende untundali.
0: Everything is within him latent.
1: Ila cheppinatundi oka talli,
0: the mother who said so like that,
1: tiriki kaika aagne valla,
0: because of the command,
1: aranyaniki povalsi vachindi.
0: Rama had to go to the forest.
1: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు కౌసల్య దగ్గరికి వచ్చాడు.
0: హీ కేమ్ టు కౌసల్య.
1: ఎప్పుడు వచ్చాడు?
0: వెన్ డిడ్ హీ కమ్?
1: సీత దగ్గరికి వెళ్లి,
0: హీ వెంట్ టు సీత ఫస్ట్.
1: తన పట్టాభిషేకం ధరించినటువంటి ఒకటి త్యజించి,
0: హీ జస్ట్ చేంజ్డ్ హిస్ డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ టు బి కరోనేటెడ్ అండ్ హిస్ సెకండ్ డ్రెస్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వన్
1: వచ్చాడు.
0: అండ్ హీ కేమ్ టు మదర్ కౌసల్య.
1: తల్లి ఎంతో ఆనందంతో,
0: ద మదర్ వాస్ హ్యాపీ,
1: ఎదురు చూస్తూ ఉండినది.
0: షీ వాస్ వెయిటింగ్ ఫర్ హిమ్.
1: అప్పుడు తల్లికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ హిస్ మదర్,
1: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్త చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: మదర్, ఐ హావ్ కమ్ టు యూ టు మేక్ ఎ వెరీ ప్లెజెంట్ న్యూస్ అనౌన్స్మెంట్.
1: అయోధ్యకు కాదు నేను కింగ్, రాజును.
0: ఐఎమ్ నాట్ ద కింగ్ ఆఫ్ దిస్ అయోధ్య.
1: అరణ్యానికి నేను కింగ్, రాజును.
0: ఐఎమ్ ది కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్ నౌ.
1: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
0: దేర్ఫోర్ ఐఎమ్ ready now to be the king of that forest.
1: Aamiki emi artham kaledu.
0: She couldn't understand anything.
1: Enduku ee vidhanga cheptunnadani vivaranga anukunte ventane vachadu Lakshmanudu.
0: She wanted to know all the details. In the meantime Lakshmana came there.
1: Vyaktini needa anusarinchinattuga,
0: just as the shadow follows the person,
1: Ramulanu Lakshmanudu eppudu kudanu needa vale anusaristuntadu.
0: Lakshmana follows Rama like his shadow.
1: Adhe vidhamgane Bharatunni Shatrugh్నుడు నీడవలె అనుసరిస్తుంటాడు.
0: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
1: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
0: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ద సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
1: ఒకడు రాములకు శిష్యుడయ్యాడు.
0: వన్ ఫాలోడ్ రామ.
1: ఒకరు భరతునకు శిష్యుడయ్యాడు.
0: వన్ ఫాలోడ్ భరత.
1: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
0: బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ గాట్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: చిత్తశుద్ధి కలగారు.
0: దే హావ్ ఆల్ ది ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
1: మానసిక పవిత్రం గలవారు.
0: అండ్ దే హావ్ గాట్ ఆల్ సీక్రెట్ హార్ట్స్.
1: అలాంటి లక్ష్మణుడు వచ్చి,
0: సచ లక్ష్మణ కేమ్,
1: చాలా ఉద్రేకుడైపోయాడు.
0: వాస్ వెరీ మచ్ అజిటేటెడ్ అండ్ ఫ్యూరియస్.
1: నీ శాంతం ఉండవలసిందే.
0: Yes, you need to be peaceful.
1: Kani ilanti vishayamlo kaadu.
0: But not in this matter.
1: Lokamanta ninnu aashistundadi.
0: In fact, the world is waiting for
1: you. Okka vyakti nimittame nee inta venukku pothunnavu.
0: Should you go back because of one person?
1: Nenu oppukonu.
0: ఐఎమ్ నాట్ రెడీ.
1: ఇక్కడ ఉంటుండు, ఒక నిమిషం లోపల ఆ కైకను దశరథుణ్ణి హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: యు జస్ట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్, ఐఎమ్ గోయింగ్ టు కిల్ దశరథ అండ్ కైక రైట్ నౌ.
1: అనేటప్పటికి లక్ష్మణ్ రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్,
1: లక్ష్మణ
0: లక్ష్మణ,
1: ఉద్రేకం మంచిది కాదు.
0: డోంట్ బి ఎజిటేటెడ్,
1: శాంతించు శాంతించు.
0: బి పీస్ఫుల్,
1: ఈ శాంతమే మనకు రక్ష.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్,
1: శాంతమే మనకు ఉచ్చ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్
1: శాంతమే మనకు శోభ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్ ఇస్ ద ఫల్చర్,
1: కిరీటము.
0: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్,
1: కనుక శాంతి అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
0: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్,
1: క్షమ సత్యము
0: and this peace for forbearance and this forbearance is
1: chama vedamu,
0: it is veda.
1: Chama ahimsa,
0: it's non violent.
1: Chama yagnam bau,
0: it is a sacred ritual.
1: Chama santoshamu sarvamu,
0: it's patience that confers happiness.
1: Chama ye sarva lokamulandum,
0: and this forgiveness which is the whole,
1: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
0: Which is the whole thing in this life.
1: క్షమనే మనం వహించవలసింది,
0: and this
1: క్షమనే మనం వరించవలసింది.
0: And this patience we should have.
1: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటం క్షమనే.
0: And therefore it is this crown of patience that should be present today.
1: కనుక నీవు శాంతిని పొందు.
0: So be peaceful.
1: అని చెప్పేది తర్వాత లక్ష్మణంతా కౌసల్యకు చెప్పాడు జరిగిందంతా.
0: And then Lakshmana narrated the whole episode to Kausalya.
1: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
0: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్.
1: రామా
0: రామా,
1: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను.
0: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్ యు.
1: తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
0: యు హావ్ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ఫాదర్.
1: కాదని చెప్పను,
0: ఐ డోంట్ డినై దట్.
1: కానీ
0: బట్
1: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళవని.
0: టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యు.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సెడ్,
1: సతికి పతియే దైవము.
0: And in fact, the husband is God to the wife.
1: కనుకని పతిని వదలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీల్లేదు.
0: So you should not be away from your husband.
1: పతి అయిన సర్వస్వము.
0: And the husband is your life.
1: అతను జీవితంలో ఉండినంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
0: So long he is alive, you cannot get away from him.
1: అతన్ని సేవించి,
0: you have to serve him.
1: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
0: He suffers because of this separation.
1: నీవు ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తూ ఉండమన్నాడు.
0: You remain at home and make him happy and peaceful.
1: వెంట వచ్చింది సీత కూడాను.
0: దెన్ కేమ్ సీత.
1: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
0: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: జనక మహారాజు పుత్రిక.
0: షీఈ్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
1: వైదేహి, ఆమె దేహభ్రాంతియే లేదు.
0: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్, వైదేహి.
1: కనుకని ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
0: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్, షీఈ్ కాల్డ్ వైదేహి.
1: పక్కున నవ్వింది సీత.
0: అండ్ సీత లాఫ్డ్ అట్.
1: రామా
0: రామా,
1: నాకు ఒక బోధ, నీ తల్లికి ఒక బోధన.
0: You have one kind of teaching to me, different teaching
1: నేను
0: to your
1: mother. వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
0: When I wanted to follow you, you said no.
1: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నారు.
0: And in fact, you wanted me to serve your old
1: parents. నీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి పతియే దైవం అంటున్నావు.
0: But in respect to your mother, you say that the husband is God. But he is not the same to me.
1: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా, నేను అంగీకరించనని.
0: Can there be one code of conduct for one woman and different another?
1: ఇంతే కాకుండా,
0: నాట్ ఓన్లీ దిస్,
1: రామచంద్రుడు,
0: రామచంద్ర,
1: నీవు చంద్రుడు.
0: యువర్ ద మూన్.
1: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
0: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
1: Chandrudu ekkada ni dal chaladanam kuda akkade undali.
0: Wherever there's moonlight, that's so cool and comforting.
1: Moon and moonlight rendu kuda ekanga untundali.
0: So moon and moonlight are together.
1: Kanaku nannu kuda teeskelanu cheppindi.
0: Therefore she wanted
1: ee vidhamaitundi oka yukti vyaktulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kudanu సరే సర్ చేసుకుని పోతూ వచ్చాడు.
0: రామా కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్.
1: ఇన్ని రకమైనటువంటి యుక్తులను కూడా పొందవలసి వస్తుంది.
0: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
1: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
0: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
1: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
0: ఈజ్ నాట్ చీటింగ్ ఎనీవే.
1: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
0: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
1: ఇది యోగముగా మారిపోయింది.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక, వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
1: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి,
0: ఈ పాసిఫైడ్ ద మదర్స్,
1: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి,
0: ఈ అప్హెల్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ,
1: అరణ్యానికి వెళ్లాడు.
0: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ అరణ్య సమయం నందు కూడాను,
0: దేర్ ఇన్ ద ఫారెస్ట్,
1: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి,
0: హీ సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
1: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
0: Perhaps my father made me the king, the ruler for administrative
1: purposes.
0: In fact, demons are obstructing the ways of the sages and their spiritual practices. Therefore, I should see the sages and seers will continue their yogic practices by killing demons.
1: దోషం అడ్డం వస్తుంది.
0: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
1: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
0: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
1: పూర్వము
0: అర్లియా
1: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు
0: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర
1: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు
0: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి
1: తాను యోచించాడు.
0: హీ థాట్ పాండ్
1: గురుజీ
0: గురుజీ
1: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
0: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ వుమన్ నౌ?
1: చంపవచ్చును అన్నాడు.
0: ఎస్ యూ కెన్.
1: సాధనలకు తపస్సులకు ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
0: లెట్ ద డెమన్ బి ఎ వుమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సియర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్. ఏమీ
1: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు. స్వామి గురుజీ
0: రామ
1: ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
0: ఇన్ ఇన్నోసెంట్ వే రామాస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రెసిడెంట్స్
1: పిచ్చివాడా
0: ఓ మ్యాన్
1: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు
0: విరోచనాది
1: ప్రహ్లాదుని మనమడు గ్రాండ్సన్
0: గ్రాండ్సన్ ఆఫ్ ప్రహ్లాద
1: విరోచనుడు
0: విరోచనుడు
1: ఒక చాలా ఒక ముద్దులో బిడ్డ ఉంటున్నది.
0: ఈజ్ రియల్ ది పెట్ సన్
1: ఆమె స్త్రీని
0: అండ్ షీస్ ఎ ఉమన్
1: ఆమె పేరే మంధరా.
0: నేమ్ ఇస్ మంధర.
1: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి
0: ఇన్ఫాక్ట్ మంధర హాస్
1: తన వాంఛనమే
0: టు సఫర్
1: ఇతరుల యొక్క ఋషులంతా కూడా సంహరించి
0: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
1: అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
0: అండ్ షీ కమిటెడ్ మెనీ సిన్స్
1: ఆ సమయం లోపల.
0: అట్ దట్ టైమ్
1: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
0: ఇన్ఫాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
1: కానీ అది దోషం లేదు.
0: ఇట్స్ నో మిస్టేక్.
1: ఎవరైనా సరియే
0: let him be anyone
1: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పులేదు.
0: if anyone comes in the way of God yes you can finish him off.
1: మీరా సమయమునందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
0: this is the same thing that had come in the way of life of Meera.
1: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
0: మహారాణా wanted her to get out of that palace.
1: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
0: she felt very sad for a minute.
1: ఎట్ట వెళ్ళలేదు నా కృష్ణుని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
0: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
1: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్ కు.
0: దేర్ షీ సాట్ అండ్ రోట్ ఎ లెటర్ టు తులసిదాస్.
1: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాస్.
0: హీ వాస్ ది తులసిదాస్ వాస్ దేర్ ఆన్ ద మౌంటైన్ టాప్ చిత్రకూట.
1: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
0: ఎస్ అండ్ మెసేజ్ త్రూ మెసెంజర్.
1: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
0: అండ్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
1: అమ్మా మీరా,
0: ఓ మీరా,
1: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్లాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
0: యు హావ్ పుట్ ఎ క్వశ్చన్, యామ్ ఐ జస్టిఫైడ్ టు లీవ్ మై హస్బెండ్ అండ్ బి ఆఫ్టర్ గాడ్?
1: ఉన్నదంతా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథేవోభవ.
0: ఇన్ఫాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
1: నిజంగా దైవ స్వరూపులే.
0: ఇన్ఫాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవానికే అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
0: బట్ ఎనీ వన్ అబ్స్ట్రక్ట్స్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్ లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ టీచర్
1: దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించి
0: In fact, Rama is sent to
1: నా ఆరాధన సోదరుడైనటువంటి రాములను అరణ్యపాలు చేసి
0: మై ఐడియల్ బ్రదర్ ఇస్ సెంట్ టు ద ఫారెస్ట్
1: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది.
0: అండ్ మై మదర్ ఈస్ హియర్ టు కారునేట్ మీ.
1: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
0: భరత నెవర్ వాంటెడ్ టు సీ ది ఫేస్ ఆఫ్ హిస్ మదర్ బికాస్ షీ కమిటెడ్ దట్ మిస్టేక్.
1: తల్లితో ద్వేషం గావించుకున్నాడు.
0: ఇన్ఫాక్ట్ హి హడ్ అటర్ హేట్ టు హిస్ మదర్.
1: తల్లిని వదలతాను కానీ రామును నేను వదలను అన్నాడు.
0: ఐ యామ్ రెడీ టు సాక్రిఫైస్ మై మదర్ అండ్ నాట్ రామచంద్ర.
1: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
0: సో భరత లెఫ్ట్ మాదా.
1: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా?
0: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్? స్ట్రక్స్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్ లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ టీచర్
1: దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించి
0: ఇన్ఫాక్ట్ రామ ఇస్ సెంట్
1: నా ఆరాధన సోదరుడైనటువంటి

0: sacrifice my mother and not Ramachandra.
1: Kanuka తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
0: సో భరత లెఫ్ట్ మాదా.
1: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా?
0: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ హి.
1: తండ్రి క్షణక్షణములు కూడా అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానవని చెప్తూ వచ్చాడు.
0: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్.
1: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను.
0: Father, I am prepared to run away from you, but I will
1: not give up.
0: In fact, you are Haridveshi, you hate God. I am Haripriya, I
1: love God. కూడా హరి పైన ఉంటుండాలి.
0: In fact, I love God.
1: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
0: So saying, he disobeyed his father and sang the glory of God.
1: దేశము.
0: And here,
1: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసునా?
0: And where do we find this hatred towards teacher?
1: వామన వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
0: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి.
1: హి
0: ప్రామిస్ దట్ హి వుడ్.
1: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క
0: బికాస్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్
1: తన గురువు అయినటువంటి వాడు
0: ద ప్రిసెప్టర్
1: కానీ దీనికి అంగీకరించలేదు.
0: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
1: అప్పుడు నాయన బలి చక్రవర్తి
0: దెన్ హి సెడ్ ఎంపరర్ బలి
1: యు షుడ్ నాట్. సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
0: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఆనందం గురుజీ.
0: హి సెడ్ ఐ యామ్ మోర్ హ్యాపీ.
1: గురుజీని వచ్చి అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన ఇది కావటం ఎంత అదృష్టం నాది.
0: గాడ్ హింసెల్ఫ్ హస్ కమ్ టు మీ. హి హస్ హెల్డ్ అండ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. మై హ్యాండ్ ఇస్ అప్పర్ అండ్ గాడ్స్ హ్యాండ్ ఇస్ లోయర్ నౌ.
1: కనుక గురువు అయినటువంటి కృపాచార్యం యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
0: అండ్ దేర్ఫోర్ ఎంపరర్ బలి డిసోబేడ్ హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య.
1: పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
0: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ మచ్ వర్స్ దాన్ గోయింగ్ బ్యాక్ ద ప్రామిస్.
1: ఎవరి కోసం? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు మేక్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
0: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
1: భరతుడేం చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
1: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
1: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఇస్ ఎ టోటల్
1: డివోటీ. తల్లి తండ్రి పితృలను ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
1: టు ద మదర్ ఫాదర్ విషయం లోపల.
0: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్
1: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో
0: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్
1: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్.
1: కానీ దైవంలో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
1: అన్నిటికంటే గొప్పవాడు దైవమే.
0: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
1: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
0: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
1: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు.
0: That was the message written by
1: Chaloreman.
0: Then she said,
1: Ganga Jamuna Tir Chaloreman. Hey Manasa, ink vellu bail deru.
0: Then she said, oh, mind get up, go now.
1: Velidam. Ekkada poyindi Dwaraka velipoyindi papa.
0: She went to Dwaraka.
1: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది.
0: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్.
1: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
0: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్.
1: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
0: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి?
0: సీక్రెట్ లైఫ్ విల్
1: దోషం దగ్గరికి కూడా రాదు.
0: విల్ నాట్ హావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
0: సీక్రెట్ హార్ట్స్
1: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
0: Well, is it possible to be away from the company of husband?
1: Kanukane Sita venta vellipoyindi.
0: Therefore Sita also followed her husband.
1: Ee yokka Ramulu kudanu ee yokka Sri dachinam lekunda rakshasulu kuda champadu.
0: Rama killed that Tataki the demon though a woman.
1: Inte kaadu,
0: not only this,
1: aa Bali Chakravarti
0: the emperor Bali
1: kumarudu ainatunti vaadu
0: the son
1: tana yokka kumarunuku biddalu kuda untunnaru.
0: As his grandsons also.
1: ఎవరు?
0: Who are they?
1: ఈ యొక్క మందర.
0: మందర.
1: మొట్టమొదట ఈ యొక్క బలి చక్రవర్తిని చూసినప్పుడు
0: and she saw the emperor
1: Bali. ఎంతో ఆనందం వేసి బలి చక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్ నారాయణుడు.
0: In fact, Lord Narayana was coming there like a boy.
1: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: కానీ
0: తన
1: తాతపైన తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
0: But when Emperor Bali was slain and then put down to Patala, that underworld, and then she had a developed hatred.
1: తిరిగి ద్వాపర యుగం లోపల

0: సిస్టర్ ఇన్ ద్వాపర ఏజ్
1: శూర్పణకగా వచ్చి
0: శూర్పణక
1: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
0: అండ్
1: అతనికి బాలు ఇచ్చి అతన్ని తిరిగి చంపి అతని చేత చంపబడిపోయింది
0: అండ్ షీ ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ద మిల్క్ అండ్ షీ వాస్ షీ అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్
1: పవిత్రమైనటువంటిగా ఉండిన అపవిత్రమైనటువంటిగా ఉన్న దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది
0: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్
1: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్
1: దైవ భావనగా అభివృద్ధి గావించు
0: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్
1: ఇది చెడ్డది ఇది మంచిదని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ అన్ని
1: దైవం యొక్క ఆకారమే
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్
1: అన్ని దైవం యొక్క ప్రేమతత్వమే
0: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్
1: అన్ని దైవం యొక్క ఆజ్ఞలే
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్
1: సమర్థంగా భావించి
0: దట్ వీ హావ్ టు ఫాలో
1: రామతత్వాన్ని మనం విశ్వసించి
0: అండ్ వీ షుడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
1: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
0: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్
1: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు
0: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్
1: నీవు దైవత్వాన్ని పొందుతావు
0: అండ్ యూ అటైన్
1: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి
0: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మ
1: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు
0: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హిమ్సెల్ఫ్
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు కానీ సాధ్యమవుతుంది కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు
0: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ద ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ
1: యొక్క శక్తులు ఉంటున్నాయి
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ డివైన్ మిస్టరీ
1: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి
0: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్
1: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్
1: దైవం అనేటువంటిది మనిషి రూపంలోనే రావాలి
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్
1: ఎందుకోసం మనుషులకే బోధించాలి
0: వై బికాస్ హ్యూమన్ సొసైటీ
1: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి
0: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్
1: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి
0: దే ఫాలో ద లా ఆఫ్ నేచర్
1: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్
1: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు
0: దేర్ఫోర్ దోస్ దట్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్ గాడ్ పర్మిట్స్ దెమ్ హి ఫర్గివ్స్ దెమ్
1: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు
0: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్
1: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి
0: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్
1: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు
0: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ
1: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ ద లా ఆఫ్ నేచర్ ఇస్ నాట్
1: సక్రమమైన మార్గాన్ని బోధించడమే
0: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే
0: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్
1: నవ్యమైన జీవితాన్ని పోషించడమే
0: అండ్ నోవెల్ లైఫ్
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: భగవంతుడు
0: గాడ్
1: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కానీ
0: God has come down for the emancipation of
1: తన నిమిత్తమే తాను వచ్చేటువంటి వాడు కాదు
0: హీ హాస్ నాట్ కమ్ ఫర్
1: తనకి ఏం కావాలి ఏమీ కానక్కర్లేదు
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ
1: తన హస్తమునందే ఉంటుండాలి
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హోల్
1: కానీ సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
0: హీ టీచెస్ గుడ్ పాత్ టు ఎవ్రీబడీ
1: నాయన మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే
0: యు ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ద డివైన్
1: దైవంతోనే లీనం కండి
0: అండ్ యు మర్జ్ ఇన్ గాడ్
1: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది
0: దిస్ మర్జర్ ఇన్ గాడ్ ఇస్ పాసిబుల్ ఈ ప్రేమ చేత ఎన్నైనా
1: సాధించవచ్చును
0: విత్ దిస్ యు కెన్ డు ఎనీథింగ్
1: ఏనైనా సాధించవచ్చును
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్
1: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును
0: ఈవెన్ మౌంటైన్స్ ఆల్సో మెల్ట్ లైక్ ఐస్
1: కనుక ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: సీత అశోకవనంలో ఉంటుండాలి
0: సీత వాస్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక
1: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
0: ఇన్ అశోకవన
1: తన యొక్క ఉండి దగ్గర నుండి మాయకారిని పిలిపించి
0: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్
1: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత
1: నీవు రాముని తల వంటి దాన్ని ఒకదాని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు
0: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ
1: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు
0: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు సీత
1: చాలా భయపడిపోయింది
0: సీత వాస్ ఫియర్ స్ట్రికెన్
1: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య
0: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
1: ఆమె చెప్పింది మీరు భయపడనక్కర్లేదు
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
1: ఇదంతా రాక్షస మాయలు
0: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్స్
1: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ్
1: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు
0: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్
1: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు
0: రామ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్
1: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు
0: అండ్ సీత ఆర్ యు నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
1: అని చెప్పి ముట్టింది తాను
0: అండ్ షీ టచ్డ్
1: ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
1: అప్పుడు తెలుసుకుంది సీత.
0: దెన్
1: సీత కూడా తెలుసును, కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
0: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఎన్ ఆర్డినరీ వన్.
1: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
0: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
1: మనం ఏమాత్రం లొంగకూడదు.
0: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
1: దైవం మాయ అనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
1: అది ఏ నిత్యము సత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవం మానవ అవతారంతో వచ్చి
0: God comes down in human
1: form. ఉద్ధరించి
0: అండ్ హీ ఎమాన్సిపేట్స్ హ్యూమన్ రేస్
1: వ్యాప్తి గావించి
0: అండ్ హీ విల్ సీ దట్ దేర్ విల్ బి ఎక్స్‌పాన్షన్ ఆఫ్ లవ్
1: దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ లవ్. మనం
1: ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
0: దిస్ ఇస్ ద మెసేజ్ దట్ వి షుడ్ నో టుడే.
1: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
0: ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రీరామనవమి వి వర్షిప్ ఓన్లీ దిస్ డే. ఈ ఒక్క దినమే
1: మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ అబ్సల్యూట్ యూస్లెస్ ఇఫ్ వి పార్టేక్.
1: భగవంతుడి యొక్క అవతారమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
1: ఎందుకంటే ఈ జగత్తులో చలచలము పుడుతూనే ఉన్నారు మానవులు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ పుట్టిన మానవుడు
1: స్వరూపుడే.
0: ఎవ్రీవన్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
1: సర్వత పాణిపాదం.
0: We find his feet in hand.
1: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్ఠతి అని.
0: God is present all over. God is everywhere.
1: పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి యందు ఉండేటువంటి భగవంతుడే.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: కనుక
0: సో
1: మనం క్షణ క్షణము కూడాను భగవంతుడి యొక్క చింతన చేస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
0: యాజ్ వీ చాంట్ హిస్ గ్లోరీ
1: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ద డివినిటీ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: us. నిర్మోహం అయిపోతుంది.
0: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
1: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
0: అండ్ నేచురల్లీ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావడం కోసం వచ్చాడు. కానీ
0: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్.
1: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు.
0: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
1: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ధర్మో రక్షతే రక్షితః.
0: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
1: ధర్మ ఏవ హతో హంతి.
0: వి డోంట్ ఫాలో యు విల్ బి కిల్డ్.
1: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్
1: ధర్మాన్ని. మానవ ధర్మాన్ని రక్షించాలి.
0: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు కాదు నీవు, మాధవుడివే.
0: యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డివైన్.
1: కనుక నీ మానవత్వాన్ని నీవు పెంచుకో.
0: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
1: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
0: అండ్ దెన్ Devil of foster divine divinity.
1: Prema swarupulara.
0: Embodiments of divinity.
1: Ee rama tattvam anetundi danni enni vidhala varninchinappudiki ni sadhyam kaadu.
0: It's not possible to describe in full the nature of rama.
1: Enni tarataraval nunchinu ee rama naamam vastune untunnayi.
0: In fact the rama's name has been handed over to us.
1: Kaani enno lakshalame ee samacharam nunchi ee manavattvam vachindi.
0: Lakhs and lakhs of years passed by.
1: Enno lakshala samacharam kindatine udbhavinchinatundi ee manavattvam ee naati kudunu manavattvam emto telusukovalukunna potunnaru.
0: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed.
1: మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ది హ్యూమన్ నేచర్ హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్ బీయింగ్?
1: మానవత్వం అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
1: అది ప్రేమతత్వం.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ లవ్.
1: పది మందికి మనం పంచాలి.
0: వీ షుడ్ షేర్ దిస్ హ్యూమన్ లవ్.
1: ప్రేమతోనే మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్
1: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ లీవ్ దిస్ లైఫ్
1: కంటిన్యూస్ కాదు,
0: నాట్ క్రైయింగ్,
1: ఆనంద భాష్మంతో వదలాలి.
0: వీ షుడ్ షెడ్ ద టియర్స్ ఆఫ్ జాయ్ యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్.
1: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
0: దిస్ ఇస్ ది మెయిన్ ఐడియల్.
1: కనుక
0: సో
1: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
0: టుడే ఇస్ సేక్రెడ్ డే.
1: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే.
1: మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
1: ప్రేమముదిత మనస్

0: పెట్టినది తినవు. నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నదేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లల పుట్టెలకు పోయి పట్టెళ్ళు గలో గుట్టున తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యూ హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీఈస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞమునకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: Noor yagnamulu chesinappudiki tanaki etti manas shantini kudaraledu, tripti kalagaledu.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku prayatninchinappude ee potti vamanudu andulo praveshinchadu.
1: It was only at the time when Ashwamedha Yaga was undertaken, Vamana, the dwarf, appeared there, manifested.
0: Kani, Purohitra vachi, neevu itaniki emaatram kuda nu choti vakudu.
1: The preceptor came and said, don't pay heed to his words.
0: Itanu vachinatuvanti vaadu Vamanudu kaadu.
1: The one who has...
0: Brahmanudu kaadu. Chaala goppavaadu.
1: The one who has come here is not simply the Vamana, the short one. He is a mighty person.
0: Ayya, నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కాని చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులు అనుకుని నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pundits, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిని.
1: Yes, I have given the promise.
0: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is
0: అశ్వమేధ. దాన్ని కూడాను అతని పాదాలకే అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు. బ్రహ్మాండమంతా కూడాను నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండముని ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
1: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
1: If one breaks the promise, it is death.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కానీ ద్వాపర యుగములో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: So he surrendered and completed the performance of the ritual.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ ద లార్డ్ ది ఇన్హాబిటెంట్స్
0: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
0: ఈ వామనుడు మహాచక్రవర్తి.
1: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్.
0: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుడు బిడ్డడు.
1: అండ్ హీస్ ద డేరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
0: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ కన్ఫర్.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: ఇన్ ఫ్యాక్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ.
0: అడిగి పుచ్చుకున్నట్టు కంటే అడుగుకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్ వాట్ ఈస్ గివెన్ టు యూ రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్ ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్, వై డూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్ ది డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్ సో స్మాల్ ఇన్ స్టేచర్ బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితమునకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటారు.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెంట్లీ కంటిన్యూస్లీ.
0: ఇట్టి ద్వాపరయుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఈజ్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతనో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: The scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పగా అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: Anaga manavudu puttinadantai kudanu aakar teechukunnadukare.
1: The human birth, it appears as though, is meant to be the hunger.
0: చిక్కులను నందుచు కోటి విద్యలను పూనిగనే తెలిచి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్పరం జ్ఞానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has, only to eke out his living, to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the fulfillment and shelter?
0: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించాడు.
1: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: So man is struggling for food right from the beginning.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
1: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకునియే అగ్ని తన నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
1: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ దట్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
0: అగ్ని ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్
0: ఇట్. రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God to know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
1: It's not possible to search for God.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ఏమందగ చేయించి జీవితంబు నీవి గద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్. రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్ ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
1: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిని సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఈజ్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఒక కర్రను తీసి దేనినైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
1: వెన్ యూ hit anyone with the stick, naturally it causes pain.
0: Andulo edo ee agni shakti okati unnadi.
1: Well, there is some power here.
0: Rayan teesi denaina kottinappudu deentlo edo oka parva shakti untunnadi.
1: If you pelt a stone and hit anybody, naturally oka raatiki
0: oka raatiki kottinappudu daani nunchi agni prarambham avutundadi.
1: When you just strike two stones against each other,
0: kaani adi agni raati nunchi manaku kanipistundada?
1: Do you see the fire externally?
0: Ledu.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండదు.
1: ద ఫైర్ ఈస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
0: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: They found his fire, the lamp, at the residence of Nanda.
0: నిన్న బీదవారందరూ కూడాను ఈ షావుకారి ఇంటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly.
0: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: షీ టూ వాజ్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: యాజ్ షీ వాజ్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాజ్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is the fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: ఇంకా మరి దీపములు అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own,
0: సుగుణకు కారిపోతుంటే ఎందుకు తాను దూరం రావటం లేదు?
1: How is that you are, why is that you are distancing yourself from the fire? They have put the question.
0: Akkada vaadu paatalu paadukuntu kurchunnaru.
1: Then they were singing.
0: Sugunaku kanipinchenanta sugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta deepana kanipinchenanta ani paatalu paadutunnaru.
1: They were all singing in chorus. Suguna could see there, Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: Ee paatalu vini lopam nunchi Yashoda parigetti vachindi.
1: And Yashoda came there, appeared there in front of them.
0: Ala kuda chuchindi.
1: She too noticed.
0: Ee Suguna yokka cheyi kaalipothunnatunte chuchindi.
1: And she could notice the finger of Suguna being burned.
0: Madhyalo unnatundi road lo unnatundi vaadanta paatalu paadutuntu ఎగురుతూ ఉన్నారు.
1: అండ్ షీ ఆల్సో నోటీస్డ్ ఆల్ ద రెస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ సింగింగ్ ద గ్లోరీ.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనేది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్, వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికి ఉన్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ bad name to Nanda's family that anybody would burn down?
0: Vaala atta modare kopam ga undetundi. Ee oka Yashoda intiki vachi chusetappudiki chaala baadha padipoyindi.
1: Mother in law, when she came and noticed what all that happened, she felt very sad.
0: Inka ee naati kudanu Yashoda intiki agni pettukodaniki pokoddu.
1: We should never send her any time in future to light our lamp.
0: Ee vidhanga కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మిస్టీరియస్ థింగ్స్, వండర్ఫుల్ థింగ్స్ హ్యాపెన్డ్ ఇన్ దోస్ డేస్.
0: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
1: ది ఇన్ఎక్స్ప్లికబుల్ మిస్టీరియస్ థింగ్స్ హ్యాపెన్డ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raaledu.
1: Having left this place once, he has not come back.
0: Eppudu vastadu Krishnudu, eppudu vastadani choodalani aneka mandi gopikalu kannulu kaalu gaachukoni koorchunnaru.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: Ilanti paristhiti lopala aa naadu Krishnudu vachadu.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: Yashodaku kanipinchaledu, నందునికి కనిపించలేదు.
1: బట్ నోబడి కుడ్ సీ హిమ్
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: ఆల్ హెడ్ అసెంబ్ల్డ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
1: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere, let us see him. That's what they said.
0: ఎవ్వరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: కాని నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
1: Things happen according to their deservedness. This is your prapti.
0: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: And Yashoda punished Krishna.
0: కృష్ణ పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెల్ల కృష్ణ.
1: Krishna, you don't eat that which is served to you, that which is available at home. On the other hand, you will be visiting all
0: relatives in the
1: land. Don't you realize that what is served at home?
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: Do you really like that by stealing which is available elsewhere?
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సానుభవమే.
1: This is the experience of everybody in the world.
0: తన ఇంటిని తనకి ఎప్పుడు కూడా రుచించదు.
1: No one accepts relishes that which is at home.
0: ఇంట్లో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా తనకు రుచిగా ఉండవు.
1: All the preparations so nicely made at home,
0: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: But those which are served outside, we relish them very much.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: This is the way of the world.
0: కృష్ణుడు పరయింటికి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: This is not the lesson of Krishna.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: Butter symbolizes pure heart.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: Krishna receives, accepts wherever there is pure heart.
0: అది మృదు మధురంగా ఉంటుంటుంది.
1: It is so soft and sweet.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదు మధురంగా ఉంటుంటాయి.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: కనుకనే వారి యొక్క హృదయములు మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
1: Therefore Krishna is after such sweet hearts.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: But however, this robbery, stealing brought him bad name.
0: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: All call Krishna a thief.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: People call you a thief. But Krishna, when it is said in the form of a song, a nice hymn, people will nod their heads in appreciation.
0: Chitta chora ani pilustuntunte entalo aananda padutuntaru.
1: When once we say chitta chora, the one who steals the heart, people
0: unke chora ante matram kopadtaru.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avin kaakunda గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది.
1: When it's mixed with melody, it is joyful.
0: కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మాధుర్యంగానే ఉంటుంటుంది.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోర అని పిలుస్తారు?
1: Why people call him చిత్తచోర?
0: చిత్తచోర యశోద కే బా నవలీత చోర కోపా చిత్త చోర.

0: రాగ తాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: Tyagaraju. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం కూడా ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted Samaveda.
0: కాని ఈ వేదముతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it is expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He is after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఇస్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజాయిక్ ఫామ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ, యుల్ సీ గాడ్
0: ఏ ప్రదారంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed under any circumstances.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: The disappointment is because of prior appointment.
0: నీవు

0: The people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
1: Kanuka meeru Krishna avataramlo pondinatvanti okka anubhutini meeru napti andinchukoni meeru kodunu meeku tochinatvanti gnanam cheta bhagavantuni paadukone ananda pettandi.
0: You think those days of Krishna incarnation and think, sing in glory of God and enjoy the same state of bliss even today.
1: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
0: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
1: మనోలోరుడైపోతుంటాడు,
0: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
1: ఇటువంటి మనస్సుకు ఒక్క పాట మాత్రమే సరిపోతుంది.
0: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
1: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
0: ద కైండ్ ఆఫ్ మర్జ, the kind of culmination, climax in the path of devotion enjoyed by
1: devotees.
0: In fact, many of the devotees, good lot of them, merged in God in the times of Krishna.
1: దైవంలో మర్జి కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
0: It is only the divine music that helps the devotee to merge in the deity.
1: కానా గానప్రియుడనేటువంటి దానికి ఇది సరైన అర్థంగా తీసుకోవాలి.
0: This is the true meaning in the divine music.
1: Krishna oka maata matram chepte kuda chaalu.
0: If you just utter the name of God Krishna once, it's enough.
1: Aa vidhamaina tundi oka gaanam cheta meeru daivanni pondandi.
0: You reach God, attain God by music.
1: Krishna avataram nandu unnatundi oka leelalu, Krishna avataram nandu kanugunnatundi oka mahimalu, Krishna avataram nandu kanugunnatundi oka chestalu ee avataram nandu kodanu ee vidhanga kanipinchaledu.
0: The sport of Krishna, the leelas of Krishna, the divine actions of Krishna are unparalleled, are not seen any of the ages that followed.
1: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకొని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
0: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
1: కానీ అటు రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ నో హౌ టు సింగ్ ఇన్ కరెక్ట్ ట్యూన్ రాగా, దెన్ న్యాచురలీ ఇట్ విల్ బి రోగ ఆర్ డిజీజ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఎన్నియో భజనలు చేస్తున్నారు.
0: యు డూ భజన్స్,
1: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుంది.
0: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
1: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
0: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
1: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
0: యు విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
1: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
0: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ దట్ హెస్ గ్రాంటెడ్ మెనీ ఆఫ్ ద డివోటీస్ విత్ మిస్టీరియస్ అన్అండర్స్టాండబుల్ ఇన్ఎక్స్ప్లికబుల్ లీలాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద గాడ్ హూ ఈస్ ప్లీజ్డ్ బై ద మెలడీ అండ్ ద మ్యూజిక్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ గానం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్ దాన్ మ్యూజిక్.
1: ఎక్కడైనా కానీ డ్రామాలు ఆడుతుంటే లేక ఇంకెక్కడైనా కూడా సినిమా జరుగుతుంటుంటే ఆ రాగం పైన అందరూ పోతుంటారు.
0: పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యూజిక్ ఇన్ ఎనీ స్టేజ్ పర్ఫార్మెన్స్, బి ది డ్రామా ఆర్ సినిమా.
1: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకుని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
0: With this music, being there a part of our presentations, we can please God.
1: Kanuka, meeru gaanamulu maatram marchagandi.
0: Never forget to sing the glory of God.
1: Gaanamulu lopala etuvanti murkhulaina kudanu, etuvanti vruddhulaina kudanu neenamaipothu untaru.
0: Any ignorant person, any aged person, whosoever may be, will certainly be carried away by this music.
1: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతుంటారు.
0: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
1: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.

0: They don't know music at all.
1: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాళ్ళు పాడుతూ ఉంటారు.
0: But people sing in their own style.
1: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
0: The newborn babe has no idea of the tunes.
1: ఆ చిన్న రాగాన్ని తన మనసులో చేర్చుకొని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
0: But the child responds to the music and goes to sleep.
1: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
0: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
1: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
0: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
1: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడారో తెలుసా?
0: Suguna, when she could see God there, what kind of music?
1: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
0: Nobody can sing like that.
1: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
0: They thought it's like any other song.
1: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
0: There in the very singing you have a wonderful beat, their rhythm.
1: నంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
0: If you find the rhythm and the beat in perfect accuracy,
1: anta pratyakshanga vaaru chudakapoyinappudini anta anta anta anta ee anta anetuvanti padam lopane ento aanandam untundi hrudayanni antukuntundi.
0: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
1: Nanduni inta akatan inta
0: nanduni inta the residence of Nanda
1: gopaludanta.
0: That he is called Gopala.
1: Deepana kanipinchenanta.
0: He is seen in that very lamp, in that very light.
1: Anta anta anta anta ne pothunnaru.
0: This rhyme anta adds the beauty, the literary style.
1: Enta ananda istundadi.
0: Beautiful it is.
1: Ee vidhanga meer prathi okadarikudu mee yokka hrudayamnu uppangimpa chesi dantho ee raagamunu pettukuntandi.
0: Therefore every rendering should take you to that state of ecstasy, blissful state.
1: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
0: ఇట్ షుడ్ బి ద నెక్టరైన్ ఫీలింగ్, ద డివైన్ ఫీలింగ్, దట్ షుడ్ బి ద బేసిస్ ఫౌండేషన్ ఫర్ ఆల్ మ్యూజిక్.
1: ఇంకా సాయంకాలం ఉంటుండది.
0: వీ హ్యావ్ దిస్ ఈవినింగ్.
1: ఈ కృష్ణుని యొక్క చర్యలు చాలా పవిత్రమైనటువంటివి ఎంత ఉన్నాయి.
0: There's so many leelas, actions of the divine Krishna.
1: ఈ నాడు సాయంకాలం అంతా కూడాను ఈ కృష్ణుని యొక్క లీలలే మీకు అనురూపంగా తెప్పిస్తాను.
0: This evening you'll certainly experience all the leelas of Krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

కారణముననున్న కార్యమొకటే. మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే.

0: Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: Vidyarthulara.
0: Dear students,
1: Vishwam Darpanadrushyamana Nagare Ani Dakshinamurti annadu. Ee Vishwam antayi kudanu Manasane Darpanamanandu Oka Patnam vale kanipistundadi.
0: Dakshinamurti has declared that this entire universe is seen as a city through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ అండ్ అకాంప్లిష్ ఆర్ నాట్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవుడికి ప్రధానమైన పురుషార్థము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ మ్యాన్ ఈజ్ టు ఎలిమినేట్ హిజ్ అంతఃకరణ అండ్ టు ప్యూరిఫై ఇట్.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతయికుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైండ్.
1: విశ్వమునందు జరుగు సుఖదుఖములు కాని, పాప పుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని, అన్నీ కూడాను మనసునందే జరుగుచున్నవి.
0: వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సారో, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintiki ni manase karanam.
0: For everything therefore mind is the cause.
1: Manageva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation mind is responsible.
1: Aithe ee manasu shuddhamaina addam vantide.
0: But then mind is like a pure mirror.
1: Kani manasuku swatasiddhamainatvanti yokka shakti ledu.
0: But it does not have a self luminous capacity.
1: Ee manasu indriyamulanu aashrayinchi untunnadi.
0: It is taking shelter with under senses.
1: Idi netramulu dwara chustunnadi.
0: It sees through the eyes.
1: Tanu swata siddhanga chudaledu.
0: But it cannot see by itself.
1: Karnamulu dwara vintunnadi.
0: It can hear only through ears.
1: Tanu swata siddhanga vineetuvanti shakti ledu.
0: But by itself it cannot hear.
1: Ide vidhamugane anni indriyamulu dwaranu ee manasu karyamulu salputunnadi.
0: In this way mind starts functioning through the senses.
1: Kanukane ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది సెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి.
0: దీస్ సెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థాట్ ప్రాసెసెస్.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: All the scriptures therefore have established that there are three types of defects for the mind.
1: Mala, vichepa, avaranamulani moodu.
0: Those three are mala, vichepa and avarana.
1: Mala managa emiti?
0: What do you mean by mala?
1: Mana jeevitamulo telisiyo teliyakuno aneka vidhamulantiyokka doshamulu chestunnam.
0: Knowing or unknowing, We are committing a number of mistakes in our life.
1: కేవలం ఈ జన్మమునందే కాదు.
0: It is not merely in this birth.
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషములను మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: Birth after birth, in many births, these mistakes are committed.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సు అనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయేది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: Students who are youth should partake pure and faultless food.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: Under whatever circumstances be it, we should not partake faulty and defective food.
1: Bicham dehartham vastram sitalartham. Manaku ichinatvantidi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetvanti oka aaharamu idi sariyaina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Dinine bhagavadgita yendu పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వీ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యమునకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములను అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ compelling circumstances in a worldly way in order to get some benefits.
1: Kanuka mottamota ee malasuddha nimittamai parishuddhamaina aaharanni manam sekarinchali.
0: For the purity of mind we should partake pure food.
1: Aithe idi edi anyayam edi nyayam anetunti vichachana gnanamu samanyulaku idi chaala takkuva.
0: Ordinary people may not have that power of discrimination to decide what is fair and what is unfair.
1: Patra shuddhiga unnado ledo teliyadu.
0: Whether the vessel is pure or impure.
1: Patra shuddhi antakante manaku teliyadu.
0: And the food articles, the purity of it.
1: Patra shuddhi vantavani yokka bhavamulu ee reethiga unnavo adi manaku ye maatramu teliyadu.
0: And the process of cooking depends upon the feelings of the cook.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: ఇఫ్ వి వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఫైండ్ అవుట్ ది ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్,
1: కనుకని ఆహారం స్వీకరించిన తర్వాత భగవత్ అర్పితము అనేటువంటిది చేసినప్పుడే ఇది పరిశుద్ధం అవుతుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఫుడ్ బిఫోర్ యూ పార్టేక్ ది ఫుడ్ గెట్స్ ప్యూరిఫైడ్.
1: ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుంచి కూడా ఒక పెద్ద జవాబు వస్తున్నది.
0: వెన్ ఈచ్ పర్సన్ పుట్స్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాజ్ టు వేర్ గాడ్ ఈజ్,
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్యన్యం చతుర్విధం అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వాన రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈజ్, in the form of Vaishwanara I am in your stomach and I am responsible for digesting all the food partaken by you.
1: Aithe eppudu athra jeeninpa chestunnadu?
0: When does he get that?
1: Manam bhujinchina tarvatane idini jeeninpa chestunnadu.
0: Only after we partake food he will be getting it digested.
1: Kanuka bhagavata arpitam gaakunda manam bhujinchatam cheta aneka malinyamu aneka doshamulu aneka paapamulu deenlo praveshistunnayi.
0: Without offering food to God when we partake it we commit a number of mistakes, sins and the result of
1: kanukane brahmarpanam brahma brahmagno brahmanahrutam brahmarpitam ee brahmarpana bhavamto manam bhujinchatam cheta adi aaharamu kaadu adi prasadam avutundi.
0: Once you offer the food to Brahma the Lord it becomes prasada, it is no longer food, it is.
1: కనుక అందులో ఉండినటువంటి దోషములన్నీ కూడాను పరిహారం అవుతాయి.
0: ఆల్ ద డిఫెక్ట్స్ ఆర్ రిమూవ్డ్.
1: తద్వారా మన యొక్క మనసుకు అంటుకున్నటువంటి మాలిన్యము క్రమక్రమేణ కొంత పరిశుద్ధం కాగలదు.
0: బై దిస్ మెథడ్ ద ఇంప్యూరిటీస్ ఆన్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ కెన్ బి స్లోలీ రిమూవ్డ్.
1: తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: దెన్ ఓన్లీ ది మిర్రర్ కెన్ బికమ్ ప్యూర్.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయంతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: శరం అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaga nanaga raga matise illu chundu tinaga tinaga vepa tiyanundu sana rapidi cheta sagamayi povunu aapaina variyuchu antyamugalu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulainukunte kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is a need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryamulu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam anetunte yokka manasu tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is a need for purifying our own mind.
0: ఈ విధంగా చేయటం చేత మనస్సును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటాది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: కనుక ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము చంచలంగా అటు ఇటు కదలడం చేతనే ఇందులో ఉండేటువంటి ప్రతిబింబం కూడాను చంచలంగానే రూపొందుతూ ఉండాలి.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు, చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్ వేవరింగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: How can you make this unsteady mind into a steady one?
0: దీనిని ధ్యానమని ప్రార్థనని చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: ఈ నవవిధ మార్గములు యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the
0: mind. మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఇస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షీ పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షీ డర్ట్ అన్ ఇట్. If you go on mixing with that, you
0: will get కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి జలంతో కడగాలి.
1: If any piece is associated with marshi,
0: కాని ఈనాటి యువకుడు యందు అట్టి పరిజ్ఞానం అనేటువంటిది శూన్యమైంది.
1: But unfortunately, today's youth do not have that.
0: ఈనాటి విద్యా విధానమునందు సరైనటువంటి వివేక విజ్ఞానములు లేకుండా పోతున్నాయి.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వర్ల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
0: భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్. దేర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ హోప్.
0: విద్యార్థులారా, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ యూ సే ఎడ్యుకేషన్, యూ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లైవ్లీహుడ్.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ టు షో ద వెరీ గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫార్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వి ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్,
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఏ మోడల్ అండ్ ఐడియల్ అండ్ అన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to steady your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: Kanuka manamu dehamunu vanchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses, manamu mana yokka indriyamulanu sariyainatundi sthitilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము తీసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్ ది స్టేజ్ ఆఫ్
0: తర్వాత అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యూఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్ నౌ.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యూ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్ ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్ యూ షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యూ షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అనలౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయ.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్. అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ ది స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి నుండే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాటి విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులం అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్. Whether it is by fair means or unfair means.
0: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ది రీజన్ వై మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్.
0: ధనము, ధనము, ధనము. ఏమిటి ఈ ధనము? నిజమైన ధనము మన ఏమిటి? గుణమే నిజమైన ధనము.
1: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: కనుక మన గుణమైనటువంటి ధనాన్ని మనం పోషించుకోవాలి.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి యొక్క దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీనుగొక్కండి వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంకా పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini marchinatundi vyakti pina tallini matram maragunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Videshalu poyi neevu kevalam విచ్చాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: వై డు యు గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వి బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఒక ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: ఇక్కడ నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తమే ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు.
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipotam ettavutundi.
1: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
0: vruddulaina talidarulanu daggara untundi meer pratyekanga chuchukovali.
1: When your parents become old, it is your responsibility to serve them.
0: Kartavyamu,
1: it is your duty.
0: Kartavyam yogam uchyati, adhe nijamainatundi yogam.
1: That itself is real yoga.
0: Ee vidhamainatundi yokka pavitramaina bhavanni manam abhruthi parichukunnappude మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ.
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ అదర్.
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీఈస్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ అవర్ మైండ్. ప్రతి ఒక్కటి
0: కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే. పాసింగ్ క్లౌడ్స్,
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం, 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, ఆఫ్టర్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఎ ఓల్డ్ మ్యాన్. But all these things are relating to the changes in the body.
0: Anni marpu chendetuvantivi,
1: everything undergoes change.
0: Prati okati marpu ani anukunte dani valla vicharame em matram avasaram undadu.
1: Once you realize that everything changes, there is no need for worry.
0: Depression is an interval between two pains. Rendu badhala madhyalone oka sukham chestundi manaku.
1: Pleasure is found only between two pains.
0: Dinine vedantam na sukhar labhyate sukham annindi. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యు కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యు స్టే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్, యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: కష్టమే పడకుండా సుఖము యొక్క విలువ మనకు అర్థం కాదు.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of
0: కర్మ. కర్మణేవ అధికారస్తి, కర్మనే మన యొక్క అధికారము.
1: We have got every right for action.
0: కర్మను చేయాలి.
1: We should perform.
0: కాయమును వంచాలి.
1: We should bend our
0: హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కేవలం సోంబేరిపోతులు మాదే తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు సింప్లీ ఈట్ అండ్ కీప్ క్వైట్ బై బీయింగ్ లేజీ.
0: లేజినెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ లేజినెస్ ఈజ్ డస్ట్ అండ్ రస్ట్.
0: రియలైజేషన్ ఈజ్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్
0: కనుక మనం రియలైజ్ చేయాలి, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: ఎన్క్వైర్ అస్ హూ యూఆర్, వెదర్ వీఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: వీ హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్, రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క స్థిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకును పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ by various actions can be cleared by this kind of
0: avaranamu. Idi emiti ee avaranamu?
1: What do you mean by avarana?
0: Addam paina dattamainatti battanu kappinappudu andulo manam pratibimbam kanipistunda?
1: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
0: Ee maatramu kanipinchadu.
1: Certainly not. Nothing.
0: Kanukane manam cheta mana yokka sasarupanni malinyanga chustunnamu.
1: We are seeing our own real image.
0: Vichepam cheta chanchalatvanga manam visvasistunnamu.
1: On account of vichepa we suffer from unsteadiness.
0: Ee chanchalatvam na nature anukuntunnamu.
1: We consider unsteadiness as our very nature itself.
0: Nenu human body ni kanuka deeniki taginatundi sahajam anukuntunnamu, samarthinchukuntunnamu.
1: We go on defending as a human being all these are natural for us.
0: Kani avaranam cheta నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వీ ఫీల్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ. అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్ వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్
0: ఉంటుందా, అది
1: ఈజ్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ni vintunnamu.
1: We are hearing resound.
0: Reflection ni chustunnamu.
1: We are seeing reflection.
0: Kani daniki okati aadharam anetundi undadani kontha varakunu gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi kavari kavatamu. Ee addamunu dattamaina battato mooyabadindante ye dattamaina battam idi?
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adi kama krodha lobha moha mada matsalyam nanti arishad vargam.
1: That is the 6 enemies of man starting from desire.
0: Ivi kontha varakunu manavuni yokka dehamunaku sahajamule ainappatikini.
1: This may be natural for human body.
0: Dhanamadam, vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ధనం ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది, కాలి క్రింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిపరీ అండ్ ఇట్ ఇస్ అ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదము.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్?
0: మీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే మీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యు గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకీ అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మీఆర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అని ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: Chadavulu nerchitinanchu garvam vahinchanradu.
1: Do not be proud that you are educated.
0: Neekunna chadavi pet ye paatadi?
1: What is the type of education?
0: Vidyakun vinayame satva roopam.
1: Obedience and humility is the
0: vinayam raavalamanavaniyandu vidyarthuleyandu.
1: And that humility must be found in the student.
0: వినయ విధేయతను లేకపోవటం చేతనే మదము తలకెక్కుతుండాలి.
1: As there is no humility and obedience, this pride is entering into the head of
0: ఈ ధన మదము, విద్యా మదము, యవ్వన మదము, ఈ యొక్క మదముల చేత మానవత్వం కేవలం మర్చిపోతున్నాడు.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of youth.
0: ఇది క్రమక్రమేణా మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ మేకింగ్ మ్యాన్ ఫర్గెట్ హిజ్ రియల్ హ్యూమన్ నేచర్.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: If there is increase in the wealth, it leads to increase in pride and that leads to various bad qualities. If
0: velamainatvanti madamule mana manas anetvanti addamunu kappipuchindi,
1: it is these kinds of pride and conceit which cover the mirror of our mind with this thick cloth.
0: Kanuka ee dattamainatvanti yokka battanu manam teesi veyalanukunte premanu penchukovali.
1: Develop love in order to remove this thick cloth.
0: Ee premane ప్రధానమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: అది ప్రత్యక్ష పరమాత్మ.
1: దట్ ఈస్ ది డైరెక్ట్
0: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సేక్రెడ్ లవ్ యుల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ దేర్ ఇస్ మల్టిప్లిసిటీ.
0: ఒక కింద ఒక క్యాండిల్ ల్యాంప్ పెట్టేసేసాము.
1: దేర్ ఇస్ ఎ క్యాండిల్ కెప్ట్ బిలో.
0: దానిపైన అనేక రంధ్రములంతా కొట్టి దాని ఒక పాత్రను మూసినాము. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్ సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో దానిపైన
0: దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యుల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the nine, the body which has got nine holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body, you see different
0: lights. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thona ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantini manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ అది
0: ఐడెంటిఫికేషన్ బహుశ్యాం ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్.
0: మనం అర్థం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదం పొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము.

0: దట్ మీన్స్ ఇన్నర్
1: సులభంగా మనం అర్థం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాం.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ మిస్టేకింగ్ దట్ టు బి ఎనీథింగ్ గ్రేట్. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్నర్.
1: కన్నులు బయట చూస్తున్నాయి,
0: ఐస్ ఆర్ లుకింగ్,
1: చెవులు బయట వింటున్నాయి,
0: ఇయర్స్ ఆర్ హియరింగ్ అవుట్,
1: నోరు బయట మాట్లాడుతుంది,
0: మౌత్ ఈస్,
1: చేతులు బయట పనులు చేస్తున్నాయి,
0: హ్యాండ్స్ ఆర్
1: పర్ఫార్మింగ్, ముక్కు బయట వాసనే చూస్తుంది,
0: ది నోస్ ఇస్ స్మెల్లింగ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: కానీ వీటికన్నిటికీ కొన్ని రూపములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ దెమ్.
1: మనస్సుకు నో ఫార్మ్, నో రూపం.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
1: బుద్ధికి రూపం లేదు.
0: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
1: చిత్తమునకు రూపం లేదు.
0: చిత్తం ఆల్సో డజంట్.
1: అహంకారములకు రూపం లేదు.
0: ఈగో డస్ నాట్.
1: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
0: ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
1: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
1: ఒకటి భ్రాంతి.
0: వన్ ఈస్ భ్రాంతి, ఇల్యూజన్.
1: రెండవది ప్రమాదము.
0: ది సెకండ్ వన్ ఈజ్ ప్రమాదము.
1: మూడవది కరణాపాఠన. కరణాపాఠన,
0: కరణాపాఠన ఇస్ ది థర్డ్ వన్.
1: ఇంకా నాలుగవది.
0: ఫోర్త్ వన్ ఈజ్
1: విప్రలిప్స అని నాలుగవది.
0: విప్రలిప్స, విప్రలిప్స.
1: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
1: మొట్టమొదటిది భ్రాంతి.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ భ్రాంతి.
1: ఇది భ్రమ.
0: దిస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్.
1: ఎట్టిది ఈ భ్రమ?
0: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఇట్?
1: త్రాడును చూచి పామును కోటము, పామును చూచి త్రాడును కోటము.
0: కన్సిడరింగ్ రోప్ యాజ్ స్నేక్ అండ్ స్నేక్,
1: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
0: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్, అన్ ఇంపర్మనెంట్.
1: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం.
0: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్. ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
1: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదము కాక మరి ఏమైపోతుంది?
0: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
1: ee naati manavudu andakudanu dekhame satyamu ani viswasistunnadu.
0: Today's man is believing his body as truth.
1: Kaadu kaadu kaadu,
0: certainly not.
1: Idi kevalamu oka neeti buduga vantidi.
0: Body is a water bubble.
1: Eppudu ekkado ee rakangano idi nippulo padipothundi.
0: When, where and how, we do not know. This water
1: idi
0: bubble breaks.
1: Kaadu.
0: This is not truth.
1: Idi kevalamu అస్తపంజరం.
0: దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
0: కన్సిడరింగ్ సచ్ అన్ ఇంపర్మనెంట్ బాడీ యాజ్ పర్మనెంట్, we are not putting that to proper use.
1: Okka danni meer chakkaga gurtinchali.
0: Students recognize and realize one thing.
1: Kannulu unnai, chevulu unnai, noru undi, mukku undi, anni untunnai. Ive chustunnayi, ive vintunnayi, ive chestunnayi aneetundi vishwasame manaku untunte maraninchina tarvata same eyes, same ears, same nose, same tongue untundadi. Enduku maatladatam ledhu? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
0: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
1: బాడీని నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
0: ఇఫ్ యు ఆర్ ది ఐస్,
1: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
0: There is no power which is making the eyes see
1: deham
0: after death.
1: Deham oka pedda torch light vantidi.
0: The body may be compared to a big torch light.
1: Kannulu bulbs vantivi.
0: Eyes are bulbs.
1: Kevalamu buddhi switch vantidi.
0: Intelligence is switch.
1: Kotta torchi, kotta bulbu switch on lo undi kani light raavatam ledhu. Karanam enti?
0: New bulb, new torch. Switch is on, but you are not getting the light. Why?
1: Cells led akkada.
0: There are no cells inside the torch.

0: సెల్స్ లేకపోవటం చేతనే లైట్ మనకు రావటం లేదు.
1: As there are no cells inside, you are not getting the light.
0: కనుకనే ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడాను ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివి.
1: Those cells are our blood cells.
0: కానీ సెల్స్ ఉన్నాయి, అవి ఒక్కొక్కతూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
1: There may be cells, but without that power, the power might have declined.
0: అది ఇందులో దైవత్వమే.
1: And that power is divine power.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: As long as there is the divine power in the physical body, it performs various functions.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: Do not identify yourself with this physical body as truth, and you are facing all
0: dangers. నమ్మకుండా నమ్మరానటువంటి వారిని నమ్ముతున్నాం.
1: People in whom you should have faith, you are not having. But you are believing things in which you should not have faith.
0: నాది నా వారు అనుకున్నటువంటి వారంతా ఎంతకాలం ఉండగలరు?
1: For how long can you have those people who you consider as yours? Who is for whom?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive, you will have to take care of them and discharge
0: their duties.
1: Everyone has his own
0: duty.
1: While coming into this world, no one carries with him a piece
0: of cloth.
1: While leaving the world, no one leaves even the address to where he is
0: going.
1: What is the type of relationship that
0: is ilanti dani satyam anukuntunnam? Idi satyam kaadu, mithyam.
1: But we are thinking this world as truth. It is not truth.
0: Oka vedanti naa daggariki vachadu.
1: One philosopher came to me.
0: Swami, brahma satyam jagat mithya ani Shankaracharyulu vaaru chepparu kada.
1: He said, well, Shankaracharya has declared brahma is truth and jagat is mithya.
0: Pratyakshanga kanipistundadi.
1: Well, I have been able to see this world.
0: Pratyakshanga anubhavistunnamu.
1: I am enjoying this world.
0: Jagratratva susushupti susuptalayandu jeevistunnamu.
1: In the waking dream and deep sleep state, I am living.
0: Idi mithyamani ettavutundi.
1: How can I call this mithya, Swami?
0: Ani prashninchadu.
1: He questioned me like that.
0: Nayana, prapancham mithya anetundi prapanchaniki vadalipettu. Adi daniki chusukuntundi. Nivu mottamottu nivu satyama mithyama nivu ganukkovannanu.
1: Let the world judge for itself whether it is mithya or satya. Try to find out for yourself whether you are truth or
0: mithya. Evaniki vaadu satyama mithyama ani gurtinchukunte prapancham yokka vishayam gurtinchukunna vaadu avtadu.
1: If each one can realize whether he is truth or mithya, the world will take care of
0: vidyarthulu kudanu ante.
1: Today students are similar.
0: Tana tattvam emito tanu gurtinchadaniki prayatninchatam ledu.
1: He is not trying to find out what his reality is.
0: Videshamulu yokka vishayalanta kudanu vinalani korutaru.
1: He is aspiring to know all about the world.
0: ఆ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నావు, నీ దేహంలో ఏం జరుగుతుందాది అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: You are trying to find out what is happening in this country, in that country, but are you trying to know what is happening in your own body?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు, నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: యు నీవు చక్కపరచుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబర్చడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏమిటి? కరణము అనగా ఇంద్రియములు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్, ఇంద్రియ.
0: అపాఠన అనగా దౌర్బల్యం.
1: అపాన మీన్స్
0: దౌర్బల్యం, వీక్నెస్,
1: వీక్నెస్.
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్, ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
1: The mind is enjoying all the things through senses.
0: కనుకనే మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
1: మైండ్ ఆల్సో ఈస్ గెటింగ్ డిసీజ్డ్.
0: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియ ఉండినటువంటి రోగం.
1: వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ విచ్ దీస్ సెన్సెస్ హ్యావ్?
0: ఇంద్రియములు ఏనాడు కూడా ఉన్నది ఉండినట్టుగా చూపదు.
1: సెన్సెస్ కెన్ నెవర్ షో యూ ది ట్రూ కలర్ ఆఫ్ ది థింగ్స్.
0: సమయ స్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
1: ది సెన్సెస్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కాంటెక్స్ట్ కాంటెక్స్చువల్లీ.
0: చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: హి వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్యస్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: The animals belonging to the head of that village and another farmer of that village were grazing.
0: ఈ కారణం చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: On account of some incident they began fighting against each other.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: The other farmer was rather frightened.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
1: He is the head of the village. Wealthy person.
0: గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: He has got a big name.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: ఫియర్. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
0: దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
1: హి సెడ్ ఓ ల్యాండ్ లార్డ్ యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
0: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
1: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
0: నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
1: వెల్ చైల్డ్, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: Noru leni jantuvulu pasuvulu.
1: After all, the animals are dumb.
0: Vijnana pragnana sugnanam ye matram kudanu levu.
1: They do not have any type of intelligence.
0: Pasuvulu okadaniki okati porchukoni champukunte evaru em cheyagalaru?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: Ye matramu ni yochinchanakkaraledu nayana. లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్ వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్ డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్.
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ మిస్.
0: దొరగారు చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్, ఐ హావ్ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: రెడ్డి గారు ఉద్రేకము పొంగిపోయింది.
1: He was overwhelmed with excitement.
0: నీ తలపొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంక కావాల్సిన మాటలంతా ఆడేసేసి 500 rupees నీకు జుల్మా అన్నాను.
1: He became highly excited and he said, how impertinent you are, how can your animal king my animal and I am levying a fine of 500 rupees.
0: Tama yeddu itarulu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddunu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: You can see how these people began defending themselves and the play of the senses, how they were helpful in interpreting differently, which is convenient
0: to them.
1: Senses have therefore an ailment.
0: మాకు మనకు మలేరియా జ్వరం వచ్చింది.
1: There was malaria fever.
0: దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము, ఉప్పు ఉప్పు, చేదు చేదు, ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్, the taste was really appropriate to the one which you tasted salt or
0: malaria jaram vachinappudu laddu tinna cheduvane untundadi.
1: But after you got malaria fever, even sweet laddu was bitter.
0: Padartha doshama kaadu kaadu kaadu nee indri dosham.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupuga chustavu.
1: When you are healthy, you see things as they are, red as
0: kani jaundice vachi deeniki vachindante anta pachaga ganipistundi.
1: But once you get jaundice, everything looks yellow.
0: Adhe vidhamgane ee indriyamulaku rogamulato koodinatundi ganaka rogamulato koodinatundi indriyanni anusarinchatam cheta manasu kudunu oka roganga tayaravutundadi.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular
0: fashion. Karana paatham anaga indriyamulu yokka dosham cheta manavattam kunta varaku marugupadipothundadi.
1: Karana paakam means, on account of the defects and weaknesses of the senses, mind and man also behaves
0: vipra
1: in a
0: vipra lipsa ani.
1: Vipra lipsa is another.
0: Vipra lipsa anaga kevalamu orvaleni taramu asuya ani deeniki artham.
1: Vipra lipsa means jealousy.
0: Ee asuya manavulaku chaala chedda gunam.
1: Jealousy is a very great weakness for man.
0: Yavaraina unna varen chuste orvaledu itanu.
1: When he sees someone who is better, he can never be happy.
0: Ee vidhanga yavaraina manchitanam chuste emaatram kudunu sahinchukoledu.
1: When he comes across a good person, he can never feel satisfied with it.
0: Ee lokamulo ye rogamunakaina kudunu ye desamnandaina kudunu ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జెలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటం ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యూ సీ సమ్వన్ హ్యాపీ బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: When some people give you joy or happiness, you should also
0: అంతేకాని వారి పైన వీరి పైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: Why should you develop jealousy against this?
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: Do not suffer from jealousy.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: You enjoy if someone gets a higher mark than you, as if your brother himself has got it.
0: అందరూ నా బ్రదర్స్.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేంటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము స్వార్థము.
1: Selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్లా ఉన్నది?
1: In what forum does selfishness exist in students?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు స్త్రీలు పిల్లలు సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ టు బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్ చిల్డ్రన్ అండ్ పీపుల్ హు ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓకే.
0: దృఢ శరీరం కలిగినటువంటి వాడవు నీవు కొంచెం ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయి ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు బాలులకు స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫర్ ది వీకర్ పీపుల్, ది లేడీస్, ది చిల్డ్రన్.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్, well, it is okay. If you don't get, walk a little distance.
0: ee nadachadam valla rendu vidhamainatundi anukoolam jarugutundadi, aadayam vastundadi.
1: You get two benefits by this kind of walking a little distance.
0: Walk cheyatam valla shariram yokka kasaratthu kuda jarugutundi.
1: By that walking you get a little physical exercise.
0: Nadachadante aa mile dooram charge kuda neelo migulutundi.
1: And also you save the bus fare for that particular mile which you walk.
0: ee vidhamaina vishala bhavanni penchukovali.
1: Develop this kind of broad mindedness.
0: ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటుంటాయి పేపర్స్ లో.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్.
0: పెద్ద పెద్ద పేజీలు మూడు నాలుగు పేజీలకంతా వస్తుంటుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: Lacks of results and numbers are printed in 3 to 4 pages of the newspaper. He is concerned only about his number.
0: Ayakka. Leka Indian Express so Indian Prabhano in Kabinamenti Hindu no Yedo Terchist in no numbers can be stay.
1: When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers.
0: Nijanga Ayaka numbers just the Yanta Anandam Padani.
1: But when you see so many numbers, how happy
0: you should be. You
1: should be overjoyed with the feeling that so many
0: people have passed.
1: But selfish people will never
0: have that joy. In
1: the midst of so many innumerable numbers, you are looking for
0: your own number.
1: First you enjoy. Then you can search for your own number.
0: అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయ భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: Vedas have declared, well, child, you are the children of immortality.
0: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: Develop broad mindedness.
0: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: Reduce the unsteadiness and increase the steadiness of the senses.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: That will give you purity of mind.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: Then only you will be a man with purity of trikarana, three instruments.
0: Kanuka manasunandunnatunte malinyanni antakaranam pattinatunte yokka malinyanni manamu nirmoolam gavinchukovalante satkarmalu sadbuddhi sadalochana satchintana cheta satkarmala cheta deenni parishuddham chesukovachu.
1: If you want to remove the dirt which has accumulated on your mind and antakarana through good deeds, good thoughts, good words, good action, you can remove that and purify your own.
0: కనుకనే నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: Do not see
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: Do not hear bad things, hear good things only.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలను మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop such sacred feelings.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one thing which is important for purity.
0: See no evil, see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good. Do no evil, do what is good. Ide panchabhutamulu, panchapranamulu, panchendriyamulu yokka prasadamulu. Ee prasadanni manamu abhiruddhi parchukunte mana chitta shuddhi kalugutundi, dhyana siddhi kulanu labhistundi, divyamainatundi yokka aanandanni anubhavinchagalam.
1: By this particular process you can purify your heart and you can also enjoy the bliss of wisdom and make your lives worthy and happy.
0: Kanaka vidyarthulara manasu swatasiddhanga chudaledu.
1: Mind by itself cannot see.
0: Chuchedanta indriyulu dwarane chustundadi.
1: It can see only through senses.
0: Swatasiddhanga maatadaledu. Indriyulu dwarane maatadutundadi.
1: Only through senses it can talk.
0: Kanuka indriyani sarayina reetiga manam unchukunte manasu parishuddhamaindigane roopondutundi.
1: Use the senses properly, mind will always be pure.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసు నుండి మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యు హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: This is the best time to earn the grace of God.
0: Varshakalam lopala cheruvukanta neeru nimpukunnappude endakalamlo aa yokka neerunanta upayoga pettukovachu.
1: During rainy season you will have to collect water in the tank so that you can use it during summer.
0: Kanukane idi manchi season meeku.
1: This is the best season.
0: Ee vayasu lopale meeku anugrahasaranni manu abhiruddhi parchukovali, hrudayalaku nimpukovali.
1: In this age alone you will have to fill your hearts with divine grace.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వుడు ఎందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మర్చేది భక్తుడే.
1: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ goes away from his devotee, but devotee is going from his God. పోయేదంత భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు విడవటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ డివోటీ. డివోటీస్ ఓన్లీ విల్ ఫర్గెట్ గాడ్ అన్ అకౌంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ డెల్యూషన్ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది మాయా. యూ థింక్ దట్ వే.
0: కనుక మీ సత్యాన్ని మీరు గుర్తించుకోండి.
1: రికగ్నైజ్ అండ్ రియలైజ్ యువర్ ఓన్ ట్రూత్.
0: అదే నిజమైనటువంటి కాన్షియన్స్.
1: దట్ ఈస్ రియల్ కాన్షియన్స్.
0: అదే మీ విట్నెస్.
1: అండ్ దట్ ఈస్ ది రియల్ విట్నెస్.
0: దానిని తృప్తిపరచుకుంటే జీవితం అంతా తృప్తి అవుతుంది.
1: సాటిస్ఫై యువర్ కాన్షియన్స్. యువర్ లైఫ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
0: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
0: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్. ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: Whatever water you fill in the tank, the same water flows through the taps.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతం యత్ భావం తత్ భవతి అన్నారు.
1: That is the meaning of the declaration.
0: కనుక ఈ అన్నింటికీ మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: The tank which is such an important thing, we will discuss and try to know in future.

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లనసంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavula yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavulaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు.
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okatu unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ee moodinti yokka ekatvam dwara pavitramaneetundi jnana jyoti kudanu velugutundi హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: లైట్ ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: The light will be there is this effulgence around it, that itself again is not enough.
1: ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: They have you in their hearts, but discarding this notion, they are going in for that which is transient, that which is temporary, that which is fleeting in the world around.
1: కేవలము చాటలవలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచే నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుక నీ సర్వ మతములు వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: According to the Hindus, one's heart is the temple of God.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: The Upanishads determine man's heart as a cave.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు.
0: What type of cave is this? That where the Lord resides.
1: Bible, మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: The Bible determines that one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: So in this way each faith determines that one's heart is the place where the Lord resides.
1: కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: But this very same heart, which finds such a varied description in the faiths, has been defined in another way by sadhus.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: The learned ones have determined the heart in yet another way.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: సో ది సాధక్స్ షుడ్ హావ్ దిస్ కన్విక్షన్ దట్ ది హార్ట్ ఈస్ వెరీలీ ది ప్లేస్, ఇట్స్ వెరీలీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: అండ్ యెట్ అనదర్ కేటగిరీ ఆఫ్ ఎవాల్వ్డ్ సోల్స్ డిటర్మిన్ ది హార్ట్ యాజ్ ఎ లోటస్.
0: బురదలో పుట్టి మానిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి.
1: దిస్ లోటస్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ డర్ట్ అండ్ ఆల్ దట్ ఈస్ ఇంప్యూర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్ అరౌండ్ ఇట్, యెట్ ద లోటస్ రిమైన్స్ ప్యూర్.
0: ఇది కేవలం ఊర్ధ్వ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకుని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: దిస్ లోటస్ ఆల్సో హ్యాస్ దిస్ ఫీచర్ దట్ ఆల్ ద పెటల్స్ అన్ఫోల్డ్ దెమ్సెల్వ్స్ సీమింగ్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద సన్, టర్న్ టువర్డ్స్ గాడ్, ఇంప్లోరింగ్ ద లార్డ్ టు కమ్ అండ్ స్టే అండ్ రిసైడ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: మానిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసుకోదు.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇదియే.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీ ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనం గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్, యు నో దట్ హీ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద వెరీ సేమ్ క్వాలిటీస్, సో యూ టెండ్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వెరీ నిచ్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్ది ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: So for a particular being, action or practice is necessary.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: There was one Lord actor who was a great scholar and a Vedantin.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
1: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
0: కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: But such a person as this would hesitate in putting into practice what he has known.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: And to this he invited all these correspondents and all the people of learning of the day.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day the papers were describing this man thus.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ వాట్ హీ హాస్ అచీవ్డ్ హీ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు బి ఆఫ్ బెనిఫిట్ టు హిస్ ఫెలో బీయింగ్స్.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాము.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంతా మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: Oka padartham manam jeerninchukonavalanna aa tineetundi padarthamu chakkaga namili daarini mettabarchi tadupare manamu ee udaraniki ampinchali.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: నౌ టాకింగ్ అబౌట్ ద బైబిల్, సాల్మన్ వన్స్ హ్యాడ్ దిస్ విజన్ దట్ ఎన్ ఏంజెల్ వాస్ హోల్డింగ్ దిస్ బుక్ ఆఫ్ రివెలేషన్.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred, partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book?

0: అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhistu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti ku drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: Bhagavad Gita yendu kudanu karma siddhantamune pradhanamuga bodhistu vachindi.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: Name vartasti kartavyam trishulokeshikinchana nana vaptam avattayam vartaye vachikarmani. Naaku ee jagattulo ee maatram kudanu ee vidhanga cheyavalsinatundi avasaram emi ledu ainappatikini నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: Lopala avirbhavinchetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడా మారిపోవచ్చు.
1: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
0: ఆకలి అవుతున్నది.
1: నౌ యు ఆర్ హంగ్రీ.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ee aalochanaku taginatundi annamunu sekarinchetundi margamuni avalambinchakunda undina తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యూ డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్ యూ విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది.
1: లైక్ యు ఆర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యూ వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్ యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్ I want, want. This is love. Love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందు కాని పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందు కాని తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవాలా అనేటువంటి యొక్క

0: తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: Once your requirements are centered around things pertaining to God and the other worldly aspect of your existence, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunuku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు, అనేక విధమైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇలస్ట్రేట్ దిస్, దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: కేవలం పారమార్థిక సంబంధమైనటువంటి వ్యవహారం నందే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: కానీ వ్యావహారిక దృష్టితో చూచినటువంటి ఒక వ్యక్తులు ఈ గోపికల యొక్క భక్తి ప్రపత్తులను కేవలం పెడమార్గముగా ఉండినట్టుగా భావిస్తూ వచ్చారు.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis' devotion.
0: అదే విధముగానే ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వమును కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: Now if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to?
0: ఎటువంటి బాధలు?
1: What were the types of difficulties he had to undergo?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడా తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
0: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజ వంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamaintuntive ayi undina, ee baadalaku kannu neeru kavali kada?
1: Now,
0: baaludu kaabatti bhayakampa sameetudu kavali kada?
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: Kaadu, kaadu. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్టయి ఉంటున్నాడు.
1: No, because in his love there was Narayana installed.
0: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: And there was a name of the Lord dancing on his lips.
0: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వం లీనమై ఉంటుండాలి.
1: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
0: existence. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకే మాత్రం కూడాను కనిపించలేదు.
1: That is why he did not give room for any grief on the part of these
0: body. తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాస్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వరల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్.
0: ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This pure and total love is born from the heart of the lotus.
0: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
1: So there should not be any comparison made between the worldly love and love centered on God.
0: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా, మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎచకేగరు, భీతిల బోరు గోపికలు, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ద ఎక్స్ట్రీమ్, వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. But these gopikas were steady, unruffled, calm and full of poise, because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: Veeru kudanu kevalam prakruta sambandhamainatunte premake sambandhinchina varai undina ee vidhamainatunte yokka baadalanu varu sahinchagaligetunte vara.
1: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: కుడ్ దే హావ్ ట్రాన్సెండెడ్ దిస్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్ దట్ వాస్ బీయింగ్ హీప్డ్ ఆన్ దెం?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: నౌ దీస్ పీపుల్ ఆర్ ఆర్డినరీ విమెన్ ఫోక్ డివైడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి పరమోన్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రెసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వి అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్, ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్, దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity, and he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eru vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayamane kunti bhumini prema tattvam ane kunti jalamunu katti sadhana ane kunti kalupulu vesi prema ane kunti yokka bijamunu naati namamu ane bijamunu naati deenini krama shikshana ane kunti kanchane gattukoni kaapadukunnataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get ananda.
0: Itti aanandamu daivattamunaku sambandhinchinatundi de kaani prakrutamainatundi yokka vishayamunaku sambandhinchinatundi de kaadu.
1: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
0: Kaani ee kaliyuga prabhavamu cheta kevalam grandhamulu patistunnamu sadhanalu chestunnamu hrudaya parivartana ee maatram kudano kalagatam ledu.
1: But under the influence of these kali times we do take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana aspect, hrudaya parivartane
0: pradhanamainatundi.
1: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
0: హృదయ పరివర్తన జరగక హృదయ పరిశుద్ధం కాక హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మన యొక్క
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: Manavudu okka padyamunu rasinadante aa padyam yokka saramanta tana jeevithanga maaripovali.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: Oka sadhakudu పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తద్ద తాదాత్మ భావన పొందాలి.
1: ఇఫ్ ఎ సాధక ఇస్ సింగింగ్ ఎ సాంగ్, హీ షుడ్ బి ఫర్మ్లీ ఇమర్స్ ఇన్ ద సాంగ్, బికమ్ వన్ విత్ ద కంటెంట్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద సాంగ్.
0: నీ తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటి దేవు హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: భాష సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కారుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కాని భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు.
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్.
0: పురందర దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu enta kaalamu chustunnamu puttinappati nunchi gitti enta varaku chustunnamu choochine daniki inka trupti teeraledu emi chustavu munduku enta sepu choochinappatiki choochine danne chudali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: Kani chudanatvanti danini chudali aneetvanti aasha ee manavuni endukodanu abhivruddhi kaaledu.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: Kadigina mokhanne kadugutunnamu tinna pottake tintunnamu.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Ye daanini chudalo దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్ వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికి మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని. నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulu anni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalu anni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికి ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటారు, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ దెర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్ ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యో మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యో మా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam katta kadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikam,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kalutimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: Nijambu chuda, ah, dehiye deva devudu.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: Ah, dehamanandu undinatvanti vaadu kanaka, itaniki dehi ani oka peru.
0: Such a lasting one resides in the body, so he is called dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి, హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: హీ ఈస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life.
1: Atma oka sakaranni dharistundi.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies beyond.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: అవర్ జర్నీ. కాని ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly abri.
1: కనుకని సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it? To get food and
1: minimum comforts. They
0: too have to have sleep, they too have to have food, they have
1: hunger that satiates them.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు సెడ్ దట్ దిస్ ఐడియా ఆఫ్ స్లీప్ హంగర్ ఫుడ్
1: జ్ఞానేన శూన్యః పశువి సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హైయర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of that.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాము.
0: So once you take care of the present, you are taking care of the future also.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాము.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మన ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనము అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టంబు.
0: To say is easy, to do is difficult.
1: దాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: కారణం ఏమిటి?
0: The reason,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయమవుతూ వచ్చింది.
0: To do a thing is very difficult.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: But one who does it, certainly he reaps the
1: fruit.
0: He certainly becomes.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్, దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతుండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existence. Mana bhakti prapattulu anta pavitramainatviga levane manaku drudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Kashtamulu kaligina ఎట్టి దుఃఖములు సంభవించిన ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికి మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
0: వాట్ ఆర్ బి ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్ దట్ వి మే కమ్ ఫేస్ టు ఫేస్ విత్, వి షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవితం
1: అంతా స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము.
0: అండ్ దెన్ అగైన్ ఆల్ అవర్ లైఫ్స్ ఆర్ బీయింగ్ స్పెంట్ totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: అండ్ దిస్ ఫో ఆఫ్ డెత్ ఈస్ కమింగ్.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: ఈస్ కమింగ్ టు ఓవర్కమ్ అస్, అండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఫాల్, వెన్ వీఆర్ గోయింగ్ టు సకమ్, ఈచ్ వన్ షుడ్ ఆస్క్ ఏ క్వశ్చన్, యూ డు నాట్ నో వెన్.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్, యూ మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is this sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: మనం జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyenduchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you going for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will
1: ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యు విల్ బి డిసాటిస్ఫైడ్, యు విల్ బి డిస్గస్టెడ్. నౌ యు డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్.
1: ముందుగానే మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యు డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యు కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యు డోంట్ కమ్ టు దట్ స్టేట్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Yena konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుల యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: Embodiments of love. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors
1: of us
0: been? But you really don't have to look to the fruit of what you are doing.
1: నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎక్కట పుట్టె నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్కజేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Don't waste it away.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: Once it goes, you never can secure the service of the Lord thus.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: మనము ఇతరులకు బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణక్షణమునకును పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: So all these difficulties and sorrow of yours are your own making.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: Have this firm conviction in God.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is done,
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow, I'll experience ananda. Understand this.
1: నసుకార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధని ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12 ఇయర్ ఎగ్జైల్ కుడ్ దే సీక్ జాయ్ ఆఫ్
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషముతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము?
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: సుఖము? Oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈస్ వాట్ ఐ వాంట్, ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వమైన ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచన ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant
1: హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti Jagarato Bhayam. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈస్ దట్ హూఎవర్ ఈజ్ వేక్ఫుల్, హూఎవర్ హ్యాస్ discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishaya shakti undinatuvanti vyaktike dukkham anna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, niyu samyak drushtini abhiruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachchu.
2: Samyak drushti or integral vision also refers to sudarshana or good vision.
1: Inadu manavunaku moodu vidamulainatundi drushti kaladu.
2: Today's man has three kinds of vision.
1: Okati deha drushti.
2: One is the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: This is a vision oriented towards phenomenal world.
1: Rendavadi manasika drushti.
2: The second one is mental vision.
1: Atani yokka bhavamulanu, atani yokka cheryalanu, atani yokka pravartananu konta varakunu aadharam cheskoni ee yokka bhavamulu hrudayam nundi aavirbhavinchinatuvanti satyanni gurtistu untaru.
2: This person who is having mental vision tries to see the feelings, the thoughts and deeds and behavior and how these thoughts emanate from one's heart.
1: Manavuniki manasunandu unnatundi bhavamule cheryalu yandu kanipistuntai.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatundi dani yokka pratibimbamule ee baita cheryalu.
2: The outward action is only
1: a reflection of inner being. ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself, keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: The third one vision is atmic vision.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కాని చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: They undergo some transformation.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: They are subject to six types of modification.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: The one who has got integral vision does not develop any liking and interest in the external deeds and such other thoughts etc.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: It also has been proved that a person who has got such good and sacred vision has oriented to change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: దే అండర్గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
1: అనిత్యము.

0: ఉంది.
1: ఇట్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హ్యాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
2: మహావిష్ణువు హస్తమందు సుదర్శనమనేటువంటి చక్రం ఉన్నది అని దీనికి ఒక గాథ.
1: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్ ఇట్ ఇస్
2: సంగీత సృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
2: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
1: ద ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
2: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
2: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
1: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
2: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
1: Sudarshanam means recognizing the inner unity of the outer.
2: Ee ekatvam anetundi okka aatmatattvam ku tappa anyam kaadu.
1: The unifying nature has been there only for atman and
2: nothing else. Drishtini atma vepana maralchamani bodhinchadu.
1: Therefore he has just commanded that turn your vision towards atman.
2: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇస్ ఇన్ ద విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ద టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
2: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడాను ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
1: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
2: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు.
1: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
2: జనులు వేలాది వేలు గుమి కూడుతుంటారు.
1: Thousands of people gather.
2: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
1: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
2: ఈ విధంగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
2: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
1: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
2: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమర్చుకుంటూ ఉంటుంటారు.
1: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
2: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
1: ఎ ఫ్యూ అదర్స్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
2: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
1: ఎ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సన్ట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
2: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
1: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
2: Ratamanandu yamarchabadinatunte ratikuni evvaru kudanu chudaru.
1: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
2: Daivamane tunte yokka vigrahamunu rathamulo amarchi తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
1: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
2: he has to be daivam.
1: This, the indweller is God.
2: ఈ దైవం పైన దృష్టి మరల్చేటువంటి వారు చాలా తక్కువ.
1: There are very few people who turn their concentration towards God.
2: కేవలము దేహం యొక్క రూపరేఖలను
1: only towards the physical appearances of the body
2: deeniki amarchetunte yokka alankaramulanu
1: and the decorations and such other things

0: దీనిని ధరించేటువంటి దుస్తులను,
1: ద క్లోత్స్ దట్ ఆర్ వోర్న్,
0: ఈ విధమైనటువంటి యొక్క బాహ్య దృష్టి ఎందు మాత్రమే అనేక మంది తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు.
1: ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ దేర్ అటెన్షన్ ఓన్లీ ఆన్ దీస్ ఎక్స్టర్నాలిటీస్.
0: మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి, అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
1: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
0: Anaga veeri bhakti prapattulanu maatrame kontha varaku gurtistu pothuntaru.
1: They recognize the devotion which is exhibited there.
0: Idi kevalamu rathamunu chuchetunte varikante chaala takku mandi veeru.
1: People who undertake this kind of vision and concentration will be smaller than people who just concentrate on the
0: chariot. అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
1: The person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
0: అయ్యో, రథములో ఉండినటువంటి యొక్క ఆ సుందర విగ్రహం కనిపించలేదే, ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదే అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ.
1: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
0: అయితే ఇది ఏది రథము, ఎన్ని రథములు?
1: Then what is this chariot? How many chariots there are?
0: ఈ రథమే మానవుని యొక్క దేహము.
1: This chariot is human body.
0: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
1: This is not one chariot. There are a few crores of chariots.
0: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళ్తూనే ఉంటున్నాయి.
1: These chariots will be going every day in procession.
0: ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
1: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
0: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
0: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
1: వి కాన్సన్ట్రేట్ అండ్ టర్న్ అవర్ విజన్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్ వాట్ ఈస్ హూ ఇస్ దిస్ పర్టికులర్ పర్సన్,
0: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
1: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
0: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
1: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్, ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ యానిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్, ఎవ్రీ బాడీ ఈస్ ఏ
0: చారియట్. చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
0: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
1: శివ ఈస్ రైడింగ్ ఓవర్ నంది యాజ్ అ వెహికల్.
0: కనుక శివుని యొక్క రథం ఏమిటి, ఎద్దు.
1: What is the chariot of Shiva? It is
0: manavula yettunu maatrame chustunnamu.
1: We are just seeing only this
0: Shivunni chuttam ledu.
1: We are not caring to see Shiva.
0: Vinayakudu eluka vahanam.
1: Vinayaka rides on the
0: eluka kudunu oka rathame.
1: Rat is also a vehicle.
0: అదే విధముగా ఈ నవగ్రహముల లోపల కూడా ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
0: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
1: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
0: కుక్కుట, కుక్క,
1: క్రో,
0: డాగ్ ఆల్సో,
1: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
0: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
0: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ హావింగ్ లుక్ అట్
0: రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు ఎందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం. చేస్తున్నాం.
1: We are developing all our concentration only on the external decorations.
0: ఈనాటి ఆధునిక యుగము లోపల రథములకు అలంకారం చేయటం అంటే ఆ కావలసినంత కాలమును కూడా నువ్వు వ్యర్థం చేస్తున్నావు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
0: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
1: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇంటూ అండ్ నాట్ ద ఇండివిజువల్.
0: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్ని కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
1: Therefore Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots.
0: Guru tatalu aneetundi yokka ee rathamulanni kuda nuvu darshisthunnam.
1: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
0: Neeku desha drishti maatrame abhivruddhi parchukuntunnavu.
1: You are developing the vision of the external body alone.
0: Nee boti vaadu ee desha drishtini ema కూడా లక్ష్యం చేయకూడదు.
1: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫర్ ద ఎక్స్టర్నల్ బాడీ.
0: అందరి యందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
1: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
1: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
0: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
1: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
0: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
0: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
1: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో.
0: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
1: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
0: బింబము ఆత్మ.
1: Object is atma.
0: ఈ దేహ చర్యలు, దేహ కాంతులు కూడాను ప్రతిబింబములు.
1: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
0: ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
1: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ది రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
0: అర్జునుడు మహాజ్ఞాని.
1: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
0: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
1: హీఈస్ నాట్ ఎ పూర్.
0: లోభి కాదు.
1: హీఈస్ నాట్ ఎ మైజర్.
0: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
0: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
1: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ కృపణ.
0: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
1: What is the meaning of the word krupana?
0: అనేక అర్థములు ఉంటున్నాయి.
1: There are a number of meanings for this word.
0: దరిద్రుడు అని ఒకటి అర్థం.
1: One is a poor person.
0: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
1: He is not a poor man.
0: అతను ధనంజయుడే.
1: He is the one who has got plenty.
0: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
1: He has acquired and amassed the entire.
0: ధనమునకు తక్కువ లేదు.
1: There is no depth of wealth.
0: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
1: He is not a poor person.
0: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు.
1: Therefore this word is not applicable to Arjuna.
0: ఓనీ లోభి అని రెండవ అర్థము.
1: The second meaning is miser.
0: అర్జునుడు లోభి కాదు.
1: Arjuna is not a miser.
0: సర్వసంగ పరిత్యాగి.
1: He has renounced all the things.
0: కనుకనే అర్జును, కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకములు తెచ్చిన హస్తం నందుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. బిచ్చమైనా ఎత్తి నేను పొట్టును పోషించుకుంటాను, కానీ ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు.
1: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood rather than kill the people.
0: ఈ విధమైనటువంటి లోభి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం.
1: Therefore the word miser is also not applicable to Arjuna.
0: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
1: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
0: అజ్ఞానం అనేటువంటిది కూడా ప్రాకృత సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
1: The ఇగ్నరెన్స్ ఆల్సో ఈజ్ నాట్ వరల్డ్లీ ఇగ్నరెన్స్.
0: లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్.
0: పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం.
1: ఇట్ ఈస్ ఇగ్నరెన్స్ రిలేటింగ్ టు ది
0: అనగా అంతర్దృష్టి యందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజ వేస్తున్నాడు.
1: హీఈస్ ఓన్లీ లాగింగ్ బిహైండ్ ఇన్ ది ఇన్నర్ మిషన్.
0: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
1: In order to save him from the backwardness in the inner vision, he just said, do not become a victim of such
0: a vyavasayatmaka buddhi undali annadu.
1: Therefore he has just said that you should have vyavasayatmaka buddhi.
0: Vyavasayatmaka buddhi.
1: వ్యవసాయాత్మక బుద్ధి.
0: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
1: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఏ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
0: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
1: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
0: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
1: If with reference to a sadhaka, what is this field?
0: Hrudaya kshetrani vyavasayam cheyali.
1: It refers to cultivation of the field of heart.
0: Prapanchikanga vyavasayam chesechuntadu mundu tanu cheyapettavalsinatundi vishayam emiti.
1: What are the things which will have to be prepared for in the cultivation of the land?
0: Ye bhoomilo ye vittanam naatali. ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
0: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
1: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
0: Kanuka motta motta panta pettutaku puramu aa bhoomilo panikirani mokkalu munda chettu ivanni kudunu motta motta teesi paraveyali.
1: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
0: Daarini dunni neeru petti mettavarchali.
1: Afterwards you'll have to plow it. So irrigate it and soften the whole land.
0: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
1: You have to prepare the land for the purpose of sowing seeds.
0: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
1: This particular thing has been described as విధ్వంసక మార్గ.
0: అనగా పంటకు పురము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
1: That is, before raising a crop, making the entire field ready for cultivation.
0: Paniki malinatuntivi panta kaanatuntivi motta motta mokkalu teechi paraveyali.
1: Useless weeds and such other things will have to be taken out and thrown out.
0: Tadupari elanti vittramu naatalo balaheenamainatuntivi kaakunda manchi balamainatuntivi manchi jaati ainatuntivi vittramulu andulo naatadaniki konukovali.
1: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
0: దీనిని విధాయక మార్గము అన్నారు.
1: The second one has been described as విధాయక మార్గం.
0: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
1: Therefore, in order to cultivate any crop, you should have both the margas, vidhayaka and vidhvamsaka.
0: అదే విధంగాని నీ హృదయములో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను తుచ్చ చేష్టలను కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
1: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూజ్లెస్ థాట్స్ మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
0: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడా పెరికి పారవేయాలి.
1: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
0: ఇంతే కాదు దుశ్చింతలను దుశ్చేష్టలను కూడా తీసి పారవేయాలి.
1: నాట్ మెర్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకెన్ అవుట్.
0: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
1: ఆఫ్టర్ దాట్ యు హావ్ టు ఇరిగేట్ ది ఎంటైర్ హార్ట్ విత్ ది వాటర్స్ ఆఫ్ లవ్.
0: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
1: With waters of love, the heart becomes soft and cultivable.
0: సాధన సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
1: With the help of this wealth of sadhana, you have to plow this heart.
0: Anta bhaga kalipi chakkaga ఆ విత్తనం నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
1: యూ హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫార్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
0: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరువును చక్కగా చల్లాలి.
1: దెన్ యూ హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
1: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ యూ హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
0: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
1: When the heart is full of bad weeds, bad thoughts, and when it is barren and also very hard, how can you sow the seeds?
0: కనుకని ఈ దృష్టిని లక్ష్యమందించుకొనియే కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
1: Keeping the all these things in view, Krishna has used this word వ్యవసాయాత్మక బుద్ధి.
0: నీ హృదయమనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
1: He has said in the field of your heart you cultivate.
0: అందులోని నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
1: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్
0: అందులోని మోక్షమనే ఫలము నీవు అందుకోగలవు.
1: యుల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
0: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
1: దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
0: ఈ హృదయ స్థాయి ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
1: Keep in your mind the unity which is inherent in the
0: heart. బాహ్య దృష్టిని నీవు నిర్మూలం చేసుకో.
1: Root out your external
0: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
1: Develop the love of God.
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
1: Then only you can become స్థితప్రజ్ఞ.
0: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
1: స్థితప్రజ్ఞ a man of study, vision and intelligence alone can
0: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
1: He would not be elated by the joys and he would not get shrunk by the sorrows.
0: అభయుడు కాగలవు అన్నాడు.
1: Then only you can be free from fear.
0: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There is a lot of difference between these three words, abhaya, nirbhaya and bhaya.
0: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
1: For this word, bhaya, fear, nirbhaya or lack of it, this is opposite.
0: Bhayamu lenitu bhayamu poyetuntide nirbhayamu ani.
1: Removing of fear is nirbhaya.
0: Deeniki oka chakkani udaharanam.
1: One small example for this.
0: Darilo traadu padi untundali.
1: There is a rope lying on the road.
0: Kontha cheekati aavarinchina takshame aa taanu prayanam avutu aa traadunu choochadu.
1: When it was dark while he was walking on the road, he happened to see that rope.
0: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
1: On seeing that rope, this person thought that it was a snake.
0: పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
1: Fearing that it was a snake, he put on the torch and he observed.
0: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
1: Immediately he realized that it was not a snake, it was only a rope.
0: భయం పోయింది.
1: The fear disappeared.
0: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
1: దిస్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ రెడ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ మొమెంటరీ.
0: భయమునకును భ్రమనే.
1: ఫర్ ఫియర్ ఇట్ ఈస్ ఓన్లీ డెల్యూషన్.
0: నిర్భయమునకును భ్రమనే.
1: ఫర్ నిర్భయ ఆల్సో ఇట్ ఈస్ డెల్యూషన్.
0: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
1: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
0: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
1: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
0: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
1: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
0: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
1: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
0: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం. భయమే లేదు.
1: There is no question of getting fear at all. It is not at all.
0: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వానికి భయమో నిర్భయముకు అవకాశమే లేదు అక్కడ.
1: Continuously a person who is aware of his own reality, the question of getting fear and getting fear.
0: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
1: We should not consider fearlessness as absence of fear.
0: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
1: In fearlessness, he is not aware of the second entity.
0: ఏదో రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
1: You get fear only when you think of
0: రెండోది లేనే లేదు.
1: there is nothing like second object.
0: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
1: Only in that state you are fearless.
0: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There is a lot of difference between fearlessness and absence of fear.
0: కరుకని ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
1: This fearlessness is associated with unity.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, not two, only one.
1: It refers to not there, no two, there is only one.
0: ఇంకా భయముకు అభయమునకు అనేకత్వం ఉంటుంటాడు.
1: ఫర్ అభయ అండ్
0: అనేక భయమునకు,
1: భయ అండ్ అభయ దేర్ ఆర్ మెనీ థింగ్స్.
0: తనను తాను మరచినటువంటి వానికే భయం.
1: A person who forgets himself suffers from fear.
0: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
1: A person who remembers only the world suffers from fear.
0: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
1: A person who has attachment and desire alone
0: can suffer from fear. పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
1: A person who can be deluded by the objects alone can suffer from fear.
0: పరార్థములో మునిగినటువంటి వానికి ఏ మాత్రమో భయం.
1: A person who is immersed in transcendental reality will never be afraid of anything.
0: ఇతని అభయుడు.
1: He will be always free from fear.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
0: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
1: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామెనల్ యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: యూ రికగ్నైజ్ ద మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు.
1: ఇఫ్ యు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
0: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్ యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎ రియల్ విజన్.
0: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
1: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
1: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
0: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని, చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
0: Sudarshanam annaru.
1: This has been described as Sudarshanam.
0: Manchi drushti.
1: Sacred vision.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ భాగవత ఫర్ దిస్.
0: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
1: ది ఎలిఫెంట్ వాస్ కాట్ బై ఎ క్రోకడైల్.
0: గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ గజేంద్ర మోక్ష.
0: ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
1: దిస్ ఎలిఫెంట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఈగోయిజం దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు ఫైట్ అండ్ ఫ్రీ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ది క్రోకడైల్.
0: ఇందులో రెండు విషయాలను మనం చక్కగా గుర్తించాలి.
1: టూ థింగ్స్ విల్ హావ్ టు రికగ్నైజ్.
0: ముసలికి నీటి ఎందున్నప్పుడే బలం.
1: క్రోకడైల్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ ఇస్ ఇన్ వాటర్.
0: ఏనుగు గట్టు పైన ఉన్నప్పుడే బలం.
1: ఎలిఫెంట్ విల్ హ్యావ్ వాటర్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ఆన్ ది బ్యాక్.
0: ఏనుగు జలంలో దిగితే బలం ఉండదు.
1: When it enters the water, elephant will not have
0: strength. Musali gattu paiki vaste balam undadu.
1: Crocodile, when it comes to the banks, it will not have
0: musali jalamlo untuntam cheta ee yenuku kante adhikamainatundi pattu pattindi.
1: As the crocodile was in water, it was able to exercise so much of strength.
0: Ee musali ikkada naa kaalanta kuda ledi idi musali. Alanti daanto nenu poraadi tappaka saadhinchukogalanani ahankaramto untunnadu gajam.
1: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
0: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnanaatundi vishayamu ee gajamunaku teliyadu.
1: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
0: Poraadi poraadi poraadi kattagattuga alasipoyindi.
1: Fighting restlessly for a long time the elephant got tired.
0: Deham yokka balamu cheenichu vachindi.
1: It lost all its physical prowess.
0: Kontha varaku manobalamunu pravesha pettindi.
1: It used all its mental power.
0: ఈ దేహ మనోబలము రెండు కూడా కృషించిపోయాయి.
1: Both the physical and the mental power sank.
0: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
1: Then it sought ఆత్మబల.
0: రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నీవే తప్ప ఇత పరం వెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహ బలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
1: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
0: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజన్ ఆన్ ఇట్స్ బాడీ, ఇట్స్ విజన్ డిడ్ నాట్ గో టువర్డ్స్ గాడ్.
0: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్, ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
0: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
1: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్, గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసెండ్.
0: కట్టకటప్పుడు దేహ మనో బలములు యొక్క కృష్కించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
1: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్, ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
0: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
1: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
0: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
1: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
0: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడే అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
1: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
0: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతనిపైన పడింది.
1: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
0: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
1: When did you acquire?
0: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
1: After renouncing all the things that this elephant had, when it turns towards
0: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
1: Only when you turn your vision towards Swami, Swami.
0: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికి నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
1: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
0: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
1: All your vision is concentrated on your body.
0: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
1: The effulgence of the shining sun is all around.
0: కాని మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
1: But that light has not entered into your own room.
0: కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: మనము టాప్ వేసుకుని కూర్చున్నాం.
1: We have put a top.
0: ఈ యొక్క టాప్
1: we have put a
0: మూత వేసుకుని కూర్చున్నాము.
1: We have put a lid, we have put a terrace.
0: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్.
0: అదే రీతిగా అహంకారం అనే మూత వేసుకున్నాం.
1: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్ విత్
0: అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
1: వీ హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
0: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
1: ద గ్రేస్ the rays of grace are not able to fall.
0: Suri kiranamulo raledhe raledante etla vastayi?
1: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
0: Okaru oka chinna kontha kaalam munduga jarignatundi vishayam.
1: There is a small incident which has happened a few days back.
0: Oka intilo
1: in a particular house
0: oka dukkamu
1: a sorrow
0: kaligindi
1: befell.
0: Anaga oka pedda vyakti aa intilo poyinadu.
1: An elderly person there, the master of the house probably died.
0: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
1: The Hasif and the children cried.
0: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ఉంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే. మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
1: They prayed to God, oh God.
0: అని ఏడుస్తున్నారు.
1: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
0: మా కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు.
1: God has forgotten us.
0: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
1: God's grace and his rays are
0: కనుకనే మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: That's why you have this great calamity has befallen our family.
0: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
1: Why have you forgotten Swami us?
0: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
1: సడన్లీ ఏ డివైన్ వాయిస్ వాస్ హెర్డ్ దేర్.
0: అమ్మా, నీ దృష్టి నాపైన ఎందుకు పడలేదు? నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
1: గాడ్ టోల్డ్ హిమ్, అమ్మా, వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ? వై హావ్ ఫర్గాటన్ మీ?
0: దైవం మర్చినాడని తాను అంటుంది, కానీ దైవాన్ని వీరు మర్చినారు.
1: She is telling that God has forgotten them, but in fact they have forgotten
0: God. దైవం దృష్టి వీడి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
1: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
0: మరచినది నీవే కానీ నేను కాదు.
1: యూ హ్యావ్ ఫర్గాటన్ నాట్ మీ.
0: నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
1: యూ హ్యావ్ నాట్ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ మీ, నాట్ మీ టువర్డ్స్ యూ.
0: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవంపై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
1: ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ నాట్
0: ఏబుల్ స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
1: And without recognizing, we just say we have not been able to see God.
0: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ.
1: One more small example for this.
0: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకొని,
1: you are standing in front of me.
0: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
1: I am standing in front of you.
0: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who do you see?
0: నేను ఉన్నాను.
1: You see me.
0: నా కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who can be seen in my eyes?
0: ఉన్నావు.
1: You can be seen in my eyes.
0: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
1: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
0: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నాపైన నీ దృష్టి పెట్టు, నీపైన నా దృష్టి ఉంటాయి.
1: Therefore, come directly and stand before me, concentrate your vision on me, my vision will
0: follow. అదే విధంగానే గజరాజ దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
0: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
1: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
0: ఈ గజరాజు ఎవడు?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
1: This is the proud or elephant arrogance.
0: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అదే కామము, అదే డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
1: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్ హీ గెట్స్ ఎ డిజైర్.
0: అదే దప్పి అన్నారు.
1: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
0: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
1: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
0: ee samsaram aneetundi danlo adugu pettinado pettaledu.
1: He has not completely entered into the waters of samsara.
0: ee maha balavatram aneetundi mamattam aneetundi gattiki pattesindi.
1: This attachment has caught hold of him.
0: ee mamattam aneetundi musali.
1: This attachment and possessiveness,
0: ee mamattam aneetundi musali patteetappudiki inga bharinchukolekapoyadu.
1: This attachment of crocodile, when it caught hold of him,
0: ఇంతకుపూర్వము తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
1: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
0: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
1: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
0: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది.
1: Once you develop egoism, interest, desire and attachment, all these bondage developed.
0: ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
1: When this bondage developed, he was able to turn towards God.
0: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
1: Only when he looks at God, he would be able to earn.
0: ee bhagavantuni mundugane kontha varaku prayatna purvakanga sadinchinte ee badale undavu kada.
1: If only he had earned the grace of God even before, there would not have been this.
0: Kanuka Arjuna, nee ee bandhanaku mari guri kavaddu.
1: Therefore Arjuna, do not become a victim of this bondage.
0: Ee andari yendu undinatvanti oka ekatvam anukunte aatmatvanni lakshyam nandinchuko.
1: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
0: humans. Vyavsayatmaka buddhi nee kaligi untundu.
1: Cultivated mind you
0: develop. Hrudaya kshetramlo ee vidhamainatvanti oka unna chettunu penchukovaddu.
1: Don't develop the weeds and shrubs in your own heart.
0: Bhagavad anugraham anetunte panda chettanu penchuko.
1: You grow the tree of grace of God in your heart.
0: Nee drushtini daivam paina maralchu.
1: Turn your sight towards God.
0: Idhe neevu sadinchavalsinatunte
1: sadhana. This is what you will have to accomplish.
0: Idhe nee lakshyam.
1: This must be your object.
0: Idhe nee gamyamu.
1: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: మర్కండ కళతోడ బెళదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ దంబైన పాల నెత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూలరాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాస్త్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెరితోడ శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్ విత్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ ద వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్ హెడ్ దట్ ఆఫ్ ద ఫేస్ సో బ్రిలియంట్ like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara
1: embodiments of love
0: sarvamu dakshinamurti yukamayave
1: everything is full of the divinity of dakshinamurti
0: adani yokka reflection reaction resound ee moolindi yokka prabhavame ee prapancham.
1: The world represents the effect of reaction, reflection, resound of the divinity of Dakshinamurti.
0: Dakshinamurti barude.
1: Dakshinamurti is a young boy.
0: Nadu nedu kudanu eppadiki barude.
1: He continues to be a boy throughout.
0: Kani atani shishyudu maha pavitrulai aneka vidhamulaina prachara prabodhanu tarutu vacharu.
1: But the disciples of Dakshinamurti are highly sacred. They have propagated, publicized the teachings of Dakshinamurti.
0: Kanuka Dakshinamurti vishayamunu varninchutaku veedu kaadu.
1: Therefore it is not easy possible to comprehend the principle of Dakshinamurti.
0: Chitrambulu lokeya pavitrambulu pavitala vittambulu pachitambulu varninchu sadhyam kaadu.
1: It is not possible to describe, narrate the mysteries of the divinity which are so peculiar, mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Atanu mauna sthanam.
1: He represents a silence.
0: Aa mauname sarvanaku sarvajnanamunu prasadinchu.
1: It is conferring the wisdom through his silence.
0: Sugnana vijnana prajnanam nunchi kudanu aa yokka mounam nundiye avibhavinchutunnavi.
1: The knowledge, the good knowledge, the secular knowledge, the spiritual knowledge, all of them are conferred through silence by Dakshinamurti.
0: Adanu okka swarupam kaadu moodu swarupamulu.
1: He is not one form, but he represents three forms.
0: Okati ది వన్ యూ థింక్ యు ఆర్ నీవెవరో నీవే తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ది వన్ యూ థింక్ యు ఆర్ టు నో వాట్ యు ఆర్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ వన్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద థర్డ్ వన్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: కనుక తనకు తానుగానే ఉంటుండి తన యొక్క ప్రచార ప్రబోధం వల్ల మానవులను రెండవ రీతిగా తీర్చిదిద్దుతూ వచ్చాడు.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all along.
0: Atanu sahajamainatvanti yokka swaroopanni dharinchadu.
1: He has taken upon himself a natural form.
0: Kani tejasu prakashamu eppudu kudunu chirunavulto tokkadipi.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క సత్వము పండించుట వీలు కాదు.
1: దట్ నేచర్ దట్ ఎక్సాల్టెడ్ పొజిషన్ ఆఫ్ దక్షిణామూర్తి ఇస్ నాట్ గివెన్ టు డిస్క్రిప్షన్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ విచ్ ఇస్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క స్వభావము ప్రపంచంలో ఏ విధంగా వర్ణించినప్పుడు అర్థం చేసుకోలేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దక్షిణామూర్తి విత్ దిస్ వరల్డ్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్స్టాండింగ్.
0: దక్షిణామూర్తి
1: దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటిదనగా ప్రకాశవంతమైనటువంటిది.
1: హిస్ మూర్తి ద వెరీ ఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్.
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫార్మ్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీడ్ పర్సానిఫైడ్.
0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్.
0: సత్యంబునందుండి సర్వం అనగే
1: ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము లేని స్థానము ఎక్కడనూ లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్, దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: ఏ పదార్థములకైనా మార్పు కలుగురు కానీ సత్యమునకు మార్పే లేదు.
1: దేర్ మే బి చేంజెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ డే అండ్ నైట్ బట్ ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్.
0: కానీ ఆ సత్యస్వరూపుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. హూ కెన్ డేర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హిమ్ ఇన్ డెప్త్ ఇన్ ఆల్ ప్రొఫండిటీ.
0: మొట్టమొదట ఏదైనా కూడా ప్రారంభించడానికి ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి దక్షిణామూర్తిని స్మరించేది.
1: ఆల్ సేజెస్ అండ్ ఐ ఆల్సో యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి ద మ్యూజిషియన్ కమెన్సెస్ అండ్ కాన్సర్ట్ బై ప్రేయింగ్ టు దక్షిణామూర్తి అట్ ద బిగినింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్చ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యము కూడాను సాధించలేదు.
1: దేర్ఫోర్ నో వన్ కెన్ అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ద గ్రేస్ వితౌట్ ద విల్ ఆఫ్ దక్షిణామూర్తి.
0: ఆ దక్షిణామూర్తి నుంచి సర్వమూర్తులు కూడాను బయలుదేరలేదు.
1: అండ్ అవుట్ ఆఫ్ దక్షిణామూర్తి ఆల్ ఫార్మ్స్ హావ్ ఒరిజినేట్.
0: కానీ తన బారుడి,
1: బట్ హీస్ ఎ బాయ్,
0: బారుడు అయినప్పటికీ సర్వం కూడా తనేందే లీనమై ఉన్నది.
1: దో హీ బీయింగ్ ఎ బాయ్ హీ హాస్ ఇన్ హిమ్ ద హోల్ ఆఫ్ యూనివర్స్.
0: కనుక దక్షిణామూర్తి యొక్క తత్వము అందరికీ తెలిసినటువంటిది.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి ఈజ్ నోన్ టు ఎవ్రీబడి.
0: దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈజ్ దక్షిణామూర్తి?
0: సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖము, తర్వాత సుత్మలోకి.
1: హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూచే కన్నులు ఎందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: ది ఐ దట్ వాచెస్ ద విజన్ దక్షిణామూర్తి.
0: వినే కన్నులు ఎందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: ద ఇయర్స్ మెంట్ ఫర్ ఆడిషన్ హాస్ దక్షిణామూర్తి.
0: శ్వాసను పిలుచుకునేటువంటి ముక్కునందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: అండ్ ద నాస్ట్రిల్స్ దట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ హస్ గాట్ ఎ దక్షిణామూర్తి.
0: పలికే పలుకులన్నీ కూడాను దక్షిణామూర్తి యొక్క పలుకులే.
1: అండ్ ఆల్ ద వర్డ్స్ దట్ వి యుటర్ హస్ గాట్ దిస్ దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: కాబట్టి దక్షిణామూర్తి సర్వత పాణిపాదం, సర్వులు ఎందు కూడా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ దక్షిణామూర్తి ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులను తెచ్చుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: Therefore, it's absolutely necessary to remind ourselves the teachings of Dakshinamurti every time and lead our lives.
0: Kaluka, Isharatvamu sarvatra vyapinchina chuttidi.
1: So divinity is spread everywhere.
0: Bhagavantudu sthanamu, Bhagavantudu kaanatvanti vastu, ee jagatlo kaanaradu.
1: There is no place, there is no object either without the divinity.
0: Kaluka, prati vastu, prati vakti, prati jeevudu, ప్రతి క్రిమికీటి కాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ద హోల్ థింగ్ రిప్రజెంట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ దక్షిణామూర్తి రైట్ ఫ్రమ్ ద మెటీరియల్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎవ్రీ ఇన్సెక్ట్ ద హోల్ వరల్డ్ ఆర్గానిక్ వరల్డ్ హ్యుమానిటీ రిప్రజెంట్ దక్షిణామూర్తి.
0: మానవుడు ఒక వస్తువును అనేక వస్తువులుగా మార్చవచ్చు.
1: మ్యాన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ టు మెనీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువులు వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: ద కౌస్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ కలర్స్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతువులు వేరు, జీవుండు ఒకటే.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ మెనీ ఫార్మ్స్ ది బీయింగ్స్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ వన్.
0: ఇటువంటి పరిస్థితులు ఎందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరూ కూడా గుర్తించవచ్చును.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు నో దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: ఏదో రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చును.
1: వీ చాంట్ the matchless glorified names of Rama, Krishna, Shiva, and so on.
0: Kani, ee naamamulu kevalamu pettinave kani puttinavu kaadu.
1: These are all the names given. In fact, I have not been born with these names.
0: Anni naamamulu kodanu Dakshinamurti yokka varnanle.
1: All these names represent the nature of Dakshinamurti.
0: Dakshinamurti yokka tattvamu sarvulu yendu kodanu vyapinchinadi.
1: This Dakshinamurti principle is present in all.
0: Chaitanya swarupame Dakshinamurti.
1: Dakshinamurti represents the very consciousness.
0: కనుకని ఆ చైతన్యం ఎక్కడ ఉన్నదో అక్కడంతా దక్షిణామూర్తి ఉన్నది.
1: Wherever this consciousness, you find దక్షిణామూర్తి.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వుడు ఎందుకు ప్రాకృతి.
1: And this consciousness is present in every being.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యము గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Because of body attachment, man is not able to understand, experience.
0: దేహము మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపించకుండా ఉంటున్నాడు.
1: We are not able to visualize, experience దక్షిణామూర్తి because of the attachment towards the body, mind, intellect and ego.
0: దానిపైన ఈ కామక్రోధ లోభము మదవాత్సల్యములు ఈ అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
1: Over these there are అరిషట్ వర్గాస్, the desire and the anger, the lust, the greed, avarice, covering the whole divine principle.
0: కనుక ఈ కవరైనటువంటి యొక్క మేఘములు మనం ప్రక్కకు నెట్టినప్పుడే ఆ దక్షిణామూర్తి సస్వరూపుడై ప్రత్యక్షమవుతాడు.
1: When once we brush aside this coverage, we'll be able to see the in reality దక్షిణామూర్తి.
0: మేఘములు కప్పినటువంటి సూర్యుడు చీకటిగా కనిపిస్తాడు.
1: The sun who is clouded was only darkness.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
1: But we think that we are not able to see sun.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: If you wait for some time, clouds will clear, you will be able to see the sun.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
1: Man is clouded by the anger, desire and hatred. He has to be away from them.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
1: When the wind blows, naturally clouds will clear.
0: అదే విధంగానే చల్లని భగవంతు యొక్క నామంను మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి.
1: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోపము మదమాచర్యములు ఏమాత్రము రావు.
1: In fact, at the time of birth, there is no trace of anger or jealousy or desire.
0: మధ్యలో మనమే కల్పించుకున్నటువంటివి.
1: And these qualities have been developed because they are మనమే
0: పెంచుకున్నటువంటివి.
1: They are of our own making, we build up over the period of time.
0: ఈ మేఘములు తమంతట తాము రావు.
1: And in fact, there is no question of any religion.
0: ఒకటి ఒకటి చిన్న చిన్నవి చేరి చేరి
1: one after another follow.
0: అది ఒక మేఘంగా తయారవుతుంది.
1: And they congregate.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ఏకం సత్వ ప్రభావదాంతి ఒకటిగా ఉండినప్పుడు అన్ని కల్పించవు.
1: And in fact there's only oneness, the truth is one, then you don't find multiplicity.
0: కానీ క్రమక్రమేణా పెరిగే కొన్ని కూడాను బాధ్యత ఎక్కుతుంటాయి.
1: But as the time passes on, you will understand the duality giving you all the pain.
0: ఒకే కడమ ఉండినప్పుడు చేతిలో శబ్దం ఇవ్వదు.
1: When you have only one bangle, it will not make sound.
0: అదే రెండు చేతే శబ్దం ఇస్తుంది.
1: When there are two bangles, they make a sound.
0: కనుక మొట్టమొదట మానవుడు ఒకే వ్యక్తిగా ఉంటాడు.
1: In fact, at the time of birth, we are all alone.
0: కొంతకాలమునకు భ్రాంతి అభివృద్ధి అవుతుంది.
1: Later, illusion develops.
0: అది ఏ కామము.
1: And that is desire.
0: దాని వల్ల భార్య వస్తుంది.
1: And then he gets attached to wife. And then two.
0: ఈ రెండు కూడాను క్రమక్రమేణా 12 అయిపోతాయి.
1: And slowly the two will become 12.
0: అనగా పిల్లలు పిల్లు పిల్లు పిల్లు పిల్లు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
1: Meaning children are added to the family.
0: కనుక
1: not make sound.
0: అదే రెండు చేతే శబ్దం ఇస్తుంది.
1: When there are two bangles, they make a sound.
0: కనుక మొట్టమొదట మానవుడు ఒకే వ్యక్తిగా ఉంటాడు.
1: In fact, at the time of birth, we are

0: పెరుగుతూపోతుంది.
1: మీనింగ్ చిల్డ్రన్ ఆర్ యాడెడ్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
1: దేర్ఫోర్ దీస్ ఆర్ ది ఫీచర్స్ దట్ వి హావ్ డెవలప్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దే హావ్ నాట్ బీన్ గివెన్ బై గాడ్.
0: కనుక చిన్న వయసు నుండి మనం దీనిని చోటు ఇవ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: Dakshinamurti చేసినటువంటి సాధన ఇది.
1: This is the spiritual practice that Dakshinamurti has undertaken.
0: తాను ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడవడే పెరుగుతూ వచ్చాడు.
1: He remained as a boy throughout.
0: తను ఎట్టి బంధములు ఎదుర్కొని చిక్కుపోలేదు.
1: He has no bondage or any attachment.
0: అలాంటి సమయం లోపల మనం దక్షిణామూర్తిని మనం తలుచుకోవాలంటే దక్షిణామూర్తి యొక్క మార్గమును అనుసరించాలి.
1: If we are to think of Dakshinamurti, we have to follow the path he has shown.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
1: Every human being should live befitting the title of a human being.
0: మానవుడు పశువుగా మారకూడదు.
1: Human being should never be bestial or animal like.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
1: Then only he can call himself a true human being.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
1: Or else he may turn into an animal.
0: ఆ పశువు నందే ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
1: It is only animal that has got all these qualities like anger, hatred and desire.
0: కనుక మనము ఎప్పుడు కూడా రెండు కాళ్ళ మనిషిగా ఉండాలి.
1: Therefore we should always remain a human being walking on two feet.
0: మనము పశువుగా మారాలంటే మనకు రెండు కాళ్ళను మనం పూర్తి చేసి నాలుగు కాళ్ళతో మనం నడచాలి.
1: If we behave like an animal, we become a tetrapod walking on four feet.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఎప్పుడు కూడాను మానవుడే మానవుడే మానవుడే.
1: Therefore one has to remind one's own self that I am the human being, I am the human being.
0: నేను హ్యూమన్ బీయింగ్ కాదు.
1: ఐఎమ్ నాట్ మియర్లీ హ్యూమన్ బీయింగ్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ గాడ్.
1: హీ షుడ్ హ్యావ్ అ ఫీలింగ్ ఐఎమ్ గాడ్.
0: తదుపరి మానవులకు మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అహంకారము ఇవన్నీ కూడా వస్తుంటాయి.
1: లేటర్ అపియర్ ద బాడీ ద మైండ్ ఇంటెలెక్ట్ ఈగో అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
0: ఇది నా కర్చీఫ్.
1: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: మా కర్చీఫ్ పేరు నేను వేరు.
1: I am separate from my kerchief.
0: Ee tumbler nadi.
1: And this tumbler is mine.
0: Kaan neevu tumbler kaadu.
1: But you are not the tumbler.
0: Kabatti ee naa dehamu.
1: My body.
0: Ee my body ante body veru neevu veru.
1: When you say my body it means you are separate from the body.
0: Ee naa mind. Naa mind veru neevu veru.
1: When you say this is my mind you are separate from the mind.
0: Neevu evaru?
1: Then who are you?
0: Neevu unnappude kada nee body nee mind.
1: Unless you exist you cannot claim anything as your own body and the mind.
0: Kanukane neevu neevu neeve kaani neevu body kaadu mind kaadu chittam kaadu indriyam kaadu antakkarana kaadu.
1: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: Kanuka ivanni kuda neevu chechukovatam chetane neevu bandhitude ayipoyinavu.
1: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైనటువంటి ఒక గుణమును మనం పెంచుకుంటున్నాం.
1: వీ డెవలప్ వన్ ట్రైట్ ఆర్ ఎ క్వాలిటీ.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
1: అండ్ టుడే యూ వాంట్ హర్ తాంబూల్ ఆర్ పాన్.
0: నట్టు గీవు చున్నము మూడు కూడా కలిపినప్పుడే ఇది తాంబూలంగా తయారవుతుంది.
1: అండ్ దిస్ పాన్ ఆర్ తాంబూల్ ఆర్ రిక్వైర్స్ త్రీ, ద బీటిల్ నట్, ద బీటిల్ లీఫ్ అండ్ ద లైమ్.
0: అయితే ఈ లైమ్ కూడా చేస్తే ఈ మూడు కూడా నువ్వు కలబడతాయి.
1: Unless there is lime, there would not be any change in the color at the end.
0: Aa sunnam kudanu adhikanga vesukokoddu.
1: You should not take more of lime.
0: Adi takkugane undali.
1: You should have less in its quantity.
0: Prati baadhyata kudanu oka limit lo undali.
1: Every responsibility should be under certain limits.
0: Manushi anetundi vaadu oka limit lo unnappude vaadu manushiga maarutadu.
1: When a human being observes all the limitations, he can be a true human being.
0: కానీ మితిమీరినటువంటిప్పుడు మనిషి కాడు.
1: ఇఫ్ హీ గోస్ బియాండ్ లిమిట్స్ లిమిట్లెస్ హీ ఇస్ నో హ్యూమన్ బీయింగ్.
0: అతనే రాక్షసుడు అవుతాడు.
1: హీ బికమ్స్ ఎ డెమన్.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: సో హ్యూమన్ బీయింగ్ షుడ్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవ,
1: త్రీ లెటర్స్ మానవ.
0: మా అనగా మాయా.
1: మా రిప్రజెంట్ మాయా.
0: మమత,
1: మమత అటాచ్మెంట్.
0: నా లేకుండా,
1: నా వితౌట్ ఇట్.
0: వా వర్తించడం.
1: వా హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడే నీవు మానవుడు కాదు. లేకపోతే

0: మానవుడే కాదు.
1: Then only you are a manav, a human being, or else not.
0: Itti pavitramainatuvanti oka jnanamunu bodhinchinatuvanti vaade Dakshinamurti.
1: It is only Dakshinamurti who has given this teaching, sacred knowledge, wisdom.
0: Neevu dehamto ye matram undinappudiki dehaniki ye matram sambandham pettukovu.
1: You may be in the body, having the vischa, but you should not be attached to the body.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manlo unnadi mukhyamainatuvanti premani.
1: What is most important within us? That is love.
0: Talli manaku andinchinatuvanti premane.
1: And it is the love that is gifted to us by mother.
0: Love is God. Live in love. Neevu prematone neevu jeevinchali. Oka deshudu guruniki edilainappudu vaadiki kuda namaskarinchu.
1: Even if you confront your enemy, do namaskar, salutation to him.
0: Appude neevu sriyainatuvanti manavudu avutavu.
1: Then only you will be a proper human being.
0: Manasukku manam sakshi, dehaku gunam sakshi, సర్వంకు సాల్ సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్, జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదం కలుగుతుంటాయి.
1: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్, దేర్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్ లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
1: Everyone associates himself with one gang or another.
0: Kani danlo kodi kodi sthanam veri veri unnai.
1: But however, there are certain variations.
0: Nirantaram bhagavachintam chesetunte vaadu chaala uttamudu.
1: In fact, the one who is attached to God is no blessed and greater.
0: Nirantaram kodi bhagavachintam jo undali.
1: Spend the time in constant contemplation of God.
0: Nee dehani kodi bhagavachintam no maarchali.
1: Let the body also spend the time in thinking of God.
0: జీవితమే భగవత్గా మారాలి.
1: ద హోల్ లైఫ్ షుడ్ బి డివైన్ అండ్ స్పిరిచువల్.
0: ఈ మానవుడు డివైన్ లైఫ్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ వీ లీడ్ ద డివైన్ లైఫ్, వీ హ్యావ్ కరెక్ట్ ఇంటెలెక్ట్.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్వ్స్ ఇంటూ డివైన్.
0: డివైన్ అయినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ డివైన్,
0: డివోషన్ అయిపోతుంది.
1: దెన్ యు ఆర్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ డివోషన్.
0: ఈ డివోషన్ అయినప్పుడే,
1: when one there is devotion,
0: purti manavatvam taristundi.
1: Then you will have the vision and the manifestation of the entirety of human being.
0: Human being ainappude you daivatvaniki maartavu.
1: When once you are a true human being, you can transform yourself into divine.
0: Ramulu ramulugane maarchukunnaru mundu. Ramulu ramulugane bhavincharu.
1: People consider Rama as Rama only.
0: Kani kramakramina kudanu ravana maddana ainappudu ఆ దుర్గమును దూరం చేసినప్పుడే రాముడు దేవుడిగా మారాడు.
1: ఆఫ్టర్ రావణ వాజ్ కిల్డ్, వెన్ వన్స్ ది హోల్ ఏరియా వాజ్ రూటెడ్ అవుట్, పీపుల్ కుడ్ రికగ్నైజ్ రామ యాజ్ గాడ్.
0: మనం నిరంతరం కూడాను ఈ కామక్రోధ లోపము మదమాచర్యంతో ఉండినంత వరకు కూడాను మనం మానవులమే.
1: సో లాంగ్ వీ హ్యావ్ గాట్ దీస్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్, ఏవర్స్, హేట్రెడ్ అండ్ డిజైర్, వీ రిమైన్ ఎట్ ది స్టేట్ ఆఫ్
0: ఆనందంగా ఉంటుండు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
1: బీ బ్లిస్ఫుల్ ఆల్వేస్.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
1: బికాస్ యూ రిప్రజెంట్ ఎటర్నల్ బ్లిస్, యూ రిప్రజెంట్ ద విజ్డమ్.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
1: యు ఆర్ నాన్ డ్యూయల్ అండ్ ఎథీరియల్.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
1: వీ షుడ్ బి నాన్ డ్యూయల్.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
1: అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ call ourselves a true human being.
0: ఏవైనా దుర్గుణాలు మనలో బయలుదేరినా దాన్ని దూరం చేయటకు తగినటువంటి ఒక నామాన్ని స్మరించు.
1: When one there any bad qualities stepping into your life by chanting, praying to God,
0: అప్పుడే నీవు దైవంగా మారిపోతావు.
1: Then you become verily God himself.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ప్రేమ స్వరూపులే.
1: You are embodiments of love.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
1: You cannot live for a moment without love.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటూనో నీవు మార్చుకోవచ్చు.
1: You can go on changing in any form.
0: కనుక ప్రేమ స్వరూపులుగా మారండి.
1: Become the very personification of love.
0: క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని పొందండి.
1: Slowly, gradually attain divinity.
0: ఇది నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
1: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక ఎంతైనా కూడా చెప్పవచ్చు.
1: We have got a couple of days to come. There are lots of things that could be told to you.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam. Baba explained how Lord Dakshinamurti taught the lesson of detachment and urged us all to develop a similar frame of mind. By doing so, we will be able to move away from body consciousness and remain calm and equal-minded under all circumstances. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: ప్రేమస్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: Some started imagining, watching the delay of Bhagwan's arrival to this venue.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: Bhagwan does not simply idle his time, he doesn't simply keep quiet.
0: ప్రతి ఒక్కటి కూడా భక్తుల యొక్క పని.
1: Bhagwan does everything for the devotees.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: Bhagwan has nothing personal.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: Even eating is not personal.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: Nor the water that he drinks.
0: అది కేవలం నాలుకను తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: It's quite natural that one sips water before one starts talking.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేదు.
1: You cannot run the car without petrol.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: ఇట్ మే బి ఎ బ్రాండ్ న్యూ కార్ బట్ ఇట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: అదే విధముగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హియర్ జస్ట్ టు ఈట్ అండ్ స్టాండ్ నాట్ సింప్లీ లైక్ దాట్ నో.
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తాను.
1: Bhagavan had to satisfy those devotees waiting for him. He gave them satisfaction to all its fullness and then came over here.
0: ప్రపంచము పరిపరి విధములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: You find the world passing through in different directions today.
0: ఈనాటి ప్రపంచంలోని సర్వ రంగములు ఎందుకు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: టుడే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈజ్ పొల్యూటెడ్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, బి దట్ ఎథికల్ or political or social or spiritual.
0: Kanuka ee pollution lopala ee malinyam lopala nenu kudanu undatam chetane na endu kudanu pichi pollution ostundadi.
1: Because Bhagwan is amongst us, with pollution around, the pollution also has gone into
0: kanuka. ఈ ప్రపంచం యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉన్నది, చిత్రంగా ఉన్నది.
1: ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఇస్ వెరీ పెక్యూలియర్, ఫనీ అండ్ స్ట్రేంజ్.
0: చిత్ర విచిత్రంతో కూడినటువంటి ఈ యొక్క జగత్తును చూస్తే చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ కలుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ బి ఎక్స్టాటిక్ వైల్ వాచింగ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్. But at the same time, you also feel sad.
0: Manavatvamu chala pavitramainatundi.
1: The human life is highly sacred.
0: Manavatvamu kante minchinatundi maraku shakti ledu.
1: There is no other greater power than the human life.
0: Ee manavulu rendu vidhamainatundi vidyanu abhyasistunnaru.
1: The human society acquires two forms of education.
0: ఒకటి ఎడ్యుకేషన్.
1: వన్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: రెండవది ఎడ్యుకేర్ అన్నారు.
1: అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా మన లోపల నుంచి లాగేటువంటి విద్య.
1: ది ఎడ్యుకేర్ ఈజ్ దట్ విచ్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ విదిన్.
0: మన లోపల నుంచి లాగాలి.
1: ది ఎడ్యుకేర్ హ్యాస్ టు బి డ్రాన్ ఫ్రమ్ విదిన్.
0: ఎడ్యుకేషన్ ఒక పుస్తకాల నుంచి చదవచ్చును.
1: Whereas the former education can be acquired by going through books.
0: Yavaro rasinatuvatanni manam follow chestu dani nerchukoni tadwara manam dani prakatinchavachchu.
1: We go through the books written by different authors. We learn, acquire knowledge and act accordingly.
0: Kani educare anetundi alantidi kaadu.
1: But educare is not of that sort.
0: Adi sasakti.
1: It is the one of your own, the self.
0: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటకు లాగాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ మస్ట్ మేనిఫెస్ట్.
0: ఎడ్యుకేర్ అనగా లాగటము.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్.
0: దేని లాగటము?
1: వాట్ ఈస్ టు బి బ్రాట్ అవుట్.
0: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట లాగటము.
1: టు బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ హిడెన్, విచ్ ఇస్ ఇమ్మనెంట్, విచ్ ఇస్ లేటెంట్ ఇన్ యూ.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
1: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love and non-violence.
0: అయితే ఇది కర్మమును పుట్టిన జంతువు కర్మమును వృద్ధి పొంది కర్మమును చను.
1: Whatever the living creature, having born out of action, sustained by action, and ultimately merges back into action.
0: కాని వీటి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైన ప్రతిగా మనము సాధన చేసి లాగాలి.
1: However, without any purposeful action or strainful effort, we should be able to bring out that which is latent within us.
0: సత్యము,
1: truth.
0: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
1: ట్రూత్. హూ హాస్ రిటన్ అబౌట్ ఇట్?
0: ఎవరు చెప్పారు?
1: హూ సెడ్ ఇట్?
0: ఎవరు చూపించారు?
1: హూ హాస్ షోన్ ఇట్?
0: లేదు.
1: నో.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం, అటువంటి మహాత్ములే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
1: ద నోబుల్ సోల్స్ హూ హ్యాడ్ పర్ఫెక్ట్ హార్మనీ, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్, కుడ్ అటర్ ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
1: ద ట్రూత్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ధర్మము,
1: ధర్మ
0: ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఇట్?
0: ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ఏది అధర్మము?
1: వాట్ ఈస్ అన్రైచియస్నెస్?
0: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
1: ధర్మ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ఎనీ వన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచి పుట్టినది.
1: అండ్ సత్య హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ధర్మ.
0: శాంతి,
1: దెన్ శాంతి, పీస్.
0: ఏ కోటీశ్వరునైనా ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్ని ఉన్నాయి, కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
1: యు ఆస్క్ ఎనీ మిలియనేర్, you just ask him and tell him that you have everything, plenty and prosperity, are you happy? And you get the response from him, I have all but I have no peace of mind.
0: ee peace of mind, ee peace evaru ichchadu?
1: Peace, whose gift is this?
0: Lo prapanchamlo ekkada chusina gunu pieces kanipistunnayi kani peace kanipinchatam ledu.
1: All the world over you find pieces but there is no peace.
0: A peace anetuntidi హృదయం నుంచి రావాలి.
1: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ లవ్?
0: అమ్మ ఇచ్చిందా?
1: ఈజ్ ఇట్ గిఫ్టెడ్ బై మదర్?
0: అప్ప పుట్టి అప్ప ఇచ్చాడా?
1: ఆర్ ఫాదర్ హ్యాస్ గివెన్ యూ?
0: ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఇచ్చారా?
1: ఆర్ హ్యాస్ గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్?
0: గిఫ్ట్ ఇచ్చారా?
1: ఆర్ ఎనీబడి? నో.
0: ప్రేమ నీ నుండి పుట్టినది.
1: అండ్ దేర్ ఇస్ లవ్ విత్ ఇన్ యూ ఒరిజినల్లీ.
0: ప్రేమ అది నీ యొక్క లైఫ్.
1: అండ్ లవ్ ఈజ్ యువర్ లైఫ్.
0: ప్రేమ ఈజ్, ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
1: లవ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
1: విదౌట్ దిస్ లవ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్.
0: అహింస,
1: దెన్ అహింస, నాన్ వైలెన్స్.
0: అహింసకు ఎన్నో పెద్ద ప్రయత్నములు చేశాడు బుద్ధుడు.
1: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
0: Kani ahimsa ante emi himsa lekunda undatamu.
1: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence. Everywhere you find this himsa, violence. In fact, himsa, violence starts right in his heart.
0: Kaluka, satya dharma shanti premana nitvitvi, okadani okati anusarinchinave kani, pratyekamainavi kavadu.
1: Therefore, the truth, righteousness, peace, love, and non-violence follow one after another in a sequential order.
0: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి యొక్క వరప్రసాదముడే.
1: These five human values are the gift of God to human society.
0: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort and attempt to follow these human values.
0: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
1: Following human values is educare.
0: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the alphabets?
0: ఇష్టమొచ్చినట్టు పలకటం.
1: Just talk as you like.
0: ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం.
1: Or conversing in your way.
0: నాలుకకు ఎముకలు లేవు, ఎట్లా కావాల్సిన తెలుగు.
1: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
0: అది కాదు సత్యం.
1: It is not truth anyway.
0: సత్యమును నాలుక పైన అరికట్టి.
1: And the truth has to be held tight, stronghold.
0: విచారణ సదిపి.
1: One has to discriminate.
0: ఏది ట్రూత్, ఏది అంట్రూత్.
1: One has to inquire what is truth, what is untruth.
0: Truth అనేటువంటిది ఒకే పదమే.
1: Truth is just one word.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: Two అయిపోయిందంటే అది అసత్యం అయిపోతుంది.
1: Then once there is two or duality, well, it leads to contradiction.
0: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ఏ సత్యమైనటువంటిది ఉన్నదో, ఏ నిజమైనటువంటి ఒకటి ఉందో, దానినే మనం పలకాలి.
1: Therefore we have to say that that truth which comes out of our heart.
0: Truth ఏ ప్రపంచం యొక్క స్వరూపము.
1: And the truth is the very form of this cosmos.
0: దీని లోపలనే సర్వమును సంచరించుతూ ఉన్నది.
1: All move about in this realm of truth.
0: మేఘములంటే ఎక్కడ ఉన్నవి?
1: The clouds, where are they?
0: ఆకాశం నందు ఉన్నవి.
1: దే ఆర్ రైట్ ఓవర్ దేర్ ఇన్ స్పేస్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ స్కై?
0: తాను ఏకంగా ఉన్నది.
1: అండ్ ఇట్ జస్ట్ ఆల్ అలోన్.
0: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
1: అండ్ క్లౌడ్స్ మూవ్ అబౌట్ అక్రాస్ ది స్కై.
0: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ ట్రూత్ అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
1: అండ్ దీస్ క్లౌడ్స్ నేచురల్లీ కవర్ ది సన్.
0: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
1: At the same time, you cannot neglect them
0: either.
1: Just as clouds appeared, they should also clear at the same time. And naturally, they are the products of the wind. And as the wind blows, the clouds will clear. The moment clouds clear, you will naturally find the sun.
0: కనుక మనము మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
1: సో ఇట్ ఇస్ నాట్ ట్రూత్ ఇఫ్ యు ఫైండ్ ఫాల్ట్ విత్ క్లౌడ్స్.
0: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
1: అండ్ వీ హ్యావ్ టు బ్రీద్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ఎ ఫిట్టింగ్ వే.
0: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
1: వెన్ యూ ఆర్ ప్యూర్ హార్టెడ్ యూ హ్యావ్ ద కూల్ బ్రీజ్.
0: ఈ చల్లబడినటువంటి గాలి ఈ వేగమును కదిలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ కూల్ బ్రీజ్ ది క్లౌడ్స్ విల్ క్లియర్.
0: కనుక మేఘమును కదిలిపోయేంత వచ్చే సన్ మనకు కనిపిస్తాడు.
1: ద మూమెంట్ క్లౌడ్స్ క్లియర్ యుల్ బి ఏబుల్ టు సీ సన్.
0: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
1: వాట్స్ ది ఆరిజిన్ బిహైండ్ ది క్లౌడ్స్?
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క సహజములు.
1: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
1: అండ్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ మ్యాటర్ ద టేస్ట్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: సహజంగా వచ్చినవి సహజంగానే జీవించాలి.
1: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయ్డ్ ఇన్ నేచురల్.
0: ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
1: Those that come out of force will naturally led in a forceful way.
0: ఈ ఫోర్స్ తో వచ్చేటువంటి కాదు.
1: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: సత్యము
1: సత్య
0: సత్యము తనంతకు తానే వచ్చినటువంటిది.
1: ద ట్రూత్ హ్యాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
1: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
0: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్ లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద సన్ లైట్ బీయింగ్ కవర్డ్ బై దీస్ క్లౌడ్స్.
0: ఈ సన్ లైట్ ని కవర్ చేసినటువంటి ఈ క్లౌడ్స్ పోవాలంటే ఏం చేయాలి?
1: వాట్ ఈస్ టు బి డన్ టు క్లియర్ దిస్ క్లౌడ్?
0: దానికి కూడా గాలియే ప్రధానం.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది విండ్ దట్ కెన్ ఓన్లీ క్లియర్ ది క్లౌడ్.
0: ఈ గాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చినవి.
1: ఈవెన్ ద ఎయిర్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్.
0: మన నుంచి వచ్చినటువంటి గాలి మన నుంచి వచ్చినటువంటి ఒక సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
1: అండ్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ విల్ నాచురలీ కవర్ యూ.
0: కనుకనే ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
1: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
0: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
1: బట్ ది ట్రూత్ ఇస్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: సెల్ఫిష్ అనేటువంటిది దానికి లేనే లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
0: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అనేటువంటి ఒక పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
1: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
0: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
1: జస్ట్ యాజ్ ద క్లౌడ్స్ క్లియర్
0: సూర్యుడు కనిపిస్తాడు.
1: యూ సీ ద సన్.
0: సూర్యుడు కనిపించిన తక్షణమే
1: ద మూమెంట్ యూ ఫైండ్ ద సన్
0: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
1: యూర్ ఎంథూజియాస్టిక్ అండ్ యాక్టివ్.
0: అది నిజమైనటువంటి ఒక ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని ఒకటి ఆశించదు, ఒకటి దాన్ని త్రోసివేయదు.
1: లవ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టేషనల్. ఇట్ డజంట్ డినై ఎనీ.
0: సెల్ఫిష్ బ్యాంక్ ఈ ప్రేమ అనేటువంటిది అనేక రకములుగా వాడిని కలత పెడుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ దట్ కన్ఫ్యూజెస్ యూ, దట్ ఎజిటేట్స్ యూ.
0: ఈ సెల్ఫిష్ అనేటువంటిది చాలా మాయన మారి.
1: అండ్ ది సెల్ఫిష్నెస్ విల్ ప్లే ఆల్ ద జిమిక్స్.
0: స్వార్థము
1: సెల్ఫిష్నెస్
0: స్వప్నం వలె కనిపిస్తుంది.
1: ఇట్స్ లైక్ ఎ డ్రీమ్.
0: కానీ ఈ స్వప్నాన్ని మానవుడు ఎవరు కూడా లెక్క చేయడు.
1: బట్ నో మ్యాన్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ డ్రీమ్.
0: కానీ ఈ ప్రేమ ఉన్నంత వరకు కూడా ఎవరు దీనిని టచ్ చేయలేదు.
1: బట్ సో లాంగ్ దిస్ లవ్ నో బడీ కెన్ బి ఎనీవేర్ అరౌండ్ దిస్.
0: ప్రేమను మీరు అభివృద్ధి వచ్చుకోండి.
1: డెవలప్ దిస్ లవ్.
0: అది మీకు దైవం.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
1: ద మూమెంట్ లవ్ డాన్స్ అహింస నాన్ వైలెన్స్ అపియర్స్.
0: హింస అనేటువంటిది మనకి ఎక్కడ కూడా దాని యొక్క నీడ కూడా కనిపించదు.
1: హింస వైలెన్స్ విల్ నాట్ బి దేర్ ఎనీ లాంగర్ నాట్ ఈవెన్ ఇట్స్ షాడో.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను సాధించినప్పుడే మనకు సరి అయినటువంటి మార్గం తోస్తుంది, సరి అయినటువంటి బుద్ధి కుదురుతుంది, సరి అయినటువంటి పద్ధతి మనకు లభిస్తుంది.
1: Therefore, when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
0: కట్టడేటి నిజ కర్మము చుట్టూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
0: తనకెందుకు కట్టిన ఎవరైనా ఆ చెట్టున గబ్బిలములకు తనకెందుకు పెట్టిన ఆ చెట్టున గబ్బిడమ్మలకు.
1: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ద ట్రీస్.
0: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తన కిందికి వచ్చేసి.
1: ద బ్యాట్స్ లివ్ ఇన్ సచ్ ఎ వే విత్ దేర్ ఫీట్ అప్ అండ్ ది హెడ్ డౌన్.
0: కానీ అది ఎవరు కట్టినది కాదు.
1: అండ్ ఫ్యాక్ట్ the body of the bat is not suspended like that by anyone.
0: Bhagavati yokka leela.
1: And it is the action, the will of God.
0: Adi anni vidhamulu kuda ekkadiki vellina kuda cheekatini chustayi.
1: The bats will be after darkness.
0: Cheekatini chusi vellinta chemi tanaku induku vetti kaadu tanaku paina pettukuntundi.
1: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
0: Tan nitya jeevitam antai kuda runu ఆ యొక్క నోటి చేయడం జరుగుతుంది.
1: ద హోల్ లైఫ్ ఈస్ క్యారీడ్ ఆన్ ఇన్ సచ్ ఎ వే.
0: తినటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండే జరుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ పార్టేక్స్ ఫుడ్ అండ్ డ్రింక్స్ వాటర్ త్రూ ది మౌత్ ఓన్లీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
1: Therefore, everyone will have to follow karma or action.
0: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
1: As we experience the consequences of karma,
0: కొన్ని సన్నివేశం ఆ యొక్క కర్మ అనేక రకమైన చిత్ర చిత్రములను నిరూపిస్తుంటాయి.
1: It is the karma that proves several mysteries, many things that are strange.
0: నారదుని ప్రశ్నించాడు విష్ణువు, నారదా ఈ ప్రపంచం ఏ రీతిగా ఉన్నది?
1: విష్ణు ఆస్క్డ్ నారదా, ఓ నారదా, హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: స్వామి చిత్రంబులు,
1: ద పెక్యూలియర్
0: పవిత్రంబులు,
1: ద సెక్రెట్
0: చిత్రలోక విచిత్రంబులు,
1: అండర్ మిస్టీరియస్.
0: ఈ విచిత్రమైనటువంటి తత్వమును మనం ఎట్ట చూచేది?
1: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్?
0: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రంబులు ఈ యొక్క మానవుల హిందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
1: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ సొసైటీ.
0: మరణం వస్తే దుఃఖిస్తాము.
1: At the time of death, one feels sad, cries.
0: జననం కలిగితే నవ్వుతాము.
1: At time of birth, one laughs.
0: నవ్వులు ఏడుపులు రెండు కూడా చిత్ర విచిత్రములే కదా.
1: The cry on one side and laughter the other, both are peculiar things.
0: లోక విచిత్రములు మునిజన పవిత్రములు విష్ణు చరిత్రములు.
1: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
0: Kanaka prati okkati kudanu edi jarigina kudanu inta daivam yokka sankalpamde aneetuvanti vishwasam manam abhirudhi parchukovali.
1: Therefore we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
0: Aa bhagavantuni yokka sahajatram ee vidhanga jarigistuntu untadi.
1: It is only the will of God that manifests this in a natural way.
0: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
1: In fact, no one desires God as such.
0: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
1: Nobody would think that these difficulties are because of the will of God.
0: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తి పైన వేస్తుంటారు.
1: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
0: Sukhavegane laviste appudu deenini bhagavantudu pichinchadi ani antaru.
1: And if anything pleasure, the profitable happens, you think that it's God's gift.
0: Santoshamu aanandamu sukhamu bhagavantuni yokka vara prasadam ani dukkhamu kashtamu nashtamu kudanu ivanta kudanu prajala yokka bodhalani manaku bhavistunnamu.
1: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Motta motta ee thoughts ni meeru arigattandi.
1: First control your thoughts.
0: Ee thoughts anetundi megamule manaku sancharistunnayi hrudayam anetundi aakasham anandu.
1: And this human heart is the space which is covered by these clouds.
0: These clouds anetuvanti kramakramena kadiripothu kadiripothu manas anetuvanti yokka chandrudu paina buddhi anetuvanti suryudu paina kontavaraku kapputayi.
1: The mind is the moon, intellect is the sun, covered by the clouds of thoughts.
0: Chandrama manaso jataha chitcho suryo jayata. Ee chandrudu anetuvanti vaadu మనసు యొక్క తత్వం.
1: Therefore moon is the presiding deity of the mind and the sun is the presiding deity of the intellect.
0: ఈ ఇరువురు కూడాను ఉదయమనే ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
1: You find them in the sky and the space of the human heart.
0: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
1: Sometimes our thoughts appear there as thick dark clouds.
0: ఈ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
1: అండ్ ఎట్ దిస్ స్టేజ్ యూ ఫైండ్ థిక్ డార్క్ క్లౌడ్స్. నా
0: డార్క్ క్లౌడ్స్ అనగా నీటితో కూడినటువంటివి,
1: ఆశతో
0: చేసినటువంటివి.
1: and they're full of water there, the dark clouds.
0: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
1: దీస్ డార్క్ క్లౌడ్స్ కవర్ ద సన్ అండ్ ద మూన్.
0: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
1: బట్ ఇన్ సమ్మర్ దీస్ క్లౌడ్స్ క్లియర్.
0: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద సన్ అండ్ ద మూన్ క్లియర్.
0: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది? ఇదే వయసులోనే వస్తాయి.
1: ద థాట్స్ కమ్ అట్ దిస్ ఏజ్.
0: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలంతా కలుగుతుంటాయి.
1: అట్ దిస్ ఏజ్ యూ విల్ హ్యావ్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ దట్ యూ డోంట్ ఈవెన్ బి ఏబుల్ టు సే.
0: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
1: యూ కెనాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్.
0: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
0: అలాంటి దీంట్ లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
1: యూ గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌండ్ ఇన్ యువర్ థాట్స్ and forget everything the rest.
0: Motta motta clouds nu manam dooram cheyali.
1: Therefore let us clear these thoughts first.
0: Kaga motta motta meeru clouds thoughts anetuvanti danni control cheyandi.
1: Therefore you have to control the clouds of your thoughts.
0: Clouds ni control chesinappude manaku ee buddhi manasu rendu kodanu prakashistuntayi.
1: When once you control your these thoughts, the clouds, you'll be able to see the moon, the mind, and the sun, the intellect.
0: ఈ అన్నింటికి క్లౌడ్స్ ప్రధానం.
1: Therefore the clouds are important for this factor.
0: క్లౌడ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: Where from you get them?
0: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
1: It's only because of man's will the clouds appear.
0: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
1: Therefore to begin with we must control our mind.
0: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క bundle of clouds.
1: Mind is a bundle of clouds and thoughts.
0: ఈ bundle of clouds and thoughts లను కొంతవరకు క్లియర్ కావాలి.
1: Therefore the bundle of thoughts, clouds must be cleared, clean, cleansed to some extent.
0: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వస్తి మనలో ఏర్పడిపోతుంది.
1: Then only you will attain the reality, understand it.
0: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
1: అట్ దిస్ ఏజ్ నరేంద్ర ట్రైడ్ వెరీ హార్డ్ టు కంట్రోల్ దీస్ థాట్స్.
0: నరేంద్ర అంటే వివేకానంద.
1: నరేంద్ర ఈజ్ వివేకానంద.
0: అతని పేరు నరేంద్ర అని పేరు మొట్ట.
1: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
0: తర్వాతనే వివేకానంద అని పెట్టాడు.
1: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
0: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని పూర్వం దూరం చేసినప్పుడే తాను హృదయము పవిత్రమైపోయాను.
1: When once he has distanced himself these clouds, he could have his heart highly sacred.
0: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి వచ్చాను కదా. ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది తనలో తాను తలుచుకుంటూ వచ్చాడు.
1: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
0: Kanuka India anipindani tarchu.
1: The moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
0: Kanukani manamu India nunchi manam poyetundi yokka margam gurinchi manam chintistu raavali.
1: Therefore we should think the role of India, its majesty and its glory.
0: కానీ ఈనాటి పిల్లలు వివేకానంద, రామకృష్ణ పరమహంస ఇలాంటి వారి పెద్దల యొక్క చరిత్రలు ఏమాత్రం కూడా చదవటం లేదు.
1: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
0: ఏదో కొన్ని పిచ్చి పిచ్చి నవల్స్ అంతా వచ్చేస్తే దాన్ని బట్టి వీరు సాధిస్తుంటారు.
1: They read only cheap novels and think they know.
0: ఈ చీప్ నాలెడ్జ్ని ఇవే గొప్ప చీఫ్ గా భావిస్తాం.
1: అండ్ దీస్ చీప్ నావెల్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు లాఫ్టీ ఐడియల్స్, లాఫ్టీ ప్రిన్సిపల్స్ సబ్సీక్వెంట్లీ.
0: చీఫ్ గా భావిస్తాం.
1: ద చీప్ షుడ్ బి టర్న్ ఇన్ టు చీఫ్ పాయింట్స్.
0: కనుక మీరు ఈ చీప్ అంతా కూడా పక్కకు పెట్టాలి.
1: దేర్ఫోర్ కీప్ అసైడ్ ఆల్ దట్ ఈస్ చీప్.
0: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
1: Consider everyone divine and great.
0: అందరి యందు దైవం ఉన్నాడు.
1: There is God in everybody.
0: God is everywhere.
1: God is everywhere.
0: Atma andaryendu unnadi.
1: Atma dwells in everyone.
0: Ekatma sarvabhutantaratma.
1: There is only one Atma that is present in all of the creatures.
0: Andaryendu unnadi oke Atmane.
1: The same self Atma is present in all.
0: Aithe వాడు చేసిన మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
1: దెన్ యూ మే క్వశ్చన్ హౌ ఇస్ ఇట్ దట్ ఐ డోంట్ డూ ద సంథింగ్ గుడ్ డన్ బై ద అదర్ మ్యాన్.
0: కానీ వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ ను మారుస్తుంటది.
1: బట్ హిస్ ఏజ్, హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ థాట్ ప్రాసెస్.
0: నువ్వు అటాంటి వారితో నీవు జత కూడినప్పుడు యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్.
1: ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఇట్ ఓన్లీ మీన్స్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: కనుకని నీ వెట్టివాడివో ఈ కంపెనీ కూడా అట్టిది. ఈ కంపెనీ ఎట్టువంటిదో నీవు కూడా అట్టివాడివై.
1: యువర్ నేచర్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ వేర్ యూ ఆర్. ఇట్ ఇస్ ద కంపెనీ దట్ డిసైడ్స్ యువర్ నేచర్ అండ్ బిహేవియర్.
0: కనుకనే మన యొక్క భావములు మనం చేరేటువంటి వాళ్ళతో కొన్ని జత చేరుతుంటుంది.
1: దేర్ఫోర్ అవర్ థాట్స్ ఆర్ డ్యూ టు ద కంపెనీ.
0: కనుక మనం మంచి వారితో చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చర్తత్వం, నిశ్చర్తత్వే జీవన్ముక్తి అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ద గుడ్ కంపెనీ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ డిటాచ్మెంట్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్ అండ్ మేక్ యూ స్టడీ అండ్ అటైన్ లిబరేషన్.
0: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
1: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
0: మంచి మాటలతో జీవిస్తుండు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్స్.
0: మంచి దృష్టిని పెంచుకో.
1: డెవలప్ గుడ్ సైట్, గుడ్ లుక్స్.
0: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసినతో, నీవు మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
1: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్, గుడ్ లిసనింగ్, గుడ్ టాక్, గుడ్ వర్డ్స్, దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
0: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
1: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
1: అండ్ బ్యాడ్ బుక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి వాడువో నీ కంపెనీ చెప్పు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యు ఆర్.
0: కనుక నేను ఈ కంపెనీ నీవు మంచిగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి, విషయాన్ని గురించి చెప్పడానికి మీరు పూనుకోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
0: మీరు నిత్య జీవితమును సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
1: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్ అండ్ లీడ్ ద లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
1: ద పాత్స్ ఆఫ్ truth, righteousness, peace and love.
0: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
1: The five elements are within you.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అవి పైన ఉన్నటువంటివి.
1: And in fact the anger, the lust, the greed, the hatred and avarice are present outer world.
0: దీనిని ప్రక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటికి రాగాలి.
1: For getting rid of these evil traits, you'll be able to bring forth that latent human values.
0: Bhavilo neeru unnavi.
1: There is water in the well.
0: Kaani neernu paiki tevalante manam em cheyali?
1: What have you to do to bring out the water?
0: Oka paatraku daram katti.
1: And you have to put it to a bucket.
0: Adi neerulo vesi.
1: And then let it go into the well.
0: Aa taadunu paiki lagithe vetti neertho paatu paatra kuda vastundi.
1: And then you can draw water out of the well.
0: Karuka ee oka hrudayam anetti bhavi lopala lopala పవిత్రమైనటువంటి యొక్క జలంతో నిండినటువంటి యొక్క పాత్ర ఉన్నది.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ఎ డీప్ వెల్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టైట్ రోప్.
0: అది నమ్మకము.
1: అండ్ దట్ టైట్ రోప్ ఇస్ ఫెయిత్.
0: నమ్మకం అను రెండు నయనంబులే లేని అందులో లేని అవని అంది.
1: టుడే ఇన్ ద వరల్డ్ you find people are totally blind, having lost both the eyes of faith.
0: Rendu kannulu leinappudu manam evaru avutam, manam blind avutam.
1: When we lose both the eyes, we are naturally blind.
0: Kanaka manam blind kaakoddu.
1: We should never be blind.
0: Manu edo oka kannaina kodanu manam pettukovali.
1: At least we should have one eye functional.
0: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకెంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
1: If we carry on life in a perfect way, naturally human life will take us to the
0: అందరూ మాటలతో చెప్పగలరు.
1: Some can explain.
0: కానీ స్పీచ్లో ఇవ్వగలరు.
1: Some can give speeches.
0: కానీ స్పీచెస్ లో మాటల్లో మనకి ఏమాత్రమూ తృప్తి కలగదు.
1: You will not get satisfaction by giving speeches. Not
0: అప్పటికి అప్పటికి వింటాము, మర్చిపోతాము.
1: We listen for the moment and forget.
0: ముఖ్యంగా మనకు కావలసినటువంటి యొక్క విషయాలను చక్కగా మనం క్రోడీకరించుకుని దాన్ని మనం నమ్మకంగా తీసుకోవాలి.
1: In fact, we should carry on. Treasure, have a strong, firm hold on those essentials.
0: కనుక మీరు నమ్మకము అనేటువంటి యొక్క దానిని భద్రంగా పెట్టుకోవాలి.
1: Therefore, treasure, strengthen the faith.
0: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధముగా సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
1: When once that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of this well of human heart.
0: దీన్ని ఎడ్యుకేర్ అన్నారు.
1: And this is called ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల దాన్ని మనం పైకి రాగాలి.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్.
0: అంతేగాని ఎడ్యుకేర్ అనగా ఎదురు దాన్ని ప్రత్యేకంగా మార్చుకోవటం కాదు.
1: ఎడ్యుకేర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ కోర్స్ ఆల్ టుగెదర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది బయట లేదు.
1: ఎడ్యుకేర్ ఈజ్ నాట్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: మనం కొంటే లభించేటువంటిది కాదు.
1: యూ కెనాట్ బై ఇట్.
0: టీచర్స్ చెప్తే వినేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ దట్ కుడ్ బి అబ్టైన్ ఫ్రమ్ టీచర్.
0: నీకు నువ్వే దానిని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్.
0: కనుకనే నీవు సెల్ఫ్ రియలైజేషన్.
1: This is self-realization.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్ కు కారణం ఏది కావాలి?
1: For this self-realization, what is necessary?
0: Self-confidence ఉండాలి.
1: Self-confidence is important.
0: ఈ self-confidence కు ఏది ఉండాలి?
1: For self-confidence, then what?
0: కనుక ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు కొన్ని విధమైనటువంటి యొక్క గుణములు భవిత్రములు తండ్రిగా ఉండాలి.
1: Therefore, to develop this self-confidence, you should have all that sanctity around it.
0: బావిలో ఉన్నటువంటి నీరు రావాలంటే అంత దాటుకుని రావాలి.
1: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
0: కాని వెల్ ఉంటుంది కానీ వాటర్ ఉండదు.
1: Sometimes you find a well without water.
0: వాటర్ లేకుండా ఏమాత్రం కూడా దాంట్లో పదార్థం నిలచవు.
1: And when there's no water, there's no question of bringing it out.
0: ఆ వాటర్ అనేటువంటిది భక్తి.
1: And this water is bhakti or devotion.
0: ఈ డివోషన్ అనేటువంటి దాని లోపల దీన్ని ముంచాలి.
1: And this has to be immersed in that waters of devotion.
0: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
1: And when once you immerse this container totally, you can draw it out, the ఎడ్యుకేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
1: All your studies, what for are you doing it?
0: బుద్ధి కుశలతకు మాత్రమే పనికి వస్తాయి. బుద్ధి కుశలతకు మాత్రమే.
1: It only represents your intelligence and skills.
0: మీరు ఈ బుద్ధి కుశలతను మాత్రమే తెచ్చుకుంటే దానికి తగినటువంటి ఆధారం.
1: All this, your intelligence also should have a support.
0: మనకు కొన్ని సపోర్ట్ కావాలి.
1: We need support.
0: ఈ సపోర్ట్ అనేటువంటిది ఎడ్యుకేర్.
1: This support is ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: This support of ఎడ్యుకేర్ will confer bliss.
0: కనుక మీరు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ కూడా ప్రధానంగా తీసుకోవాలి.
1: Therefore, along with education, you also consider ఎడ్యుకేర్ equally important.
0: ఎడ్యుకేషన్ అంటే పుస్తక నాలెడ్జ్ కాదు.
1: In fact, ఎడ్యుకేర్ is not textual knowledge.
0: కానీ ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవాళ్ళైనా,
1: దేర్ మే బి నాలెడ్జబుల్ పీపుల్ విత్ ఆల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్,
0: కానీ ఉన్నటువంటిది ఇదే పెద్దది. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ ఎడ్యుకేర్, వాట్ ఎవర్ డిగ్రీ యూ హ్యావ్, ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఎంఏ బిఏలు పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు, కానీ
1: you may get the high degrees, undergraduate and postgraduate degrees.
0: కానీ ఎడ్యుకేట్ లేకపోతే అది ఎడ్యుకేషన్ కాదు.
1: Without educating the inner current, the education is useless.
0: ఆ యూజెస్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఈనాడు మనం చదువుతున్నాము.
1: We are passing through this useless education.
0: ఇది పట్టకోటి కోసం నిమిత్తమై చదివేటువంటి చదువుడే.
1: All this education that we acquire today.
0: చదివిన చదువులందరూ కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు లోకంలో.
1: In fact, in this world, they are highly knowledgeable people.
0: వీరందరూ ఏం చేస్తున్నారు?
1: What is they are doing?
0: శాంతిని ఏమైనా పోషిస్తున్నారా?
1: Are they developing peace?
0: సత్యం ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారా?
1: Are they removing any kind of violence in society?
0: ధర్మం ఏమైనా విచారిస్తున్నారా?
1: Are they making proper inquiry?
0: పోలీ పీస్ఫుల్ గా ఏమైనా ఉన్నారా?
1: Or are they leading peaceful life?
0: లేదు.
1: No.
0: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీళ్ళు లేకున్నటువంటి.
1: And are not able to love their own children.
0: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
1: And in fact you love your own children.
0: మొట్టమొదట మీరు ఆ ప్రేమను ప్రచారించండి.
1: And therefore publicize, share this love with everybody.
0: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటిది ప్రేమను మీరు అందరికీ పంచాలి.
1: Share this love in the entire society with everyone.
0: మీ అందరికీ పంచాలి.
1: You have to share with everyone.
0: మీరు భుజించాలి.
1: And you have to enjoy for yourself.
0: అప్పుడే ఈ ప్రేమ యొక్క తత్వం ఈ తక్కువగా రుచిగా వెళ్తుంది.
1: Then only you will be understanding the true nature of love and experience it.
0: True nature అంటే ఏంటి?
1: What is true nature?
0: నిజమైనటువంటి ప్రపంచము.
1: And this true nature is the world in letter and spirit.
0: కానీ అది true nature కాదు.
1: And you cannot call it in the outer way the true nature.
0: True nature అనేటువంటి కూడాను అది ఒక కల్పితమైనటువంటిది.
1: The true nature what you speak and comprehend is also artificial.
0: Only nature.
1: It's only nature.
0: Nature is సత్యమైనటువంటిది.
1: Nature is truth.
0: Truth is one.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: True nature. రెండైపోతాయి మరి.
1: When once I say two nature, it is two jewel.
0: కనుక నీవు నేను ఒకటి.
1: In fact, you and I are one.
0: Truth and nature రెండు ఒకటే.
1: Truth and nature one are one.
0: కనుకనే nature ని truth అంటారు.
1: So the nature is truth.
0: దానిని మనము సత్యంగా భావించాలి. దాన్ని మనం సత్యంగా పూజించాలి.
1: Therefore you have to think it. The one representing truth. And you have to speak truth.
0: ఈ పరీక్షల కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన ఫిట్ నేచర్ ను కల్పించుకోరాదు.
1: You should never be carried away by your superimpositions, all those that are artificial.
0: Kanuka meeru prati manavulku prati vyakti kudanu vidyarthulainatunte varu anni shaktulu vaari endunnavi.
1: All students, youngsters have all potentialities, capacities.
0: Ee panchabhootamulu,
1: the five elements,
0: panchendriyamulu,
1: the five senses,
0: panchakoshamulu,
1: the five sheets,
0: chaala bhadranga unnatunte.
1: They are very strong and powerful in you.
0: Alanti strong time lo ponne meeru danni ఉపయోగించుకోకుండా వెళ్ళిపోతే వీక్ అయిపోతాయి.
1: When they are present in you in all its strength, if you don't make proper use of them, you become weak.
0: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
1: Then once you are weak, you will not be able to achieve anything.
0: కనుక ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: You have determined somewhere or other.
0: పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు.
1: Remain until you achieve the determined cause.
0: కోరినది ఏదియో కోరనే కోరితే.
1: యూ హ్యావ్ డిజైర్డ్ హ్యావింగ్ డిసైడెడ్
0: కోరినది ఏదియో విడువకుండు.
1: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గివ్ అప్.
0: సత్యమనేదియో తలచనే తలచితివి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ థాట్ అబౌట్ ద ట్రూత్.
0: సత్యం విడిదాక పోవకుండు.
1: అండ్ అంటిల్ యూ రియలైజ్ ద ట్రూత్ నెవర్ గెట్ అవే.
0: తలచినది ఏదియో తలచనే తలచితివి.
1: హ్యావింగ్ థాట్ ఓవర్
0: తలచినది ఏదియాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గివ్ అప్.
0: పోరుబడలేక తానైనా ప్రభు వలయు.
1: In fact, the God should confer what you want out of disgust and
0: withdrawal.
1: Or you should faint on the way in your the determined cause.
0: కోరినదేదియో కోరనే కోరితే.
1: You have desired having desired it.
0: కోరినదేదియో విడువకుండు.
1: Until the desire is fulfilled, never give up.

0: her what you want out of disgust and
1: respect.
0: Or you should faint on the way in your effort.
1: Kani niyante nivu tirigi povutaveni dichcha kadu.
0: In fact, to return is not your nature, is not befitting you.
1: Kanuka nivu perainattu vaade.
0: In fact, you're weak if you run away.
1: 5 out of 5 vachina kuda nu ee first class kadu.
0: And you may get 5 out of 5, you cannot say you got first class.
1: Kanuka ee markulo vachinattu vaane kaani ivanni remarkule.
0: You just secured marks. In fact, they are only remarks.
1: భగవంతుని దీంట్లో ఒకరు మార్కులు రావాలంటే అన్నింటిలో ఒకరు దీక్ష వహించాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ది గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: చదువు లోపల కూడాను ఒక దీక్షను వహించాలి.
0: యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ గెట్ హై గ్రేడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను విద్యా విషయమే.
0: Bhagavan is teaching all educational aspects.
1: Kani meeru danini em matram yochinchatam ledhu.
0: But you don't seem to take them seriously.
1: Meeru endukosam ikkadiki vacharo meeru marchipothunnaru.
0: You have forgotten the very reason why Swami is here.
1: Not Swamiji. Meeru endukosam ikkadiki vacharo.
0: I am sorry. You have forgotten why you are here.
1: Danini meeru mottamottu sadhinchali.
0: But having been here, you should achieve the purpose.
1: వచ్చినది ఒకదైన కోసము, చేసేది మరొక పని కోసము వచ్చినప్పుడే దీనివల్ల ఏ మాత్రము ఫలితం ఉండదు.
0: In fact, having come here with one purpose, if you act in a different way, you are away from the track.
1: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
0: You have gone to a hotel to have idli and sambar.
1: కానీ ఆ నువ్వు తెలుసుకోలేక అది మిలిటరీ హోటల్లో నువ్వు చేరిపోతున్నావు.
0: Without understanding what you really want, you have stepped into military hotel.
1: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు ఏంటంటే సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
0: And there the people will say, this military hotel, sambar and idli are not available, you go somewhere else.
1: కనుక మీరు వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి దీని కోసం, హృదయాన్ని పరిపక్వం చేసుకునే కోసం వచ్చారు.
0: యు హావ్ కమ్ హియర్ టు మేక్ యువర్ హార్ట్ సీక్రెట్ నోబుల్ అండ్ ఐడియల్.
1: కానీ ఈనాడు అపవిత్రం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బట్ యు ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు మేక్ దెమ్ అన్సీక్రెట్.
1: కారణం,
0: వై?
1: చుట్టూ వైలెన్స్.
0: బికాజ్ యూ ఫైండ్ వైలెన్స్ అరౌండ్.
1: చుట్టూ పొల్యూషన్.
0: అండ్ యూ ఫైండ్ పొల్యూషన్ ఎవ్రీవేర్.
1: ఈ పొల్యూషన్ గా ఉండినప్పుడు నీ పక్కన వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది.
0: అండ్ వెన్ వన్స్ you are in pollution, you find the pollution in all the neighborhood.
1: కనుకనే మీరు పొల్యూషన్ కాకూడదు.
0: సో డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి పొల్యూటెడ్.
1: మీ యొక్క థాట్స్ మీరు ఏమాత్రమో మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫర్మ్ థాట్స్.
1: మనసును ఏమాత్రం కూడా చేయించినట్టు చూసుకోకూడదు.
0: నెవర్ అలౌ యువర్ మైండ్ టు వేవర్.
1: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
0: దీస్ ఆర్ ది టీచింగ్స్ ఆఫ్ ఆల్ అవర్ ఎల్డర్స్.
1: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
0: being modern students,
1: ఆధునికమైనటువంటితో పాటు ప్రాచీనమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని కూడా నిలుపుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రిజర్వ్ ద ఏన్షియంట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ప్రాక్టీసెస్.
1: అది సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్.
1: ఇది అభ్యాసం.
0: అండ్ దిస్ ఈస్ ద ప్రాక్టీస్.
1: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
0: యూ షుడ్ ప్రాక్టీస్ బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: అండ్ దేర్ఫోర్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు హోల్డ్ యువర్ ట్రెడిషన్ బై ప్రాక్టీసింగ్ ఇట్ సిన్సియర్లీ.
1: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దిస్ వే, యూ విల్ హ్యావ్ ద బ్లెస్ విచ్ యూ రియలీ వాంట్.
1: ఈ విధమైనటువంటి బ్లెస్ ను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ ను పొందుతారు.
0: దెన్ వన్స్ యూ గెట్ దిస్ బ్లెస్, దెన్ యూ కెన్ సే యు ఆర్ బ్లెస్డ్.
1: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
0: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ బ్లిస్ ఉంటే ప్రయోజనం లేదు.
0: మియర్ బ్లిస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
1: బ్లిస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై,
0: డ్రై. ద బ్లిస్ ఈస్ డ్రై.
1: కనుక మీరు ఈ నిజమైనటువంటి దానిని సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ

0: జమ్ము మాట్లాడి మాట్లాడి మాట్లాడి ఇక్కడ మాట్లాడటమే కాదు రూముల్లో అంతా కూడా మేము పోయి మాట్లాడాలి. గొంతు కదా ఇది, దేహం కొంత చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: స్వామి స్పీక్స్ నాట్ ఓన్లీ హియర్ అండ్ హీ గోస్ ఆన్ స్పీకింగ్ టు ఆల్ ద డివోటీస్ దేర్ ఆల్సో. యాడింగ్ టు దిస్, యూ హావ్ గాట్ ది పొల్యూటెడ్ అట్మాస్ఫియర్, ద పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ థింగ్స్ దట్ హెస్ వర్సన్ ది సిచ్యువేషన్
0: ఫుల్ ఆల్సో కంప్లీట్ గా చెడిపోతున్నాడు.
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: వాట్ యూ వాంట్ బై సార్, వాట్ యూ వాంట్? తీసుకో, ఐఎమ్ రెడీ.
1: Bhagavan said, what do you want? All boys said in one voice, Swami, we want you. Bhagavan says, I'm ready. Take me, says Bhagavan.
0: తీసుకోలేకపోవటము మీ తప్పు కానీ అది కాదు.
1: You are not able to take me. Mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క భౌతిక పరిస్థితి మాత్రమే తన కాలమును జీవితమును గడుపుతున్నాడు.
1: మ్యాన్ టుడే ఇస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ అండ్ ఎఫర్ట్ థింకింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: శరీర అభిమానము చేత దివ్యమైనటువంటి తన స్వస్వరూపాన్ని విస్మరించి భౌతికమైన లౌకికమైన ప్రాప్తికి సంబంధములో తాను మునిగి అనేక అవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ హీ ఫర్గెట్స్ హిస్ డివైన్ ఇన్నేట్ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ స్పెండ్స్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ వరల్డ్లీ ఫీల్.
0: ప్రతి రంగమునందును ప్రతి మానవుడు కూడాను దేహమునే ప్రధానమైనటువంటి లక్ష్యంను ఉంచుకొని అదియే తన యొక్క ధ్యేయముగా భావించి కాలమును గడుపుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ దట్ ద బాడీ ఈజ్ పర్మనెంట్ అండ్ ద బాడీ ఈజ్ ది ఎయిమ్ అండ్ ద గోల్ ఇన్ లైఫ్.
0: దీనికి నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను అనుభవించేటువంటి అనుభూతులు అనేకంగా ఉంటున్నాయి.
1: These are the daily experiences of every one of us which are varied.
0: Yavarena eduti vyakti vachi aya nee evaru ani prashtinchinappudu dehaabhimanam cheta dehamunaku pettinakanti perunu parichayamu gaavinchukuntu nenu ramayya krishnayya ani tanache peru che parichayamu gaavinchukuntunnadu.
1: If anyone asks you who are you, you identify with your body and introduce yourself as Ramayya and Krishnaya, which is christened, given to you.
0: Inka kontha lotuluku dige prashninchinappudu nenu doctor, nenu lawyer, nenu vidyarthi, nenu vyavsayakudu ani taanu chese vruttula peru cheta taanu parichayam gaavinchukuntunnadu.
1: If you just ask him again, he would be replying that he is a doctor, that he is a lawyer, he is a student, a farmer, basing on vocation, profession.
0: ఇంకా కొంత లోతునుకు చూచి ప్రశ్నించినప్పుడు నేను అమెరికను, నేను ఇండియను, నేను పాకిస్తాను, నేను జర్మనీ, నేను జపాను అని తన దేశమును గురించి తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ క్వశ్చన్ హిమ్ దీపా, హీ వుడ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ అమెరికన్, ఇండియన్, పాకిస్తానీ, జర్మన్ అండ్ జపానీస్.
0: నిజముగా ఈ పరిచయాన్ని బట్టి మనం విచారించినప్పుడు ఇవి ఏది కూడా సత్యము కాదు.
1: In fact, if we investigate, none of these answers are true.
0: Ramayya Krishnayya talladanulu dehamunaku pettinatundi peru maatrame kaani taanu aa peruku sambandhinchina vaadu kaadu.
1: Ramayya and Lakshmaya are the names given to you by your parents, and you are not the name.
0: Taanu cheseetundi vruttulu kudanu tana yokka vruttulnu puraskarinchukoni taanu parichayam gaavinchukuntunnadu kaani vrutti taanu kaadu.
1: You introduce yourself basing on the profession and you are not the profession anyway.
0: Aithe ee jawabulu edi kudanu satyam kaadu.
1: None of these answers are true.
0: Edi satyam?
1: What is truth?
0: Nenu aatma aneetvanti swasroopame pradhanamaitvanti pramanam.
1: The main answer is that you are atma, the eternal self.
0: Itti tana swasroopanni vismarinchi bhautika laukika praaptamainatvanti vruttulanu పేర్లను దేశాన్ని మాత్రము తాను ప్రకటించుకుంటున్నాడు.
1: దిస్ ట్రూ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ ఫర్గాటన్ బట్ ది రిప్లైస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ వరల్డ్లీ నేచర్.
0: దీనిని బట్టి ప్రతి మానవుడు కూడాను తన వృత్తిని ఆధారం చేసుకుని తన దేశమునకు పెట్టినటువంటి పేర్లను ఆధారం చేసుకుని తన దేశమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడే కాని ఆత్మను ఆధారం చేసుకుని బ్రతకటం లేదు.
1: దేర్ఫోర్ వి కెన్ అండర్స్టాండ్ దట్ వన్ స్పెండ్స్ లైఫ్ depending on the profession, the country where he lives, and with the name. But ee
0: sambandham yetta unnadanaga car driver vachi car drive chestunnappudu car taanu kaadu kada.
1: When the car driver drives the car, he is not the car anyway.
0: Car veru, driver veru.
1: Car is separate from the driver.
0: Kare neenani ee murkudu kodanu cheppadu.
1: No fool identifies himself with the car.
0: Idi naa kaaru, నేను డ్రైవ్ చేసేవాడిని అంటాడు.
1: దిస్ ఇస్ మై కార్ అండ్ ఐ డ్రైవ్ దిస్.
0: అదే విధంగానే దేహం ఒక కారు వంటిది.
1: లైక్ వైజ్ బాడీ ఇస్ ద కార్.
0: దీన్ని డ్రైవ్ చేసేటువంటి ఆత్మ నీవు.
1: ఐఎమ్ దట్ ఆత్మ దట్ డ్రైవ్స్ దిస్ కార్.
0: కానీ నీవు డ్రైవర్ అనేటువంటి ఒక సత్యాన్ని విస్మరించి కారునే లక్ష్యం అందించుకొని కారే నేనని భావిస్తున్నావు వెర్రివాడే.
1: But most of the people today, like foolish people, identify themselves with the car, forgetting they are the driver.
0: ఇది ఏ సత్యాన్ని గాయత్రి మంత్రమునందు సుస్పష్టంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: This truth is completely revealed, absolutely very clear in Gayatri Mantra.
0: Deha Bujyadi Dasoham. Aya, నేను దేహ సంబంధమైనటువంటి విషయం లోపల నేను ఒక మెటీరియల్ అనగా ఒక విధమైనటువంటి పదార్థం వంటి వాడను, నేను ఒక దాసుడను.
1: From the point of the body, I am the slave to this body, which is the matter.
0: జీవ బుద్ధ్యాది తదంశః. జీవబుద్ధితో నేను చూచినప్పుడు దాని యొక్క అంశమునే నేను.
1: When I look from the standpoint of the individual and the spark,
0: ఆత్మబుద్ధ్యాది త్వమేవాహం. ఆత్మబుద్ధితో చూచినప్పుడు నీవే నేను, నేనే నీవు.
1: From the standpoint of Atma, the spirit, I am you and you are me.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి ఒక స్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
1: Likewise, every man has put up himself three forms.
0: కనుకనే మన జీవితము మూడు అంతస్తుల మేడ.
1: Therefore, our life is a mansion with three stories.
0: ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది భద్రమైనటువంటి పునాది వంటిది.
1: The state of brahmacharya, celibacy, is the foundation.
0: దీని తరువాతనే గృహస్థ ధర్మం అని ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నాము.
1: On this is laid down the first floor of the householder.
0: కానీ దాని తరువాత వానప్రస్థము అనేటువంటి సెకండ్ ఫ్లోర్ కడుతున్నాము.
1: The second floor వానప్రస్థ, retirement is built.
0: తదుపరి సన్యాసం అని మూడవ అంతస్తు.
1: The third one is that of self-effacement, abnegation.
0: గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి భవనమునకు బ్రహ్మచర్యమే పునాది.
1: Therefore, for all the stages of household, the retirement and of renunciation, brahmacharya is the foundation.
0: పునాది యొక్క భద్రతను పురస్కరించుకునియే మిగిలినటువంటి భవనములన్నీ కూడాను క్షేమంగా ఉంటాయి.
1: Basing on the strength of the foundation, rest of the stories rest.
0: కనుక బ్రహ్మచర్యం అనేటువంటి పునాది చాలా భద్రమైనటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది.
1: Therefore, the stage of celibacy, brahmacharya, it should be very strong.
0: ఇట్టి ఆధారాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man is forgetting the such foundation today.
0: భవనాన్ని చూచి ఆనందిస్తున్నాడు.
1: He is happy about the mansion
0: building. పునాది భద్రమైనటువంటి భవనం ఏనాడు కూలిపోతుందో.
1: The building without proper foundation is bound to collapse.
0: చెట్టును చూచి ఫలమును చూచి నీవు ఆనందిస్తే వేర్ల యొక్క బలమును చూచి నీవు ఆనందించాలి.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద ట్రీ అండ్ ద ఫ్రూట్స్, దెన్ హౌ అబౌట్ ద రూట్స్.
0: కనుకనే కనిపించే భవనమునకు పునాదులు కనిపించినటువంటివి.
1: Therefore, the mansion which is apparent, the foundation is not.
0: కనిపించే వృక్షమునకు కనిపించినటువంటి వేర్లు ఆధారము.
1: For the conspicuous tree, the hidden roots are the foundation.
0: అదే విధంగానే కనిపించేటువంటి ఈ దేహమునకు కనిపించినటువంటి ప్రాణము ఆధారము.
1: Therefore, the body which is apparent, life is not apparent as the foundation.
0: ప్రాణమునకు స్వరూపం లేదు.
1: Life has no form.
0: కానీ దేహమునకు స్వరూపం ఉన్నది.
1: The body has a form.
0: అయితే ఈ ప్రాణమునకు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి ఒక ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి.
1: However, all the strength and capacities to this life are given by Atma.
0: దాని యొక్క శక్తి సామర్థ్యము చేతనే ప్రాణము ఈ దేహములో చేరి దేహమును కదిలిస్తూ ఉంటుండాలి.
1: Because of that power of Atma, it is only this life principle that works.
0: దేహము కేవలం జడమైనటువంటిది.
1: Body is inert.
0: కొన్ని పదార్థముల యొక్క చేరిక అయినటువంటిది.
1: It is a combination of matter.
0: కనుకనే ఈ గాయత్రి మంత్రమందు ఓం భూర్భువస్సువః, భూర్భువస్సువః, భూర్ అనగా భూలోకమని, భూర్లోకమని, స్వర్గలోకమని, ఎక్కడో ఉన్నామని మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded with the feeling that these three are different worlds, the earth and the heaven and so on.
0: భూర్ అనగా ఈ యొక్క శరీరమే.
1: భూర్ మీన్స్ ఇస్ ద బాడీ.
0: ఇదే పంచభౌతికమైనటువంటి శరీరము.
1: ఇస్ ద వన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభౌతికమైనటువంటి శరీరమే ప్రకృతి.
1: దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద నేచర్.
0: కనుక దేహమునకు దేశమునకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద నేచర్.
0: దేశములో ఏ విధమైనటువంటి పంచభూతములు ఉన్నావో అవే పంచభూతములు దేహమునందు కూడా ఉంటున్నవి.
1: యాజ్ ది ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్, దే ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: కనుక భూ అనగా దేహమే.
1: దేర్ఫోర్ భూ ఇస్ ద బాడీ.
0: భూవః,
1: భూవః
0: ఏమిటిది?
1: వాట్స్ దాట్
0: అనగా ఈ దేహంను కదిలించేటువంటి యొక్క ప్రాణశక్తియే, అది ఏ ఒక భూ.
1: ద పల్సేటరీ యాక్టివిటీ బిహైండ్ ద బాడీ ఇస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఈ ప్రాణశక్తి ఉండినప్పటికీ జ్ఞానమే లేకుండినా ఈ దేహము ఏమాత్రము ఉపయోగం కాదు.
1: Though the life force may be present without awareness, it is useless.
0: దీనిని పరిష్కరించుకుని వేదములు ప్రజ్ఞానం బ్రహ్మానింది.
1: Basing on this Veda said, awareness is Brahman.
0: Not constant integration.
1: Constant integration awareness.
0: కనుక ఈ ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మతత్వము ఉండటం చేతనే ఈ దేహము ఒక విధమైనటువంటి ప్రాణంతో చెలిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ద బాడీ ఫంక్షన్స్ విత్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకని ఈ పాంచభౌతికమైనటువంటి దేహము మెటీరియలైజేషన్.
1: దేర్ఫోర్ దిస్ బాడీ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ మెటీరియలైజేషన్.
0: దీనిని ఆడించేటువంటి యొక్క ప్రాణశక్తి అదే వైబ్రేషన్.
1: ద పల్సేటరీ యాక్టివిటీ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్ ద వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ కు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి రేడియేషన్ అదే జ్ఞానం.
1: The power behind the vibration is radiation, which is constant integration.
0: కనుక దేహము ప్రాణము జ్ఞానము మూడు కూడా మన యందే ఉంటున్నావు కానీ మనకంటే మించి వేరే ఒక చోట లేదు.
1: Therefore, the body, the life and atma are within us, not separate.
0: యావత్ ప్రపంచమంతా కూడా మన యందే లీనమై ఉంటున్నది.
1: The whole world is within us.
0: అందువలనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము, శబ్దమును వినగలుగుతున్నాము, విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము.
1: For that reason, you are able to see this world. Listen to many of the sounds and understand.
0: ఈ శక్తి కూడా మన యందే ఉంటున్నది.
1: Every faculty is within us.
0: మనకంటే మించినటువంటి శక్తి ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is no other power apart from us.
0: Reflection of the inner being. లోపల ఉన్నటువంటిదే మనకు ప్రత్యక్షంగా గోచరమవుతుంది.
1: This is the reflection of the inner being.
0: ఇది బయట నుంచి ఎక్కడి నుంచినో రాలేదు.
1: Is not the one originated out of the exterior.
0: అన్ని తన యందే ఉంటున్నవి.
1: So everything is within.
0: కనుక మానవత్వం అనగా ఇది నిజమైన దైవత్వము అని.
1: Human life is the true divinity.
0: దీనిని పురస్కరించుకునే వేదము దైవం మానుష రూపేణ అని.
1: Basing on this Veda said, God is in
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: Every human is divine.
0: కానీ దేహాభిమానం చేత తాను మానవుడిగా భ్రమిస్తున్నాడు.
1: Because of body feeling, he considers himself a human.
0: కానీ ఈ దేహం అనేటువంటి దానికి కదిలికనిచ్చేటువంటి ప్రాణశక్తి ఎక్కడిది?
1: Where from you get this life force which
0: ఈ ప్రాణశక్తిని ఎవరు దీన్ని ప్రసాదించారు?
1: Whose gift is this with?
0: అది ఆత్మశక్తి.
1: That is the power of ఆత్మ.
0: కనుకనే ఆత్మశక్తిని ఆధారం చేసుకుని ప్రాణశక్తి ఈ దేహశక్తిని అన్ని రకములుగా పనులను చేస్తున్నది.
1: Therefore the atmic power is responsible for the life principle which acts through the body.
0: గాయత్రి అనగా ఎవరది? గాయత్రి గాయత్రి అనుకుంటున్నారు.
1: యు థింక్ ఆఫ్ గాయత్రి.
0: కానీ ఇది ఒక దేవత కాదు.
1: Not a deity.
0: గాయత్రి చాందసం మాత. వేదముల యొక్క రసస్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
1: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
0: కనుక ఆ గాయత్రి అనేటువంటి నాలుగు వేదముల యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఫోర్ వేదాస్.
0: ఎక్కడ ఉంటున్నది?
1: Where does it
0: present? Gayatri Trayatri Gayatri. ఎక్కడ నీవు స్మరిస్తున్నావు అక్కడంతా ఉంటుండాలి.
1: Wherever you chant it is present there.
0: అయితే ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నాయి.
1: దిస్ గాయత్రి హెస్ త్రీ నేమ్.
0: గాయత్రి సావిత్రి సరస్వతి అని.
1: గాయత్రి సావిత్రి సరస్వతి.
0: ఈ మూడు కూడా మన స్వరూపాలే.
1: దర్ ది వెరీ త్రీ ఫార్మ్స్ విదిన్.
0: గాయత్రి అనగా గాయలుగా సెన్సెస్ ఇంద్రియముల యొక్క శక్తి.
1: గాయత్రి రిప్రజెంట్స్ ఫార్ ది స్ట్రెంగ్త్.
0: గాయత్రి మన ఇంద్రియములకు మాస్టర్.
1: ఇట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి ప్రాణములకు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: అనేక మంది మన భారతీయులకు తెలుసు సావిత్రి సత్యవంతుణ్ణి బ్రతికించుకుంది అని.
1: మెనీ భారతీయస్ నో ఇట్ ఇస్ సావిత్రి హూ బ్రాట్.
0: అనగా సావిత్రి సత్యమునకు ఉపాధిగా ఉంటుండాలి.
1: సావిత్రి సిగ్నిఫైస్ ట్రూత్.
0: సరస్వతి.
1: దెన్ సరస్వతి.
0: సరస్వతి అనగా వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ స్పీచ్.
0: గాయత్రి సావిత్రి సరస్వతి అనగా ఏమి? త్రికరణ శుద్ధియే గాయత్రి.
1: గాయత్రి సావిత్రి సరస్వతి అది హామని అది త్రీ.
0: మన మనసులోని భావము,
1: ద ఫీలింగ్ ఇన్ ద మైండ్,
0: మాటలోని పలుకు,
1: దట్ వాట్ ఇస్ సేడ్,
0: చేతిలోని చేష్టలు, మూడు కూడా ఏకం కావాలి.
1: అండ్ యాక్షన్ ద బాడీ షుడ్ ఆల్
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుక ఈ గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయంటే ప్రత్యేకించినటువంటి కాదు, మన ఎందే ఉంటున్నవి.
1: ద త్రీ నేమ్స్ ఆఫ్ గాయత్రి ఆర్ నాట్ సెపరేట్.
0: మన ఇంద్రియములే గాయత్రి.
1: Our senses are Gayatri.
0: మన వాక్కే సరస్వతి.
1: The speech faculty is Saraswati.
0: మన యొక్క ప్రాణమే సావిత్రి.
1: లైఫ్ ఇస్ సావిత్రి.
0: ఈమెకు ఐదు ముఖములు ఉంటున్నవి, అందువల్లనే ఈమెకు పంచముఖి అని పేరు.
1: ఇట్ హాస్ ఫైవ్ ఫేసెస్ సో కాల్డ్ పంచముఖి.
0: పంచముఖి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై పంచముఖి?
0: ఐదు ముఖములు అని.
1: ఫైవ్ ఫేసెస్.
0: ప్రపంచంలో ఎవరికైనా ఐదు ముఖములు ఉంటుంటాయా?
2: Do you find anyone in the world with five faces? No.
0: అదే విధంగా మన భారతీయ చరిత్రలో చూసినప్పుడు రావణాసునికి 10 తలలు ఉంటాం.
2: In the history of Bharata, you will come across
0: Ravana.
2: With 10 heads, how does he move about? How can he lie?
0: ఇది కాదు దీని యొక్క అంతరార్థము.
2: దాట్స్ నాట్ ద మీనింగ్.
0: నాలుగు వేదములు 6 శాస్త్రములు తెలిసినటువంటి వాడు కనుకనే అతనికి 10 తలలు అని పెట్టారు.
2: ద 10 heads స్టాండ్ ఫార్ 4 వేదస్ అండ్ 6 శాస్త్రాస్, సీక్రెట్ టెక్స్ట్.
0: అదే విధంగానే గాయత్రి కులను 5 ముఖములు ఉన్నాయి.
2: లైక్ వైజ్ గాయత్రి హెస్ 5 faces.
0: అది ఏమిటి ఈ 5 ముఖములు?
2: వాట్ ఆర్ దే?
0: ఓ, ఇది ఒక ముఖము.
2: ద ఫస్ట్ ఓ,
0: ఇది ప్రణవము.
2: That pranam.
0: సర్వమునకును శబ్దమే మూల కారణము.
2: ఎవ్రీథింగ్ ఇస్ సౌండ్.
0: కనుకని శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయ్యి, వాంగ్మయ్యి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయ్యి, శ్రీమయ్యి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ప్రణవతత్వము.
2: దిస్ ప్రణవ హెస్ గాట్ ఆల్ దిస్ 8 faculties, 8 aspects.
0: ఆ ఓం అనేటువంటిది ఒక ముఖము.
2: ఓం ఇస్ వన్ ఫేస్.
0: రెండవది భూర్భువస్వ.
2: ద సెకండ్ భూర్భువస్వ.
0: మూడవది తత్ సవితుర్వరేణ్యం.
2: థర్డ్ వన్ తత్ సవితుర్వరేణ్యం.
0: భర్గో దేవస్య ధీమహి.
2: భర్గో దేవస్య ధీమహి.
0: ధియో యోనో ప్రచోదయాత్.
2: ధియో యోనో ప్రచోదయాత్.
0: ఈ 5 కూడాను ఆమెకు ముఖములుగా ఉంటున్నాయి.
2: దీస్ ఆర్ ది 5 faces
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకున్నప్పుడు పంచముఖము మన యందే ఉంటున్నవి.
2: వెన్ యూ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ యూ విల్ నో దట్ ఆల్ ద 5 faces ఆర్ వితిన్ us.
0: ఈమెకు వర్ణన ఉంటుండాలి.
2: ఇట్ హస్ గాట్ డిస్క్రిప్షన్.
0: ఏమిటి వర్ణన?
2: వాట్ ఇస్ దట్?
0: భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడని, కరుణామయుడని, దయామయుడని అనేక రకములుగా మనము భగవంతుణ్ణి కోరుతుంటాము, వర్ణిస్తుంటాము.
2: We narrate extol God as the one of compassion.
0: అన్నింటి యొక్క సారం ఒక్కటే.
2: The essence is one.
0: ఓం భూర్ భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను భగవంతుని యొక్క వర్ణన.
2: All these 9 are the descriptions of the God.
0: Dhimahi. అనగా ఏమి? ధ్యానము.
2: Dhimahi is meditation.
0: Dhiyo yona prachodayat, prarthana.
2: Dhiyo yona prachodayat is prayer.
0: Dhiyo yona prachodayat, నా బుద్ధికి సరైనటువంటి శక్తి సామర్థ్యం అందించమని ప్రార్థించటము.
2: We pray to God so as to have strength to our
0: intellect. కాబట్టి గాయత్రి మంత్రమునందు వర్ణన.
2: So in Gayatri narration.
0: ధ్యానము, ప్రార్థన మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
2: సో ఇన్ గాయత్రి నరేషన్ మెడిటేషన్
0: సర్వరోగ నివారణి గాయత్రి.
2: గాయత్రి ద క్యూర్.
0: సర్వదుఃఖ పరిహారిణి గాయత్రి.
2: ఇట్ అటోన్స్.
0: సర్వదుఃఖ పరిహారిణి గాయత్రి.
2: ఇట్ అటోన్స్ ఆల్ సిన్.
0: సర్వ వాంఛ ఫలసిద్ధి గాయత్రి.
2: ఇట్ విల్ ఫుల్ఫిల్ ఆల్ డిజైర్.
0: కనుకనే అన్నింటికి నీ గాయత్రి మూల కారణము.
2: ఫర్ ఆల్ దిస్ గాయత్రి ఇస్ ది మెయిన్ థింగ్.
0: ఈ గాయత్రి తత్వాన్ని ఒక్క పర్యాయం మనం స్మరిస్తే మన యందు అనేక రకమైన శక్తులు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇఫ్ యూ చాంట్ గాయత్రి మంత్ర వన్స్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: కనుకనే గాయత్రి మంత్రం అనగా ఏదో సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించకూడదు.
2: సో నెవర్ కన్సిడర్ ద గాయత్రి.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసము యందు కూడాను గాయత్రి శబ్దం ఇమిడి ఉంటున్నది.
2: దిస్ గాయత్రి ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ వెరీ లైఫ్.
0: ఆ శబ్దమే మన యొక్క స్వస్వరూపాన్ని జ్ఞాపకం చేస్తుండాలి.
2: ఇట్ ఇస్ ది సౌండ్ దట్ స్పీక్స్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆ ఓం తత్వం అనేటువంటి దాంట్లో ఎంతో ప్రణవ శబ్దం ఉంటుండాలి.
2: దిస్ ఓం ఇస్ ప్రణవ ప్రైమల్ సౌండ్.
0: దీనిని మన నిత్య జీవితం లోపల మన గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాము.
2: ఇన్ అవర్ డైలీ లైఫ్ వి ఇన్హేల్ అండ్ ఎక్సేల్.
0: దీనిని ఒక యోగములు యందు కూడాను కొన్ని రకమైనటువంటి పేర్లుగా పెట్టుకుంటూ వచ్చారు. పూరకము, రేచకము అని. పూరకము అనగా గాలి తీసుకోవటం, పూరించుకోవటము. దానిని వదటము రేచకము అంటారు.
2: This has got 2 other names. Puraka is inhalation, Rechika is exhalation.
0: దాని నిలబడమే కుంభకము అంటారు.
2: Holding out there is kumbhaka.
0: అయితే తీసుకున్నప్పుడు ఆ యొక్క గాయత్రి ఏ విధంగా పోతుండాలి?
2: When you breathe in, how does it ascend?
0: So, ఆ శబ్దంతో పోతుండాలి.
2: It goes, it ascends with that sound.
0: వదిలే సమయంలో
2: as you breathe out, it descends.
0: సో హం అనగా ఏంటి? సో దట్ అదే పరమాత్మ.
2: సోహం, సో దట్ ఇస్ డివైన్.
0: హం నేనే.
2: హం ఐ.
0: నేనే దైవము, నేనే దైవము, దీనిని వేదము తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి శబ్దము మంచిన ఆరంభమవుతుండాలి.
2: దిస్ మీనింగ్ ఐఎమ్ గాడ్ ఈస్ కంటెయిన్ ఇన్ ఆల్ మహావాక్యాస్. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ఎక్కడో దైవమున్నాడని మనం భ్రమించుకోకూడదు.
2: వి షుడ్ నాట్ బి డిలూడెడ్.
0: దైవము తన ఎందే ఉంటున్నాడు, తానే దైవమే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్.
0: దైవాన్ని ఎట్ట దర్శించాలని మనం యోచిస్తున్నాం.
2: యు థింక్ టు సీ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యమే భగవత్స్వరూపము.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
0: జ్ఞానమే భగవత్స్వరూపము.
2: విజ్డమ్ ఇస్ గాడ్.
0: ఈ రెండు సర్వత్రా ఉండినటువంటివి.
2: దీస్ టు ఆర్ ఆల్ ప్రెజెంట్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటివి.
2: దే ఆర్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సర్వ కాలములు యందు కూడాను ఉండేటువంటివి.
2: దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ టైమ్స్.
0: త్రికాల భాజ్యం సత్యం.
2: ఇట్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్. ఆ
0: సత్యస్వరూపిణే గాయత్రి.
2: దట్ వెరీ ట్రూత్ ఇస్ గాయత్రి.
0: కనుక గాయత్రి అనగా హృదయవాసియే గాయత్రి.
2: గాయత్రి ఇస్ ఇన్ డ్వెలా.
0: కనుక హృదయమందు ఏ రీతిగా ఉంది? హృత్ దయా, అది హృదయ.
2: హృదయ మీన్స్ హృత్ దయా.
0: దయ, దయతో కూడినటువంటి హృదయమే మన యొక్క దైవము.
2: ద వన్ విత్ కంపాషన్ ఇస్ గాడ్.
0: దయ మన ఎందే ఉంటున్నది.
2: కంపాషన్ ఇస్ విత్.
0: కానీ ఆ దయను మనం ఎంతవరకు ఉపయోగపెడుతున్నాం?
2: టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్?
0: ఉపయోగపడటం లేదు.
2: నో, వీ డోంట్ యూజ్.
0: ఎప్పుడు చూసినా కానీ క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము ఇలాంటి దేహములకు విరుద్ధమైనటువంటి యొక్క గుణములను మనం ఉపయోగపెడుతున్నాం.
2: వీ యాక్ట్ ఇన్ ద కాంట్రరీ వే, ఫుల్ ఆఫ్ క్రూయల్టీ, హేట్రెడ్, జెలసీ అండ్ ఎన్వీ.
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క సహజాలు కాదు.
2: They are not human qualities.
0: మానవునికి విరుద్ధమైనటువంటి గుణములు.
2: They are just the opposite of human nature.
0: ప్రత్యేకంగా మనం విచారణ చేస్తే మనస్సును ఆధారం చేసుకున్నటువంటి వాడు కేవలము ఒక దానవుడు అన్నారు.
2: Therefore the one who goes by the mind is a demon.
0: దేహమును ఆధారం చేసుకుని దేహమే నేను అనుకునేటువంటి వాడు పశువు అన్నారు.
2: The one who follows the body and identifies the body is
0: an animal. ఆత్మను ఆధారం చేసుకుని బ్రతికేటువంటి వాడు దైవతంపత్తి అన్నారు.
2: The one who relies on atma is divine.
0: దేహము, మనస్సు, ఆత్మ మూడింటిని కూడా ఆధారం చేసుకున్న వాడు మానవుడు అన్నాడు.
2: Therefore is only a man who has got all these three.
0: కనుక మానవత్వం అనగా ఏమిటి? దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క మానవత్వం.
2: Therefore human nature is a combination of all these three, body, mind and atma.
0: కానీ ఈ మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి, కానీ పశుత్వానికో రాక్షసత్వానికో దిక్కుకూడదు.
2: Therefore for humanness we should go rise to divinity. We should not come down to be
0: naatu nunchi talledallu oka pavitramainatunte oka neeti kathalu bodhinchali.
2: Today the parents should give you good teaching.
0: Ee naadu prapanchamu ye vidhamainatunte oka dusthiti endutundo meeku dinamu telusu.
2: You know how world has been happening today.
0: ఎన్ని రకములైనటువంటి అల్లకల్లోలంగాను ఈ జగత్తు మనకు కనిపిస్తుంటుండాలి. ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా విచారం.
2: ఎవ్రీవేర్ దేర్స్ యాంగ్జైటీ, మిజరీ.
0: శాంతి భద్రతలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: దేర్ నో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఎక్కడ ఉంది ఈ శాంతి?
2: వేర్ ఇస్ పీస్?
0: మన ఎందే ఉంటున్నది.
2: ఇట్స్ విత్ఇన్ us.
0: ఈ భద్రత ఎక్కడ ఉంటుండాలి?
2: వేర్ ఇస్ సెక్యూరిటీ?
0: మన ఎందే ఉంటుండాలి.
2: ఇట్స్ విత్ఇన్.
0: కనుకనే ఈ భద్రతకు అభద్రతకు మూల కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఇన్సెక్యూరిటీ?
0: ఈ వాంఛలు కోల్పోవటమే, వాంఛలు వదలుకోవటమే భద్రత.
2: When you give up your desires, you are secure.
0: దీనినే మన భారతీయుల యొక్క వేదాంతమునందు వైరాగ్యము అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు వదిలిపెట్టి అరణ్యానికి పోమని కాదు.
2: Abnegation doesn't mean giving up your family and going to the forest.
0: Less luggage, more comfort. It
2: is అలా
0: కోరికలు తగ్గించుకోవటమే ఒక వైరాగ్యము.
2: Put a ceiling on desire.
0: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ కోరికలు గృహస్థుడు తమ్మునకు సంబంధించిన వరకు పెట్టుకో.
2: As a householder,
0: ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని నీవు చేసుకో.
2: You have a job, do it.
0: నీ విద్యార్థిగా ఉన్నావు, నీ విద్యను అభ్యసించుకో.
2: As a student, study.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
2: Do your duty.
0: నీకు ఎట్టి అభ్యంతరము లేదు.
2: No objection.
0: కానీ మితిమీరినటువంటి దాంతో మనం ప్రవేశించకూడదు.
2: But it should not be too much.
0: మితిమీరిపోయినప్పుడు మతి చెడిపోతుంది.
2: If it is too much, you turn mad.
0: ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
2: Everything should be under certain limits.
0: కనుకనే గాయత్రీ తత్వం నందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావము చేతనే దివ్యమైన మార్గాల్లో మనం ప్రవేశించి సర్వము తన యందే ఉన్నవి అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: Therefore Gayatri talks to us about this limitation, the path towards divinity.
0: ఈనాటి మానవునికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం చేతనే అనేక చిక్కులు వెంటాడుతున్నాయి.
2: We are in troubles because we have lost the self confidence.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా ఏ బాధలు కూడా మనము అంటాం.
2: సో లాంగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ నీడ్ నాట్ ఫియర్.
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే ప్రతి మానవులకు అర్షద్వర్గములైనటువంటి శత్రువులు దండెత్తి వస్తుంటాయి.
2: ద వన్ స్పిరిచువల్ పాత్ ఈజ్ ఆల్సో ఇన్వేడెడ్ బై సిక్స్ వీక్నెస్.
0: వీటినన్నిటికీ తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: హెస్ టు ఫేస్ అండ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: దానికి మనం లెక్క చేయకూడదు.
2: They do come, but don't mind full of
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే దట్టమైన మేఘములంతా వస్తుంటాయి.
2: When sun shines, you find clouds passing by.
0: మేఘములు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించడం మాత్రమే కానీ సూర్యుడు ఉన్నాడు.
2: Because of the cloud you don't see sun, but he exists.
0: కొంత సేపు నీ ఓపిక పట్టుకుంటే మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
2: Be patient and wait, clouds will pass off.
0: మన హృదయమే ఒక ఆకాశము.
2: Our heart is
0: మన భావములే దీని మేఘములు.
2: The feelings of the
0: మన బుద్ధే సూర్యుడు.
2: The intellect
0: మన మనసే చంద్రుడు.
2: Mind is the moon.
0: కానీ ఈ యొక్క మేఘములు దట్టంగా వచ్చినప్పుడు ఈ బుద్ధి మనసు రెండు మనకు గోచరము కావు.
2: Because of these six clouds you are not able to visualize the intellect and mind.
0: హృదయమే ఆకాశం అనేటువంటిది కానీ బయట కనిపించేటువంటిది కాదు ఆకాశం.
2: Therefore the sky is present in the heart, not in the
0: ఈ హృదయాకాశము లోపల బుద్ధి అనేటువంటి సూర్యుడు మనస్సు అనేటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: Therefore in this space of human heart shines the intellect, the sun,
0: దీనిని
2: వేలమునందు
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయతః.
2: Mind is the presiding, moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: కనుక మన యందు బుద్ధి మనసులు ప్రకాశిస్తూనే ఉన్నవి.
2: Therefore the intellect and mind,
0: కానీ మన దుర్గుణముల చేతను, దురాలోచన చేతను, దుర్భావముల చేతను దీనిని మనము అనేక విధములుగా మర్చిపోతున్నాం.
2: Because of wicked thinking and bad qualities we are forgetting.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law,
0: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినిలారా,
2: the youngsters,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమునందు మీ జీవితము భద్రమైనటువంటిదిగా జీవించాలి.
2: Take advantage of the sacred office.
0: దేశము ఆదర్శవంతమైనటువంటి జీవులుగా మీరు జీవించాలి.
2: You should lead an ideal life.
0: ఇలాంటి ధైర్య సాహసంతో కూడా మీరు దైవ విశ్వాసం చేత ఈ దేహాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: విత్ ఆల్ ద కరేజ్ ఇన్ ఫెయిత్
0: దేహమే లేకుండా మనోబుద్ధులు మనం గోచరించము.
2: యూ డోంట్ సీ ద మైండ్ అండ్ ద ఫీలింగ్.
0: కనుకనే మన ఆదర్శాన్ని సాధించే నిమిత్తమై దేహం ఒక పనిముట్టు.
2: To achieve the goal, body is an instrument.
0: కనుక ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు సరైనటువంటి రీతిలో ఉండాలి.
2: ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి కెప్ట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: డాక్టర్ వచ్చి కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తాడు.
2: డాక్టర్ కమ్స్ అండ్ ఆపరేట్స్ విత్ ద నైఫ్.
0: కత్తి ఆపరేషన్ చేస్తుందా అదే డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడా?
2: ఇస్ ఇట్ ద నైఫ్ దట్ ఆపరేట్స్ ఆర్ డాక్టర్?
0: కత్తి ఒక ఇన్స్ట్రుమెంటే కానీ చేసేది డాక్టరే.
2: నైఫ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద డాక్టర్.
0: అదే రీతిగా దేహం ఒక ఇన్స్ట్రుమెంటే కానీ పనిముట్టే కానీ దీన్ని నడిపించేవాడు ఆత్మస్వరూపుడు భగవంతుడే.
2: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద వన్ బిహైండ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అన్నింటినీ సర్వేంద్రియములు కూడాను ఆత్మ ద్వారానే జరుగుతూ ఉంటుండాలి.
2: బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్
0: చూచేది ఆత్మనే,
2: ద వన్ సీజింగ్
0: ఆత్మనే,
2: ద వన్ లిజనింగ్
0: పలికేది ఆత్మనే, చింతించేది ఆత్మనే, అంతా ఆత్మ ద్వారానే ఇవన్నీ ఇంద్రియములు ప్రకటితమవుతున్నాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: This truth we have to know.
0: ప్రతి దానికి నీ ఆత్మ సాక్షి.
2: ఫర్ ఎవ్రీథింగ్ ఆత్మ ఇస్ విట్నెస్.
0: అది నిజమైనటువంటి విట్నెస్.
2: దాట్ ఈస్ ద ట్రూ విట్నెస్.
0: దీనిని కాన్షియన్స్ అన్నారు.
2: This is called conscience.
0: దీని యొక్క తత్వము ఎక్కడి నుంచి వచ్చింది? దివ్యత్వం నుంచి వచ్చినటువంటి ఒక కిరణమిది.
2: Where from has it come? There are the rays of the divinity.
0: అదే అంశము.
2: That is the spark.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే కాని మరొక అంశం కాదు నాయన.
2: యు ఆర్ మై స్పార్క్ నాట్ ఎల్స్.
0: ప్రతి మానవుడు కూడా దైవాంశమే.
2: ఎవ్రీ హ్యూమన్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అంశమునకును ఆకారమునకును భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద స్పార్క్ అండ్ ద హోల్.
0: రెండు ఒక్కటే.
2: బోత్ ఆర్ వన్.
0: కానీ నీ భిన్న దృష్టి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ డైవర్సిటీ యూ ఫైండ్ వెరీ నేచర్.
0: ఏ మంత్రము చేయకపోయినప్పటికీ సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తుంటే ఎప్పటికైనా కూడాను మన యొక్క బాధలు ఏమాత్రం కూడాను మనం బాధించవు.
2: You may not chant any other mantra, chant Gayatri mantra, then you will not be afflicted by any ailment.
0: అత్యవసరము.
2: It is absolutely essential.
0: ఎందుకంటే వారి భవిష్యత్తు ఎంతో మంగళకరంగా అభివృద్ధి కావాల్సినటువంటిది.
2: Because the future of the student should be auspicious.
0: దేశమునకు నాయకులు వారే.
2: They are the future leaders.
0: భావి భారతోద్ధారకులు వారే.
2: They are the emancipated leaders.
0: భావి పౌరులు వారే.
2: They are the future citizens.
0: కనుక విద్యార్థులుగా ఉండినటువంటి ఈ యొక్క లేత హృదయులైనటువంటి పిల్లలు పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
2: Therefore at this age with tender hearts foster sacred thoughts.
0: తల్లిదండ్రులు కూడాను దానికి తగినటువంటి రీతిగా వారికి ఉత్సాహాన్ని అందించాలి.
2: Parents also should give them all the encouragement.
0: కేవలం ఉపనయనం అయిపోయింది, మంత్రోపదేశం జరిగింది, దేం ప్రయోజనము?
2: ఉపనయన ఇస్ ఓవర్, మంత్ర ఇస్ గివెన్.
0: ఈ ఉపనయనం లోపల మూడు దారములు వేశారు.
2: There are three threads there.
0: ఏమిటి ఈ మూడు దారముల యొక్క ఏకత్వము?
2: వాట్ ఇస్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ?
0: ఈ మూడు దారములే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని.
2: ద త్రీ థ్రెడ్స్ స్టాండ్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఈ మూడు దారములే భూత భవిష్యత్ వర్తమకాన కాలములని.
2: ద స్టాండ్ ఫర్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు దారములే అనేక రకమైనటువంటి యొక్క త్రికాలములు అని.
2: దీస్ త్రీ థ్రెడ్స్,
0: ఈ మూడు దారములే త్రినేత్రములు అని.
2: దిట్ ఈస్ త్రీ ఐడ్ వన్.
0: ఈ త్రినేత్రములు అనేటువంటిది ఏమిటిది?
2: What is this three-eyed nature?
0: అనేక మంది ఈశ్వరునికి త్రినేత్రము ఒకటి ఉంటుంది అనుకుంటాము.
2: We call Ishvara having a third eye.
0: అది ప్రత్యేకంగా ఒక నేత్రం కాదు. అది
2: ప్రతి
0: మానవుడు కూడాను పాస్ట్ ప్రజెంట్ రెండింటిని చూస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఈస్ అవేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ప్రెజెంట్.
0: గతాన్ని చూస్తాడు, వర్తమానాన్ని చూస్తాడు.
2: హీ నోస్ ద పాస్ట్ అండ్ ద ప్రెజెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
2: బట్ హీ కెనాట్ విజువలైజ్ ఫ్యూచర్.
0: కానీ భగవంతుడు ఫ్యూచర్ ను కూడా చూసేటువంటి వాడు కనుకనే ఇతనికి త్రినేత్రుడు అని పేరు వచ్చింది.
2: బట్ గాడ్ నోస్ ద ఫ్యూచర్, సో హీ త్రినేత్ర.
0: ప్రత్యేకంగా అందరం అనే ఇక్కడ ఒక నేత్రం లేదు.
2: దేర్ ఇస్ నో సెపరేట్ ఐ లైక్ దట్.
0: భగవంతుడు త్రికాలం సాక్షుడు.
2: గాడ్ ఇస్ విట్నెస్ టు ఆల్ ది త్రీ పీపుల్.
0: అందువల్ల త్రినేత్ర స్వరూపుడు అన్నారు.
2: సో ఈ త్రీ ఐడ్ వన్,
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. భగవత్ అర్పితం గావించుకునే నిమిత్తమై ఈ థ్రెడ్స్ ను వేస్తున్నారు.
2: ది త్రీ థ్రెడ్స్ ఆర్ గివెన్ టు యు సో యాస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనికి మరొక పేరు కూడా ఉంది, ఉపనయనము అంటారు.
2: ఇట్ ఇస్ అనదర్ నేమ్, ఉపనయన.
0: ఏమిటి ఈ ఉపనయనం అంటే అర్థం?
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఉపనయన?
0: ఉప సమీపం.
2: ఉప నియర్.
0: ఎవరికి సమీపము? భగవంతునికి సమీపం.
2: టు హూమ్ షుడ్ బి నియర్?
0: నయనము, నేత్రము.
2: It has eyes.
0: భగవంతునికి సమీప దృష్టి కలిగినటువంటి నేత్రం కావాలి.
2: ద లుక్స్ టువర్డ్స్ గాడ్, దట్ యు షుడ్ హ్యావ్.
0: అదే ఈనాడు ఆ నేత్రాన్ని మీరు అందుకున్నారు.
2: టుడే యూ హ్యావ్ గాట్ దట్ విజన్.
0: ఈ నేత్రాన్ని ప్రకృతికి సమీపం కాదు, భగవంతునికి సమీపంగా ఉండాలి.
2: యూ షుడ్ నాట్ హ్యావ్ వరల్డ్లీ విజన్, యూ షుడ్ హ్యావ్ డివైన్ సైట్.
0: ఉపనయనము.
2: దిస్ ఇస్ ఉపనయన.
0: ఉపనయనము సమీప దృష్టి.
2: ఉపనయన విజన్
0: ఎవరికో సమీపం కాదు, భగవంతునికి సమీపం.
2: యు షుడ్ బి నియర్ గాడ్.
0: భగవంతునికి సమీపమైనప్పుడు మనం ఏం ఫలితాన్ని పొందగలము?
2: వెన్ యూ నియర్ గాడ్ వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఎయిర్ కండిషన్ కు దగ్గరికి మనం పోయి కూర్చుంటే మనకు బయట ఉన్నటువంటి వేడి పోతుంది, చల్లని గాలి మనకు అందిస్తుంది.
2: వెన్ యూ ఆర్ వెరీ నియర్ ఎయిర్ కండిషనర్, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద హీట్.
0: అగ్నికి ముందర మనం కూర్చుంటే చలిపోతుంది, వేడి మనకు వస్తుంది.
2: ఇఫ్ యు ఆర్ నియర్ ద ఫైర్ యు నాట్ ఫీల్ ద కోల్డ్.
0: అదే రీతిగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే దుర్గుణాలు పోతాయి, సద్గుణాలు అలవరుస్తుంటాయి.
2: లైక్ వైజ్ వెన్ యు ఆర్ క్లోజ్ టు గాడ్ యు విల్ హావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ యు విల్ బి అవే ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే భగవంతునికి సమీపంగా పోయి మన యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దుర్గుణములను, దురాలోచనలు దూరం చేసుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ బి క్లోజ్ టు గాడ్ అండ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ థింకింగ్ అండ్ బ్యాడ్ క్వాలిటీ.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క వేదమునందు మొట్టమొదట ప్రబోధించినటువంటిది మూడు.
2: ద ఫస్ట్ సీక్రెట్ టీచింగ్ ఇన్ వేద ఆర్ ద త్రీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్ అండ్ ప్రిసెప్టర్ ఇస్ గాడ్.
0: పిల్లలు, ఈ దృష్టిని మీరు చక్కగా భవిష్యత్తులో అనుభవించాలి.
2: చిల్డ్రన్, యూ షుడ్ ఆల్వేస్ కీప్ దిస్ పాయింట్ ఇన్ ఫ్యూచర్.
0: దైవం అంటే ఎవరు?
2: హూ ఇస్ గాడ్?
0: నా తల్లే తండ్రే దైవము.
2: మై మదర్ అండ్ ఫాదర్ ఆర్ గాడ్.
0: పుట్టిన తక్షణమే నీవు చూసేది తల్లిని.
2: హూమ్ డు యూ సీ ఇమీడియట్లీ? యూ
0: ఆర్ పోషించేది తండ్రి.
2: హూ ఇస్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ? కంపనీ
0: ఈ ప్రత్యక్ష స్వరూపమైనటువంటి తల్లిదండ్రులను విస్మరించి దేవుడు ఎక్కడో ఉంటున్నాడని దేవులాడితే మనకు లభించేటువంటిది కాదు.
2: ఫర్గెటింగ్ ది వెరీ ఫిజికల్ గాడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ది నేమ్ ఆఫ్ ద పేరెంట్స్, యూ థింక్ ఆఫ్ గాడ్.
0: మన కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఆదుకొని సమీపంగా అర్థం చేసుకుని జీవితాన్ని పోషింపజేసేటువంటి వాడు తల్లిదండ్రులు.
2: ద పేరెంట్స్ ఆర్ ద వన్ హూ విల్ అండర్స్టాండ్ యూ అండ్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: కనుకనే నీ బ్లడ్, నీ పుట్టు, నీ హెడ్, నీ దుడ్డు తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
2: దేర్ఫోర్ ద బ్లడ్, ద ఫుడ్, హెడ్ అండ్ దుడ్డు ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ది పేరెంట్.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞతను అందించాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
2: యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్.
0: ఇదే శ్రీరామచంద్రుడు చేసినటువంటి యొక్క ఆదర్శము.
2: దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: తండ్రి ఆజ్ఞను తిరసా వహించాడు.
2: హి ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: తనకు రైట్ ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
2: హి సాక్రిఫైస్ ద కింగ్డమ్. ఈనాడు
0: వ్యక్తి అర్హత లేనటువంటి వాడు కూడా రాజ్యం కావాలని ఆశిస్తారు.
2: అండ్ టుడే అన్డిజర్వింగ్ పీపుల్ వాంట్ టు రూల్.
0: రాదు, రాములు అట్ట కాదు. సత్యవాక్ పరిపాలన చేత తండ్రిని గౌరవించి అతని యొక్క అభిష్టాన్ని నెరవేర్చుతూ వచ్చాడు.
2: రామ స్టుడ్ ఫర్ ట్రూత్ అండ్ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్ అండ్ ఫాలోడ్ హిమ్.
0: అయ్యో, రాజ్యాన్ని వదిలి అరణ్యానికి పోయి ఏ విధంగా అవస్థ పడాలి అనేటువంటి చింత చేయలేదు.
2: యూ వాజ్ నెవర్ వెరీ వరీడ్ యాస్ టు హౌ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: మొట్టమొదట మీ తల్లిదండ్రులను గౌరవించండి.
2: సో ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: వారి ఆజ్ఞను శిరసా వహించండి.
2: ఫాలో యువర్ కమాండ్.
0: వారి అడుగుజాడల్లో నడచండి.
2: ఫాలో దేర్ ఫుట్.
0: ఆదర్శవంతమైనటువంటి జీవుడు కాగలవు నీవు.
2: అండ్ దెన్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: అవతనే అప్పుడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడు.
2: దెన్ ఓన్లీ బి ట్రూ డివోటెడ్.
0: ఒక తట్టు తల్లిదండ్రుల కంటి నీరు నింపి భగవంతుని ప్రార్థిస్తే ప్రయోజనం ఏమిటి?
2: When you make your parents shed tears and pray at the same time, what is the use?
0: కాదు కాదు.
2: No.
0: జీవులను ప్రేమించాలి.
2: You should love the being.
0: దేవుణ్ణి స్మరించాలి.
2: And you should chant God.
0: నీవు ప్రేమ కంటే మించినటువంటి భక్తి మరొకటి లేదు.
2: There is no other path of devotion beyond love.
0: ప్రేమించు ప్రేమించు ప్రేమించు.
2: You love.
0: నీ తల్లిదండ్రులను మొట్టమొదట ప్రేమించు.
2: You love your parents.
0: ఆ తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి ఒక ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
2: If you don't love your parents, there cannot be true love.
0: తల్లిదండ్రులు నీ పుట్టకపూర్వమే ఉన్నారు.
2: Parents are there before your birth.
0: కనుక నీ పూర్వమే ఉండినటువంటి తల్లిదండ్రులను ప్రేమించక మధ్యలో వచ్చినటువంటి భార్యను ప్రేమిస్తే వచ్చిందా?
2: If you don't love the parents who are there even before you're born, there's no use in loving those.
0: ఈ భార్యలు పిల్లలు వీరందరూ కూడాను మధ్యలో కదిలేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
2: Children and the wives are like passing clouds that
0: come తల్లిదండ్రులు వారు ప్రధానులు. వారు నీ పుట్టుక కూలము కూడా ఉంటున్నారు.
2: పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ బాండ్.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులను మనం ప్రేమించాలి.
2: సో ఫస్ట్ వీ షుడ్ లవ్ అవర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
2: వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్.
0: తల్లిదండ్రులను ప్రసన్నులు గావించాలి.
2: వీ షుడ్ ప్లీజ్ దెమ్.
0: వారిని ఆనందపరిచినప్పుడు నీ జీవితం అంతా ఆనందమయమైన జీవితంగా ఉంటుంటారు.
2: వెన్ యూ మేక్ దెమ్ హ్యాపీ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: భగవద్భక్తిని అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రుల ప్రేమకు పాత్రులు కావాలని నేను ఆశిస్తూ ఈనాటి నుండి గాయత్రి మంత్రం అనేటువంటిది తెల్లవారి మధ్యాహ్నము సాయంకాలము ఈ సమయాల్లో చేసుకోవడానికి వీలు కాకపోయినప్పటికీ ఎప్పటికి పడితే అప్పుడంతా కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా నీవు మనసులో స్మరించుకోవచ్చు.
2: డెవలప్ ద డివోషన్ అండ్ డిజర్వ్ ఆల్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు చాంట్ గాయత్రి థ్రైస్ ఎ డే. అయ్యో, తెల్లవారి
0: లేచేది 8 గంటలకు కదా, నేను ఎట్ట స్మరించడానికి వీలవుతుంది? నేను స్కూల్కి పోవాలా, నాకు టైం లేదనుకోవచ్చును.
2: యు సే ఐ గెట్ అప్ 8 o'clock ఇన్ ద మార్నింగ్, ఐ మస్ట్ గో టు స్కూల్.
0: కేవలం ఒక సోమరితనం.
2: ఇట్స్ లేజినెస్.
0: నీవు తెల్లవారులేస్తానే బాత్రూమ్కి పోవటం లేదా, పళ్ళు తోముకోవటం లేదా, స్నానం చేయటం లేదా, ఈ కాలకృత్యాలు తీర్చుకోవటం, అదే రీతిగా ఇది ఒక ప్రధానమైనటువంటి కృత్యంగా నీవు భావించాలి.
2: యాజ్ యు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ డోంట్ యు గో టు బాత్రూమ్ అండ్ బ్రష్ యువర్ టీత్ అండ్ అటెండ్ టు యువర్
0: నేను స్నానం చేసేటప్పుడు కూడా ఓం భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భగవో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ అని మంత్రం చదువుకుంటూ స్నానం చేయి. అది ఇప్పుడు గాయత్రీ దేవికి అభిషేకం చేసినట్టుగా ఉంటుంటాడు.
2: యాజ్ యు టేక్ బాత్ రిపీట్ గాయత్రి, ఇట్ అమౌంట్స్ టు అభిషేక.
0: నీవు అన్నం తీసుకుని నోట్లో పెట్టుకునే ముందుగా ఓం భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భగవో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ అని దాన్ని మింగు. అది ఆ దేవతకు నైవేద్యంగా ఉంటుంటాడు.
2: As you partake your food, chant Gayatri Mantra, that amounts naivetya, sacrificial food.
0: This is a very simple way to make the food in our lives. Why are we going to do this?
2: There are many sacred teachings.
0: నిజముగా మనలో శ్రద్ధాభక్తులు లేకపోవటం చేతనే ఇన్ని శ్రమలకు గురి అయిపోతున్నాము.
2: దేర్ ఇస్ నో సిన్సిరిటీ, దేర్ ఇస్ నో డివోషన్, దేర్ఫోర్ వి సఫర్.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే ఏమైనా చేయవచ్చు.
2: అవుట్ ఆఫ్ సిన్సిరిటీ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: అన్నింటికి నీ ముఖ్యంగా భగవద్భక్తిని ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
2: ఫర్ ఎవ్రీథింగ్ డెవలప్ ద ఫెయిత్ ఇన్ గాడ్. ది డివోషన్
0: లో అమ్మా నాన్నలతో కూడి ఆనందంగా భగవత్ నామస్మరణ చేయండి, భజన చేయండి.
2: యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ యువర్ లార్డ్ అండ్ యువర్ పేరెంట్స్.
0: కఠినమైన బాధలు కూడా క్షణంలో మనం తొలగిపోతాయి.
2: యు కెన్ ఫేస్ ది వర్స్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
0: యాచింతా భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే, యాచింతా ధన ధాన్య భోగ యశస్సు శ్లాభే సదా జాయతే, యాచింతా భూమి నందనందన పదద్వంద్వార విండే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ఏ విధమైనటువంటి యొక్క ధన ధాన్య భోగ యశస్సుల కోసము ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం?
2: డోంట్ వి వేస్ట్ టైం ఫర్ పవర్ అండ్ ద వెల్త్.
0: ఎంతవరకు మనం భార్య బిడ్డలు కొడుకులు కోడలు వీళ్ల కోసం మనం కాలాన్ని ఎంత వ్యర్థం
2: చేస్తున్నాం?
0: ఈ కాలంలో ఒక్క క్షణము భగవంతునికి మనం అందించలేకపోతున్నారా?
2: Are you not able to concentrate on God for a moment of the time?
0: ఈ ఒక్క క్షణము భగవంతుని చింత చేసుకుంటే భయద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైన ద్వారాలు కూడా మనకు తెరవబడిపోతాయి.
2: If you think of God for a moment, even the doors will be opened for you.
0: కనుక హృదయపూర్వకంగా భగవద్భక్తి ఈనాడు అభివృద్ధి కావాలి.
2: సో డెవలప్ ఫెయిత్ అండ్ డివోషన్.
0: లోకంలో ఈనాడు భక్తి అంతా కూడా నశించిపోతుండాలి.
2: అండ్ టుడే దేర్ ఇస్ నో డివోషన్.
0: భక్తి అంటే ఏమిటి? బాహ్యమైన ఆచారాలు కాదు.
2: ఇస్ నాట్ ఎక్స్టర్నల్ రిచువల్.
0: హృదయపూర్వకమైనటువంటి పవిత్రమైన ప్రేమనే భక్తి.
2: డివోషన్ ఇస్ ద వన్.
0: పిల్లల్ని ప్రేమించండి, బంధువులను ప్రేమించండి, స్నేహితులను ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, ఇదే భక్తి.
2: You love your relations, your friends, that is devotion.
0: దేవుణ్ణి పూజించడము జీవులను బాధించడము ఇది భక్తి అవుతుందా?
2: You worship God and you make others suffer.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
2: The being is God, God is the being.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: We should understand the unity of the two.
3: భజన బినా సుఖ శాంతి నై

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండిన కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave, and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolpuchu untayi.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తము నందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసు నందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుంటున్నప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, you will not be bound by that, you will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyarthamu gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not

0: recognize this particular truth. Renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
0: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
1: అది అనాసక్తి. ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
0: దట్ ఈస్ ద యోగా ఆఫ్ అనాసక్తి, డిస్ఇంట్రెస్టెడ్నెస్, నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ పర్ఫార్మ్.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
0: ఇన్ ది చాప్టర్ సాంఖ్యా యోగ స్పెషల్ ఎంఫసిస్ హెస్ బీన్ లేడ్ ఆన్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామకర్మలకు ఎగదాకుటం ఇది సాధ్యము కాని పని.
0: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఏ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
0: ఏ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
1: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము.
0: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దాట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
0: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
0: By doing what type of action would a person be able to achieve purity of heart?
1: To kavinchinatvanti karmala vallane chitta shuddhi yerpadutundi.
0: One would be able to attain purity of heart only by performing action as an offering to the Lord.
1: Ee eeswarapana buddhito gavinchinatvanti prati karma kudanu idi chittamunandu pavitrata yerparustundi.
0: Every action performed as an offering to the God will bring about purity of the heart.
1: Vandinatvanti bhojanamu మన భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
0: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియకుడను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ, ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఎగ్నైట్స్ సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితముగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
0: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి?
0: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
0: ఈవెన్ వెన్ స్మాల్ ఆబ్జెక్ట్ ఈస్ ఆఫర్ టు ఎన్ ఆర్డినరీ ఇండివిజువల్ ది ఆబ్జెక్ట్ మస్ట్ బి హావింగ్ సమ్ యూటిలిటీ అండ్ సమ్ ప్యూరిటీ అండ్ సమ్ సేక్రెడ్నెస్.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
0: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
0: హౌ ప్యూర్ దే షుడ్ బి?
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
0: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్డ్ షుడ్ దే బి?
1: భగవంతునికి అర్పించట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
0: వన్ షుడ్ నాట్ మేక్ an effort on offering all types of actions and all types of objects as an offering to the Lord.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలగను, పవిత్రమైన కర్మలగను, ఆదర్శవంతమైన కర్మలగను రూపొందించుకోవాలి.
0: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితము చేయాలంటే ఆ పుష్పమునందులో ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ ఎ ఫ్లవర్ టు ద లార్డ్, యూ రిమూవ్ ది ఇన్సెక్ట్స్ ఇన్ ద ఫ్లవర్ అండ్ మేక్ ఇట్ ప్యూర్, దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
0: ఎవ్రీ యాక్షన్ విచ్ యూ పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్ టు ద లార్డ్.
1: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
0: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుకుంటుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
0: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
0: ద ట్రూ యోగ ఆఫ్ భగవద్గీత ఈజ్ టు ప్రాంప్ట్ అస్ టు ఆఫర్ సచ్ యాక్షన్స్ టు ద లార్డ్.
1: జ్ఞానాజ్ఞానమును వేరు చేసి
0: డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వైజ్ థింగ్స్ అండ్ అన్వైజ్ థింగ్స్,
1: జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని
0: అండర్స్టాండింగ్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము.
0: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka Sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
0: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu mottamota konni pradhanamainatundi lakshyamulanu kudanu lakshanamulanu kudanu kaligi untundali.
0: People who want to experience the Lord must develop and have a few important characteristic features.
1: Orpu.
0: The qualities are patience,
1: pattudala,
0: determination,
1: charira manasika parisuddhamu,
0: purity of the body and the mind,
1: avedanto kurinatunte prema,
0: love full of earning,
1: nishchat sampatti. Idi sama damamu uparati titichcha saddha samadhanam.
0: The six types of wealth, sama, dama, uparati, titiksha, shraddha, samadhana.
1: Ikkada orpu.
0: Patience here.
1: Orpu anetvattadi, prati manavunikini pradhanamuga undavasnakunti lakshanam.
0: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: Ee orpu nu kolpotam chetane rajulu brashtulayyaru.
0: Kings have been destroyed because they have lost this
1: particular quality.
0: Great rishis also were destroyed because they lost this particular quality of
1: patience.
0: Scholars also came to ruin because they lost this
1: particular quality.
0: This particular quality of patience must be taken as an important shield and
1: an armor. విలువ రాణించదు.
0: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
1: అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
0: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థిత ప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
0: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
0: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీక్వెంట్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
0: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములందు,
0: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మికమైనటువంటి విషయములందు,
0: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
0: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్పెక్ట్.
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
0: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ యు మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ
0: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ వి ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
0: వీ షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
0: If we do not have determination, the patience will not have its own strength.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
0: Patience and determination are like twins.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
0: One cannot live without the other.
1: పట్టుదల వీడింత మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
0: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
0: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
0: Then purity of the body and mind.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధము గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
0: Just as we undertake various acts to purify our body, so also we should undertake certain acts to purify our mind.
1: ఇందులో రాగద్వేషములు,
0: in that attachment and liking and dislike,
1: అభిమాన మమకారములు,
0: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
0: We should remove these qualities from our mind.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
0: Then only we will be able to get self control.
1: పూర్వం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుండను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
0: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజన్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హ్యావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
0: Gita has proved that these are important qualities of sthita pragna.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni nirupinchetunte de karma kshetramu.
0: The area and the field of karma or action proves what type of man is.
1: Kanuka indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
0: That is the very reason why so much of importance is given for nishkama action.
1: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo.
0: Just as mirror proves the type of face that we have,
1: mana dehamunondale temperature ni e vidhanga thermometer nirupistundo,
0: just as thermometer gives the reading of the temperature of our body,
1: manavuni yokka manchi cheddalanu karma kalapamlo nirupistundi,
0: in action proves what type of feelings a person has.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni taanu chesetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
0: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
0: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
0: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును.
0: వీ మే బిలీవ్ దట్ హీ ఇస్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ అతను చేయు కర్మల యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
0: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ ఎనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
0: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
0: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
0: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణమునందున్నాడా లేక సాత్వికమునందున్నాడా తామసికమునందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
0: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరమునందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యూ హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములను పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
0: భగవద్గీత హ్యాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్ టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
0: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ. దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
0: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదిలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గం నందు తాను ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మల యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
0: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వి మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
0: వి హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
0: వి హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
0: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడా కర్మను ఆచరించలేడు.
0: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకు ఆవరిస్తుంది.
0: హియర్ దిస్ దెన్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
0: There are two important things which form the basis of it, avarana and vichepa.
1: Ee avarana vichepam loku roopam ledu.
0: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
0: Avarana refers to the one which covers.
1: ఏ విధంగా కప్పబడినటువంటిది?
0: How does it cover?
1: దేనితో కప్పబడినటువంటిది?
0: With what does it cover?
1: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
0: How can we just uncover this particular thing which is
1: covered? రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
0: If it does not have form itself, how does it cover? How can it be removed?
1: ఇదియే మాయ యొక్క స్వభావం.
0: This is the very nature of maya.
1: దారి యందు పడినటువంటి త్రాడును,
0: a rope which is lying on the road,
1: చీకటిగా ఉన్న సమయములో,
0: in the time of darkness,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
0: We are deluded with the feeling that it is a snake.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
0: Then what is it that has covered
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling that a rope is covered with the
1: కానీ పాము ఉన్నదా?
0: Is there snake?
1: లేదు.
0: There is no snake there.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
0: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
0: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
0: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరం భ్రమ ఆవరించినదా?
0: Whether snake has covered the rope or delusion has covered us,
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
0: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
0: It is the delusion which has covered the mind of man.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
0: This delusion itself is maya.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
0: when you put a torch or when you light a lamp there and see you don't find a snake there,
1: unnadi traadi,
0: there is only rope there,
1: kaluka aavaranam poyinidi,
0: then this delusion has disappeared,
1: unna padartham kanipistundali,
0: the real object is seen there,
1: idi vichhepam,
0: this is vichhepam,
1: unnadi eppatiki undide.
0: A thing which is existing is always
1: existing.
0: There is no change whatsoever in that.
1: Brahmalu ravatam povatam. Idi kevala oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
0: It is the delusion which comes and goes. It is something like
1: a maya kani.
0: Beat maya.
1: Badhalu kani.
0: Beat pains.
1: Nindalu kani.
0: Beat
1: nishturamulu kani.
0: Sanusha.
1: Ivanni kudanu kevalam raka pokalato undinatundi bandhutvam vantivi.
0: All these things come and go like relatives.
1: Vachina bandhuvulu shashvatanga mani intilo nilavaru.
0: Relatives who have come to our house will not stay there permanently.
1: Ravatam povatam.
0: They come and go.
1: Idhe vidhamgane maya anetundi kevalam manavuni yokka bhrantiga ravatam povatam jarugutundi.
0: In the same way this maya comes and goes as a delusion for the human being.
1: Unnadraadamu kappapadinatundi paamu.
0: It is the snake which covers the rope.
1: Idhe aavaranam.
0: This is aavaranam.
1: Kaani kappapadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
0: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
0: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
0: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
0: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him shine in his self-effulgence.
1: Kani manamu pai pai drishtilu matrame manamu abhruddhiri gavinchukuntunnamu.
0: If we may be developing only superficial understanding.
1: Antardrishti ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్చరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
0: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantu chesetuvanti pani adi.
0: It is this which God performs and does.
1: Nayana enta kalam ee jagattunandu neevu jeevinchinappatikani enni vidhamulaitundi karmalu aacharinchinappatikani ivi kshanavanguram.
0: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all ye are temporary.
1: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి.
0: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
0: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
0: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: pattukunna padarthamu kottukoni povuchunnadi.
0: The thing which you are catching also is washed away.
1: Pattapadinatunte padarthamu kottukoni povuchunnadi.
0: The person catching also is washed away.
1: Pattukunna vaadu kottukoni povuchunnadu.
0: Person who is catching these things also will be washed.
1: Idini pattukoni prayojanam emiti?
0: What is the use of catching hold of this?
1: Kanukane manamu ee anithyamainatunte yokka vishayamulu yandu patuttamunu manam abhruddhi parchukoni మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
0: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చేర్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని, ఇంద్రియములను నిగ్రహించుకొని, నీవు రాగద్వేషములను దూరం చేసుకుని, మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీ.
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి.
0: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
0: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయుట గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడది కాని కర్మని.
0: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
0: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
0: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
0: కృష్ణ హాస్ వార్న్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
0: హి హస్ జస్ట్ సెడ్
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
0: హి హస్ సెడ్ performing action skillfully is yoga.
1: intakante unnatamainatundi uttamamainatundi sthanam marakudu nadu nayana.
0: There is a stage which is far beyond, far more sacred than this.
1: ee swargame satyamu nityam ani neevu bhavinchaku.
0: Do not consider this heaven as a permanent
1: chine punya matya lokam visanti. Idi kontha kaalamuku tirigi digiravalasi vastundi.
0: At the end of the exhaustion of the merits you will have to come down to earth.
1: Idi tatkalikamainatundi camp.
0: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
0: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamainatundi bhoga bhagyamulu labhinchunani neevu bhavinchavachchu.
0: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind. Ee mithyamainatundi
1: ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamamainatundiga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
0: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
0: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వం.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
0: దిస్ ఈస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
0: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
0: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
0: When you perform any action, there will certainly be a fruit for that.
1: అది నీవే అనుభవించాలనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
0: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
0: Our grandfather might have sown a seed and developed
1: adi vruchamai kaayalu gaache samayaniki tata garu povachunu.
0: The grandfather might have died by the time the tree gives fruits.
1: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
0: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
0: ఎ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: ఆ ఫలితం ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
0: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
0: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamtone naati undachu.
0: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamuto paatinatvanti vruksham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
0: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా నువ్వు ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
0: But what objective and motive did he just grow that particular tree? He might have done it for the sake of
1: ఇక్కడ ఆసక్తితో నాటాడు.
0: He has done it with a selfish motive that might be enjoyed by the members of his family.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
0: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈస్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
0: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
0: Performing any action as an offering to the God is the greatest of all the actions.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడా మనం అనాసక్తితో మనం ఆచరించాలి.
0: Therefore, whatever actions are performed by us, we'll have to perform it as an offering to the God without expecting the fruits of action.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి దాన్ని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
0: One can find out from this that it is అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
1: ఈ యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
0: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
0: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
0: Therefore, అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
0: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, వీ షుడ్ నాట్
1: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నింటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము.
0: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
0: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
0: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం, ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
0: వీ షుడ్ లెట్ టు ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
0: వేర్ ఎవర్ యూ సీ, బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్, యూ విల్ ఫైండ్ ఓన్లీ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబములే.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: అంశములే,
0: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాస్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్, దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి అందించుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
0: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manam pai pai drushtini maatrame abhivruddhi parchukoraadu.
0: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
0: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantha kudanu andulo praveshincharu.
0: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేట్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ కంపేర్డ్ టు జస్ట్ రైట్ నీ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: పార్టిసిపేట్. ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: The assembly was such that there was no room for ordinary people to enter into.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఇన్ ది అసెంబ్లీ అండ్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్ జనక ఓన్లీ గ్రేట్ అకాంప్లిష్ పీపుల్ విల్ హావ్ ఆన్ ఆపర్చునిటీ.
1: వంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
0: ఇన్ సచ్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ అసెంబ్లీ అష్టావక్ర ట్రై టు ఎంటర్.
1: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
0: హూ వాజ్ ప్రిపేర్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
1: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
1: అతనికి ఎట్టి సహాయము లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
1: అతనికి దైవ సహాయం ఒక్కటే.
0: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాస్.
1: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
0: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ పుట్ ఎనీ సర్
1: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
0: టెంపరర్లీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
1: కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
0: 3 డేస్ హీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దట్ గ్రేట్ స్కాలర్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ఎంటరింగ్ ఐ విల్ ఆల్సో గెట్ ఎ ఛాన్స్.
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
0: One great person among the scholars looked at this particular person and his condition and he informed this
1: ఇతను వయోవృద్ధుడు కాదు.
0: He is not an elderly person.
1: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
0: He is a person of the middle age.
1: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
0: He does not seem to have much of experience.
1: కానీ అనుభవమా నిరాభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
0: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును.
0: We do not know what type of person he is.
1: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani janaka maharaju atanlo lopala pravesha pettadu. Janaka maharaju tana yokka sthanamlo aasinudayyadu.
0: King Janaka took his seat.
1: ee samayam lopala ashtavakrudu praveshinchadu ee samaveshamlo.
0: At that time ashtavakra entered the hall.
1: Itani roopamunu choochina tatchaname ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
0: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
0: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
1: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
0: Meanwhile, what happened was, Ashtavakra began laughing louder than the
1: scholars. పండితులకు ఆశ్చర్యం వేసింది.
0: The scholars were surprised.
1: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
0: There is a reason for our laughing. There is no.
1: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
0: It became a big problem for them as to why this man should laugh at us.
1: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
0: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
1: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
0: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
0: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
1: the child. Now, the person may elanti vaarthaimaina vaarthu telikundani navutaru.
0: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
1: Amayakatvamlo undinatundi pavitrata.
0: This is the great test and sacredness of.
1: Kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
0: There is sacredness which is inherent in innocence.
1: Panditulandaru kuda chaala goppa vaaru.
0: Scholars
1: ఏమాత్రం కూడా చేరిలేదు వాళ్ళు.
0: దేర్ ఇస్ నో ఇన్నోసెన్స్ దేర్.
1: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
0: దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ లవింగ్ సో లౌడ్.
1: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
0: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
1: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
0: వెల్ సార్, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
1: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు.
0: If only I had known such people are in this assembly, I would not have come to this.
1: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
0: I entered here thinking that there are great scholars.
1: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: But there are only cobblers here.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
0: Those scholars who assembled, they were very angry when he uttered like this.
1: చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం.
0: చర్మకారుడు రిఫర్స్ టు ఎ కాబ్లర్ హు స్టిచెస్.
1: ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు.
0: ఆల్ దో స్కాలర్స్ వర్ వెరీ యాంగ్రీ ఫర్ యూజింగ్ సచ్ ఎన్ అబ్యూజివ్ ఆర్ ఇన్సల్టింగ్ వర్డ్.
1: అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు.
0: This is a proper word to describe your action, he said.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
0: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
0: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: మా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
0: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
1: చేయలేదు.
0: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉండాలి.
0: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
1: అదే విధముగా లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే.
0: యువ
1: దేహం యొక్క ప్రభావమే.
0: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: హృదయం యొక్క శాంత స్వభావమును తాను పరిశీలిస్తాడు.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూచుకోవాలి.
0: We should develop inner vision and develop inner peace.
1: ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: అండ్ వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యాచ్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యు.
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్. నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: శాంతంగా ఉంటుంటే నీపైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just presume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
1: కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time, we should not give medicine to stop his vomiting.
1: Mandulu ichste em avutundi, edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopala mundinanta varaku tirigi eppudaina mari raavachchu.
0: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata padeyanta varaku nuvu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హీ బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టిక్యులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెనెవర్ ఎ పర్సన్ ఈస్ టెలింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకోని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాజ్ లాంగ్ యాజ్ హి వాంట్స్ టు.
1: శాంతాన్ని వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యు జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
1: ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయం చెప్తాను.
0: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmambo.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
1: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇంప్యూరిటీ.
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
0: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: మైండ్ శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై.
1: బయట ప్రపంచమునందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: అంతర్భావమునందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ది ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యు ఆల్ ప్రొటెక్షన్ బీట్ వెరెవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థిత ప్రజ్ఞ.
1: ఇక్కడ శమం.
0: టేక్ వన్ శమం.
1: మనశ్శాంతి.
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము.
0: దమం.
1: ఇంద్రియ నిగ్రహం.
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి.
0: ఉపరతి.
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితిక్ష.
0: తితిక్ష.
1: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది టెస్ట్ వాట్ ఎవర్ బి ది ట్రిబ్యులేషన్స్ వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్ హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్ దిస్ ఈస్ ఉపరతి.
1: తితిక్ష.
0: తితిక్ష.
1: ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
0: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందుకని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందుకని నిశ్చలత్వం ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము భగవద్వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం,
0: సమాధానం.
1: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతేకాదు చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
1: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
1: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: Man would be able to have firmness, steadiness.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలి యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
1: వాంఛలి యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియమును తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: When one has disgust for desires of the objects of the world,
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: Then only he will have sense control and then only
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: When there is peace of mind, there is inner and outer purity.
1: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: When there is inner and outer purity, patience will become automatic second nature.
1: కనుకని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్ట్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: This love which is transcendental beyond the mind and the word, how do you expect a common man to understand and experience, express this love?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: This love is expressed, manifest in the divine.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: It is like a compass.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: The compass, wherever you may keep, it always directs itself towards
1: God. అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
0: Therefore, the eternal truthful love is always directed towards God.
1: ఇంతియే కాదు.
0: Not only this.
1: ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: It is like an algebra number.
1: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాది.
0: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్ సేమ్.
1: తైలము దీపమును వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
1: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
1: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ హి ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండ్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: తల్లిదండ్రుల ప్రేమ గాని తల్లి బిడ్డల ప్రేమ గాని లేక భార్యాభర్తల ప్రేమ కాని ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: ది లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
0: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్ మోహ.
1: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
0: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
1: దేహమును ప్రేమిస్తున్నారు.
0: వి లవ్ ద బాడీ.
1: అధికారిని ప్రేమిస్తున్నారు.
0: వి లవ్ ద వన్ ఇన్
1: అథారిటీ. అంతస్తులను ప్రేమిస్తున్నారు.
0: వి లవ్ స్టేటస్.
1: కానీ ఇవన్నీ ఎంతవరకు?
0: హౌ లాంగ్ దే లాస్ట్.
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: వి లవ్ సో లాంగ్ దిస్ బాడీ ఎగ్జిస్ట్.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: వి లవ్ సో లాంగ్ వేర్ ఇన్ పొజిషన్.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: So long this human life is sustained.
1: ఇవి మూడు కూడాను అనిత్యము అశాశ్వతము.
0: All the three are temporary.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ divine love, you can only know it through love only.
1: Kana prema anaga kevalam bhautikamainatundi laukikamainatundi yokka sambandha bandhavyam gurinchi uchcharinchetundi swarinchetundi talanchetundi ivanni kudunu premaku sambandhinchinavi kavu.
0: So what all we interact at the physical level is not love at all, which is just transient and physical and worldly.
1: Ivi madhyalo vachi madhyalo potuntayi.
0: They have come in between and pass off.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: This eternal love originates from heart.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమ తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈ నాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren. Barren land.
1: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: హి హస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది. ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
1: కడపటికి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore he'll be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొకదాని వియోగము, ఒకదాని వియోగము మరొకదాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు?
0: దేర్ఫోర్ ఆల్ దట్ వాట్ హ్యాపన్స్ ఈస్ ద యూనియన్ అండ్ సెపరేషన్ ఆల్టర్నేటింగ్ విత్ ఈచ్ అదర్. హౌ డు యూ కాల్ ఇట్ లవ్?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: దిస్ లవ్ ఈజ్ నాట్ ట్రూ.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It's not infinite love.
1: ఈ ప్రేమ మారనటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: దేర్ఫోర్ ఇఫ్ వై కీప్ అవర్ హార్ట్ ఇన్ ప్రాపర్ పొజిషన్ వీల్ నో దిస్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: యత్ దృశ్యం తన్నశ్యం. చూచినదందై కూడాను ఒకనొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: ఆల్ దట్ యు సీ ఇస్ బౌండ్ టు వానిష్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: ఆల్ దట్ డిసపియర్స్ ఇస్ నాట్ ట్రూత్.
1: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధపరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ద ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: లవ్ కంటిన్యూస్లీ గివ్స్ అండ్ గివ్స్.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజి వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఓన్ సన్.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజి వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son, how would he expect others to give
1: property? It's
0: only God who gives and gives, no one else.
1: కనుకొ దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నఖశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంది.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డైరెక్ట్ అవర్ లవ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: ద వరల్డ్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ యూ ఇఫ్ యూ హావ్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్స్.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దానివల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remained there with all the courage.
1: Anaga emiti indulo unnatundi antaratham.
0: What is the inner significance here?
1: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu, bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulanu tana hrudayamlo praveshimpa cheskovali.
0: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ హృదయమనందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ బై మియర్లీ లిసనింగ్.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: ఇట్ ఇస్ యూస్లెస్ బై మియర్లీ ఈటింగ్.
1: జీర్ణించుకోవాలి.
0: యు హావ్ టు గెట్ దెమ్ డైజెస్టెడ్.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైజెస్టెడ్ దెన్ యూ విల్ ఫైండ్ ద స్ట్రెంగ్.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.
1: Pray.

శేషముతు ప్రేమ సుధావర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there's no love,
1: premankuramulu pemponda,
0: in order to germinate the seeds of love,
1: premaveshamuto,
0: with all the emotion of love,
1: premanadulu pravakimpaga murali ganamuse yagade, Krishna ganamuse yagade, Krishna ganamuse yagade.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: Kani ee naati manavuni yokka hrudayamulu marubhoomuluga tayaraipothunnayi.
0: But human heart today is a barren land.
1: Isukalo varsha dhaladara linkipovu.
0: It's only on sand the water just sings.
1: Madhuramai nilchu regani masakalona.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a sand,
1: what
0: is absorbed?
1: Regadi masakalona.
0: In a fertile
1: atule
0: land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: Itti pavitramainatundi prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
0: So every person should determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
0: లవ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద నేచర్, ద నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్.
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
0: దేర్ ఫోర్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఏమిటి ఉంటున్నది ఈ ప్రేమ అంటే, అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఏమిటి ఉంటున్నది అనగా, ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: లైక్ వైజ్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్, ఇట్ మీన్స్ లవ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ నేచర్.
1: కనుక ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: Trayamulu kani leka kalana bhindamainatundi oka karma kattamulu kani ee oka premalone imidi untunnavi.
0: Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only.
1: Ivanni kudunu prakrutamainatundi maatrame.
0: All others are physical, worldly.
1: ఈ శరీరములు ఎంత కాలం ఉంటుంది?
0: How long the body lasts?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: All these are just temporary.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: This which is ephemeral and temporary love also doesn't last long.
1: కనుక హృదయ తత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
1: Itti nitya satyamainatundi oka prema tattvanni gurtinchadame manavuni oka pradhana kartavyam.
0: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
1: Ee naati drishyamu, ee naati prapanchamu teenari rogamuto badinchutunnatvanti oka rogi vale kanipistuntundadi.
0: The apparent world, what you see now, is full of all diseases like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్సుతో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వీ ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: Kanuka, ee prema tattvanni aneka vidhamulaga kudanu ee lokamulo manam anubhavistune untunnamu.
0: We experience this love in a varied form in this life, in this world.
1: Aithe anityamainatundi prema lo kudanu satyamaina prema kudanu imidi untundali.
0: However, in this temporary love there is a permanent love.
1: Kani anityamainatundi agocharam avutundi.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతం అవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినట్టుగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: The worldly love, because of union and separation, will put you to suffering, will put you to sadness.
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెపరేషన్.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: ఇట్ హెస్ ఫోర్ లెవెల్స్.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూముకు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: సమంజస ప్రేమ. సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్.
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత, గ్లానిర్భవతు అనగా ఏమిటి, కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగం పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదేవిధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the Spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the Spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the Spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటము కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఏ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వీ హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగ శయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగ శయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగ శయనం.
1: వెయ్యి పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి ఒక దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ థౌసండ్ హుడ్స్ హీ ఆల్వేస్ రిమైన్స్
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: వై వాట్
1: దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: బికాస్ ద సర్పెంట్ ఈస్ ప్రెసెంట్ అండర్ హిమ్ దేర్ ఫోర్ హీ రిమైన్స్ ఇన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept the sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore we should put the sensual desire under control and
1: check. అదియే భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines from the serpent, he maintains his peace. Where is Narayana?
1: Sarvula hrudayamu Narayana yokka sthaname.
0: Narayana resides in the altar of the heart of everybody.
1: Hrudayam anetundi korikalaku ye matrame avakasam untam ledu.
0: So the heart should not entertain any desire.
1: Ee korikalaku avakasam icchetundi emiti?
0: What is that you scope for the desire? It's on the mind.
1: Ide anni vidhamainatundi yokka ee yokka tuntari pannu chestundeetundi.
0: Is the mind behind all this mischief?
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards God.
1: అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ ఇస్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం విధం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: Prema kudanu ee yokka deeniki lobadi undinatundi kaadu. Manasu jagatruku lobadi undinatundi kaani jagatte premaku lobadi undinatundi.
0: In fact the whole universe is under the control of the mind while the mind is under the control of God.
1: Kanukane master nu manam sarinatti aadharanga teeskunnappudu ee chillari devatalu anta kuda manlo praveshisthayi.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: Sugrivudu వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
1: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
1: హనుమంతుడు కూడాను సామాన్యుడు కాదు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడాను ప్రవేశపెట్టాడు.
0: హి హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్.
1: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kani valani champalante valito vijayanni sadinchalante valikante ekku balavantudainatuvanti vaani snehanni nenu pondali.
0: In order to conquer, in order to kill Vali, I should have a friend who is mightier, stronger than Vali.
1: Appude nenu valani cheyinchadaniki veelavutundi kani valikante shakti takkuvaga undinatuvanti vaanto nenu friendship chesthe prayojanam emiti?
0: Then only Vali can be defeated. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: Kanukane Ramunu kudanu parichinchadu Hanumantudu.
0: So Rama also examined Hanuman.
1: Ye Vali ye vidhamainatundi balanni pravesha petti ye vidhamainatundi shaktini nirupinchado aa yokka shaktini kudanu Ramunu nirupinchavani koraadu.
0: The strength and the power of Vali are to be seen in Hanuman.
1: Antakante adhikanga nirupinchadu Ramunu.
0: And Hanuman has proved he excelled Vali in every aspect.
1: Appude Ramulu yokka snehanni kori tanakante vaadikante adhikamaina shakti gala vaadu kanaka itani sneham chetinappude nenu vaalito vijayanni sadhinchavachunani drudha nammakanni pondukunnadu.
0: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
1: Okanoka samayam lopala,
0: at one time
1: Vali sandhyavandanam aarchukunte samayam lopala,
0: while he was offering his prayer during twilight,
1: aa samayalo ravanasudu vachadu.
0: Ravanasura came.
1: Na sandhyavandanamatu emaina vimuktam kalugutundo emo ani, vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
0: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
1: Ravanasurni కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
1: రాములపైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: All this strength is due to his love for God.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ killed all warriors.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time every strong man came there.
1: తను చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఇతని రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతనికంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్దంను పోరాడుమన్నా చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతను ఇంకా నీకు దక్కడు.
0: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణ యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Ramachintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi
0: he got up.
1: Swami idi naa balaheenata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balaheenata naaku praveshinchakoodadu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatvanti nenu ee balaheenataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
0: ఓకే దెన్ వై డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్
1: విభీషణుడు,
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్ విభీషణ వాజ్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు?
0: విభీషణ వై డిడ్ యు డు లైక్?
1: పొరపాటు కాదా?
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్?
1: నీ మొదలే నాకు చెప్పకూడదు నా కుమారుడని.
0: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హి ఇస్ యువర్ సన్?
1: చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడాను మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వి షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: భారత. ఇవన్నీ యుద్దంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హిస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యూ.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetunti.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee yokka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamogudu sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamo guna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కాని బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కాని నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక చైన్. సత్యమైనటువంటి యొక్క
0: రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antundi vadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuluku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పయస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: భాషనే లేదు.
1: ఇట్ హెస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: Therefore Veda declared that mind would return because it cannot comprehend.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టి. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసి. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatunte yokka ghanamainatunte yokka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even the Anek Rakmanga Chiptu Chadu, Kari Vakati, E. Premuk Savana Lekapin.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema Vaka Ratram Vantidi Annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయు పయోరేమైనే రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నారు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలము సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టే
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: Those which are sold outside,
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వానికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమా అనేటువంటి బజారులో ప్రేమా అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైన ప్రేమను మీరు కోల్పోకండి.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisini ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: mukti chechunandi.
1: It's only devotion that gives you power.
0: Itharula maatalu limpuka nammi kompadiyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమముదిత మనసే కల్పో

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fifth discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankar samadukha sukhachami. Ahankara mamakaramulu దూరము చేసుకొని సుఖమును దుఃఖమును తమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పర్ట్స్ that he is dear to me who does not have egoism, attachments, and who can treat with equal mindedness joy and sorrow.
1: Idi samanya sadhakulaku asadhyam.
2: For ordinary sadhakas this is impossible.
1: Nitya jeevitamulo
3: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ the grihasthas, the members of the people who are following the family path, to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this, the nirmama nirahankara which has been explained, would be very difficult for an ordinary sadhaka.
3: Aite idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
3: Mana yokka tattvamu daivam yokka aatma binnamuga ga chutunanta varaku idi manaku kashtam.
2: This is difficult so long as we do

0: we differentiate our own principle from the command and the order of the Lord himself.
1: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
0: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వీ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
1: స్వశరీరం స్వయం జ్యోతి, స్వశరీరం స్వయం జ్యోతి, స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకుడిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకారం మమకారంలో అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
0: వన్స్ యూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ జ్యోతి అండ్ ఫ్లేమ్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ ఆల్ పీపుల్, ఇట్ వుడ్ బి పాసిబుల్ టు కంట్రోల్ అవర్ ఈగోయిజం అండ్ ఆల్సో అవర్ అటాచ్మెంట్.
1: స్వశరీరం స్వయం జ్యోతి, ఈ స్వయం జ్యోతి అనేటువంటిది మన శరీరం నుండే ఉంటుంది.
0: దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీస్.
1: స్వరూపం సర్వరక్షణం, ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
0: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫార్మ్.
1: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
1: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
0: This particular problem has become a very serious and very difficult problem with the man and his thinking.
1: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను తపబలము చేతను పాండిత్యము చేతను ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
0: టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఎ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
0: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్ ఓ సిటిజన్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
1: ఎక్కడ వెతికినాం, ఎక్కడ తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
0: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ ద సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లార్డ్.
1: బయట ప్రపంచంలో కాదు,
0: ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్.
1: బయట ప్రదేశములో కాదు,
0: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: బహిర్దృష్టిలో కాదు,
0: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ యాజ్ సచ్.
1: మా లోపలని,
0: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
1: మా అంతరాత్మ ఎందే,
0: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
1: మా దివ్య భావము నుండి,
0: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
0: ఇన్ సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
0: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
1: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
0: దేర్ ఈస్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
1: దేహమనేటువంటి క్షేత్రం నందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
0: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్ క్షేత్రజ్ఞ.
1: కనుకని మానవుని యొక్క శరీరం ఉందే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్సైడ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ బియాండ్ ఇగ్నరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
1: మృన్మయమైనటువంటి ఈ శరీరం నుండే చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ యందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ద లార్డ్ ఇన్ దీస్ వెరీ ఫైవ్ ఎలిమెంట్స్ ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్కై ఆర్ స్పేస్.
1: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
0: యూ ఫైండ్ ది డైమండ్స్ ఇన్ ద ఎర్త్ అండ్ నాట్ ఆన్ ది టాప్ ఆఫ్ ఎ ట్రీ.
1: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది కాని మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
0: ఇన్ ది సేమ్ వే యూ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ ది గాడ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
1: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్.
1: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
0: గాడ్ హెస్ బీన్ డ్వెలింగ్ ఇన్సైడ్ ది బాడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ యూనిట్ ఈక్వల్ టు ఇన్ మెజర్మెంట్ టు ఎ థంబ్.
1: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్.
1: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
0: ఇట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇట్సెల్ఫ్.
1: దైవము ఊరేగించేటువంటి రథము.
0: దిస్ ఈజ్ ఎ చారియట్ విచ్ క్యారీస్ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
1: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
0: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు విలేజ్ హీఈస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
1: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్టెడ్.
1: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
0: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సీక్రెట్.
1: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
1: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
1: కారణమేమనగా దేహం దేవాలయంతో జీవో దేవ సనాతన.
0: ది రీజన్ ఈజ్ దాట్ దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
0: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సీక్రెట్ వే పాసిబుల్.
1: అట్టి దేహాన్ని మిగినాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాము.
0: సచ్ ఎ సీక్రెట్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే.
1: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటి ఉంటుంది.
0: ద బాడీ ఈజ్ ఇనరెక్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్ సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
0: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
1: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఒబ్టెయిన్డ్ ఈజీలీ బై అస్.
1: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ ఆర్ ఇన్ ది నంబర్ ఆఫ్ బర్త్స్ వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బాడీ.
1: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు ఇఫ్ యు వాంట్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
0: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
1: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
0: This particular body must be seen as a sacred boat which will have to be used very carefully so that we will be able to cross the ocean of samsara safely.
1: ఈ యొక్క సాగరం నందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ సంసార దేర్ ఆర్ టెరిబుల్ క్రోకడైల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
1: ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
0: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
1: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహమోహచ్చిల్లినటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
0: ది సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యాంగర్ లాస్ట్ గ్రీడ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ దే ఆర్ కంపేర్డ్ టు ది క్రోకడైల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ట్రబుల్ ద మ్యాన్.
1: ఈ సంసారం అనేటువంటి సాగరము చాలా అగాధమైనటువంటిది.
0: దిస్ ఓషన్ ఆఫ్ సంసార ఈజ్ అన్ఫాథమబుల్.
1: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
1: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
0: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
1: ఎప్పుడు సుఖం లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
0: Therefore, the easiest and the best method in this particular life of Sagara, where you are coming across various crocodiles, the best method is to see unity in diversity.
1: Swasariri swayam jyotihi annittu anni shariramulu yandu kudanu ee aatma swaroopudu prakashistu unnadanukunte satyanni దృఢంగా మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
0: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
1: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
0: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
0: only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the 9 types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing His service, etc.
1: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగబెండ్లు లేక టైప్స్ ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
0: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
1: ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు సహాయ క్రియలు ఈ సహాయ పదార్థములు మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు.
0: Once you learn swimming, the aids will be of no use to you.
1: అదే విధముగా గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
0: All these types of rituals are necessary until probably we understand the meaning of Gita.
1: గీతా యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగముగా గోచరిస్తాయి.
0: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్, ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
1: భక్తి యోగంలో భక్తిని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది characteristics and the features of a great devotee have been described in a number of ways.
1: ఈ ఆరు విధములైనటువంటి అర్హత్ వర్గమును సాధించమని కూడాను బోధించింది.
0: ఇట్ హాస్ ఆల్సో టాట్ దట్ యు హావ్ టు కంట్రోల్ ది 6 టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
1: చెప్పుట సులభం చేయుట కష్టం.
0: ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్.
1: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందుకు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: When would it become easy and simple? Once you recognize that the same God is residing in all these 5 senses and He is only activating.
1: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
0: Before we recognize this truth and experience it, whatever other things which you may do, they will not be giving us satisfaction.
1: నోటిలో ఉప్పు ఉంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిటినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
0: Keeping salt in the mouth, whatever sweet juice you try to swallow, you will not be getting the real sweetness of the juice, but you will be getting a mixture of the salt also.
1: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
0: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
1: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
0: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
1: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేయటము ఆనాడి సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్ జెలసీ ఎన్వీ అండ్ anger, etc., we would not be able to enjoy the sweetness of peace, love, and tranquility,
1: compassion,
0: love, etc.
1: కనుక మొట్టమొదట భక్తి భక్తి భక్తి. ఈ భక్తి అనేటువంటి విషయం లోపల కేవలము మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
1: Bhagavantuni pai gala anuraktiye bhakti.
0: Bhakti, devotion refers to the love of the Lord.
1: Bhagavantuni pai gala anurakti bhakti ani cheppukotam pedda vakyanga untuntadi.
0: Describing devotion as love for the Lord looks like a very big
1: కనుక భగవంతుని ఎందు ఉండేటువంటి ఒక బకారం అనేటువంటి జీవ శక్తిని అనురక్తి అంటున్నటువంటి యొక్క క్తి అనేటువంటి జీవశక్తిని రెండింటిని చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
0: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వలెంట్ సంస్క్రిట్ వర్డ్ భక్తి దర్ ఇస్ భా విచ్ ఇస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ క్తి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఇఫ్ దీస్ టూ ది క్యారెక్టరిస్టిక్ లార్డ్
1: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి రక్తి విరక్తి ముక్తి అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
0: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్ వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
1: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి
0: లవ్ మేబి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
1: యాజ్ఞవల్కుడు చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువు నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
0: యాజ్ఞవల్క హస్ టోల్డ్ దట్ హూ ఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగం.
1: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
0: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
1: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధం.
0: Food is the medicine for the disease of hunger.
1: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
0: When we give the medicine of food for this disease of hunger, this disease disappears.
1: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
0: We think that this is really an enjoyment.
1: సంచబచ్చ పరమానములతో కూడినటువంటి ఆహారమును భుజించటము మహాభోగమని భావిస్తున్నాము.
0: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
1: Kaadu, kaadu. Ini rogamulaku aushadame.
0: But it is not true.
1: It is konni aushadamulu aneka vidhamainatundi okka aushadamulu mix chesi dani bujistuntaru.
0: Sometimes medicines are in the form of a mixture which contains
1: aakali aneetundi okka ee rogamulaku pancha bachcha paramannamulu ivanni kudanu oka mixture ga teeskoni bujinchavasostundi.
0: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But there is only a medicine.
1: Daham.
0: Thirst.
1: Jeevi kudamu oka rogame.
0: This is also a disease.
1: Deeniki challani paaniyamu andinchinappudu ee rogam nivarana avutundi.
0: When you give cold drink, this disease is cured.
1: Ee vidhamugane ee arshat vargamulu kama krodha roga moha mana matsalyamulu ivanni kudanu manavuni aavarinchinatunte rogamule.
0: In the same way, these six enemies of man like lust, anger, hatred and egoism,
1: ee vidhamainatunte rogamulaku aa vidhamainatunte charyale aushadhamulaga untunnayi.
0: For all these diseases also, there are different activities which become medicine.
1: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
0: Man has been thinking wrongly that he is enjoying different types of...
1: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
0: He has been teased by a number of diseases.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేశిని గుర్తించేంత వరకు దేశం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
0: Therefore, until we recognize the resident of this body who is God, we have to be a little careful and
1: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
0: All the sadhanas have been done only with the help of this body.
1: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
0: All the types of education we have been learning only through the body.
1: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాం.
0: The extraordinary speciality of God is also being learned through body.
1: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
0: టేకింగ్ బాడీ ఆఫ్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్ హీఈస్ నాట్ ఇన్ సమ్ అదర్ వరల్డ్, హీఈస్ యాక్చువల్లీ రిసైడింగ్ ఇన్సైడ్ ద బాడీ ఇట్ సెల్ఫ్.
1: పాపం అనగా వేరు, పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
0: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
1: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
0: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: కనుకనే ఈ దేహం అనేటువంటి క్షేత్రం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైనటువంటి దేహిని మనం గుర్తించాలి.
0: We have to make an incessant search and a serious search and find God's energy body.
1: Seek, seek, and it shall be found.
0: It is said, seek, seek, and you will find it. It shall be found.
1: మనం వెతికి వెతికి వెతికి వెతికి దానిలో ప్రవేశించినప్పుడే అందులో ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తాము.
0: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
1: అనేక పదార్థములు ఉన్నటువంటి గదిలో కూడా మనం ప్రవేశించి వెతికినప్పుడే మనకు కావలసిన పదార్థం చిక్కుతుంది.
0: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
1: వెతకక పూర్వము మనకు కావలసిన పదార్థము లభించదు.
0: Without searching you will not get the article which you want.
1: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
0: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
1: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
0: ఈవెన్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
1: కనుక మనము అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
0: Therefore you have to ask and ask, knock at the door and knock, and then you have to search and search, seek and seek.
1: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
0: We have been knocking at the door.
1: ఏ తలుపును తడుతున్నాం విచారించుకోవాలి.
0: You have to just search and find out which particular door are you knocking at.
1: మోక్ష తలుపును తడుతున్నామా బంధన తలుపును తడుతున్నామా?
0: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
1: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
0: We have not been knocking at the door where God is residing inside.
1: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
0: We are knocking at the door where the devils are dwelling.
1: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
0: Whom are we approaching and taking shelter in?
1: ఆదర్శము చేత అనురాగము చేత అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the truth whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
1: దైవాన్ని దర్శిస్తున్నాము.
0: We are looking at the Lord.
1: కాని దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
0: But we are not asking the divinity itself.
1: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
0: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
1: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
0: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
1: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
0: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడాను అభివృద్ధి అవుటకు ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
1: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
1: ఈ దేహమునందు ఉండినటువంటి యొక్క దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
1: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
0: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
1: మందలో మరిగిన మాటకై లేదూడా అంబా అంబా అని అరచినట్లు.
0: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఏ కాల్ విల్ బి క్రైమ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
1: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి moola moolala daagi moolginattu,
0: like a chaste woman who has lost her husband and who cries on account of the separation,
1: aakali chetanu alladuchunnatti nirpeda akshamku adiginattu,
0: like a person who is hungry, who is suffering from the pangs of hunger, asking for
1: bidalu lekanu alladuchunnatti aavedana padutunnatundi vaaniki ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
0: ఇన్ ది సేమ్ వే ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ ఎ చైల్డ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎ చైల్డ్ విత్ ద గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్
1: హార్ట్ఫుల్లీ
0: విత్ ఎ ఫుల్ ఆఫ్ డివోషన్
1: తాదాత్మ్య తత్వాన్ని అనుభవిస్తూ
0: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
1: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
0: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హి హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
1: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
0: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
1: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
0: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్.
1: మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ సింక్రైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్ ప్రేయర్.
1: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్.
1: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
0: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్.
1: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మన్యేకం మహాత్మనం అన్నారు.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్, సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్.
1: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా?
0: టుడే విల్ హ్యావ్ టు వెరిఫై వెదర్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్
1: ప్రాసెస్. మనసు ఒకవైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ గోయింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దెమ్.
1: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
0: దేర్ ఫోర్ వీఆర్ నాట్ బికమింగ్ మహాత్మా దీస్ డేస్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
1: Kanuka ee vidhamainatunte act anta kudanu daivam daggara chellavu.
0: All these things will not work with God.
1: Yad bhavam tad bhavati ani yakti tattvam atti phalitam untuntadi.
0: Your thoughts will bring you results.
1: Yakti pindyo atti rotte.
0: The size of the cake depends upon the quantity of
1: flour. Yetti tindo atti threpu.
0: Your hiccup depends upon the food that has just taken.
1: Yetti bhavamo atti bahyam.
0: And whatever be your feeling is reflected in the way that you talk.
1: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
0: In the very first place, therefore, we have to try to purify our own feelings.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: మేక్ అవర్ లవ్ ప్యూర్.
1: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ
0: వీ హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్దర్.
1: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
1: క్షమ సత్యము.
0: ఫర్దరెన్స్ ఇస్ ట్రూ.
1: క్షమ ధర్మము.
0: ఇట్ ఈస్ రైషియస్నెస్.
1: క్షమ వేదము.
0: ఇట్ ఈస్ వేద.
1: క్షమ అహింస.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
1: క్షమ సర్వము.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: క్షమ సంతోషము.
0: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
1: క్షమ దయ.
0: ఇట్ ఈస్ కంపాషన్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఇట్ ఈస్ సెడ్.
1: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక అనగా ఓరిమి,
0: పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్,
1: ఈ ఓర్పుని మనము సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ యూ బి ఏబుల్ టు
1: ప్రతి చిన్న విషయములకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వీ లూజ్ టెంపర్ అండ్ వీ గెట్ ఇంటు టెన్షన్.
1: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
0: This anger is rather dangerous.
1: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమును క్షీణింప చేస్తుంది.
0: This anger is going to ruin the very life of man.
1: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గనుగు పాపపు పనులను చేయచు చీ సొమ్మనిపించుకున్నట్టు చేకూరుచుమి.
0: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
1: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
0: నాట్ ఓన్లీ దాట్ హీ వుడ్ లూజ్ హిస్ ఓన్ వెల్త్ ఆల్సో.
1: తనకున్న గల గౌరవము దగ్ధము చేయును.
0: ఆల్ ది ఆనర్ దట్ హి ఎంజాయ్స్ విల్ బర్న్ టు యాషెస్.
1: తన వారలకు ఎడసేయును.
0: అండ్ ఇట్ విల్ బ్రింగ్ సెపరేషన్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ దేర్.
1: జనులకు కోపము వలన సర్వము చెడుగును.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ యాంగర్ పీపుల్ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
1: కనుకని ఈ కోప తాప ఈశ్వ దశోయ డంబములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్ జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్.
1: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
0: లవ్ డస్ నాట్ నో
1: ప్రేమ స్వార్థానికి ప్రవేశమివ్వదు.
0: లవ్ డస్ నాట్ అలౌ సెల్ఫిష్నెస్ టు ఎంటర్.
1: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
0: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్.
1: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకునటం ఉండదు.
0: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్.
1: కనుకని ఈ ప్రేమ తత్వమే దైవత్వం.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్.
1: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
0: ఇఫ్ యూ వాంట్ అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్.
1: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లేక అరికండెంటను లేకపోతే పెట్రమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుడు చూడాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎట్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
1: కనుక దైవాన్ని మనం పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు.
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్ గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడీ.
1: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును. కానీ జప తప జాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
0: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. దర్ ఇస్ నో నీడ్ ఫర్
1: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
0: బట్ దర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ సాధనాస్ లైక్ జప తప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
1: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
0: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
1: కనుక జపము తపము ధ్యానము భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
0: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will make your will open your eyes and make your vision clear so that you will be able to enjoy and see the Lord.
1: Karuka ee vidhamaina sadhanalu pavitramaina prabodhalu manam kontha varakunu aalakinchi daani artham chesukoni aacharane yendu unchinappude manamu dhanyulam avutam anetundi satyanni ee naadu meeru gurtinchali.
0: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them we will be able to reach the goal.
1: ee vidhanga nityamu edo oka gantaina kudanu ee pavitramaina kaalamunu saathakam gaavinchukovatam cheta kaayam kudanu dhanyam avutundi punyamunu pogu chesukunna varam avutamu aneekunti oka sadbhavam cheta sadhrudayulaipoyi ilanti avakasanni meeru durviyoga parchukokunda taginatvanti vyaktiniga meeru anubhavinchi aanandinchi meeru dhanyulu kavalani nenu aashisthunnanu.
0: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

దీపకో ధర్మ సుపుత్ర

0: రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలయందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకములు యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: సుపుత్ర కులదీపక, సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసము మీకు తెలుసు.
1: యు నో ది డిఫరెన్స్ బిట్వీన్ డార్క్ నైట్ అండ్ ఫుల్ మూన్ నైట్.
0: అమావాస్య కాళరాత్రి.
1: ది డార్క్ నైట్ ఇస్
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: ఇట్స్ పిచ్ డార్క్.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యూ ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: యూ ఇన్ ది డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యూ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటాయి.
1: ది థీవ్స్ ఇన్ ది వికెడ్ పీపుల్ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది డార్క్నెస్ ఇన్ ది నైట్ టైం.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: దే మూవ్ అబౌట్ ఇన్ ది డార్క్.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: టు డూ వాట్ ఎవర్ దే లైక్, ది డార్క్నెస్ విల్ హెల్ప్ దెమ్ టు డూ.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will
0: వెన్నెలను చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గంలో సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: ద హ్యూమన్ హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ పీస్ అండ్ యూ షుడ్ బి కూల్ అండ్ షుడ్ బి ప్రాపర్.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవురు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: Kanuka moonlight anaga poornima dinamu manavuni yokku hrudayam kudanu poornimamainatuntiga untundi.
1: On that full moon day the human heart also would be full.
0: Manavuni manasuku poorna chendunaku undinatuvanti sannidhi sambandha bandhavyanni kudanu manam chakkaga vicharinchali.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha techo suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka poornimamu anetuntidi chikatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: ఇంకా పగటి వేళలందు సూర్యుడు అందరికీ వెలుగును అందిస్తుంటాడు.
1: During the daytime, it's the sun who gives us light.
0: ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు.
1: Without the sun, there is no universe.
0: సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Sun is the very God to this planet Earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun, there is no creation.
0: పంటలు లేవు.
1: There is no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుపిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుంది.
1: It's only the effect of the sun that makes our heart sacred.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Therefore, sun is the very God to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్.
1: The hydrogen which is powerful.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: The hydrogen which is so powerful present in the sunlight.
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: Only fraction is present helium.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక, దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun. The hydrogen which is so powerful present in the sunlight,
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: Only fraction is present helium.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనే

0: అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యుడిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే, ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ఉంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యుడిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత, ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ద ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్,
0: ఇది చాలా బాగా తెలుసును.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును, ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light during the day. Third one.
0: తిలోకే ఈ మూడు లోకములు ఎందుకు నువ్వు వెలుగు నందించేటువంటిది? ధర్మము.
1: ద వన్ దట్ గివ్స్ అస్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఈజ్ ధర్మ.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ధృయతే ఇది ధర్మ. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో అప్హోల్డ్
1: ఓ దట్ అప్హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఈస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్హోల్డ్స్
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: Without this dharma the world would not sustain.
0: సమస్త కర్మలకుడను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions dharma is the very life.
0: ఆ యొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma which is the very life force there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: వాట్ ఈస్ ఇట్స్ ధర్మ?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: ద ఫైర్ కెన్ బర్న్, ఇట్ ఈస్ ఇట్స్ ధర్మ.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ లూజెస్ ఇట్స్ బర్నింగ్ కెపాసిటీ ఇట్స్ నాట్ ఎ ఫైర్, ఇట్స్ కోల్.
0: ఐస్ గడ్డ ఉంటుండాలి.
1: యు హావ్ ఐస్ బాల్.
0: దీనికి చల్లదనమే దీని ధర్మము.
1: కూల్నెస్ ఇస్ ఇట్స్ ధర్మ.
0: ఈ చల్లదనమైనటువంటి ధర్మమును కోల్పోతే అది ఐస్ కాదు.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: అదే విధముగానే మానవునికి ధృయతే ఇది ధర్మః, ధారయతే ఇది ధర్మః, ధరించినటువంటిది ధర్మము.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: What is that we have put on?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: The human dharma comprises these three: the heart, the word and the body.
0: The proper study of mankind is man annaru.
1: So it is said the proper study of mankind is man.
0: Anaga ee moodinti yokka triputi yokka ekattamu, triputi yokka pavitramu, triputi yokka nirmalamu, triputi yokka shuddhamu,
1: the purity and the sanctity in the unity of the trinity.
0: Ee moodinti yokka parishuddhamainatundi tattvame manava dharmamu.
1: The purity of the Trinity is the dharma of mankind.
0: Chese karmalanni kudanu pavitramainaviga undali.
1: All our actions should be sacred.
0: Nee conscience ku tuptiga untundali.
1: It should satisfy your conscience.
0: Palike palukulanni kudanu parishuddhamainaviga untundali.
1: What all you speak should be pure.
0: Kanukani jihvi rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadami. O jihvi, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way: O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: The tongue is selfless.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరచుకుంటున్నాం అసత్యం చేత.
1: That tongue which is so pure and unselfish is polluted because of lies, false.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: How should we tell the

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్ట ఉండాల? ప్రీతి హితము చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft.
0: ఇది సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు యందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండవది నిజం అని ఒకటి ఉంది.
1: The second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒక్కటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలువ కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీవు శాలువ లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలువ కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది, ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow. That is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, సావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజం.
1: Therefore that comes in between and passes off.
0: కనిపించేటువంటిది నిజం.
1: That what you see for the moment is
0: ఎప్పుడూ కనిపించేటువంటిది సత్యం.
1: That which is seen for all the times is truth.
0: ఇంకా వేదాంతములో ఈ సత్యమును కూడాను రుతం అన్నారు.
1: In Veda, satya is called rutam.
0: ఈ రుతం అనేటువంటిది ఏమిటి?
1: What is this rutam?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Not merely the object it carries with
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుంటారు.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: The combination of these two would lead to rutam.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: So the human dharma wants you to speak truth.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: That is the true human quality.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of righteousness.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: However, you don't see the heart.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది విల్ స్టాండ్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ రుతం?
1: దాట్ ఈస్ రుతం.
0: కనుక మానవత్వం యొక్క దివ్యమైన విలువలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది డివైన్ హ్యూమన్ వాల్యూస్?
0: దీనిని మూడు పదములతో చెప్తూ వచ్చాము.
1: దీస్ ఆర్ సెడ్ ఇన్ త్రీ వర్డ్స్.
0: ప్రీతి, భీతి, నీతి.
1: వన్ ఇస్ ప్రీతి, నెక్స్ట్ ఇస్ భీతి, ద థర్డ్ వన్ ఇస్ నీతి.
0: ప్రీతి దైవ ప్రీతి.
1: ప్రీతి దైవ ప్రీతి, లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ దైవ ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము సత్యము రెండు కూడాను మనలో ఆవిర్భవిస్తాయి.
1: When there is love of God, you will have all the peace and truth.
0: భీతి పాప భీతి.
1: భీతి పాప భీతి, fear of
0: sin. ఈ పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: When there is fear of sin, there will be love.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: And you will also remain peaceful.
0: నీతి.
1: నీతి మొరాలిటీ.
0: నీతి సంఘనీతి.
1: It is the morality of society.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మంలో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous. ప్రీతి
0: కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందు కూడాను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness,
0: peace, and love. ఈ అన్నిటిని ఒక్క పీట లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుకనే ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: Manavata viluva preetiye.
1: The human value in this
0: world
1: is love.
0: Premane prati manavuni endu kuda untundadi.
1: This love is present in every person.
0: Kalukane daivam sarva bhutamulu endu untunnadi anetvanti oka tattvanni vedam ghoshinchindi.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. Ishwarudu premane ishwarudu.
1: Who is God? Love is God.
0: Prema ishwara hai. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకునియే లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: దేర్ఫోర్ స్వామి సేస్ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission from mother
0: yendu poi edaru lopala 42 dinamulu tapas chesadu.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: Tadupari tana yokka tasvarupanni taru gurtinchukunnadu.
1: He has known his true self.
0: Moodu varamulu koraadu.
1: He asked for 3 boons to be granted.
0: Yemani,
1: what are they?
0: Modatidi,
1: first,
0: oh my God, my father, na tandri, నేను 3 వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for 3 boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్ బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఎ
0: లై. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇది మొట్టమొదటి కోరిక.
1: దట్ ద ఫస్ట్ బూన్.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోకులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there.
0: అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: సుఖంగా ఉండే చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that feel envious.
0: ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: దట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ మీన్ పీపుల్.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ హ్యూమన్ హార్ట్.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: ఈవెన్ అనిమల్స్ డోంట్ హ్యావ్ దట్ జెలసీ.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి యొక్క చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలో నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.

0: నీవు పూర్ణుడు, నేను పూర్ణుడు.
1: You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలో నేను ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: కనుక ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: మూడవవాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, it's nothing like love nor the child, he is God.
0: అది ఏ? The one you think you are.
1: The one you think you are.
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటిది? దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger of God.
0: అన్నాడు.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. అన్నాడు.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one. అన్నాడు.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physically. దేహాన్ని పురస్కరించుకొని నేను ఫలాని వాణిని, నేను ఫలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti, nee manasu yokka tattamu.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante, naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I'm your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: నీ అంశమును.
1: I'm your spark.
0: ఆత్మ రీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి కర్మ మార్గము. Messenger, అనగా కర్మను ఆచరించాలి.
1: సో ద ఫస్ట్ పాత్ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్ యాజ్ ద మెసెంజర్.
0: ఈ కర్మను ఆచరించేటువంటి దీంట్లో లోపల హృదయపూర్వకమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించాలి.
1: యాజ్ యూ డూ యాక్షన్ యూ షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఇంకా రెండవది
1: ద సెకండ్
0: వర్షిప్.
1: వర్షిప్
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించటము.
1: దట్ యూ మూవ్ ఇన్ ది స్పిరిట్.
0: అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక.
1: ద వర్షిప్, ద మెడిటేషన్, ద పెనెన్స్, గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్, దట్స్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్.
0: ఇంకా మూడవది విజ్డమ్.
1: థర్డ్ వన్
0: జ్ఞాన మార్గము.
1: విజ్డమ్, పాత్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఇది మూడు కూడా డబ్ల్యూస్ గా వచ్చేసాయి.
1: దేర్ఫోర్ దేర్ ఆర్ త్రీ డబ్ల్యూస్ యాజ్ స్టేటెడ్ బై భగవాన్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
0: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్, ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు విజ్డమ్ తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషముల ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: వన్ స్టూడెంట్ సెడ్ దిస్ ఇన్ తెలుగు హూ స్పోక్ ఫ్యూ మినిట్స్ అగో.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామిని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where is God? Where is God?
0: పాలును తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: కనుక నీ హృదయమే పాత్ర.
1: Your heart is the container.
0: నీ ప్రేమనే ఇందులో పాలు.
1: The love is milk there.
0: ఈ ప్రేమను అనేటువంటి దాన్ని భగవంతునికి అర్పితం అనేటువంటిది నీ మదనం.
1: Offering to God is churning.
0: అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది.
1: Then you will have the manifestation.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
1: God is present everywhere.
0: సర్వత్రా ఉన్నది పాలలో వెన్న.
1: And butter is present all over the
0: milk. కనిపించదు.
1: You don't see.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: Then how do you see?
0: దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: When you apply yourself and process.
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాది, ఎక్కడ ఉంటుండాది అని సందేహించవచ్చు.
1: You may doubt who would be the recipient of God's grace.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్?
0: అన్ని వైపులా చూస్తుండాలి.
1: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
1: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
1: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
1: భగవాన్ వాచెస్ దోస్ దట్ స్లీప్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్.
0: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి.
1: హీ ఆల్సో వాచెస్ దోస్ దట్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్.
0: చింతలు వేరుగా ఉండవచ్చును, కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
1: థాట్స్ మే వేరీ, బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలి ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసమణి.
0: చక్కగా చెప్తున్నాడు భగవద్ విషయాన్ని.
1: పరమహంస ఇస్ టీచింగ్ ఆల్ డివైన్.
0: కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి.
1: రాసమణి ఇస్ జస్ట్ నాడింగ్ హర్ హెడ్, ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీఈస్ లిసనింగ్. కానీ
0: ఈ విషయం రామకృష్ణకు తెలుసును బాగా.
1: బట్ పరమహంస నోస్ ప్రిటీ వెల్.
0: లేచాడు కుర్చీ నుంచి.
1: హి గాట్ అప్ ఫ్రమ్ ద చైర్.
0: ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కతూరి చెంపల పైన కొట్టాడు.
1: హి స్లాప్డ్ హర్ ఎట్ వన్ మోమెంట్.
0: అందరికి ఆశ్చర్యమే.
1: ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఈ పిచ్చివాడు ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమితనికి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దాట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్
0: హియర్? చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: ఇన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
1: What all they listen, they must practice.
0: కానీ
1: బట్
0: నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారం చేసుకుంటున్నావా?
1: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫైర్.
0: నీవు అట్టు కోర్టు విషయం విచారం చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారం చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
1: Then you want to think of tomorrow's court litigation.
0: అనగా
1: ఈ యొక్క
0: వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: It speaks of an ideal. Many people attend.
0: ఏమి చెప్తారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: No one knows what is said.
0: ఏదిన్నో యోచన చేసుకుంటూ ఉంటారు.
1: Because they will be thinking of so many things.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: Those that have this kind of varied thinking, better they
0: don't be here. సమావేశంలో పాల్గొంటారా, దీన్ని తూచ నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
1: When once they are in the assembly, they must practice
0: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: This is taught by Ramakrishna Paramahamsa in practice.
0: కనుకనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ
0: భూవస్సువహ, ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: రే దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body.
0: మనసుకి తలచేటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
1: All the things that.
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of
0: ఈ ఆనందమునకు, మానసిక ఆనందమునకు, దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటిది ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగునందించేటువంటిది ధర్మము.
1: So it's only dharma that illumines all the
0: ఈ
1: three worlds. మూడుకును
0: దైవాధీనం.
1: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
1: Now there is fourth factor, human effort.
0: సుపుత్రే కులదీపక. మంచి పుత్రుడు కులములకై వెలుగునందిస్తుంటాడు.
1: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good అనేటువంటిది G O O D, good.
1: The spelling G O O D.
0: మిథ్యలోకం అనే స్థితి, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: The whole world is illusion, but Brahman is all
0: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: This illusion is one zero.
0: G O O D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this G O O D, remove this illusion zero.
0: గుడ్ లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore one zero is God.
0: God's son is good son.
1: Therefore God's son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
1: They should have divine faith.
0: దైవ కర్మలు.
1: Divine action.
0: దైవ చింతనలు.
1: Divine thoughts.
0: దైవ ప్రవర్తనలు.
1: Divine behavior.
0: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
1: He is the one, the good son.
0: సు అనగా మంచి.
1: సు means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
1: One should follow the command of the
0: parents. తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
1: Receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
1: Make them happy.
0: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
1: Expressing gratitude for all help.
0: సంతృప్తి పరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: If there is one good son, the whole family will be reputed and he will also be famous.
0: మలయ వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకులు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏం చెయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకో ముందుకు చూడు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: That day when the son gets good name in society, you should
0: celebrate. తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be instantly happy on coming to know the birth of his son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: Father will be very happy and delighted on coming to know the name of his son.
0: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the father
0: అదే దైవానికి కూడా గొప్ప ఆనందం.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగునందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగునందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగునందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over but it is dim.
0: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: But the sunlight in the morning is so powerful, intense.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: Therefore the light at home is selfishness.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం
1: పరార్థం.
0: సన్లైట్ యదార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుని వల్లనే సర్వమస్తం కూడాను జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ బికాజ్ ఆఫ్ మోర్ ఇన్ ది నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: ఎ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రమే సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఎడ్యుకేషన్ కెన్
0: నాట్ బి గుడ్ సన్. తీసుకున్నంత మాత్రమే సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఆక్యుపింగ్ పొజిషన్ కెన్ నాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: గుడ్ మానర్స్.
1: గుడ్ మానర్స్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డివోషన్.
1: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: ద్వైతము,
1: డ్యువలిజం,
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: కానీ ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: ఏది షుగర్ కేన్?
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ ఇస్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవచము, కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ది షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్ అనే షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ ఫర్ షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్, ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ
0: లేదు. ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునే అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్?
0: ఇది ఎంత కాలం ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్.
0: అని ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: దేర్ఫర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ షుగర్.
0: షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా, ఎక్కడైనా, దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఎనీవేర్ అండ్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
0: కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: దేర్ఫోర్ షుగర్ ఇస్ క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం. షుగర్ కేన్ జ్యూస్ ఇస్
0: విశిష్టమైన అద్వైతము.
1: అండ్ దట్ ఇస్ స్పెషల్ క్వాలిఫైడ్.
0: ఎప్పటికీ ఉంటుంటది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద టైమ్.
0: దేంట్లో అయినా ఉపయోగం చేసుకోవచ్చు.
1: యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
0: ఇంకా ద్వైతము,
1: డ్యూలిజం,
0: మధ్వాచార్యులు.
1: Dualism is proposed by Madhvacharya.
0: Advaitamu Shankaracharyalu.
1: Non-dualism Shankara.
0: Vishishta Advaitamu Ramanujacharyalu.
1: Qualified non-dualism Ramanuja.
0: Advaitamu Madhvacharyalu.
1: Dualism is of
0: Madhvacharyalu. Yeman cheppadu.
1: What did he say?
0: Bhagavantuda.
1: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: Naaku sugar juice sakkaraledu.
1: I don't want sugar cane juice.
0: Nenu sugar nu sugar juice nu tineetvanti cheema ga nenu puttali. జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ ఎస్ అన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్.
0: షుగర్ టేస్ట్ తెలీదు.
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ బి
0: దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ ఇన్ ఎన్ ఇండివిజువల్, వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నాను.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
0: ఇట్సెల్ఫ్. అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యూయలిజం. టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: They go by all the three levels, dualism, qualified,
0: non-dual. అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతము ఒక్కటే. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిటిలో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్
0: రూపనామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగానే ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీవన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు నా ఎందు అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్
0: లై? ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: No mistake with the current. There is only difference in bulb.
0: అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
1: God is same uniform in all.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
0: ఆర్ బ్రైట్. వోల్టేజ్ యొక్క డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో.
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో.
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్. ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ కాలైదైపోతుంది.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ee karanu nippula vesti em ayipothundi.
1: When you put it in fire, what will happen?
0: Karra adrushyam ayipothundi.
1: It will vanish.
0: Kaani boguga tayaravuthundi.
1: But it becomes cold.
0: Karra poyindi boguga undi.
1: The stick is not there, but
0: karanu muttukunte manaki em malinyam kavadam ledhu. Boggu muttukunte malinyam ayipothundi.
1: When you touch the stick, no dirt would adhere to you. But
0: ee
1: when you get cold,
0: tirigi tellaga cheyalante em cheyali?
1: How to make this coal look bright?
0: Kaani
1: and why?
0: Amayakulu, అజ్ఞానులు, అనేక మంది ఈ బొగ్గును తెల్లగ చేయదని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లగ కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్. కోల్
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లగా తెల్లగ.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become cold?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఇట్ బికేమ్ కోల్.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్ బ్యాగ్.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్ట కలిపి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and continuously, even the coal becomes white bright.
0: కనుకనే హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is cold.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కనుకనే పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is cold.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది. లైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
1: Put it in the fire.
0: ప్రేమలోనే పడేసి.
1: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది. ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously. It becomes so light it can be blown easily.
0: ఈ కర్ర ఉంది. కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉప్పు అంటే పైకి పోతుంది.
1: అండర్ హ్యాండ్ ఇఫ్ యూ బర్న్ దిస్ వుడ్ అండ్ మేక్ ఇట్ ఇన్ యాష్ యూ కెన్ బ్లో ఇట్ ఆఫ్.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
1: ఇఫ్ ఇట్స్ లైట్ ఇట్ ఇన్ రీచ్ హైట్.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: మోర్ ఆఫ్ ది వెయిట్ ఇట్ కమ్స్.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, వెయిట్ తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ నోబుల్ హైట్స్ దేర్ షుడ్ బి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: ఈ యొక్క వెయిట్ ని తగ్గించుకుంటూ పోతే లైట్ లైట్ లైట్ లైట్ లైట్ అయిపోతుంది.
1: యాజ్ యూ రిడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ది లగేజ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ వుడ్ గో అప్.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కట్ డౌన్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కట్ డౌన్ యువర్ డిజైర్స్.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: ఫస్ట్ వి షుడ్ కట్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ అటాచ్మెంట్ ఈగో.
0: ఎందుకంటే
1: వై
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: There are three enemies, the desire, anger and greed.
0: Desire భక్తిని నాశనం చేస్తుంది.
1: It is the desire that kills devotion.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: Anger kills wisdom.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: Greed kills our action, activity.
0: కర్మ ఉపాసన జ్ఞానము మూడింటి కూడాను నాశనం చేస్తాయి ఈ మూడు కూడా.
1: Therefore the work, worship and wisdom are killed by these three.
0: క్రోధము వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: It's only the greed that burns.
0: Vichakshana gnaname undadu.
1: You don't have discrimination.
0: Inka daniki aneka rakamainatundi shatrutvanni penchutundi.
1: And you develop enmity.
0: Ekkadi etta maatadalani anetundi oka vichakshana gnanam kolipothundi.
1: You lose the sense of discretion how to talk when to talk.
0: Kanaka ee kopam manaku raakoodadu.
1: So you should never be angry.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ నాట్ క్యూర్ ఫర్ దీస్
0: త్రీ డిసీజెస్. ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుమును కూడా అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్ కెన్ బి మెల్టెడ్
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనిమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: వెన్ ఐరన్ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ లిక్విడ్ వై నాట్ యూ యువర్ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుక మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనము నాశనం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కిల్ అవర్ బ్యాడ్ క్వాలిటీ.
0: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెడిటేటింగ్.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: మెనీ మెడిటేట్.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశేషతే ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్ చేయి, టాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి, ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్.
0: కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటి మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు డే లైఫ్.
0: ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ నుంచి.
1: బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్. కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో నడితే కిందికి వచ్చి పడిపోతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ పుష్ అసైడ్ ఎన్ ఐరన్ బాల్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ ఇట్ విల్ ఫాల్ డౌన్.
0: కింద ఉన్నటువంటి రాయిని పైకి కొండపై పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది.
1: బట్ టు లిఫ్ట్ ఎ బౌల్డర్ ఫ్రమ్ ద బాటమ్ అండ్
0: కీప్ ప్రయత్నం చేయనక్కర్లేదు, నెట్టితే చాలు కింద పడిపోతుంది.
1: యూ డోంట్ నీడ్ టు ట్రై టు బి బ్యాడ్.
0: జస్ట్ అందరికీ బాగా తెలుసును,
1: యూ నో,
0: పెద్ద లోడ్గా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
1: The lorry or a bus with full load as it climbs up the mountain it makes sound. అప్పుడు
0: చాలా బాధ కలుగుతుంది.
1: To move upward it suffers.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: In order to fall,
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: Don't make an effort to
0: కష్టమైనా సరే look up.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక crime కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన?
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా? దేవుడంటే ఎంత ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలకు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
1: ఇన్ఫాక్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ విథిన్ యూ.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విథిన్ యూ ఎవ్రీథింగ్ అపియర్స్ బ్యాడ్.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ సో ఇస్ ద విజన్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: బట్ యూ డోంట్ సీ విథిన్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: బికాస్ యూఆర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
1: యూఆర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుకనే దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్. అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎంత ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్.
0: మంచి మనిషిగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. విధేయతను అందించాలి. గురువులు కూడా గౌరవించాలి. తల్లిదండ్రులను పూజించాలి. మార్గం శిరసా వహించాలి. రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితో మైత్రి.
1: హీ ఇస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఇస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్ పీస్
0: ప్రజాక్షేమమైన తలక్షేమంగా భావించాడు.
1: అండ్ హిస్ కన్సిడర్డ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ యాస్ హిస్ ఓన్.
0: కనుకనే ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన.
1: వి ప్రే.
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody should.
0: హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should
0: pray. ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I am a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఎవరైనా ఎట్టన పని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద వరల్డ్.
0: ఇది స్వార్థము.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యు మే హావ్ లిటిల్.
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయిన దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా. చెప్పాడు
1: తులసిదాస్ ఆల్సో సెడ్,
0: నామరతన ధన పయో పయో రేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్. దట్స్ మై వెల్త్.
0: వస్తువమూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము. సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్? ద నేమ్ ఆఫ్ గాడ్. దట్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసేసి.
1: మీరు ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హీ ఫెల్ట్ సాడ్.
0: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది.
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ.
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: చెప్పేసేసింది.
1: షీ సెడ్,
0: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానం. అక్కడికి వెళ్ళి మనసా.
1: Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central
0: ఎక్కడ
1: point.
0: ఎక్కడ పోయినా శాంతి లేదు.
1: You won't find peace anywhere.
0: Ganga, Yamuna. Ganga, Satkarma. Yamuna, Satpravartana. ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: Ganga, Yamuna stand for good action and good behavior and good thought.
0: ఆ రెండు ఎట్లా ఉన్నాయి?

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యు డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అదే breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: రెండింటిని ఇండిపేట్మెంట్ యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that kumbhakam.
1: యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దీస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పర్ఫెక్ట్. ఇవి కూడా నువ్వు అక్కర్లేదు. ఇవి కూడా నువ్వు దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవి అవసరం.
0: దీస్ ఆర్ నెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము అనురాగము వాత్సల్యము మధురం ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అమించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: ద మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
1: కారణమేమిటి?
0: వై?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఆనందమునందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man, but man is in search.

0: to the divine in the outside world.
1: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
0: Leaving man on one side, you don't get bliss anywhere else.
1: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
0: Man strains himself that he would be happy by learning.
1: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: He makes every effort to take a job so as to be happy.
1: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: He struggles hard to occupy exalted positions thinking that you would be happy.
1: కాని గృహస్థ ధర్మమునందు ఆనందం ఉన్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
0: He thinks that he will be happy if he enters into family life.
1: కాని ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: In spite of all these repeated efforts, he is far off from this happiness.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందు కూడాను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి నామము.
0: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్న ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
1: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారనటువంటి సత్యమే సత్.
0: Sat is the truth that remains the same in all the three worlds and in all the three periods of time.
1: అట్టి సత్యమును మనం కొనగలవలనన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
0: In order to know this truth, one has to tread along the path of truth.
1: Chit అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: Chit is total knowledge.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానము చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: Out of this total understanding, you can attain the divine.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిశ్చిత ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you'll attain bliss.
1: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించబోరిన వారు సత్చిత్తును అనుసరించాలి.
0: Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of సచ్చిత్ ఆనంద.
1: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
0: In order to reach this blissful state, one has to follow the path of truth.
1: సత్యమే ప్రత్యక్ష దైవము.
0: Truth is God.
1: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
0: Truth is everywhere.
1: ఇది ఒక దేశమునకు ఒక కాలమునకు ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
0: Truth is beyond time and space, beyond all estimates.
1: కాలాతీతమైనటువంటిది సత్యము.
0: It transcends time.
1: దేశాతీతమైనటువంటి సత్యము.
0: ఇట్స్ బియాండ్ స్పేస్.
1: గుణాతీతమైనటువంటి సత్యము.
0: ట్రూత్ ఇస్ అట్రిబ్యూట్.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
0: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్, నేచురల్లీ వి కెన్ అటైన్ గాడ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
0: All physical paths confer the temporary satisfaction.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: పిండము ఇస్ ద వన్ దట్ స్పీక్స్ దట్ ద బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన.
0: ట్రూ స్పిరిచువల్ పాత్ లైజ్ ఇన్ ఆఫరింగ్ దిస్ బాడీ టు గాడ్.
1: మానవులకు చతుర్విద పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
0: మ్యాన్ హ్యాస్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
1: ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది.
0: These four objectives give us the peace and enjoyment in the external way.
1: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: In this physical world they give us the peace.
1: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world it gives us all comfort.
1: కానీ ఇది కాదు మన సుఖము.
0: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
0: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కొట్టుకుంది.
0: ఇట్ ఇస్ ది సైన్స్ ఆఫ్ లవ్ దట్ మేక్స్ యూ లవ్ గాడ్ ఇంటెన్స్లీ.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: ద వన్ దట్ హూ గోస్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్ విల్ ఫైండ్ లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
0: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: What is to be offered to God?
1: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
0: Body is the temple of God, where God dwells in within. It has to be offered to him.
1: దీనిని పితృదానము అన్నారు.
0: This is called pitrudhanamu.
1: Anaga pitrupindamu.
0: Or pitrupindamu.
1: Ee pindame dehamu.
0: This pindamu is the body.
1: Deenini daivamunaku arpinchadame mukti.
0: Offering this pindamu, the body, to God is mukti, liberation.
1: Anaga ee dehamuto aachinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
0: It only means that all our actions that we do with this body must be offered to God.
1: Idiye aidava purushartamainatundi shastramu.
0: This is the fifth sacred text of love.
1: Itti shastramulu bodhinche nimittamu,
0: to teach this sacred text of love,
1: pavitramaina premanu andinche nimittamu,
0: to pass on this sacred love,
1: ee premanu sarvatra chaate nimittamu,
0: to publicize this love,
1: ee makarandamulu gorinche nimittamu,
0: to make you the drink in the nectar of love.
1: Bhagavantude nirakari aina bhagavantude golokamu nundi bhulokamunaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: ద డే ఆఫ్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈస్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: వై డస్ హి ఇన్కార్నేట్?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తును గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
0: The one who drinks the sweet nectar,
1: తాదాత్మ్య భావన పొందుతున్నాడు.
0: He identifies with God totally.
1: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
0: It is also said by Narada.
1: మొత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోలినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: మ్యాన్ హూ డ్రింక్స్ ఇన్ దిస్ నెక్టర్ ఆఫ్ డివినిటీ identify himself with God and enjoys the blissful state thereafter.
1: Dehamu kevalamu panchabhautikamainatundi yokka tattvamunu telusukune nimittam kaadu.
0: Not merely to know the temporary nature of the body alone.
1: Sharira madhyam khalu dharma sadakam.
0: Body is gifted to perform sacred actions.
1: Mana kartavyanam manam nirvartinchali.
0: We have to discharge your duties.
1: Karmalu yandu phalitanni telinchali.
0: we have to sacrifice the rewards of the
1: భోగములకు దూరము త్యాగమునకు సమీపము కావాలి.
0: We have to be so close to the principle of tyaga, sacrifice.
1: త్యాగ స్వరూపుడే భగవంతుడు.
0: God is the very embodiment.
1: అతి త్యాగమయుడే భగవంతుడు.
0: God is sacrifice.
1: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
0: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
1: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of
1: కాలమునంతయకుడును దేహమునంతపైనే మనం ఇమిడకూడదు.
0: We should not spend all the time taking care of the body.
1: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
0: We do need to spend some time.
1: దేహానికును సంరక్షించుకోవాలి.
0: We have to safeguard our body.
1: దేని కోసం?
0: What for?
1: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
0: So as to serve God, the body is important.
1: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
0: What is that is to be sacrificed, surrendered?
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
0: The total love has to be surrendered to God.
1: ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది?
0: Where is this love born?
1: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
0: God is love.
1: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
0: We have to live and continue to live in this love.
1: జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలమునోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
0: You know that you find the bubbles that born out of water, they sustain and return back to the water.
1: అదే విధంగానే మానవుడు ఆనందమునందే పుట్టి ఆనందమునందే జీవించి ఆనందమునందే అంత్యం కావాలి.
0: సో మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్, సస్టైన్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్ అండ్ గోస్ బ్యాక్ టు ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఇస్ టెంపరరీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ ద బాడీ ఓన్లీ ఫర్ దిస్ టెంపరరీ పీరియడ్.
1: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
0: What we need is the virtue, the character.
1: ఈనాటి విద్యలందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
0: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
1: కలిమి బలిమి చెలిమి కాదు ప్రధానము, గుణము చాలా అవసరము.
0: It's not the friendship, the association and the physical strength that matter.
1: ఎన్ని కలిమిని సంపాదించినప్పటికీ వ్యర్థమే.
0: One without the character, no matter what your physical strength he has, it is useless.
1: కలిమి పోయినా కూడా పర్వాలేదు, చెలిమి పోయినా కూడా పర్వాలేదు, గుణములు మాత్రం పోషించుకోవాలి.
0: Doesn't matter, the friendship is lost, the
1: ప్రాచీన కాలం నందు భారతీయులు
0: keep up the character.
1: అనేక విధములైన సాధనలు చేసి if wealth is lost, nothing is lost అన్నారు.
0: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
1: If wealth, health is lost, something is lost అన్నారు.
0: They also said, if health is lost, something is lost.
1: If character is lost, everything is lost అన్నారు.
0: They said, if character is lost, everything is lost.
1: కానీ కలియుగ ప్రభావం చేత ఈనాడు character is lost, nothing is lost.
0: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
1: Wealth is lost, something is lost.
0: If wealth is lost, something is lost.
1: Health is lost, everything is lost.
0: If health is lost, everything is lost.
1: ఇది ఈనాటి రివర్స్ యొక్క ప్రయాణము.
0: This is our travel in the reverse way.
1: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
0: This is not our path of travel.
1: Character is lost, everything is lost.
0: It should be this way. Character is lost, everything.
1: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
0: In this world, a person without character has no place.
1: కనుక మనయందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to sustain, to develop character.
1: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనలు సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
1: వర్షమును భరించుకోలేక గోకులవాసులందరూ కూడా బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు.
0: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
1: మానవులకు కాలు మొదలుకునే తల వరకు కూడా సందేహం లే.
0: మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్ ఫ్రమ్
1: ఆపాద మస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్ ఫ్రమ్ టాప్ టు టో.
1: రండి ఈ పర్వతం కింద కూర్చోండి, మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికి కూడాను ప్రజలందరూ కూడాను బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, here is a mighty mountain, and can he lift it up? Is it possible?
1: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
0: Those that go by the physical frame and the physical strength,
1: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమును లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
0: It is divinity that goes by the character and not the physical strength.
1: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an attempt to know the difference between God's love and the human love.
1: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
0: Man wants to be loved by everybody from every quarter.
1: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
0: మ్యాన్ ఇస్ ప్రిపేర్డ్ టు రిసీవ్ యాక్సెప్ట్ ఆల్ ద టైమ్.
1: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
0: బట్ ద డివైన్ లవ్ ఇస్ నాట్ ఆఫ్ ద టైమ్.
1: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
0: గాడ్స్ లవ్ గివ్స్ అండ్ గివ్స్.
1: పుచ్చుకునేటువంటిది కాదు.
0: ఇట్ నెవర్ యాక్సెప్ట్స్.
1: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాయి.
0: ద వన్ దట్ రిసీవ్స్ విల్ హ్యావ్ ద హ్యాండ్.
1: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాయి.
0: ది హ్యాండ్ ఆఫ్ ద గివర్ విల్ బి ఆన్ ద టాప్.
1: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్. హి విల్ నెవర్ బి లో ఎట్ ఎనీ టైమ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
1: ఎక్కడ వెతికినప్పుడు స్వార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వప్రయోజనమే లేదు.
0: దేర్ ఆర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
0: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
1: కనుకని ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఈనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
0: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
1: ఏమిటి ఈ స్వార్థం?
0: What is this selfishness?
1: స్వార్థం అంటే ఏమిటి?
0: What do you mean by
1: selfishness? దీని ఫలితం ఏమిటి?
0: What is the result?
1: దీని గమ్యం ఏమిటి?
0: What is its goal?
1: దీని ఆనందం ఏమిటి?
0: What is happiness that lies?
1: దీనికి గమ్యమే లేదు.
0: It has no goal either.
1: దీనికి ఆనందమే లేదు.
0: No happiness.
1: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కిపోతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హిస్ ఇమాజినేషన్ ఇల్యూజన్ దట్ మేక్స్ హిమ్ ఐడెంటిఫై ద బాడీ సెల్ఫిష్నెస్.
1: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
0: ఆల్ ద ఫిజికల్ యాక్టివిటీ కన్ఫర్స్ ద పీస్ టెంపరీ ఆర్ పర్మనెంట్ profit or loss as the case may be.
1: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే.
0: They are all momentary.
1: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
0: Why should we lose that permanent blissful state?
1: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
0: Because we don't know that permanent immortal eternal bliss, so we struggle for this temporary peace.
1: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయము.
0: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
1: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: In every activity, we have to inquire principle of truth.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
0: The one who recognizes this truth will always be in bliss.
1: ప్రేమనే దీని సత్యము.
0: Love is truth.
1: ప్రేమనే దీని జీవితము.
0: And the life.
1: ప్రేమనే దీని గమ్యం.
0: And love is the goal. Life is the objective.
1: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థం దీనికి సాటి రావు.
0: Love equals none, the one without the second.
1: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
0: Love equals love alone.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
0: Through the path of love you can reach the embodiment of love, God himself.
1: కాని లౌకికమైన ప్రేమ కాదు.
0: It's not physical love.
1: భౌతికమైన ప్రేమ కాదు.
0: Not worldly love.
1: ఇది కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
1: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
0: ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్నర్ లేటెంట్ లవ్.
1: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
0: In either way, either by criticism or elation or praise, profit or laws, in any way or other, you can certainly reach God.
1: నిండు సభలోపల,
0: in the open court,
1: శిశుపాలుడు కృష్ణుని అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు.
0: శిశుపాల criticized Krishna in every way.
1: వినరాని మాటలన్నీ కూడాను వినిపించాడు.
0: He spoke those words that we can't hear.
1: ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడిని భరించుకోలేకపోయాడు.
0: Dharmaja could not bear all this going on.
1: Kungipoyadu, krushinchipoyadu.
0: He was totally depressed, frustrated listening to these accusations.
1: Yevidhi yokka talampulu lenetundi oka sthithilo nilichipoyadu.
0: He could not think of anything else because of this situation.
1: Ee dooshanlu vintu undagane aa shishupalu yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
0: As he was listening to this uncharitable criticism, he could find the life
1: marinta
0: tupalu vale adarchindi God.
1: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది.
0: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
1: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ డౌటింగ్ ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచ్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్? డస్ ఇట్ హ్యాపెన్ సో?
1: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
0: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
1: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
0: హి వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు పే యువర్ ఫస్ట్ రెస్పెక్ట్స్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్?
1: ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
0: ధర్మజ క్వశ్చన్ నారదా హూ సిట్టింగ్ బై హిస్ సైడ్.
1: నారదా, ఈ దూషణుల యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
0: నారదా, టీచ్ మీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫాల్స్ అక్యూజేషన్ అండ్ ద మర్జర్ లేటర్.
1: రాజభూషణ, తీషణభూషణ తిరస్కారములన్నీ కూడా దేహమునికే కాని ఆత్మకు కాదు.
0: క్రిటిసిజం ఆర్ ద ప్రైజ్ రిలేట్ టు ద బాడీ, నథింగ్ టు ద స్పిరిట్.
1: ఈ శిశుపాలను కూడా ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కానీ ద్వేషం చేత కాదు.
0: శిశుపాల వెంట్ ఆన్ అక్యూజింగ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా దేవుణ్ణి పోయి పొందుకు చేరుతాడు.
0: ద మూమెంట్ హీ పుట్స్ ఎన్ ఎండ్ టు హిస్ లైఫ్,
1: అతని శాపం మార్చిగా ఉంటుండాలి.
0: దెన్ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద కర్స్.
1: కనుకనే అతన్ని అనేక రకములుగా కూడా దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి.
0: సో హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్.
1: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూలక మూలకారణం ఉన్నాడు.
0: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
1: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడా దోషము లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ క్రిటిసైజ్ గాడ్.
1: ఆ దోషం కూడా ఒక భూషణే.
0: ఈవెన్ దిస్ క్రిటిసిజం,
1: ఈ తిరస్కారం కూడా ఒక భూషణే.
0: దిస్ రిజెక్షన్,
1: ఈ పురస్కారం కూడా ఒక భూషణే.
0: అండ్ దిస్ డినయల్ ఇస్ ఎ ప్రైజ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
0: This was the lesson teaching of love by God then in those times.
1: Kamsudu,
0: Kamsa,
1: ee krishnudu chetha tana pranam kolipothadani vini ee vidhanga naina kodanu balarama krishnunu hatamarchali anetundi sankalpam chetha taanu kudanu dushistu vachadu.
0: Kamsa, having come to know that he will die in the hands of Krishna, decided to kill Krishna and Balarama.
1: Akrurini pampinchadu.
0: He sent a krura.
1: Akrura,
0: akrura,
1: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
0: యువర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
1: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
0: యువర్ ఆర్డెంట్ డివోటీ.
1: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
0: ది మూమెంట్ యు గో బలరామ అండ్ కృష్ణ,
1: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
0: హి కమాండెడ్ హిమ్ టు గో.
1: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
0: హి కుడ్ నాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్, సో అక్రూర వెంట్.
1: యశోదా నందనులకు, యశోదా వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు.
0: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోద అండ్ నంద telling that Kamsa was conducting a sacred ritual yaga so that the Krishna and Balarama would attend.
1: Meer angikarinchaka tappadu annadu.
0: He said you must necessarily accept that invitation.
1: Yashoda Anandulaku e matram kuda nu ishtam ledu.
0: Yashoda and Nanda, they were not in favor.
1: Ee vishayanni gurtinchinatvanti gopikalu Nandini intini nundi cheripoyaru.
0: Gopikas having heard of this, they went to the
1: Balarama Krishna akkada povadaniki veelu kaadu.
0: They said it's not possible for
1: మా ప్రాణ స్వరూపుడు మా జీవ స్వరూపుడు మా సర్వ స్వరూపుడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ అవర్ లైఫ్.
1: అతని వదిలి ఒక క్షణమైనా మేము ఉండలేము.
0: We cannot live parting his
1: company. మనకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible for him to go.
1: అనేక విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు.
0: They raised objections in several ways.
1: లీలా మహర్షి విగ్రహుడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ మిస్టర్ అండ్ వండర్.
1: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
0: He didn't respond to these words of Gopikas.
1: Rathamlo kurchunnadu.
0: He sat in the chariot.
1: Gopikalku ee ratham kanipinchukokunda chesadu.
0: He thought to it that Gopikas will not be able to see the chariot.
1: Anaga tana maya shakti valla rathame kanipinchaledu Yashoda Nandulaku kani Gopikalaku kani.
0: Because of his mighty divine power, Yashoda, Nanda and
1: Gopikas Yamuna teeram poyyanta varaku kodu ratham kanipinchaledu.
0: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
1: Gopika cheyinadi emi leka Brindavana vellaru.
0: As Gopikas were helpless,
1: yet bhavam tad bhavati ani tama yokka prema etuvantido alanti premane sarvulu yendu untunnadaneetunte yokka bhavamu gopikala yendu pavitramainti prema.
0: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
1: Noru leneetunte yokka vrichamulanu కన్నులు లేనటువంటి ఒక ఫలవతమును అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు.
0: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ది ట్రీస్ దట్ కెనాట్ సీ అండ్ దట్ కెనాట్ స్పీక్.
1: జవాబు చెప్పడానికి నోరు లేదు.
0: దే హవ్ నో టంగ్ టు రెస్పాండ్ ఆర్ స్పీక్.
1: చూడడానికి కన్నులు లేవు.
0: దే హవ్ నో ఐస్ టు సీ.
1: అలాంటి పూల పదాలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
0: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
1: పువ్వులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
0: They started questioning flowers too.
1: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
0: What is that they were asking for?

0: whose eyes are like that of a lotus flower.
1: కృపారసంబు పై చల్లెడువాడు.
0: The one who showers compassion.
1: పరితపిత పించమువాడు.
0: The one who has got the peacock feather.
1: మా సర్వము దోచుకపోయే.
0: He has captured.
1: ఓ మల్లియలారా.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్.
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్.
1: మా సర్వము దోచుకుపోయాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు
1: అతను. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్ దట్?
1: చెప్పండి అని ప్రశ్నించిపోయాను.
0: And they went on
1: అనగా అది కూడా నువ్వు ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇస్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ లవ్.
1: ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: కంస హాస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్.
1: ఎడబాటును భరించుకోలేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
0: ద సాడ్నెస్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇస్ ఆల్సో డ్యూ టు లవ్.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్
1: అన్ని ప్రేమతో కూడినటువంటివి
0: ఇస్ ఆల్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేవు.
0: It has no reason.
1: కనుక ప్రేమకు ప్రేమనే కారణము.
0: Love is the basis for love.
1: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి.
0: Through love we should attain God.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: ఈ విధమైన యొక్క ప్రేమ చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: Through the principle of love and its practice, we should recognize, realize the embodiment of love, God.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
0: Where is this love?
1: మన యందు ఉంటున్నది.
0: The love is within us.
1: మన యందు ఉన్నదంతా ప్రేమనే.
0: What is that is
1: in us? ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము.
0: We divert this love in different directions.
1: అనేక విధములైనటువంటి ఒక వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: In fact, we make use of this love.
1: వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే.
0: Paths are many, love is one.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: We have many sweets.
1: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: We have variety of sweets.
1: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
0: Same sugar is present in all of these sweets.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని యందు కూడా దాగి ఉంటున్నది.
0: The divine love is inherent, immanent in everybody.
1: కనుక ఈ ప్రేమ లేనిటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
1: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటుండాలి. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధి పరిచి, ప్రేమను ప్రదర్శింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్ రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బ్యారన్. In order to sow the seeds of love, in order to propagate God incarnate,
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది.
0: The main mission of God is to develop the principle of love in mankind.
1: మాధుర్యాన్ని వారికి చవి చూపించేది.
0: In order to make us taste this sweetness
1: of ప్రేమ మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది.
0: We should forget ourselves enjoying the ఉన్మత్తులే
1: కాదు మత్తులు కూడాను గావించేటువంటిది.
0: We should get intoxicated.
1: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: Then we'll find the path of liberation.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore సత్ చిత్ ఆనంద we should
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: పరిపూర్ణ
1: జ్ఞానంలో మనం జీవించాలి.
0: వీ షుడ్ హావ్ టోటల్ అండర్స్టాండింగ్.
1: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ వీల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈస్
1: అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హీస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశమందో దేవుడు లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
1: ప్రతి దేహమనందు కూడాను దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన ఇందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
0: When God is within us, why should we search for him outside?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: God is bliss.
1: అతనే నిత్యానందం.
0: Eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme happiness.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: The wisdom.
1: ద్వంద్వాతీతం.
0: Non-dual.
1: గగన సదృశం.
0: Ethereal.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: The goal is liberation.
1: ఏకం.
0: One.
1: నిత్యం.
0: Eternal.
1: విమలం. అచలం. సర్వదీ సాక్షిభూతం. భావాతీతం. త్రిగుణరహితం.
0: Pure, eternal, attributeless, which is motionless, unchangeable,
1: ఆనందము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That eternal bliss is present in everyone.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
0: How do you see, visualize?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: There's one lamp here.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్డించాం.
0: You place a pot over that.
1: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The pot has 10 holes.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: Supposing you keep a thick turkey towel on the pot.
1: కాని లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండాలి, కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు.
0: Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick
1: turkey towel. మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, తమో గుణం.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you will see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రదర్ చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్, ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది అది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వీ షుడ్ సీ, ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఇస్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: సరెండర్.
1: ఈ నవ విధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
0: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
0: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాస్
1: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
0: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow
1: any path.
0: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
1: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
0: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
1: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
0: దట్ వాట్ భగవాన్
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్,
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్
1: బట్ త్రీ,
0: బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ,
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ,
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్,
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
0: The one you really are, Atma.
1: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి.
0: Keep this as your
1: aim. దానిపైన మనం సాధించాలి.
0: You should achieve it.
1: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
0: You cannot control this body.
1: దేహము పాంచభౌతికము.
0: The body is physical.
1: దేహము కూలక తప్పడెప్పుడు.
0: Bound to die.
1: దేహి నిరావయుండు.
0: Indwellers.
1: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The indweller has no birth, has no death, no
1: sign. నిజము చూడా ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, indweller is God himself.
1: చూసారా? మరినపు కొంప,
0: ఫుల్ ఆఫ్ దట్.
1: రోగముల బ్రగ్గేడు సేవక గంప,
0: ఫుల్ ఆఫ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందుదుంప,
0: ఇట్ పెరినే.
1: మహాసాగర మీగలేం కంప,
0: ఇట్ కనట్ క్రాస్.
1: అమ్ముల మజలపు మన మెప్పు దళంప,
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్.
1: మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్.
1: ఇవన్నీ కూడా వస్తుంటాయి.
0: దనకనక
1: వస్తు ఆహ్లాదులంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే.
0: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ, దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: నన్ అవ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
1: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
0: గీత సేస్ యు హావ్ టు రైట్ ఆన్ యాక్షన్.
1: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
0: హూ ఇస్ ద వన్, ద విక్టర్?
1: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
0: కృష్ణ ఆస్ దిస్ క్వశ్చన్ ఎట్ వన్ టైమ్, హూ ఇస్ ద రియల్ విక్టర్?
1: ఉన్నటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
0: హి సెడ్ ద వన్ హూ కాంకర్స్, హూ విన్స్ ఇస్ ద రియల్ కాంకరర్.
1: కష్టంలో సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ కెన్ ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్,
1: దుఃఖంలో ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
0: ద వన్ హూ కెన్ ఫేస్ దిస్ గ్రీఫ్, సాడ్నెస్, ద
1: విన్నర్. ఈ జవాబు చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై ఇన్ హిస్ ఓన్ వే.
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
0: దెన్ కృష్ణ స్మైలింగ్లీ సెడ్,
1: గోపబాలురారా,
0: ఒక కర్హర్డ్ బాయ్,
1: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
0: దిస్ సడన్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
1: నిజమైన విజయం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
1: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
0: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
1: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
0: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
1: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
1: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
0: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
1: కానీ దేహం పైన కూడా, దేహం కూడా ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
0: టేక్ దిస్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇంకా దైవిక స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
0: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్.
1: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
0: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్ యు.
1: నిన్ను గనుగొనగలమా
0: Krishna, can we find you anywhere?
1: Ninu ganu gunagalama.
0: Can we find you?
1: Anuvu kante ati sukshma roopudavu, ganamu kante ati gananeeyudavu.
0: You are smaller than an atom, mightier than the biggest.
1: 84 lakhs jeevamula.
0: In 84 lakhs of species.
1: Alayambuna nadabayakunduvata.
0: You are always with them.
1: Anuvrenu drudakashtama modalu akanda roopudavai veliduvata. Ninu ganu gunagalama.
0: Right from the firewood to that entire cosmos, you are spread everywhere. How to find you?
1: వీలు కాదు.
0: It's not possible.
1: కాబట్టి నిన్ను ఏ రీతిగా కనుక్కో, ప్రేమ స్వరూపునిగా కనుక్కోవాలి.
0: I have to understand you as the embodiment
1: satya swarupuni ga gurtinchali.
0: I have to know that you are the
1: satyamu premanu manam modalakunda sadinchali.
0: We have to see that we achieve the twin principles of
1: truth and love. Sarvendriyamulu kudunu nigrahinchina varam avutam.
0: Then you will be able to control your senses.
1: కనుక ఇంద్రియాన్ని గ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
0: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
0: దట్ వాస్ ఆల్ టెంపరరీ.
1: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్
1: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
0: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
0: When once we speak truth, awaken the truth within us.
1: దీనిని వేదాంతం నందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
0: This Vedanta says,
1: ఓ అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
0: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
1: అజ్ఞానమనే చోటే వెలిగింపు.
0: Light that lamp of wisdom.
1: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
0: And shed this ignorance.
1: దివ్యాత్మని అనుభవించమని చెప్తున్నాను.
0: Experience the divinity.
1: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
0: That ignorance is also there within.
1: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
0: The ignorance is due to many desires.
1: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
0: To consider everything as mine is the cause for misery.
1: Namameti ide sukham. Nadi kaadu anukovatame sukhamu.
0: Denial, negation is happiness.
1: Edi nadi kaadu.
0: Nothing belongs to me.
1: Nen evaru?
0: Who am I?
1: Nen evaru naake teliyadu.
0: I don't know who.
1: Nadi ani nenu cheppagalanu.
0: How can I say this?
1: Idi oka bhranti.
0: This only imagination.
1: Nadi anetundi ledu, nenu anetundi ledu.
0: So nothing like I and mine, nothing belongs.
1: Nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖములకు మూల కారణం.
0: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ మిజరీ.
1: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైండ్,
1: ఎలాంటి పరిస్థితి ఏందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
0: త్రూ లవ్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యూ కెన్ డెవలప్ ఫెయిత్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
0: బికాజ్
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటి మనకి ఏమాత్రం కనిపించదు.
0: లవ్ ఈజ్ గాడ్ అండ్ వీ ఫైండ్ లవ్ దేర్.
1: ఎంతో ఎంతో స్వార్థమైనటువంటి వాళ్ళలో చేరి ఉంటుంటారు.
0: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
0: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
0: Because he has no feelings of I and mine.
1: Anta nene.
0: Everything is
1: naade anukunte rendo vastu unte kada.
0: In fact there is nothing like the second object to claim as his own.
1: Kalu unnadi okkate.
0: Only one.
1: Ekam satya.
0: Truth is one.
1: Ekam satya.
0: Truth is one.
1: Ekam satya.
0: Truth is one.
1: Ipra bahuda vadanti.
0: Scholars refer to it as many.
1: Aneka mandi aneka rakamuluga cheptuntaru.
0: Many people speak in different ways.
1: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
0: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
1: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
0: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
1: ఒక్కటే హీరో హీరో హీరో.
0: దట్ వన్ ఇస్ ద హీరో.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
1: కనుకనే హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
1: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
1: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
1: మూల కారణము.
0: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of love.
1: Prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga murali ganamu seyagade krishna ganamu seyagade.
0: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
1: incessantly.
0: Krishna sing for us.
1: Marubhumulavani
0: is a barren land.
1: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ నో లవ్.
1: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
0: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
0: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
1: అంతా ప్రేమని.
0: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
1: నదులు ప్రేమని.
0: రివర్స్ ఆఫ్ లవ్.
1: వర్షం ప్రేమని.
0: రెయిన్ టు.
1: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
0: ట్రీస్.
1: ఫలములు ప్రేమని. అంతా ప్రేమమే.
0: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
1: ఇలాంటి ప్రేమమైనటువంటి ఒక మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులే తిరిగిపోతున్నాం?
0: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
1: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
0: Because we make use of it in the worldly sense.
1: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
0: When does it become true love in the sense?
1: ఈ దేహం అనేటువంటి ఒక కలేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
0: We have to offer this body to God.
1: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
0: This is true surrender offering.
1: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
0: Many people offer many things.
1: కానీ
0: but
1: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
0: A true devotee offers his own body.
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
0: Yes, sacrificed his body.
1: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: There manifested God.
1: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
0: And he didn't have rebirth.
1: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు.
0: We should consider this body as the flower which has to be offered to the lotus feet of God.
1: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలబడికి భగవంతునికి అర్పితం చేయాలి.
0: Therefore the human life which is gifted has to be spent in good practices, good actions that has to offer.
1: పిండార్పణని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్పణం అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
0: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
1: ఈ పిండమైన చేయటమే పిండార్పణ.
0: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
0: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్ లిబరేషన్.
1: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
0: When once the body is offered to God,
1: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
0: When once attachment is gone, that is liberation.
1: మోహం లేదు.
0: No attachment.
1: మోహం క్షయమైపోయింది.
0: Attachment is gone.
1: మోక్షము.
0: That is liberation.
1: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: Those that know this truth experience and conduct themselves, they can enjoy bliss.
1: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
0: Until we reach that sacred exalted heights, we have to protect our body.
1: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
0: We have to discharge our responsibilities here.
1: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
0: We have to do our duties.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: We have to practice dharma.
1: సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop truth.
1: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
0: And we have to sustain.
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
0: since ancient times భారతీయులు,
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: They have given primordial importance to sacrifice.
1: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
0: They have given utmost importance to the sacrifice.
1: వైరాగ్యానికి కంకణం కట్టారు.
0: In fact the renunciation is decorated.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: They welcome truth.
1: ఇది భారతీయులు చేసినటువంటి పని.
0: This is the mission of
1: అనాది కాలం నుండి భారతీయ యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
0: Since ancient times the hearts of Bharatiyas are full of compassion.
1: విద్యార్థులకు
0: భగవాన్ said many times to students,
1: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
0: మ్యాక్స్
1: ముల్లర్ ని మోక్షముల్లర్ అన్నారు.
0: మ్యాక్స్ ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్,
1: విదేశీయుడు,
0: a foreigner.
1: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
0: హిస్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశం వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
0: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
1: కారణం ఎందుకోసం?
0: Why?
1: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
0: Many friends asked.
1: భారతదేశంలో ఏమిటి అని.
0: What is there in Bharat?
1: అప్పుడు తాను చెప్పాడు.
0: He started telling.
1: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
0: In Bharat the air has got truth.
1: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
0: There is dharma in the dust of the feet.
1: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
0: There is love in the sands of Bharat.
1: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
0: There in Ganges there is sacrifice.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
0: I cannot leave that sacred land.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
0: There is no other country as sacred as Bharat.
1: తెలిసినటువంటి వాడు కనుక ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
0: That which is not present in Bharat is not present anywhere.
1: భారతే తన్న భారత అన్నాడు.
0: What is not here is not present anywhere.
1: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని భారతదేశం యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
0: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ భారత్, హావ్ బీన్ కాల్డ్ భారతీయస్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది నేచర్.
1: దేశం యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
0: We have to work so as to know the sanctity, the
1: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
0: All ancients did ప్రాక్టీస్.
1: ఆనాడు వారు సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
0: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
1: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
0: This love is somewhere else.
1: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
0: So Yashoda told Gopika,
1: Krishna, పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: నే పెట్టినది తినవు.
0: You don't eat what I sell.
1: Kollala puttala kun boi venna guttuga lo guttuna tinidevu.
0: You visit the neighborhood and eat the butter secretly.
1: Neeto puttenu rattella Krishna.
0: I have got all problems with you.
1: నోరంత వెన్న వాసన.
0: I smell the
1: butter. ఊరంతయు ఆగడంబు.
0: They are full of problems. All problems everywhere.
1: Goranta levu bala.
0: Oh boy, you're a tiny tot.
1: Garabu manu minka.
0: You are pampered so much. Give up.
1: Inta chinna pillavadu. Inta ooranta rattu chestunnavu Krishna.
0: Tiny tot. You bring so many problems.
1: Mana intilo leda venna.
0: Don't we have butter?
1: Kavalsanta venna untundali. Enduku nivu tinakoddu?
0: Why don't you eat?
1: Enduku illani itarli intikanta poyi nuvu dongatananga chesukovali?
0: Why do you go around the neighborhood and eat butter secretly?
1: Appudu cheptadu Krishnudu.
0: Then Krishna starts telling.
1: Amma.
0: Mother.
1: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
0: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఇన్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
1: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
0: ది హార్ట్ సింబలైజెస్
1: అతి మధురమైనటువంటి వెన్న.
0: సో స్వీట్
1: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్
1: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
0: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఈస్ రాదర్ హార్డ్.
1: ఎందుకంటే పుత్ర వాత్సల్యం ఉంటుండాలి.
0: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: గోపికలకు ఎట్టి వాత్సల్యమూ లేదు.
0: గోపికాస్ హావ్ నాట్ రేజ్డ్ అబౌట్
1: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
0: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టరైజ్డ్.
1: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటిగా అతి రుచిమైనటువంటిగా అతని మెత్తనైనటువంటిగా ఉంటున్నాయి.
0: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్ సో స్వీట్ సో టెండర్ అండ్ డెలికేట్.
1: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
0: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
1: అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలిగా ఉన్నాడా?
0: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
1: ఇంట్లో తింటాడు బయట తింటాడు ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
0: కృష్ణే
1: ఉంటున్నాడు.
0: కృష్ణ ఈట్స్ అట్ హోమ్ ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
1: కానీ మట్టి ఎందుకు తినాలి?
0: Why should he eat mud?
1: మట్టి ఎంత తిన్నాడు అన్నాడు.
0: Today he started eating all mud.
1: ఆ యశోదకు చాలా కష్టం కలిగింది కోపము వచ్చింది.
0: యశోద felt very sad and was furious.
1: చేయి పట్టుకుంది.
0: She caught hold of his hand. Krishna,
1: ఎందుకు నీవు మట్టి తింటానికి కారణం ఏమిటి?
0: Why do you eat mud like that?
1: నన్ను అడిగితే నేను కావాల్సినంత భోజనం పెట్టలేనా?
0: Won't I serve you food enough?
1: గోపికల ఇంట్లో నీవు కావాల్సినంత వెన్న తింటలేదా?
0: Are you not eating enough of butter?
1: నువ్వు తిని కూడాను ఇంట్లో భోజనం చేసుకూడను ఈ మట్టిని తినటంలో నీవు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: You eat well at home and still eat mud outside. Why do you do that?
1: అప్పుడు చెప్తున్నాడు పాపం.
0: Then Krishna went on telling,
1: తల్లి
0: మదర్
1: అమ్మ మన్ను తినంగనే శిశువున ఆకుంటినా వెర్రినా.
0: మదర్ టు ఈట్ దట్ మడ్
1: నేనే పిచ్చివాడు కాదు. నేను చిన్న పిల్లవాడు కాదు.
0: అనగా
1: ఏమిటి? తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
0: టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్ ఐఎమ్ నాట్ ఎ ఫూల్ ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: ఐదో సంవత్సరం చైల్డ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 5
1: కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం గావించాడు.
0: బట్ హి టోల్డ్ హిమ్ డైరెక్ట్లీ
1: నేను పిచ్చివాడిని కాదు.
0: ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: నేను గొప్పవాడిని అనే.
0: ఐఎమ్ గ్రేట్.
1: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు.
0: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
1: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ కృష్ణుని యొక్క చర్యలు కానీ దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
0: కృష్ణాస్ ప్లే కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ దెప్త్.
1: బాహ్యంగా కొన్ని అర్థములు అంతరార్థములో మరొకొన్ని అర్థములు.
0: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
0: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
1: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
0: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎక్కడ చూసినా కానీ డౌట్స్ డౌట్స్. కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
0: ఎవ్రీవేర్ వి డౌట్ ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: తల్లి తల్లికే డౌట్స్ అంతా వచ్చినాయి.
0: మదర్ హర్ సెల్ఫ్ డౌటెడ్.
1: అనేక విధంగా చూచింది నోరు తెచ్చినప్పుడు
0: నేను కృష్ణ
1: అన్ని లోకం. చుట్టూ కనిపించాయి.
0: మదర్ యశోద సా ఆల్ ది వర్డ్స్ ఇన్ హిస్ మౌత్.
1: తాను భయపడుతుండాలి.
0: హి వాస్ అఫ్రైడ్.
1: కలయో
0: ఇస్ ఇట్ ఎ డ్రీమ్
1: వైష్ణవ మాయయో
0: ఆర్ ఇతర
1: సంకల్పార్థమో సత్యమో తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను నేను యశోద కనేను. ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
0: యశోదా వాచింగ్ ఆల్ ద 14 వర్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ, షీ స్టార్టెడ్ వండరింగ్ ఇస్ ఇట్ ఆల్ ట్రూ, ఆమ్ ఐ యశోద ఆర్ నాట్.
1: తన కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
0: దో షీ సా పర్సనలీ ఆల్ బై హర్సెల్ఫ్. దీనికి
1: మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
0: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్?
1: నాకనిపించాయి.
0: మదర్ యశోద సా ఆల్ ద వర్డ్స్ ఇన్ హిస్ మౌత్.
1: తాను భయపడుతుండాలి.
0: హి వాస్ అఫ్రైడ్.
1: కలయో
0: ఇస్ ఇట్ ఎ డ్రీమ్
1: వైష్ణవ మాయయో
0: ఆర్ ఇతర సంకల్ప

0: There's only love in Bhagavan.
1: అదే నా ప్రాపర్టీ.
0: Love is Bhagavan's property.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కావండి.
0: And you are the heirs of Bhagavan's love.
1: మీ అందరికి కూడా ఆ ప్రేమను పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్ విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్ లెస్.
0: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
1: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
1: Prema mudita manas kahe Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama.

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్డ్,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulsidasu avidhamga kaadu.
0: But Tulsidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu aadarsha murti ani ninnayinchukunnadu.
0: Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: Ayodhya is the capital of the kingdom Kosala.
1: Idi Manu Chakravarti swayamga nirminchinatuvanti okka pattanam.
0: It is the city built by Manu emperor himself.
1: Inta sundaramaina pattanamu mari ee desham nundu ekkada kodanu kanipinchadu.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: Anade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu undetuntivi.
0: There in Ayodhya in those times you found mansion 7 storied buildings.
1: Vishalamainatvanti okka bazaarlu.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింప చేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
1: ఆనాటి పరిస్థితులు యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్ అయోధ్య వాస్ వన్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ప్లెండర్.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటి

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: Dasharatha is ప్రేమ
0: స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకయ స్వరూపుడు.
1: He is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible
0: service. తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తదా ప్రజాన. ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునకు చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ హి హస్ హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడా విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్ ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: ది నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుతున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకు ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడా కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలనే వృక్షములు పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
1: And its nature is to confer, give us the restlessness.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు,
1: సుమంత who has understood the nature of mind,
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: Summoned the sage and decided to conduct this Ashwamedha Yaga.
0: అనగా ఏంటి అశ్వమేధ యాగము?
1: What is this Ashwamedha Yaga?
0: అశ్వమేధ చెలించేటువంటిది.
1: అశ్వ the horse is the one that swears.
0: మేధ అనగా బుద్ధి.
1: మేధ
0: చెలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: To make that mind steady which is wavering all through.
0: అశ్వమేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చెలించేటువంటి మనసును భ్రమింప చేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind which is otherwise wavering.
0: ఈ బాహ్య రూపము లోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned that king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi Rishisimha unnadu.
1: There is one Rishisimha.
0: Anaga shanti bharta.
1: And who is the husband of
0: shanti? Adani pilipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: Ee kratuvu lopala putrakameshti kratuvu kodanu cheyavachunu annadu.
1: You can also perform another one called putrakameshti.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకు ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుకు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: ఒక చింత.
1: మిస్టరీ. ఇట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వరీ.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు బి హ్యాపీ విత్ ఆల్ దిస్ వరీస్ అండ్ ఎంగ్జైటీ?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry, there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగి ఉండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురుని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు, సురులు, కీరులు, కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణుని యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను, మునులను, ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మకుడును ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హీ వుడ్ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్ అరౌండ్.
0: ఇంకా ఎవరి వల్ల కూడా రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతను కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ నుండి వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్ అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ He was the recipient of God's grace and gave him pudding.
0: భక్తావిష్టమును అనుగ్రహించేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: It's quite easy to have God out of devotion.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది.
1: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: Those times there were present true devotees.
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్,
0: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు,
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్ టెక్స్ట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఇస్ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ Everybody should have the spirit of equality.
0: Dharmame manuvunika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asthamunakaina asatyam aadakudadu.
1: They should never utter a lie even for
0: pedalu kudanu attivare.
1: People who are of that sort.
0: Mantra kudanu maha pavitrule.
1: Ministers are sacred no doubt.
0: Yenaadaina kudanu ye rajyam naina kudanu ramarajyanga marchalanukunte.
1: If you want to confer make any kingdom ramarajya.
0: Dasaratanu anti raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ట వామన వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: If we have the priests of the type of Vasishtha Vamana, any kingdom for that type can be
0: Ramarajya. ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: Any kingdom can be shaped into Ramarajya.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యం మనం స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం ఉంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒకరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు 1/3, 1/4.
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందుకు ఏనాడు లేదు.
1: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యు ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
0: కానీ పవిత్రమైన చరిత్రలు యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి ఎందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నేచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
0: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
1: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ to develop this yoga principle.
0: Kaika ee payasamunu aanandanga andukundi
1: and the pudding is received happily by them.
0: Karanam em anaga,
1: reason,
0: Kaikanu vivaham aadeka puramu,
1: prior to marrying Kaika,
0: Gargulu purohitudiga vachi,
1: Gargya came as the priest.
0: Kaikaku putte 20 kumarunike rajyam pattabhishekam cheyalani ee yokka vaagdanam ichinappude ee yokka Kaika vivaham aadutundi annadu.
1: Gargya the priest said that Kaika would marry Dasharatha if only the son she would be get would be made a king.
0: Kani patulaku satulaku ikka pranam kudanu ardha bhagame.
1: And in fact the half of the share goes to the rest of the two.
0: Kalugune dasarathudu akkada ye matanu ivvadaniki poonukolaka intiki vachi Kausalya Sumitranu kontha varaku sampradinchadu.
1: Dasaratha did not make any promise. He consulted Kausalya and Sumitra.
0: Kausalya Sumitralu hrudayamunu pumpondippa chesukoni atyanta aanandam cheta natha మీరే బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య సుమిత్ర సెడ్ డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీడ్.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: Sumitra had no desire anything.
0: Yetti vanchalu levu.
1: No aspiration.
0: Aame andarito kudunu maitriga undetundedi.
1: She was a friend to the rest of the two. Aame
0: manasu ye vidhamainatundi chalampulu kudunu chelinchadakudunu avakasam ledu.
1: At that time she had no wavering mind anything.
0: Aase nirasaluku atheetamainatundi yokka manasu aamedi.
1: Her mind is beyond appointment and disappointment.
0: Sukadukkumulu kudunu atheetamainatundi manasu.
1: Her mind is transcendental beyond.
0: Kanuka తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకు సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఇస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: She was drying her hair on the terrace.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: In the meantime, an eagle came and caught hold of this cup of pudding.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైన కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: say. జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
0: నీ విచారపడకూడదు.
1: డోంట్ వరీ దే సే.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమర్థం చేశారు.
1: దే సే డోంట్ వరీ వీ విల్ అడ్జస్ట్ నౌ రెక్టిఫై ద డిఫెక్ట్ అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికు సరియైనటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత్.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకు తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హ్యావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ద అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
0: ఈ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది.
1: నేచురలీ ది స్పార్క్ స్పార్క్.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ మై స్పార్క్.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడా ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లక్ష్మణుడు లేకపోతే రాముని కూడా నువ్వు క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ్ ఐ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: వీరి సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హెస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద శాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛించిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: కౌసల్య. కానీ నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ బ్రదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్
0: లక్ష్మణ. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: ద టాక్
0: ఉద్వేగము.
1: ఉద్వేగం ఋగ్వేదము.
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుకులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasaratha.
0: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There is no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుకులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్.
0: మానవ మానవుడుగా రూపొందుతుంటాడు.
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్ రామ.
0: రావును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: ఇఫ్ యు థింక్ రామాయణ ఇస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: రమించేటువంటి ఆత్మనే రామ స్వరూపము.
1: It's only that ఆత్మ, the spirit, which is
0: ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
1: In this world, there's no one without the heart that is after bliss.
0: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
1: Therefore, in spiritual path, if we investigate Rama, he is
0: ఇతను దశరథుని కుమారుడు.
1: He is the son of Dasharatha.
0: ఎవరు ఈ దశరథుడు?
1: Who is Dasharatha?
0: కోసల దేశమునకు రాజా.
1: Is it the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా?
1: Or emperor?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ.
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము.
1: This body is the chariot of 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And 5 cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుకులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: కుమారులే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the 4 objectives of life: dharma, righteousness, kama, desire, moksha, liberation.
0: ప్రతి మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore, objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గం శిరసావహించాలి.
1: Therefore, everyone should follow these 4 principles, objectives.
0: ధర్మం మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of
0: righteousness.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama, desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్త్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
0: ఆ ధర్మ శ్రీరామచంద్రుడు.
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచస్.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: Therefore, we should lead our lives along the path of dharma and have various
0: ఈ ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these 4 cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the 4.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రము లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుణ్ణి విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షములందు
1: In these four objectives, dharma, arthakama, moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Arthakamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Anduvalana netanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason, the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravanu goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vadu Ravanu.
1: He is an expert in 64 forms.
0: Ravanu chustama ante 35 vidyalu nechinatundi vadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హి రెడ్ అండ్ అక్వైర్డ్.
0: ఈ అజీర్ణ రోగమే
1: డైజెషన్.
0: ఈ కామము,
1: దిస్ ఇండైజెషన్ ఇస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్ అపార్ట్.
0: సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ, వైల్ రావణ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ద డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: అండ్ దిస్
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు వేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మములను మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ,
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే,
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manu roopondutamu,
1: then you'll be ideal in the family.
0: aadarshavantamainatundi yokka kutumbanni manu anusarinchinappude samajamlo manu aadarshaprayamainatundi mahaveerulu ga roopondutamu.
1: when there is ideal family, there will be ideal society.
0: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియాస్ పబ్లిసైజ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ది వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ దశరథ.
0: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫామ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు follow different paths.
0: ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of love.
0: ఈ ప్రేమ తత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
1: It's only out of love you will be righteous.
0: ఈ ధర్మమే సత్యంగా రూపొందుతుంది.
1: And that would become the truth.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు.
1: Therefore it is one of truth and righteousness.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the nature of these two qualities.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: And the quality of burning is the dharma fire.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు అది బొగ్గు అవుతుంది.
1: If it doesn't burn, it's no fire, it's coal.
0: ఇంకా ఐసు మంచుగడ్డ మంచుగడ్డ దీనికి చల్లదనం దీని సహజ ధర్మము.
1: It's ice that is so cold.
0: కానీ ఈ ఐసు ఈ చల్లదనం కోల్పోయింది ఏంటంటే ఇది ఐసు కానేరదు.
1: The ice is not so not cold, it
0: can't be ice. మానవుడు అంటే ఏమిటి దీనికి సహజ ధర్మము.
1: So what is the natural quality of mankind?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మ స్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to dharma.
0: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: dharma. ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
0: ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి.
1: సన్యాసి
0: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము మానవత్వంలో దివ్యత్వము రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
0: దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్నారు.
1: It is said that this is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనిషి రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestal and form.
0: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం.
1: This is taught as a secret in Ramayana.
0: కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య సుమిత్ర కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్ అండ్ హూ శత్రుఘ్న అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు వేరు భిన్న భిన్న రూపంలో దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుండాలి.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama.
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that you cannot achieve with this principle of
0: Rama. మాత్రమేటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుక నీ ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులో వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change the
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటి ఈ రామతత్వము,
1: it remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటి ఈ రామతత్వము,
1: and there are infinite secrets there.
0: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడా నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వుని యందు నిలిచినటువంటి రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామా అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests,
0: expresses.
1: When this truth is recognized by
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది.
1: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్
0: అవతార తత్వాలను మనం అనుసరించాలి.
1: వీ హావ్ టు ఫాలో దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
0: అవతారములు కూడా కేవలం మానవ అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫార్మ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను

0: అవతార తత్వం మనం అనుసరించాలి.
1: వి హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
0: అవతారమును కూడా నువ్వు కేవలం మానవాకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును, కానీ
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: వాచింగ్ ఇట్ దట్ లిటిల్ పార్సల్ ఆఫ్ వెరీ సాల్ట్ యు షుడ్ నాట్ టేక్ ఇట్ ఇస్ క్యాండీ.
0: చెరకని నీవు తినవద్దు.
1: డోంట్ మిస్టేక్ దట్ అది
0: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫామ్.
0: దైవమే నీ మన రూపము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్.
0: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ ఫామ్ హస్
0: కూరగాయ చూచి మామిడి అని బలచవద్దు.
1: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫామ్ అలోన్.
0: ఊరగకాయ కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫామ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నోట్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్.
0: మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదియే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షిమృగాదులను కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lies.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా నువ్వు మానవుడే విసర్జించాడు.
1: Only human qualities totally forgotten.
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and forgotten.
0: తిరిగి మానవునిగా గా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself into a human.
0: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: Therefore human quality has to be shaped in the right direction.
0: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: How to shape the human quality transform into divine.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
1: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
0: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: in spite of going through texts,
0: enni vedamulu manam uchcharinchinappatikini,
1: in spite of repeating vedas,
0: enni sadhanalu chesinappatikini,
1: in spite of spiritual practices,
0: manasika parivartanam lakunda ivi ematram kudano manam sadhinchalem.
1: When there is no change in the human mind, the other things are

0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బిలీవ్ దట్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ మనస్సును మానవ స్వరూపంగా మార్చాలి.
1: ద వెరీ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద డివైన్.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore, it is that which is the basis in the beginning.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktulandaru cheri premato bhagavatuka smarana chesina diname nijamaina dinamu.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Bidala vedalanni pritito neravechi annadammulam vakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad Kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are
2: prema swaruplara,
1: embodiments of love.
2: Ma All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani chaduvugala vadani chakkaga erpatlanta chestunnadu ani cheppadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence.
2: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi చాలా వివేకి అయి మగిలి తన్నెలుగుడు మంద మతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ద లెర్నింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: ఏబిబి మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ బిఏ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ,
2: చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక,
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్,
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: దే ప్రైడ్ దెమ్సెల్వ్స్ because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సుమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సుమతం,
1: their own religion.
2: ఆంగ్ల భాష అవతరించి గాని సుమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatam bedambhu sannagillagane samskarambhu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambhu samasipoyagane.
1: The movement that is gone from sara.
2: Samskara.
1: Samskara, the culture.
2: Bharat deshambhu bhagyame anigipoyi.
1: The wealth of this country, bhagya, is lost.
2: Ekkada chuchinanu allakallolamule.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagillipoyindi.
1: In all fields, fields related righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను మిచ్చగాండుగా తయారయ్యన్నారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద పిచ్చిమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు పిచ్చిమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోటకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu iddu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందుకు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచినా ఏమైనా చేయగలరు.
1: If young man decides, he will be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chusti bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్ మానవుని యొక్క ప్రాణము.
1: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ ట్రూ హ్యూమన్స్.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపడుతున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: ద Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే ఈ పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఈ వారి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then, you should not waste the time.
2: Kalga manamu, waste chesedanta kuda dhanamu, food.
1: Not all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: దట్స్ రీజన్ వై వి ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: దేర్ లుక్స్ ఆర్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: ఇట్ గోస్ ఆన్ వేవర్ లుకింగ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే ఎస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొట్ట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాని పోయేది మోటార్సైకిల్.
1: And in fact, just with the motorcycle with him.
2: కాని చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకు రా.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ దిదా? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈనాడు కను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
2: మాటలు చూస్తామా అంటే
1: and we watch the words.
2: మంచి మాటలే రావటం లేదు.
1: We are not uttering good words at all.
2: అంత చెడ్డ పలుకులు.
1: And we use all bad words.
2: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతా తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: ఆనందంలో ఉన్నటువంటి అందము, అందమే ఆనందము, ఆనందమే అందము.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini ma yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishiga akunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated this
2: Jihve,
1: way. And it tastes.
2: Kasagne.
1: And it has got all the
2: madrasetum.
1: And it speaks sweetly.
2: Ilanti madhuramainatvanti palukulu palakadaniki tangu ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda parakulu palakakoodadu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manam tangunu chakka pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why
2: we should.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాలి.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆవేళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్ ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore, youngsters must be very careful today.
2: తన ఇంద్రియములు తను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premanu nee koduku paina choopu.
1: You can certainly shower your love on your son.
2: Kaani tannu chedipoyetuvanti margam paina choopakoddu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోప్పడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
1: He is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante mottamotta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: Elanti paristhithilo endi ennu kodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
2: Na talli mottamotta devata.
1: My mother is the first god.
2: Tandri rendava devudu.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
1: And it's the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: Yavar yanta adu tagilinappatikini.
1: There may be obstacles, whatever may be.
2: Danni ullanginchi.
1: They should go beyond.
2: Mana pranamayanu ichi.
1: They should resist and sacrifice their life.
2: Mana sariyainatundi oka tattamnu darilo pettali.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: Karuka yuvakulu anetundi varu.
1: Youngsters.
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్ యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు ఓ శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసన్ సెడ్ నా
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీఈస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నాడు.
1: And they are converting technology into tricks.
2: Vidyarthulara.
1: Students.
2: Yuvakulara.
1: Youngsters.
2: Meerandaru kuda adi jagratha vahinchali.
1: All of you should be highly careful.
2: Mana peru manam nilabettukovali.
1: We should uphold our own identity, good name.
2: Mana kutumbam yokka peru manam nilabettali.
1: We should keep up maintain the
2: family yokka dinni nu kaapadali.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti.
1: First individual.
2: Rendavadi samasti.
1: Next to society.
2: Moodavadi prasti.
1: And third one, first one is
2: samajamu.
1: Individual.
2: Samajamu yokka deni kuda manam kaapadali.
1: Therefore, the prestige individual should maintain the prestige of samasti of society.
2: Prahladunni chaduvuku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
2: Kani teachers chala neetulanta bodhincharu.
1: The teachers taught him all ethics, morals.
2: కానీ ఒకనాడు తండ్రికి పిలిచి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
2: నేర్చిన అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
2: ఏది ఒక్కటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: Chadiviti dharma, artha, kama, moksha, mulune. Chadiviti vikki karavu pekkuru.
1: I have learnt many, many forms of knowledge.
2: Chadivulalo marvam ella chadiviti tandri ennadu.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: Edi, ayaku chadivinatundi goppadu okkate enavu cheppamannadu.
1: And the father said, tell me one, the greatest that you have learnt.
2: Character is very important.
1: Character is very important.
2: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
2: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
2: She is my mother అన్నాడు.
1: కానీ
2: మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీళ్ళందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే.
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్ ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వాళ్ళు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయమేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
2: కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడాను కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరుమని ఏడు తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడి నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి God.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరుని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: Then once you get into the society and sing the glory of God, it should begin at home.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
1: First we should teach our parents.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
1: They should address their parents first to teach them the correct things.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కాని ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటను వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: It is all the body that is so weak with senses.
2: ఈ పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
2: దీనికి ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
1: I may eat and eat, then I would drop this body, I do not know.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి పురుగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
2: కాదు కాదు కాదు.
1: No.
2: క్షణము కూడా భగవత్ చింతనే ఉండాలి.
1: Every moment one should chant the glory of God.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: That is the teaching we expect.
2: అదే మాకు వెంటాదంటా ఇంటా ఉండేటువంటిది.
1: Only God who is with us, above us, below us, around us, in us.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి?
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతా ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
2: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు విజిట్ every school in the neighborhood, teach them proper things.
2: ఎక్కడైనా వెళ్లే సమయంలోపల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపర్ వేయండి.
1: As you go along on the way, If anyone indulges in gossip or vain talk, slap him. Doesn't matter even if he returns, but yet you slap him. First you have to punish.
2: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పరులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్తు వదిలిపెడుతుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
2: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
2: స్త్రీలు గాని పురుషులు గాని,
1: men or women,
2: ఉమెన్ కాని లేక యువకులు గాని యువతులు గాని,
1: men or women, youngsters, youth,
2: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop the human quality.
2: కనుక ఈనాడు యూత్ ను ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పిషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
2: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
2: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టమొచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: అది కేవలం యూత్ అనేటువంటి గార్డులే.
1: They are not youth. They are donkeys only.
2: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
2: Donkey ఇష్టమొచ్చినట్టు అరుస్తుపోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
2: కానీ you are not donkey.
1: You are not donkey.
2: కానీ నీవు మంచి గాడ్.
1: You are not the donkey, but you are God verily.
2: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: And we should maintain the sacred human quality.
2: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: We should uphold our dignity and prestige.
2: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: This is the main responsibility, duty of youth.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులంతా చదువుతుంటారు.
1: Some youth go through the books secretly, silly books.
2: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
1: And really it spoils you further and further.
2: Textbook bayata pettukuntaru.
1: They keep the textbook outside.
2: Ee novels book lobala pettukuntaru.
1: And they hide the novels inside.
2: Chadivedanta novels.
1: But they read novel.
2: Kaani bayata chuse vaadaku oo textbook chadutunnade.
1: But outers think that they are reading textbooks.
2: Kanuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
2: Kanuka meeru sariyainatundi oka margam anusarinchi
1: follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కాని నేను పశువు కాదు.
1: I'm a human being, not animal.
2: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే
1: then once you have human values.
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్ని కూడా విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kaluka prema swarupulara,
1: embodiments of love.
2: Mee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
2: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
2: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
2: ఎవరేమనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
2: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
2: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
2: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
2: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ దట్ న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
2: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
2: తాను అనుభవించినటువంటి తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరించడం వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీస్ ఎక్స్పీరియన్స్డ్, వాట్ ఆల్ దట్ హీస్ విట్నెస్డ్. He will not report anything that's happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
2: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
2: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
2: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say in number of things, but you stand for truth.
2: Truth is inside.
1: Truth is inside.
2: Truth is you.
1: Truth is yourself only.
2: You are truth.
1: You are truth.
2: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: When you are truth, you will be able to resist.
2: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
2: ఏమైనా అంటున్నారా అన్ని.
1: Anyone says anything, let them go on.
2: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
2: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
2: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి గాని మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
2: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
2: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
2: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
2: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
2: No, no.
1: No invitation whatsoever.
2: నీవు చేర్చు కావచ్చు ఇంతమందిని.
1: Well, can you gather that group for yourself?
2: No.
1: Impossible.
2: పది మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: ఈవెన్ 10 పీపుల్ విల్ నాట్ గ్యాదర్ అరౌండ్ యూ.
2: కారణం ఏమిటి?
1: వై?
2: నీలో ఆ మంచితనం లేదు.
1: బికాజ్ యూ డోంట్ హ్యావ్ గుడ్నెస్ విత్ ఇన్ యూ.
2: గుడ్నెస్ అన్నింటినీ గాడ్ గా లాగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది గుడ్నెస్ దట్ ఈస్ డివినిటీ గాడ్ దట్ డ్రాస్ ఎవ్రీబడి నియర్.
2: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ ఎ లాట్, వీ హ్యావ్ బీన్ హియరింగ్ మెనీ థింగ్స్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు ఏమాత్రము కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
2: ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్,
1: ఫాస్టర్, ఫాస్టర్.
2: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: Then only you'll be true human being. You can have true human quality.
2: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: Then only you deserve to be called humans.
2: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: Or else you are Danava or the demons.
2: కనుక ఎవరి మాటలు వినకండి.
1: So don't pay heed to words of anybody.
2: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: What all that you have heard here, treasure them in your heart.
2: దైవత్వాన్ని నిరంతరం కూడా హృదయంలో నిలుపుకోండి.
1: Install, imprint the divinity in your heart continuously.
2: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాస్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్?
2: దీనికి ఆనందించాలి కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
1: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
2: దైవత్వం ఎవరికీ కానరాదు.
1: డివినిటీ is not apparent, is not conspicuous.
2: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
2: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎంత జరుగుతుండేది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫాల్స్హుడ్, ద రాంగ్ దట్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, పర్వర్టెడ్ వే.
2: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
1: ఇన్ ఎవ్రీ పేపర్ యూ ఫైండ్ అడ్వర్టైజ్మెంట్.
2: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
1: యూ ఫైండ్ ఆల్ ది కాలమ్స్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్స్.
2: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
2: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు అంత వేయరు.
1: ఇఫ్ దే ఆర్ ట్రూ హ్యూమన్స్, దే నెవర్ యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
2: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూసి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
2: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
2: ఇది కేవలం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
2: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: There will be no one who can dare enough to punish you.
2: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
2: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
2: కనుకని మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణం సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖునికి మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
2: భగవంతుడికి అర్పించేటువంటి పూలు కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
2: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the pool, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
2: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: We have a couple of days to go, 3 days.
2: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
2: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంతవరకు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
2: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Love and love and love alone.
2: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
2: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
2: భగవంతునిపైన ప్రేమ.
1: Concentrate, focus your love on law, on God.
2: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you'll be correct and
2: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
2: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
2: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
2: Education.
1: It's education important and not agitation.
2: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
2: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ అ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
2: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
2: అది మీ హృదయంలో ఉంటుండాలి.
1: That lies latent in your heart.
2: ఈనాడు లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
2: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిది.
1: Book is a sort of ముక్కు or nose.
2: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
2: Kani, educare anetvantidi.
1: But educare.
2: Niswasam vantidi.
1: It is equal to the breath.
2: Ee breath ni vadutve, you sarvam kulinu pranam vadunnatti.
1: When once breath is gone, you are dead and gone.
2: Divyatma swaruplaina vidyarthulara.
1: The students.
2: Pillalanta chala manchivare.
1: All students, children are very good.
2: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
2: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండండి.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
2: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్.
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
2: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
1: అండ్ the gold value should never be less, should never come down.
2: Kaluka aa vidhanga unte
1: you are like that.
2: Mee andariki kuda nu ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you.
2: Aarthikanga,
1: financially,
2: karmaatikanga,
1: spiritually,
2: anniti endu kuda nu meeku sahayam chestaru.
1: Bhagavan will help you in every aspect of your life.
2: Kalimini aa manchiga sariyina bidhiga tayaru kaandi.
1: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
2: మంచి పేరు తెచ్చుకోండి.
1: That you should get a good name.
2: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: భారతీయర్స్ నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫర్గెటింగ్ వేద.
2: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: ఫారినర్స్ ఆర్ లెర్నింగ్.
2: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని కలుపుతున్నారు.
1: అండ్ ద ఫారినర్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు ప్రొనౌన్స్ కరెక్ట్లీ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్.
2: డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ది వెల్.
1: బట్ వేర్ యాజ్ ఇండియన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ది డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ద వెల్.
2: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
1: దిస్ ఈస్ ది నాలెడ్జ్ దట్ భారతీయర్స్ ఆర్
2: కాదు కాదు భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: భారతీయర్స్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ షుడ్ నో ద సీక్రెట్నెస్ శాంక్చిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భారతదేశం మందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డివైన్ నేచర్ ఆఫ్ భారత్?
2: తల్లి ఎవరు?
1: హూ ఇస్ మదర్?
2: భారతదేశం నందు నీతియే తల్లి.
1: అండ్ ఇట్ ది మొరాలిటీ దట్ ఇస్ ది మదర్.
2: నీతియే తల్లి.
1: అండ్ అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
2: నిజాతియే ఫాదర్.
1: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
2: శాంతమే చెల్లెలు.
1: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
2: ధైర్యమే బ్రదర్.
1: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
2: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
1: we should have that kind of relationship.
2: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్ జస్ట్ మ్యాన్.
2: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
2: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: నీవు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
1: As is the company, so you become. Your behavior depends upon the people among whom you move, mingle.
2: Karuka kavasanta time undi ganaka inka mundu munduku iganta telipovalsina anni chaala teliputanu.
1: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
2: Naaku evarikona bhayam ledu.
1: Swami has no fear at all.
2: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
1: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
2: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: లెట్ ఎనీబడి థింక్ వాట్స్ ఎవర్.
2: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: బికాజ్ భగవాన్ ఇస్ ట్రూత్, హీస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
2: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్. Tell us many more things to come.
2: నాకు ఎవరితోనా భయం లేదు.
1: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వీ ఫాలో ద ట్రూత్ యూ విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: ట్రూత్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్యమే దైవ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవునకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు.
1: మ్యాన్ హూ ఫాలోస్ ట్రూత్ సఫర్ ఫ్రమ్ నో షార్టేజ్ ఆర్ డర్త్.
0: త్యాగానుసారిణి కీర్తి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: The man who follows sacrifice will certainly earn reputation.
0: కాని ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: But today in the world there is no truth and sacrifice.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: Truth and sacrifice are the goals of life.
0: అభ్యాసానుసరణి విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయోహో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యూ కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఆర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: Therefore, we should develop our good quality by joining good company.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: Who is the real teacher in this world?
0: హృదయమే నిజ బోధకుడు.
1: One's own heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is the true teacher.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: World is a book.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది ఏ హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: Conscience ఎప్పుడు కూడాను పెడమార్గం పోనివ్వదు.
1: Conscience will never guide you in the wrong path.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: So who is the true teacher?
0: హృదయమే నిజ బోధకుడు.
1: Heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is a true teacher.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: Time goes along the right direction.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: Under any circumstances, time will never change.
0: ఈనాటి గురువులు బాధ గురువులు బోధ గురువులు అనే రెండు.
1: Today we have two types of teachers, బాధ pain. Bodha, the teaching.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: It's difficult to have the preceptors of noble teaching.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలమనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మెరుగుతుంది.
1: It is the time that swallows life span.
0: కాని కాలముని కూడాను మృంగేటువంటి వాడు ఈశ్వరుడు.
1: బట్ ఈశ్వర ఇస్ బియాండ్ టైమ్.
0: కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యమును చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వీ రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని రామాయణమని మహాభారతమని ఖురాను బైబుల్ మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాం.
1: వి రీడ్ బుక్స్ లైక్ గీత ఖురాన్ బైబుల్ రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా పారమార్థికంగా లౌకికంగా భౌతికంగా ధార్మికంగా అన్నింటి ఎందుకును సరి అయినటువంటి బోధను సలిపేటువంటిది ప్రపంచమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద వరల్డ్ దట్ టీచెస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ అండ్ వరల్డ్లీ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: సో వరల్డ్ ఈజ్ ఎ ట్రూ బుక్.
0: ఈ ప్రపంచంలో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడా లేదు.
1: దర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ లెర్న్ ఫ్రమ్.
0: మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ
1: Man may be very intelligent.
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచినే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమందై కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరములు కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు సముద్రము నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు సముద్రములు నదులు ఇవన్నీ ఏర్పరిచిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: యాజ్ మౌంటైన్ సీ అండ్ రివర్స్ ఫార్మ్డ్ యు ఫైండ్ ద డార్క్నెస్ డిమినిషింగ్.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ద లైట్ ద సన్ అండ్ స్టార్స్ అపియర్డ్.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagavan said yesterday, tamaha, darkness, gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: So the illumination light is out of darkness only.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ద రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ద వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పినటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ద బుక్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: Today's friends are with you so long there is position.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He is not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will never suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: The worldly friends may be up.
0: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఎల్ల వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: బంధువులందరూ వాకిటి తాకని వల్లకాటికే వత్తురు.
1: Relatives come after the doorstep.
0: నింపాయని భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనము మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడా నువ్వు శత్రుడు కాదు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: ఇట్ ఈస్ ఎ వర్ల్డ్లీ టైప్ ఎ రిచువల్.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విద్యలు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ వొకేషన్స్ హావ్ గాట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారికం అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో వొకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ the waves vyavahari.
0: Aithe ee alavi endukudanu ee samudram yokka roopa nama ruchulu untunnayi.
1: However, the wave carries the taste and the form of the sea.
0: Samudram yokka ruchi gunamunu ee maatram kudanu ee velalu maaripovu.
1: The taste of the sea doesn't change when it becomes
0: ee alavi endukudanu uppu untundadi.
1: The wave has salt.
0: Alavi endukudanu challadanam untundadi.
1: It is also cool.
0: Alavi endukudanu pure anaga telladanam untundadi.
1: If the wave is white,
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: Pratibhasika is form.
0: Adiye pratibhasikamu.
1: That is the
0: pratibhasikamu. Aithe aa pratibhasikamu nandu kudanu ee samudram yokka gunamulu anni untunnayi.
1: However, pratibhasika form has character of the sea.
0: Kanuka pratibhasikamu, vyavaharikamu, paramarthikamu ee moodinti yokka sambandha bandhavyani chakkaga manam gurtinchi vartinchadam atyavasaram.
1: It's most essential that we know the relationship between the spiritual, the worldly.
0: Samudrame lekapothe alale ledu.
1: Without the sea there's no wave.
0: Alale lekapothe nuruge ledu.
1: Without a wave there's no form.
0: Kanuka paramarthikame lekapothe vyavaharikam anetundi alale ledu.
1: Without spiritual content there's no ritual.
0: Kanuka vyavaharikam anetundi alalu lekapothe ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్
0: ప్రాతిభాషికమనేటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: దేర్ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్,
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్, పారమార్థికము సన్,
1: ద స్పిరిచువల్ ఈ సన్,
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్,
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ద త్రీ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మరియు ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారములు లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారకం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్.
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి,
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వీ ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ the content that which is eternal truth.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్.
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్.
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీన్ని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు కానీ నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డూ యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్ర ఎందో ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలం యందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: Then Narayana said,
0: Madbhaktaha yatra gayanti tatra shishtami narada. Narada, Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kuda nu branch officesu.
1: Vaikuntha, Kailasa, their branch offices.
0: Kani, head office, na hrudayame. Bhaktulu ekkada nannu smaristuntaro, akkada nenu nivasistuntanu.
1: Heart is my residence
0: address. Tatratishthami narada. Nenu vasami ani cheppaledu. Tatratishthami narada. Akkade nenu pratishthai untuntanu.
1: He says that he installs himself there.
0: Chuchara. Bhagavantudu tana hrudayamande untundaga భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: అయితే
1: however,
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యు థింక్ ఆఫ్ మీ వన్స్ గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై మిత్రుల నిమిత్తమై ధనము నిమిత్తమై వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్ ద ఫ్రెండ్స్ ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతే, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందరవిందే క్షణే, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెట్టి అంత మాత్రమే చాలు, ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్,
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu.
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this world?
0: He who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: Ee kavalsinanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యూ బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తుపో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They are lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
0: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా బిర్లా కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
0: ఏమిటి తాతా బిర్లా బిర్లా కిర్లాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
1: తాతా బిర్లా కిర్లాస్కర్ డూ దే
0: హావ్? ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
1: బట్ దే ఆర్ వెరీ రిచ్ బట్ దే డోంట్ హావ్ మెంటల్ పీస్.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు,
1: యూ హ్యావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి,
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి,
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు,
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూ?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హ్యావ్ యూ గ్యాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హ్యావ్ యూ గాట్ దెమ్?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యూ హ్యావ్ దెమ్ ఓన్లీ టు స్లీప్.
0: నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యూ కెనాట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
1: వై డెన్లప్
0: బెడ్? ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
1: వై డెన్లప్
0: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా,
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner senses?
0: Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kuda nu kevalamu aatma shanti nimittame yerpadinatundi anetundi satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all men for
0: bodhika subhara kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bodhika aananda nimittamai kaadu ee manasu raavatamu.
1: Is not for worldly happiness that the mind
0: ee indriyamanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: Is not to watch the outer scenario.
0: Aatma aanandamunu konde nimittamai ivanni bed pillow ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ పెట్టినట్టుగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ టు ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద స్పిరిట్. ది ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ మెన్.
0: కనుక ఈనాడు అన్ని అమర్చుకున్నాము అయినా ఇది లేకుండా పోతుండాలి.
1: టుడే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ పీస్ అండ్ బ్లెస్.
0: మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది.
1: వెన్ వీ డోంట్ ఫాలో ద రైట్ పాత్.
0: దేనికోసం భగవంతుడు ఈ శరీరాన్ని అందించాడు?
1: వై గాడ్ హ్యాస్ గివెన్ ద
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: టు డూ ఆల్ గుడ్ యాక్టివిటీ.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: సో రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: సో లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ దిస్ షార్టేజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి ఒక కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైం ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ ఏ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైం వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమాత్మికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్స్,
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుంది, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
2: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నోరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
2: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
2: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
2: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
2: ఈనాడు
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
2: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: సత్యం అంటే ఏమిటి,
2: వాట్ ఈస్ దిస్ సత్,
0: న్యాయం అంటే ఏమిటి,
2: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
2: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
2: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
2: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
2: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
2: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
2: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
2: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
2: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
2: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
2: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
2: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
2: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటాయి.
2: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
2: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి
2: పొల్యూషన్
0: ఎంత నిర్మలంగా ఉంటుండాలి,
2: సో ఇన్
0: ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
2: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
2: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
2: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
2: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
2: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
2: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్స్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
2: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరిపైన పూనుతున్నావు.
2: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్వన్ ఎల్స్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
2: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
2: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
2: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
2: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
2: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
2: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
2: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైనటువంటి మార్గంలో ఉంచుకోవటం లేదు.
2: వీ ఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
2: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
2: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
2: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
2: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
2: without asking, Shabari has been given
0: refuge.
2: The bird Jatayu was given rights. They just pray.
0: ఈ ప్రార్థనే అది ఒక విధమైన మ్యాగ్నెట్.
2: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెటే.
2: The whole world is a magnet.
0: అయస్కాంతం స్వరూపమే.
2: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ ని లాగేసేస్తుంది.
2: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
2: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
2: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
2: we should get the magnet of grace.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
2: And we should see that the electricity spreads all over.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
2: That is electricity.
0: అది విద్యా శక్తి.
2: That is the
0: అది ఆత్మ శక్తి.
2: That is the power.
0: అది అనంత శక్తి.
2: That is infinite.
0: అది అద్వైత శక్తి.
2: That is non dual spirit.
0: అది సచ్చిదానంద శక్తి.
2: That is the eternal blissful state.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
2: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
2: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్య ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
2: దట్ ఎటర్నల్ ట్రూత్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అస్. కానీ తెలియకపోవటం చేతనే
2: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
2: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
2: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్.
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
2: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
2: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనను తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
2: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుకున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
2: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
2: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వంపై విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
2: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతంలో మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
2: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ బట్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: దో దే ఆర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
2: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
2: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
2: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్ట నీకు ప్రాప్తిస్తుంది.
2: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ.
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
2: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
2: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
2: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
2: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
2: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
2: దేర్స్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
2: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
2: This is the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
2: When you remove the whole mud of the world, you will get the water.
0: లేదా
2: otherwise
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
2: then once you install bore well
0: there chakaga kotti kotti kotti jalamunna sthananiki velli adugunnatundi jalamunu paiki tippistundi.
2: It will go dive deep and draw water out of the bottom.
0: Adi ye namasmarana.
2: That is singing of the name.
0: Nanuku paina namam aneetundi bore well veste హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
2: Therefore if you install the borewell of God's name, you can draw water out of your heart.
0: కనుకనే నామమును నాలుకపైన నాట్యమాడించాలి.
2: Let the name of the Lord sing on your
0: tongue. ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
2: You may do anything, have divinity within.
0: Work will be transformed into worship.
2: Then work will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
2: You may do anything, take it as a divine activity.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
2: We should open our hearts today.
0: నోరును మూయించాలి.
2: We should shut our mouth.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
2: But we are going in the wrong direction.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
2: We open our mouth and close our heart.
0: ఇది దైవ ద్రోహము.
2: You are betraying, you are a traitor to God.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
2: To the extent possible, shut your mouth.
0: హృదయాన్ని తెరిపించు.
2: Open up your heart.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
2: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
2: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
2: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాట్లాడేటువంటి వాడు పనులు చేయలేడు.
2: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
2: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయలేటువంటి సోమరి.
2: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఈజ్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
2: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
2: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించు.
2: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
2: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
2: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
2: టుడే వీ హావ్ డన్ బై.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
2: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
2: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
2: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
2: వెన్ బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
2: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
2: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
0: ఇది ఎంత స్వార్థము.
2: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
2: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
2: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
2: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
2: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్ ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
2: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
2: ఒక
0: బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
2: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
2: యాజ్ ద బెగర్ వాజ్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్
0: రథం. ఆనందంగా విన్నాడు.
2: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
2: ఆనందంతో
0: మునిగిపోయింది.
2: హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
2: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ప్లీజెస్ హిమ్.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
2: లెట్ హిమ్ బి ఎ బెగర్ ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ గ్రేట్ మ్యూజిషియన్.
0: మగ అనేటువంటి
2: రోల్ ఇన్ సింగింగ్ ఓన్లీ. There's no difference such as a woman and a man.
0: మగల అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటిది కాదు.
2: After all, the man and woman is only body
0: consideration.
2: Whether they sing or you sing,
0: so God sing.
2: Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడాను పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
2: ఇన్ ఫ్యూచర్ యు ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ యాజ్ యు సింగ్.
0: అప్పుడే నీకు సరైన ఆనందం కుదురుతుంది.
2: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో
2: వేర్
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
2: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
2: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
2: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు.
2: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నిజమే, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: ఎస్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదా అని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
2: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడి.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను.
2: భగవాన్ మేడే మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
2: వీ షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
2: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
2: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమేమిటి?
2: వీ హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్. వీ గో బై ది వరల్డ్లీ వే.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
2: There are no caste differences.
0: అందరూ ఒకే కాస్టే.
2: All belong to one caste.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
2: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ది కల్చర్.
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
2: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనది అయితే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
2: ఇఫ్ ఇట్స్ టు యువర్ కన్వీనియన్స్ యు కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
2: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
2: Is it proper devotion?
0: స్వామి చెప్పినప్పుడు అన్నిటిని నీవు అనుసరించాల్సిందే.
2: You should follow whatever Swami says.
0: నీ ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించటము, ఇష్టంగా దానికి కల్చర్ అని మొదలుపెట్టుకోవటం మంచిది కాదు.
2: You follow that what you like and drop that you don't like.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
2: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము,
2: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: నొక్కిన వరమిని మేల్పు,
2: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
0: మోహమున తానెక్కిన పారని గుర్రము,
2: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: కున విడువంగ వలయు,
2: యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ,
0: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు,
2: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
2: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
2: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
2: ది హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
2: టు హూమ్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
2: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
2: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
2: They take these things.
0: కట్టగలపటి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
2: This is said at the end, Sumati, to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
2: Without having this good mind, you go on thinking this relation has
0: not
2: come to your rescue.
0: నీవు చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
2: If you don't help him earlier, how do you expect help now?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
2: Even parents won't come to your rescue.
0: కనుక అక్కరకు రాని చుట్టము,
2: the relation will not come to your needs.
0: అప్పుడు సుమతిగా నీవు ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు, భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు, సర్వము నీవు ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
2: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: గుర్రం ముఖమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏం గతి అవుతుంది నీకు?
2: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్ ద హార్స్.
0: అజ్ఞానమే,
2: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
2: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda athaniki varalu andistadu.
2: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith lekunda devudu naaku idi chechi pettu ante etla chechi pettadu?
2: Without faith, how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
2: God is not your servant.
0: Kaani aa bhaktiye neelo untunte neeku servant, servant, servant.
2: But if you have that faith and devotion, you'll be servant of the servants.
0: కనుకనే భగవంతుడు సర్వలకుడు సర్వెంటే.
2: God is the servant of all.
0: అందువల్లనే
2: so
0: మీకు చక్కని చిన్న ఉదాహరణము,
2: a very good example.
0: సర్వెంట్ ఎప్పుడు కూడాను,
2: సర్వెంట్ ఆల్ ద టైమ్,
0: భగవంతుడు పూజ రూమ్ కు దగ్గర ద్వారం దగ్గర నిల్చుకొని ఉంటాడంట సర్వెంట్ గా.
2: సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నా భక్తుడు ఏమి కోరుతాడో అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట.
2: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఎస్ ఎ సర్వెంట్ సో యాస్ టు నో ద
0: డివోటీ. వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
2: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
2: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
2: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
2: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
2: హి ఇస్ వర్చువస్ అండ్ ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
2: But in front of God Rama, he is very humble.
0: Ravana dagra dheerudai nilchadu.
2: In front of Ravana, he stood there in front of him.
0: Karanam emiti?
2: What the reason?
0: Ahankaram galavana dagra dheeruduga nilchadu bhaktudu.
2: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu dagra dheerudai unnadu.
2: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kanustaga prabhavam nalaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
2: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
2: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
2: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీస్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
2: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద డివోటీ.
0: నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
2: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్, హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
2: వి షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్ ద ప్రైమ్ ప్రిన్సిపల్.
0: భగవంతుడు గానగోనుడు.
2: గాడ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
2: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
2: వెన్ వన్స్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ గాడ్
0: గానంలో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
2: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్ అండ్
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
2: సమ్ పోయట్స్ కంపోజ్
0: రామా నన్ను కాపాడు ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
2: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
2: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్
0: అందులో రామా నన్ను కాపాడరా అంటుంటారు.
2: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొసైక్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
2: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి
2: బట్ ఎ సింగర్
0: రామా నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్
0: దట్ ఇస్ ది హార్ట్ ఆఫ్ మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
2: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
2: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
2: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
2: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ to find its fulfillment.
0: కాన ఇంకా మున్ముందు
2: in future
0: అందరూ కూడా ఏకకంఠంతో ఉంటుండాలి.
2: All should sing unitedly.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
2: Earlier singing was alone at the individual level.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
2: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
2: In mass singing there will be unity, one
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
2: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం.
2: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
2: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: దీన్ని ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
2: ఇఫ్ యు సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్
0: అందరూ కూడా ఏకకంఠంతో ఉంటుండాలి.
2: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
2: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.

0: ఇన్ ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ యూ సపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: The collective singing, mass singing is very strong.
0: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: The voices and the feelings stand in unison.
0: కనుక
1: సో
0: ఇక ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్ అండ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

0: తెలుపుచున్న మాట.
1: By uttering truth, you will be felicitated. Because of truth, you will have all happiness and comfort. More than the life of truth, there is nothing on earth that is permanent. This is the what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurasam tarutanu yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravrutti panditunde terugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravrutti margamaniyu nivrutti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravrutti nivruttulu yokka nijasthanamu okkate.
1: Actually the point is one and the same for both the ways.
0: భౌతికంగా లౌకికంగా ప్రాకృతికంగా అనుభవించేదంతయు కూడాను ప్రవృత్తులని, దీనికి అతీతమై అంతర్ముఖమై ఆనందమయమై అమృతమయమై ఉన్నటువంటిదంతా నివృత్తి మార్గమని భావిస్తున్నారు మానవులు.
1: పీపుల్ కన్సిడర్ దట్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్ దట్ ఈస్ ఇన్నర్ అండ్ ఇన్వర్డ్ blissful, immortal.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క స్వరూపము ఒక్కటే.
1: Actually the outward and inward paths are one and the same.
0: అదే మానవత్వము.
1: That is the human life.
0: ఈ మానవత్వమునందు ప్రవృత్తి వృత్తులని కొన్ని నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్వర్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్వర్డ్.
0: ప్రతిధ్వనులే,
1: రిజౌండ్,
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతి స్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఎంక్వైర్ ఇన్వర్డ్లీ ద నేచర్ ఆఫ్ దట్ విచ్ ఇస్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: మానవాకారమును ధరించినప్పటికి ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: దో గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్, వై ఇస్ ఇట్ దట్ వీ గో బై దిస్ క్లాసిఫికేషన్?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: ఓవర్ జనరేషన్స్ ఆఫ్ పాస్ట్ లైవ్స్ people have been spending time with external approach.
0: Kanukane oke paryayamu nivrutti margamlo praveshinchataku veelu kaadu.
1: Therefore it's not possible to proceed inward.
0: Pravruttini anusaristu anusaristu nivruttilo praveshinchali.
1: As one follows the outward, one has to follow the inward path.
0: Ramalakshmana Bharata Shatrughna nalugariki vivaham cheyatalanchi midilapuram lopala aneka vidhamainatvanti vedukalanu కల్పించుకున్నారు.
1: ఆల్ ద ఫెస్టివిటీ ఇన్ ద గేట్ హి ఆర్ రెడీ టు పర్ఫార్మ్ ద వెడ్డింగ్ ఆఫ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేర్ ఇన్ మిథిలాపురం.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఇన్ ఆల్ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ దేర్ ఇస్ ఇన్వర్డ్ సిగ్నిఫికెన్స్.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకుని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేమము అనగా లగ్నపత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్నపత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
0: party. Tadupari, ee vaduva yokka gruham nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatamu.
1: On the following day, the bride's party, all ladies will go in a procession and will
0: hand
1: the wedding invitation. The same thing went on from morning till the evening on the first day.
0: Rendava dinamu vamsa gauravamunu pratishtimpa chesukoni vaariki taginatuvanti krutagnatanu chekurchatamu.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఈక్షాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: దే గోన్ స్పెండింగ్ ది హోల్ డే థింకింగ్ ఆఫ్ ఆల్ ది పాస్ట్ కింగ్స్ ఆఫ్ ది రాయల్ ఫ్యామిలీ ఇక్ష్వాకు అండ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఆన్ దట్ డే.
0: అనగా గడిచిన రాజులందరూ కూడాను పవిత్రమైనటువంటి యొక్క ప్రఖ్యాతి అయినటువంటి యొక్క ప్రతిష్టలను సంపాదించటం చేతనే ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
0: గడిచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథనుకు దక్కేటువంటిది కాదు.
1: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
0: Kosala desamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharma parulu satya sampannulu kanukoni atti varalaku krutagnata andinchatamu ee naati rajulaku pradhanamainatvanti kartavyam.
1: It is the duty of the present day kings to express the gratitude to the past kings who spend their life in righteousness and truth.
0: Kanukani ee krutagnatanu andinchatam aneetundide oka goppa oka panduguga bhavistu vacharu.
1: Expression of one's own gratitude is a matter of festival.
0: Tadipari neemi modalukoni janaka maharaja varaku kudanu ee rajyamunu palinchinatundi midilapura rajyamunu palinchinatundi rajulaku andariki kudanu janakudu kudanu తను తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
1: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
0: మిథిలాపుర నగరమును మొట్టమొదటి నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
1: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
0: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
0: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని గట్టికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: దేర్ఫోర్ ఆన్ ఆల్ ఆస్పీషియస్ ఒకేషన్స్ గ్రాట్యూట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
1: దే వర్ నెవర్ ఈగోయిస్టింగ్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ టుడే ఐఎమ్ ద కింగ్ హౌ ఎమ్ ఐ బాదర్డ్ ఆర్ ద పాస్ట్ కింగ్స్.
0: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: ఇఫ్ వి డోంట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ వి ఆర్ నాట్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: ఇఫ్ వి ఆర్ అన్గ్రేట్ఫుల్ వి ఆర్ డిమోనిక్ ఇన్ అవర్ బిహేవియర్.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: దేర్ఫోర్ గ్రాటిట్యూడ్ ఇస్ ద లైఫ్
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్,
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers.
0: భూమాత,
1: the first mother earth,
0: రెండవది వేదమాత,
1: second mother వేద,
0: మూడవది గోమాత,
1: third one mother cow,
0: నాలుగవది దేహమాత,
1: the fourth one the physical mother.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: It's our duty to express our gratitude to all these four mothers.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవుడు.
1: Everyone has these four mothers.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day,
0: కన్యాదానము
1: wedding, కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకుని వచ్చినప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: The other two are the daughters of the brother of Janaka.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: Is Kushikumara who brought these two.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasaratha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: Sita, Urmila, the other two daughters.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: They were also made to sit there.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: However, there's curtain in between the two.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: What is the reason behind this curtain?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: It's not only the royal tradition of the ancient times. It also has got an important factor.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
0: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
1: After the auspicious moment only, the curtain will be removed.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్ ద కర్టన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్, My daughter Sita is here. You are looking in that direction.
0: కాని వినిపించుకోలేదు.
1: But Rama didn't hear all this.
0: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
0: Karanam emiti?
1: What's the reason?
0: Inka Mangala Sutram kattaledu.
1: He has not tied that Mangala Sutra, the sacred thread.
0: Vivaham kaanatvanti streeni chudatam maha paapam.
1: It is the worst of the sins to look at an unmarried woman.
0: Idi ichchakulu vamsamunake apakirti techinatvanti vaadu avutanu.
1: We'll be bringing the Ikshvaku clan to disrepute.
0: Kanuka nenu chudanu unnadu.
1: So I won't look at her, he said.
0: Neeni pattiye ekapatni అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: ఫర్ దాట్ రీజన్ హీ గాట్ దిస్ నేమ్ దట్ హీ హడ్ వన్ వైఫ్.
0: ఒకే మాట,
1: వన్ వర్డ్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే అంబు,
1: వన్ ఆరో.
0: ఇది రామచంద్రునకు ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హీ హ్యాడ్.
0: ఇంకా వాయిద్యములు వాస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka emperor.
0: Veelu minchina mikkutalu streelaki ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutadu iddari nokka eedu joduga gucchinaadu sitaku taguvaadu sri ramudu rare chudaga podamu రాముల పెళ్లి రారే చూడగ పోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్.
0: ముందర దర్బార్లు.
1: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్.
0: సీతకు రాముడు.
1: అండ్ రామ ఫర్ సీత.
0: సూత్రము గట్టుతాడు.
1: హీస్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర.
0: ఇద్దరినొక్క ఈడు.
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
0: జోడుగా గుర్చినారు.
1: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్.
0: సీతకు తగువాడు శ్రీరాముడు.
1: రామ ఇస్ ది రైట్ మ్యాన్ ఫర్ సీత.
0: చూడగ పోదాము రాముల పెండి రారే చూడగ పోదాము.
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళ సూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా ఆజానుబాహుడు.
1: Rama is so tall.
0: Sita atani kante chala takkuva height.
1: Sita is comparatively short.
0: Kanuka dasiyulu techinatvanti haramnu Sita pattukundi.
1: Sita held in her hands the garland brought by the seven maids.
0: Ikkada chala daivam yokka rahasyamulainatvanti inta sukshmanga untuntai.
1: The divine secrets are so subtle.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ షీ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: రామ ఇస్ సో టాల్.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
0: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
1: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: నోటీసింగ్ ద దిస్ Rama signed to Lakshmana.
0: అనగా ఏమని సైగు?
1: What is the sign?
0: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
1: These secrets are known to Lakshmana and Anil.
0: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
0: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
1: Nobody need to tell Lakshmana who is so intelligent.
0: తాను కూడా సైగ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
1: He too gave a sign saying no.
0: అనగా ఏమిటి ఈ సైగ చేయటం?
1: వాట్ ఇస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమి అంతా వెత్తాల్సి వస్తుంది.
1: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
0: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
1: బట్ వాట్ ద వర్వ్ ఆఫ్ రామ్?
0: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
1: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
0: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
1: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
0: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
1: దాట్స్ ద వర్వ్.
0: అప్పుడు
1: దెన్
0: వీలు వేయకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
0: కనుకనే
1: So,
0: ఈ లక్షణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి ఈ జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: తక్కువనా కాదు,
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత,
1: షీ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణి ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: The moment garlanding is over, wedding is finished. నలుగురు
0: అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
1: They were going round the fire.
0: తదుపరి ఒక చెలికత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: A servant maid brought the water from Sarayu river.
0: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: Rama's feet had to be washed with this water.
0: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపైనప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: సీత చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
1: Sita was wearing bangles, very big bangles.
0: ఇప్పుడు మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
1: అహల్య వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్.
0: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ ది లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్.
0: నేను మారను కానీ ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: This truth is known.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
1: Lakshmana has taken the cloth he was
0: wearing. రాముని పాదాలను తుడిచాడు.
1: He was wiping the feet of Rama.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: Later he said, wash his feet.
0: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల,
1: after taking oath,
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, here is my daughter Sita, accept her.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్ప, వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: యూ సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్,
0: రామా కాలహరణమవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మా ఇక్ష్వాకుల వంశము.
1: Ours is Ikshvaku clan.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
1: Our practice is only to give, not to take.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్య కూడాను ఒక పదార్థమే.
1: Even woman is also a matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు,
1: దెన్ ఎంపరర్ జనక,
0: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
1: దెన్ ప్రీస్ట్
0: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the purohita,
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
0: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
1: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
0: సంబంధం లేదు.
1: సో నో కనెక్షన్.
0: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
1: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
0: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
1: దట్ వెరీ డివైన్ ఫార్మ్.
0: పుడమి పరమాత్మ.
1: This earth
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకూడను? ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామి ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: హి హస్ టు టేక్ ఎ నోట్ టెల్లింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామ సైడ్
0: దీనికి నేను అంగీకరించను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ దిస్.
0: అన్నింటికి అతని ఆమెను సంతృప్తిపరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
1: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఐ హావ్ టు థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ మై పీపుల్.
0: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ సీత ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ అప్ సీత.
0: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ంట్ పనిష్ దట్ వాషర్మన్.
0: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకూడను ఆనాడు ప్రతిదాని ఎందుకు లక్ష్యముంచేటువంటి వాడు రామచంద్రుడు.
1: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
0: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు
1: వాట్ ఈస్
0: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ అక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్స్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ అక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామ టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామ సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All group and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are well.
0: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime, Vishwamitra came.
0: Rama Lakshmana. ఇది నా కడపటి ఆశీర్వాదం.
1: This is the ultimate blessings I'm conferring.
0: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యమేముందని.
1: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
0: Adilakshmi.
1: I don't want anything more.
0: I don't
1: want any
0: position. Now the only
1: thing is to drop this
0: body. Later, you
1: don't find Vishwamitra name anywhere in Ramayana.
0: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి
1: దశరథ
0: మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్
0: టియర్స్. నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమున కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ.
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
0: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: కరుకనే శబ్ద ప్రమాణమంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: Why am I giving?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: In fact, you gave all.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know all.
0: సర్వవ్యాపకుడవు.
1: You are all pervasive.
0: సర్వశక్తిమయుడవు.
1: Powerful.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా
1: లోకక్షేమం
0: అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చినాను.
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు,
1: రామచంద్ర,
0: భరత శత్రుఘ్నులు,
1: భరత శత్రు
0: తమ తమ పత్నులు చేచ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శృతకీర్తి, మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ద వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
0: అతని స్వరూపము.
1: The time is his form.
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: Time is in his hand.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
1: Is the time is beyond time. You don't need to be mindful of
0: that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహా కర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: జనక మహారాజు కూడాను.
1: Such an emperor జనక.
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది unity.
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంత కూడాను వీరికే అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: Aneka mandi dasulunu pampinchadu.
1: He sent so many servants.
0: Rathamunu, gajamunu, turagamunu, venaku anta kodanu pampinchadu veertone.
1: And he sent the chariots and horses and
0: elephants. Mithilaparamlo ivanni kadilinayi.
1: They started moving from Mithila.
0: Oh, pedda dhvanulanta vinipistunnayi.
1: Loud sound around.
0: Madhya margamlo praveshincharo ledo oka pedda bomb vale shabdam vinipinchindi.
1: As they reached the halfway, they heard very loud sound like thunder.
0: Nilu, నిలు అన్నాడు.
1: He said stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినింతా కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామ, బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి,
1: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
0: ఒక్కతూరు తీశాడు, రాములు విరిచాడు.
1: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: భగవంతునికి 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రునివి.
1: 12 బిలాంగ్ టు శ్రీరామ.
0: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణునివి.
1: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
0: 15 అయిపోయినాయి.
1: 15 ఓవర్.
0: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
1: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
0: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
1: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
0: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
0: కనుకనే 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
0: కానీ పరశురామును చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
1: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చిందులు దొక్కుతున్నాడు.
1: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation.
0: ఆనందంగానే ఉంటుంటాడు.
1: He is always in a state of bliss.
0: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకు అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
1: It's only the divine who has got out all that radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను,
1: all those people there in Ayodhya,
0: స్వాగతం చెప్పే నిమిత్తమై,
1: to welcome them,
0: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రామ నీ దయ రాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామ
0: ఆనంద నిలయ, రామ నీ దయ రాధా.
1: ఓ రామ, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace.
1: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు దిన్నము పండుగలే.
0: 10 days full of festivals.
1: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
0: All citizens extended their courtesies and paid their respect.
1: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
0: But God will not receive anything from anyone.
1: భగవంతుని హస్తము ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
0: God's hand is always giving and giving.
1: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
0: So his hand will always be
1: upward. ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
0: But for one thing only he stretches.
1: అదే ప్రేమ.
0: That's love.
1: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
0: God always treads along the path of truth and righteousness.
1: మానవుని ఎందుకును దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
0: In order to demonstrate divinity is only possible by
1: observing
0: సత్యం ఎక్కడో
1: దైవం అక్కడ.
0: Where there is truth,
1: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
0: Where there is dharma, there is God.
1: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవం ఆడుతుంటాయి.
0: Where there is no truth and dharma, there is no daiva God, but there is daiya the demon.
1: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
0: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
1: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
0: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
1: రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
0: They were taken to కేకయ రాజ్య.
1: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
0: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
0: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ
1: సలహాలు, ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
0: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
1: ఒకనాటి రాత్రి
0: వన్ నైట్
1: దశరథ మహారాజు
0: దశరథ
1: పండుకున్నాడు.
0: హి వాస్ స్లీపింగ్.
1: కానీ దాహం వేసింది.
0: He was thirsty at that moment.
1: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
0: He was trying to collect water in a tumbler out of the jug.
1: ఆ జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
0: As he caught hold of the jug, the hand started shivering.
1: ఇంకా నిద్రపోలేదు.
0: He didn't sleep thereafter.
1: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
0: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
1: ఇక్కడ ఆనాటి యొక్క రాజుల యొక్క ధర్మము, రాజుల యొక్క పటుత్వము, రాజుల యొక్క దివ్య శక్తులను ఏ విధంగా గుర్తిస్తూ వచ్చారు.
0: That was those days when they could know their divine power.
1: నేను నిగ్రహించుకోలేకపోతున్నాను.
0: I have no control on my body.
1: నా హస్తములే నా స్వాధీనంలో లేదు.
0: My hands are not.
1: ఇలాంటి వాడిని ఇంత రాజ్యాన్ని నేను ఏ రీతిగా ఏలగలను?
0: How can I administer?
1: నాకు అర్హత కాదు.
0: I don't deserve.
1: అన్నాడు వశిష్ఠులు వారిని పిలిపించాడు.
0: He summoned Vasishtha.
1: తెల్లవారు లేచినప్పటికి రావణుకు పట్టాభిషేకం చేయాలి.
0: Next morning Rama should be coronated.
1: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
0: You know the modern administration.
1: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం ఎలా ఆశిస్తున్నారు.
0: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane. They cannot even write. They don't have even proper eyesight. They can't listen properly.
1: రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
0: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
1: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో, ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుండాలి.
0: You can understand kings how righteous they were, the justice they had with them.
1: తెల్లవారు లేచారు.
0: They got up next morning.
1: అంత సంప్రదించారు.
0: They consulted.
1: వశిష్ఠ వారు చెప్పారు.
0: Vasishtha said.
1: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
0: They said, భరత శత్రుఘ్నులు are not here.
1: వారు ఉండనక్కర్లేదు.
0: They need not be.
1: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
0: What I thought must happen.
1: నేను చేసేది దోషం ఏం కాదు.
0: There's no mistake in what I did.
1: రాముడు దీనికి సమర్థుడు.
0: Rama is eligible.
1: జ్యేష్ఠ పుత్రుడు.
0: Eldest.
1: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
0: Is all knowing.
1: సర్వ విధముల కూడాను అర్థం చేసుకునేటువంటి వాడు.
0: He understands everything.
1: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
0: Rama is the only deserving one to be the king.
1: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
0: Vasishtha accepted and all elders were happy about this.
1: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
0: ఆల్ పీపుల్ గేవ్ ద టైటిల్ టు రామ ప్రియదర్శన.
1: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
0: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
1: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రాములకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
0: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
1: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
1: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
0: God has only this quality, love.
1: కాని ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
0: This is not understood by all.
1: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
0: All arrangements were ready.
1: కాని
0: బట్
1: ప్రతి మంచి కార్యమునకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
0: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ విల్ బి ఆబ్స్టకల్.
1: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
0: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
1: ఈ మందరకు రాముని పైన కోపము.
0: మందర ఇస్ యాంగ్రీ.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైకర రూమ్కు వెళుతుండాలి రోడ్డు లోపల.
0: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
1: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరు వేరుగా ఉంటుంటాది.
0: The palaces were separate then.
1: కాని రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
0: రామలక్ష్మణ భరత శత్రుగులు were boys, were playing with the ball.
1: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
0: When Rama had hit the ball, it touched the back of Mandara.
1: రాములు నవ్వలేదు.
0: రామజీన్ లో
1: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
0: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
1: ఎందుకోసం నవ్వారు?
0: వై డిడ్ ద లా?
1: మందర వీపు ఇంకా తగిలేటప్పటికీ మందర ఎగిరింది.
0: ద మూమెంట్ బాల్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర
1: నవ్వినారు.
0: వాచింగ్ హర్ జంపింగ్ ద లా.
1: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
0: Rama has put me to shame since then she was angry with
1: him. క్రోధాన్ని మనసులో పెట్టుకుని
0: with an anger
1: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
0: She became just the opposite.
1: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
0: Anger should not be there any trace.
1: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
0: రామాయణం
1: మందర క్రోధము,
0: ది యాంగర్ ఆఫ్ మందర,
1: శూర్పణక కామము.
0: The desire of
1: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
0: The క్రోధ, the anger, కామ, the desire are responsible for Rama.
1: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముణ్ణి అరణ్యానికి పంపించింది.
0: It's only this anger that sent Rama to exile.
1: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
0: It's only the desire that made Sita to be sent to Lanka.
1: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
0: It led to the separation of nature and God.
1: ఈ వియోగమైన బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
0: All the suffering that we find Ramayana is because of the separation.
1: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
0: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
1: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
0: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
0: కైక లైక్స్ మందర వెరీ.
1: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
0: ఫస్ట్ షీడింగ్
1: రామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
0: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
1: మందర దాన్ని తీసి పారవేసింది.
0: మందర త్రూ ఇట్ అసైడ్.
1: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
0: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
1: కోపము గలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
0: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles.
1: Tana
0: committing
1: sins.
0: And he will lose his wealth.
1: Tana kungala gauravambu dhagdamu seyunu.
0: He will lose his respect.
1: Tana varala keda cheyunu.
0: He will be separated from his own people.
1: Kopambu valana sarvamu chedugun.
0: Because of anger, people will lose everything.
1: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
0: Anger becomes your own enemy.
1: కనుకనే ఈ విధమైన కారణం చేతనే
0: because of this reason
1: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
0: Rama is ready for coronation.
1: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
0: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
1: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
0: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
1: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
0: వశిష్ఠ ది బ్రహ్మర్షి,
1: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
0: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్
1: రాముని యొక్క కారనేషన్.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు
1: ఎగ్జైల్. జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
0: దట్స్ ది మిస్టేక్ లైన్.
1: లేక పెట్టిన వారి తప్ప.
0: ఆర్ ద పర్సన్ దేర్.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
1: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
0: వెన్ సో ఇంటిమేట్ టు కైక
1: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
0: రామా వాస్ టెలింగ్ కైక,
1: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
0: మదర్ యు బి రెడీ ఫర్
1: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
0: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
1: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
0: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
1: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
0: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
1: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
0: యు డిజైర్
1: ఈ విధంగా రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
0: సో రామా టోల్
1: రామాయణంలో కూడా లేదు.
0: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
1: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
0: కైక ఇస్ నాట్ బ్యాడ్.
1: కైక చాలా మంచిది.
0: కైక ఇస్ వెరీ గుడ్.
1: రాముని విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
0: హి కన్సిడర్ రామా సో ఇంటిమేట్ టు కైక.
1: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
0: రామా వాస్ టెలింగ్ కైక,
1: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
0: మదర్ యు బి రెడీ ఫర్
1: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.

0: ఒకట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక, ఏ రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణ.
0: కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాముని అంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: మోర్ దెన్ హర్ ఓన్ సన్ షీ లవ్డ్ రామ మచ్ మోర్.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: బోత్ ఆఫ్ దెమ్ నో దిస్ సీక్రెట్.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: వెరీ హ్యాపీ వైల్ గోయింగ్.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలిపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోఆర్డినేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. Naturally, he'll be full of grief and
0: sadness. కానీ రాములకు అలాంటి వియోగం కాని అలాంటి దుఃఖం కాని లేదు.
1: But Rama was never sad.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచి.
1: In this world, everything is good.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లా విజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
1: Pleasure and pain should be treated equal.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: I'm going happily.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: When he came to mother, she felt.
0: ఆమె సామాన్యురాలి.
1: She's ordinary.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: The very mother, she could not control her grief.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: She didn't pay to anybody's word.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ started following.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: Why should లక్ష్మణ start?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ క్రిటిసైజ్
0: తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏమిటి? అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: అన్నాడు. ఊర్మిళకు చెప్పలేదు.
1: హి డిడ్ టెల్ ఊర్మిళ.
0: సుమిత్రకు చెప్పలేదు.
1: హి డిడ్ టెల్ సుమిత్ర.
0: తండ్రికి చెప్పలేదు.
1: హి డిడ్ టెల్
0: ఎవరికి చెప్పలేదు.
1: హి డిడ్ టెల్ ఎనీబడీ.
0: రామునితో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్, లయింగ్ ఆన్ లక్ష్మణ ఆదిశేషుడు. లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: అతని పైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాజ్ రిక్లైనింగ్ ఆన్ ఆదిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టూ.
0: ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరియు తీరం దాటారు.
1: అక్రాస్
0: సాయంకాలం అయిపోయింది.
1: ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్.
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య. లోకంలో కూడా అంతే
0: జరుగుతుంటాది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రామును చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: ayodhya. Maaku ee ayodhyane aranyam.
1: For me this ayodhya is the forest.
0: Nee samrakshinchukoni

0: నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ అండ్ రిటర్న్.
0: కూర్చుంది.
1: షీ సాట్.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా, పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా, ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి, ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి, పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: live? ఎందుకు నా బ్రతుకు?
1: Being separated from.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను.
1: And one way I am.
0: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను.
1: Another way I am.
0: నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: Why should I live? For whose sake
0: అని
1: should I live?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత,
1: after the death of దశరథ,
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ద కేకేయ కింగ్.
0: దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో, ఏ కార్ లో, ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 days టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో, ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేసారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachchanta varaku noonilo tadipettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni yedustunnayi.
1: By the time they reach the shore, Ayodhya, everybody bent their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత,
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డై,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: హీ ఫెల్ట్ దట్ ఎట్లీస్ట్ హీ వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
0: కట్టె కనపడే తండ్రిని చూసేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్
0: డైయింగ్. చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఫెల్ సో సాడ్ దట్ హీ వాస్ నాట్ దేర్ ఎట్ ద టైం బెడ్ సైడ్.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ టు కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
0: అమ్మా అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్డ్.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
0: Anaga oka daani kante adhikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi. Oka daani kante adhikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatunte varu Bharata Shatrughna.
1: Bharata Shatrughna loved their father.
0: కాని అతని కంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ ద వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: I will not perform the last rite.
0: నేను రాముని దగ్గరికి వెళ్తానన్న.
1: I will go to Rama, he said.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: వశిష్ఠ పాసిఫైడ్
0: నా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలేడ్.
0: ఈ ఏకర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యూ మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: రైట్. నీ వివంతకుడు కర్మకాండను ఆచరించేయి, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యూఆర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have for,
0: antakante adhikamaina prema kaliginatti ramu viyogaanni bharinchukoleka tandi paina kuda nu dvesham vachesi.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
0: Manalo undinatundi deenni dukkhaanni oka dukkhaanni okati maarchalanante ye dukkhanga maarustundi.
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one.
0: Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries will be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్ ద
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లుడు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యములో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: లక్ష్మణుడు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: చూచుచున్నా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
2: aware?
1: Bharata is very intelligent.
2: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
2: Daru chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
2: Chuchadu.
1: He saw.
2: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
2: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
2: Pachulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
2: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
2: ani ee vidhanga sukshma buddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
2: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
2: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
2: కనుక ఆ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
2: జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
2: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్ట్ ప్రొసీడ్.
2: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ ది ట్రీ టాప్ అండ్
2: నోటీస్డ్. ఆదిశేషుడు
1: లక్ష్మణ ఆదిశేష
2: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ వెరీ ఫార్మల్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
2: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
2: దేనికోసం?
1: వాట్ ఫార్?
2: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్.
2: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మీ ఇన్ ది చారియట్.
2: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
2: లక్ష్మణ.
1: లక్ష్మణ,
2: ఇంతకాలం పెరిగి కూడాను భరత శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
2: మహాశాంతి స్వరూపుడు
1: భరత ఇస్ వన్ ఆఫ్ పీస్.
2: రాములంటే నేనంటే భరతునికి చాలా ప్రాణము.
1: భరత టేక్స్ మెసేజ్.
2: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్. అంటే బ్యాడ్ ఐడియా.
2: వేచి ఉండు.
1: వెయిట్.
2: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
2: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
2: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
2: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
2: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
2: రామ. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
2: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
2: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సెడ్
2: అన్న
1: brother
2: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation. Nee viyogagnilo
2: basmo ayipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
2: Viyogagni,
1: what is that? It is the fire of separation.
2: Tachane vinnadu.
1: He heard it.
2: Naluguru cheraru.
1: All the four assembled.
2: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
2: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vaadopavadam jarugutundadi.
1: Later there is argument.
2: Neevu raaka tappadu.
1: You were bound to return.
2: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return I will stay there.
2: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
2: Kaani
1: but
2: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
2: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
2: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
2: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: యర్ మై కింగ్డమ్
2: అంతా ఋషులే.
1: ఆల్ ఆర్ కోపన్
2: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
2: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
2: నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
2: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
2: కానీ వినకపోవటం చేతని
1: బట్ హి డిడ్ హియర్.
2: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
2: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
2: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
2: ఎస్ ఎస్.
1: యు షుడ్ సే ఎస్ ఎస్.
2: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
2: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
2: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
2: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
2: యాజ్ సీతారాము ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
2: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
2: లక్ష్మణ,
1: లక్ష్మణ
2: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
2: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్ వేర్ ఎమ్ ఐ టు బిల్డ్ ఇట్?
2: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
2: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
2: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
2: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
2: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
2: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
2: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
2: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
2: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ది హార్ట్ వేర్ యు వాంట్
2: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
2: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
2: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్.
2: ఇష్టమైన చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
2: ఏనాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
2: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
2: తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ది మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద.
2: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: అండ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
2: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
2: don't
1: feel so sad."
2: నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
2: ఇదిగో బలాన చోట్లో నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be
2: built. లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్
2: హ్యాపీ. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
2: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
2: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
2: అక్కడ కూడా అంతే భరతుడు.
1: ఏం భరత?
2: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒబేయింగ్ ది కమాండ్.
2: ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
2: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్ అయోధ్య.
2: నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
2: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
2: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
2: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
2: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
2: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
2: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
2: కుటుంబంలో కూడా తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
2: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
2: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
2: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
2: భర్త మాట భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
2: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
2: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: And the student is not respecting the teacher.
2: శిష్యులు ఏమాత్రం కూడాను గురువును కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
2: ఇలాంటి లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
2: ఈ సర్వవిధమైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
2: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
2: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
2: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
2: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
2: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
2: ఏమాత్రం కూడా యోచించకూడదు. అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
2: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
2: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
2: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
2: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
2: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్
2: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Sairam, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Chilanavu chandrudu Kramamudappaka minta Pratidinambunu bhanudu Udayastamayamula nondanela గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళ కళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మతభేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞ

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయుతారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో ది గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో.

0: Know who is the commander. Know who is the master. Whose command and order you should obey and follow. To know that, inquire for yourself.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Prati prani kudanu, prati manamudu kudanu, sukshantilu kavalani asistuntadu.
0: Every living creature, every man aspires for happiness, peace and bliss.
1: Kani prakriti yokka tattvanni gurtinchukonalekapothunnadu.
0: Yet he is not able to know the nature.
1: Prakritilo prati jeevi jeevita paramavadhini gurtinchalani prayatnistuntadu.
0: In this nature, everyone wants to know the objective, the goal of life.
1: Kani ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
0: Though firmly determined, no one yet has found out the goal of life.
1: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
0: One in thousand, one in million would continue in this pursuit without dropping in the
1: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యము కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావమునందు కాలమును గడుపుతుంటారు.
0: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు నో ద గోల్ ఆఫ్ లైఫ్, సో దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్.
1: కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో, కిలకలలాడే ఇంద్రులతో, ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
0: పీపుల్ ఆర్ డెల్యూటెడ్, దే ఆర్ మిస్టేకెన్ దట్ ద లైఫ్ సెంటర్స్ అరౌండ్ ఫుడ్, రేమెంట్, షెల్టర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వైఫ్ అండ్ రిలేషన్స్.
1: కానీ ఇంతకంటే గొప్ప పరమావధి అధికంగా ఉంటున్నది.
0: బట్ దేర్ లైస్ ద సుప్రీం గోల్ అబౌ దెమ్.
1: నిత్య సత్యమైనటువంటి ఆనందమును, పవిత్రమైన జీవితాన్ని గడిపే నిమిత్తమై ప్రాణులు అనేక మంది అనేక సాధనలు సలుపుతుంటారు.
0: ఇన్ దిస్ నేచర్ పీపుల్ ప్రొసీడ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్ టు ఎంజాయ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: ఉపనిషత్తులు యందు ఈ శాశ్వత ఆనందాన్ని పొందే నిమిత్తమై తైత్తరీయ ఉపనిషత్తు ఈ యొక్క దీనిని ఒక పక్షిగా పోల్చుకున్నది.
0: ఉపనిషత్స్, ద తైత్రోపనిషత్ ఇన్ పర్టికులర్ డిస్క్రైబ్స్ ద బర్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
1: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
0: ది హెడ్ సింబలైజెస్ శ్రద్ధ ఆర్ సిన్సరిటీ.
1: ఈ పక్షి యొక్క కుడి భాగము మృతం అని పిలుచుతూ వచ్చారు.
0: ద రైట్ సైడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ కాల్డ్ రుతం.
1: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుచుతూ వచ్చారు.
0: ద లెఫ్ట్ వింగ్ ఈస్ కాల్డ్ సత్యం.
1: రుతం, సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగములు అనగా రెక్కలు.
0: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
1: దానికి తోక ఉంటుండాలి.
0: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
1: ఆ తోక యొక్క సత్యము మూలాధారం.
0: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
0: And the body is mahat, mysterious.
1: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ, రుతం, సత్యం, మహత్తత్వం, యోగము, ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
0: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ, శ్రద్ధ, ద రుతం, ద సత్యం అండ్ మహత్, ప్రైమార్డియల్.
1: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
0: రుతం ఇస్ నాట్ మియర్లీ ఏ వింగ్.
1: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
0: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ.
1: ఎట్టి కాలముల యందు మూడు కాలముల యందు మార్పు చెందినటువంటిదే ఈ రుతం.
0: రుతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
0: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: భూత, భవిష్యత్తు, వర్తమాన కాలముల యందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంటాయి. కానీ సత్యం మాత్రము వదలదు.
0: It may change in the three times, the past, present and future.
1: దీన్ని సత్యము అన్నారు.
0: This is called సత్యము.
1: ఇంకా కంఠం ఉంటుండాలి.
0: Neck.
1: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
0: The neck stands for Shraddha, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: The steadfastness is very important.
1: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
0: One acquires wisdom out of this sincerity.
1: శ్రద్ధ ప్రతి జీవికుడును ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
0: This sincerity is very important for every being.
1: తుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
0: Shraddha is a combination of rutam and hitam.
1: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
0: Shraddha represents the combination of these two words.
1: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాను.
0: Gita also clearly declares that you will enjoy the manifestation out of sincerity.
1: Kevalamu inta maatrame kaakunda Krishnudu cheppadu Saddha swaroopuni nenenu annadu.
0: Krishna further declared that is the very personification of steadfastness.
1: Ye karyamu cheyavalasinani ye yokka karma aacharinchavalani nenu Saddha atyavasaram.
0: To accomplish any task, steadfastness is essential.
1: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యం కూడాను సాధించలేడు.
0: మ్యాన్ విదౌట్ సిన్సరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది, అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
0: Shraddha is meaning the strengthening of one's own ambition.
1: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: Strong faith is Shraddha.
1: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: A permanent faith is Shraddha.
1: చెల్లింపలేనటువంటిదే శ్రద్ధ.
0: Unwavering faith is Shraddha.
1: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
0: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
1: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
0: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
1: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
0: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: ఈ శ్రద్ధతో కూడినటువంటి తారకము,
0: దట్ విత్ సిన్సెరిటీ ఇస్ తారకం.
1: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
0: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఇస్ మారక, చేంజబుల్.
1: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
0: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: శ్రద్ధారహితమైనటువంటిది మారకము,
0: దట్ విత్ శ్రద్ధ విదౌట్ ఇట్ ఈస్ మారకం.
1: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము,
0: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
1: ఇది తారక మంత్రమునే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
0: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
1: తైత్తిరీయ ఉపనిషత్తునందు ప్రధానమైనటువంటి సూత్రము.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
1: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
0: మెనీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్ ఇన్ డెప్త్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ తైత్తిరీయోపనిషత్తు ఉన్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద వే హౌ తైత్తిరీయోపనిషత్ స్పీక్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ క్లియర్లీ ఎంఫసైజ్డ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ సిన్సెరిటీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, బీ దట్ ఎథికల్ ఆర్ సైంటిఫిక్ ఆర్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వం నందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ దిస్ సిన్సెరిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ర.
1: కనుక తారక మంత్రం అని చెప్పేదంటే శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
0: దేర్ఫోర్ తారక స్పీక్స్ ఆఫ్ దిస్ మంత్ర.
1: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదే మారకము.
0: Without this sincerity, it is maraka, changeable.
1: కనుక మారకం అనేటువంటిది శ్రద్ధ ఉండదు, కానీ ఇది కంటిన్యూగా ప్రయత్నించేయండి.
0: ఇన్ మారక ద చేంజబుల్ దేర్ ఇస్ నో సిన్సెరిటీ.
1: కనుక నిరంతరము సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను శాశ్వతంగా సత్యంగా నిత్యంగా ఉండేటువంటిది ఈ తారక మంత్రము.
0: Therefore, Taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
1: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
0: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
1: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: we have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
1: ఈ మూడింటి యొక్క సారమే నిజమైనటువంటి జ్ఞానం.
0: The essence of these three is true wisdom.
1: కనుక జ్ఞానమనగా కేవలము ఏదో ఒక విధమైన గ్రంథ పరిచయం కాదు.
0: Wisdom is not textual knowledge.
1: అద్వైత దర్శనం జ్ఞానం అని చెప్పేటువంటిది కాదు.
0: It is not merely the experience of non-dualism.
1: ద్వైతమునందు కూడా అద్వైతం ఇమిడి ఉంటున్నది.
0: Even in dualism there is non-duality.
1: ఇలాంటి పరమ సత్యాన్ని ప్రబోధించినటువంటిది తైత్తరీయ ఉపనిషత్తు.
0: Taittiriya Upanishad speaks of this supreme principle of truth.
1: దీనికి మరొక సమయమునందు శంకరుల వారు జయత్ర చెప్పినప్పుడు అన్ని వైపుల కూడా ప్రయాణం సల్పుతూ వచ్చారు.
0: Shankara went round the country celebrating his victory.
1: భారతదేశమంతా కూడాను నలుమూలల తిరిగి వచ్చారు.
0: He went round all the four corners of this country.
1: కానీ ఉత్తర దేశమునకు వెళ్ళినప్పుడు,
0: when he was in the north,
1: అక్కడ ఒక మహా పెద్ద గురుంతో ఉండినటువంటి ఒక ఋషిని తాను కలుపుకున్నాడు.
0: He could come across a sage of nobility and excellence.
1: అతను కేవలం ఒక ఋషి కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడే.
0: He is not merely a celibate, but he is a householder.
1: అతని పేరే మాండలీకుడు.
0: His name is Mandalika.
1: అతని పత్ని ఉభయభారతి.
0: His wife is Ubhayabharati.
1: ఆ ఉభయభారతి సర్వ సంపన్నులతో కూడినటువంటిది.
0: ఉభయభారతి is full of plenty and prosperity.
1: మృతం సత్యం మూతం మూడింటిని కూడా గుర్తించినటువంటిది.
0: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
1: అతనితో శంకర వారు వాదం చేయడానికి పూనుకున్నారు.
0: Shankara was ready to argue with him.
1: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాధ్యాన్ని వ్యబోధించే నిమిత్తమై శంకర వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
0: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్.
1: మండనమిస్తుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిస్.
1: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకి ఎట్టి సందేహం లేదు.
0: షీ హాస్ నో డౌట్ విత్ రిగార్డ్ టు ద విన్నర్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్.
1: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
0: ఉభయ భారతి నోస్ ఆల్ ద డీటెయిల్స్.
1: శంకర వారు మండన మిశ్రుడు వాదించే సమయ లోపల తాను ఏకదీక్షతో పూని ఈ వృతాన్ని పూనుకుంది.
0: వెన్ దర్ వాస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ శంకర అండ్ మండన మిశ్ర, హియర్ ఇస్
1: కడపటికి
0: ఉభయ భారతి డిటర్మినేషన్.
1: తన భర్త ఓడిపోయినాడని గుర్తించింది.
0: ఫైనలీ షీ డిక్లేర్డ్ దట్ హర్ హస్బెండ్ లాస్ట్ ఇన్ ది ఆర్గ్యుమెంట్.
1: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర వారు విజయాన్ని సాధించారు.
0: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈస్ ద విన్నర్.
1: అందువల్ల ఈ వాగ్వాదనకు పూనుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
0: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
1: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
0: And as per the agreement, he has accepted celibacy.
1: పతి సన్యాసం స్వీకరించిన తర్వాత సతి కూడాను అర్ధాంగి కనుక ఆమె కూడాను స్వీకరించింది.
0: The wife, being the half body of the husband, followed the same path.
1: ఈ విధంగా ఇరువురు కూడాను సన్యాసం స్వీకరించి
0: both of them have renounced the whole
1: jagatunandu gnana prabodha salpeetvanti margamunu prabodhisthu vacharu.
0: They have chosen the path of propagating wisdom in this world.
1: Gnanam lekundina manavatvayiki cheenchipothundi.
0: Without wisdom human life has no value.
1: Chinna dani modalukoni pedda dani varakunu vichara shakti chalpavalsi vastundi.
0: One has to think from the smallest to the biggest.
1: Kattagalapadiki ee ubhay bharati cheppindi.
0: Finally, ఉభయ భారతి
1: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
0: టు ఎక్వైర్ దిస్ సీక్రెట్ విజ్డమ్ వీ షుడ్ ఫాలో త్రీ పాత్స్.
1: అది ఏ నిజమైనటువంటి జ్ఞానం అనేది.
0: దట్ ఈస్ ద ట్రూ విజ్డమ్ షీ సెడ్.

0: ఈ విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: One or two join and talk.
0: ఈ పిల్లవాడు ఆ ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and the other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: ఆల్ యువర్ కాన్వర్సేషన్
0: కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: బట్ టు భగవాన్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ సేమ్.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
1: ఇట్ ఈస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికది రైట్.
1: బికాజ్ ఇట్స్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటు రాంగ్.
0: ది ప్లెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
1: టుడే వి మే బి గుడ్.
0: టుడే మనం మంచి భోజనం చేయవచ్చు.
1: టుడే వి మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీటు, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: టుడే వి మే హావ్ ఎ బ్యాంక్వెట్, గుడ్ కర్డ్, గుడ్ స్వీట్స్, వాట్ నాట్, ఆల్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్.
0: కానీ ఎంతవరకు అది గుడ్.
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్.
0: టుమారో మార్నింగ్ వేరుగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: Therefore, we have to inquire clearly every point of life.
0: Mahabharata yuddha samayamnandu.
1: At the time of Mahabharata war.
0: Duryodhanudu, Dushyasanudu. Iddharu cheri, Pandavala payana yuddhani kwayel deryadu.
1: Duryodhana and Dushyasana together raged war with Pandavas.
0: Pandavala payana yuddhu yemathamu yuddham cheyalekapoyaru.
1: But finally at the end they could not fight with them.
0: Karanam?
1: Why?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణ వాజ్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏమి చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: యాజ్ దే వర్ హెల్ప్లెస్ దే కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అభిమన్యు ది సన్ ఆఫ్ అర్జున. అర్జున ఆల్ అలోన్
0: వాడిని పద్మవ్యూహం పెట్టి
1: అండ్ దే డివైస్డ్ పద్మవ్యూహం.
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పిన పలికారు.
1: అండ్ దే ఫోర్స్డ్ హిమ్ టు గెట్ ఇంటు పద్మవ్యూహ.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: ద బాయ్ థాట్ ఓవర్.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్,
1: వెరీ యంగ్ బాయ్.
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి తెలుసు తండ్రి, నేను పదవి భూములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: He sought the permission of Dharmaja. May I get into Padmavyuha?
0: Appudu Dharmaja cheppadu.
1: Dharmaja replied,
0: Padmavyuham samanyamaina pidhi kadu.
1: Padmavyuha is not an ordinary one.
0: Tamara mogarambu.
1: And it's one of the type of the lotus.
0: Paradarbhita sastrava garvabhanjanu dhavabharudu kumbhajudu.
1: And the one devised by that is Kumbhaja Drona.
0: Dhanani panyaduvavadu Bhishma Sangramamu.
1: And the one, the whole thing is the technique of the Bhishma himself.
0: It is dhanam neevu jayinchutuku sadhyam kaadu ayana.
1: It is not possible for you to win or to conquer.
0: Sari tari daggariki poyadu.
1: Then he approaches mother.
0: Subhadra daggariki velli
1: approaches Subhadra.
0: Talli eppudu kodunu gauravinchi priyadinchi vijayani koreetvettindi.
1: In fact the mother always blesses, she wishes the progress and the victory of the son.
0: Appudu poi amma నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను, నాకు అనుగ్రహం ఇమ్మని కోరాడు.
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into Padmavyuha now.
0: Nayana, ఇది సరైనటువంటి కాదు.
1: And the mother said, this is not proper on your part, not right time.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి, శుభ సమయము.
1: To get into Padmavyuha, auspicious moment is very much necessary.
0: నీ భార్య గర్భవతి.
1: And your wife is in the family way.

0: రాబోతుందో చెప్పలేము.
1: యు కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్.
0: మానవుని తలపి ఇంకా పుత్రక.
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించిన అవుతాను.
1: I have been born as son of Arjuna. I shall not disobey his command and
0: wish. Nee pote potu kaani nee yuddhamku velle teeradi.
1: I may die in the battlefield but I must get into the warfare.
0: Ani gattiga parikeyinchuvadu.
1: And he spoke with strong faith and conviction.
0: Kalukuna tandri aagnanu nenu ullanginchalu.
1: I will never disobey the command of my father.
0: Tamaramuggarambu jeinchutuku tappa sadhyam avutundi.
1: And he was quite convinced of the fact that he'll be successfully get into the Padma Vyuha.
0: Naina varadu varadu varadu.
1: Mother said, no, no, don't do that.
0: Appudu cheptunnadu.
1: Then Abhimanyu went on telling.
0: Baladarpita Shastrava Garbhajanu Dhamu Varudu Kumbhajudu.
1: Kumbhaja, the Drona, is an expert in archery.
0: Dhanini pannindi vadu.
1: And he was the one who devised the whole thing.
0: Kumpu lopala puli vale parigatti నీవు చేరి చండఖండ నికలున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బతుకు గెలిచి రమ్ముచుట బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహా లైక్ ఎ ఫెరోషియస్ టైర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ
0: పలుకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిలింగా పాడియా.
1: Is it justified on your part to say not to get into Padma?
0: Thalli aa vidhanga palakatam manyayama?
1: Is it proper or is it justified in speaking like that?
0: Appudu thalli manasu karigi.
1: And the heart of the mother melted.
0: Padamalaku padarayanam rasi.
1: And then she smeared the turmeric on the feet of Abhimanyu.
0: Aashirvadinchindi.
1: Then she blessed him.
0: Tarakakhyasura durdarpa madichu veda gauritanirikitta veeralacha.
1: The blessing of Gauri to his son when he was about to kill Tarakakhya.
0: Gauri tanayunakidde veeralacha.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagam gava annaniki reekadi veela talli raghunakidde dannyaracha.
1: And that kind of blessing conferred by Rama, conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: Atti ganaracha siracha engaracha.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ganamagu Sri Rama Raksha.
1: And that is, that protects the divine name.
0: Ninnu Rakshinchugaka.
1: And that divine blessings hang by you.
0: And cheppi.
1: So saying.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayokka Kumarudu. Talli Agnanu Teesukoni. Namaskarinchi. Padma Vyuhamlo Praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padma Vyuha.
0: Kani Padma Vyuhamlo Praveshinchadam Matramu Tanaku Telustundi.
1: He knows the technique has to get into Padma Vyuha.
0: Arjunudu tapasuku poyinappudu Naradudu ee oka Subhadraku Padma Vyuhani gurinchi cheptu vachadu.
1: It was Narada who taught this technique to get into Padma Vyuha to Subhadra when she was carrying Abhimanyu.
0: Kani Padma Vyuhamlo poyetuvanti vishayamu సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాజ్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాజ్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
0: అంతలోపలే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ అర్జున రిటర్న్.
0: సుభద్ర ఏమి నీవు చేస్తున్నావు?
1: అండ్ హి సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూంబ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మ వ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
1: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మ వ్యూహ.
0: అందువలన ఈ పద్మ వ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మ వ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హీ వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధుటైపోయి ప్రాణం విచ్చాడు.
1: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవులు పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వీ షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా నువ్వు చెవితో వినాలి.
1: We have to hear sincerely what all the parents tell us. And we should please them wholeheartedly.
0: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: అండ్ ఆల్ దట్ యు డు ద ఎక్స్‌పీరియన్స్ దట్ యు హావ్ షుడ్ సర్క్యులేట్ షుడ్ గో అరౌండ్ ఆల్ యువర్ బాడీ.
0: కనుక మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ సెట్ ఇన్ ద డిక్టమ్ దట్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే వారి మాటలను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
1: వి షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్ టు దేర్ అడ్వైజర్స్.
0: ఎట్టి విషయం నందైనను ఎట్టి స్థానం ఎంతైనా కూడా ఆజ్ఞను నిరుసావహించాలి.
1: అట్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఇష్యూ ఎనీవేర్ వీ షుడ్ ఫాలో దేర్ అడ్వైస్.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
1: దట్స్ హౌ వాట్ ఆల్ హ్యాపెన్ టు ది లైఫ్ ఆఫ్ అభిమన్యు హూ హాడ్ అల్టిమేట్లీ డై.
0: కానీ అర్జునుడు బాధపడుతున్నాడు.
1: బట్ అర్జున్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మని ద్వారా పారకు చేత ఆజ్ఞ పంపు.
1: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ఆఫ్ మై అరైవల్ హీ విల్ సెండ్ హిస్ ఎమిసరీస్ టు రిసీవ్ మీ.
0: నా రాక ఎరిగినంతనే
1: ద మూమెంట్ హీ నోస్ దట్ ఐఎమ్ కమింగ్
0: నన్ను కౌకిటం చేయొచ్చు.
1: హీ రన్స్ టువర్డ్స్ మీ అండ్ హగ్స్ మీ.
0: అట్టి కుమారుడు రాకనే ఉన్నాడు లేడు.
1: హీఈస్ నాట్ దేర్. వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: అర్జున నీవు బలహీనుడు కావద్దు.
1: సెడ్ అర్జున డోంట్ బి వీక్.
0: ఏదో జరిగింది అది.
1: That happened so.
0: కానీ జరిగినటువంటిది ఈ కౌరవ వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: It was Kauravas who cheated in several ways.
0: కనుక దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: Because of their cheating, you lost your son.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: And Krishna was very angry.
0: అర్జున నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: Why did you not tell me that you lost your son?
0: నీవు ఎంత ద్రోహుడవు.
1: You are a traitor, betrayer.
0: నువ్వు నాకు చీట్ చేసావు.
1: You have cheated me.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: And you are bound to suffer the reaction.
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: Krishna was smiling all the time continuously.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: And he returned home.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: The wife of Abhimanyu Uttara, she delivered.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: But the son who is no more, he is born again.
0: శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలును విడిచేటప్పటికి లోపలనే గర్భంలోనే మరణించాడు.
1: And the moment because it has gone into that arena of sound,
0: అందరూ బాధపడ్డారు.
1: All felt very sad.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: All Pandavas sat there.
0: ఉన్నది ఇద్దరే.
1: Only two remained.
0: Draupadi, Subhadra.
1: And the two remained there, Draupadi and Subhadra.
0: Draupadi kumarulu 6 mandini champinaru.
1: And the sons of Draupadi were killed long ago.
0: Inka okka Subhadra koduku maatrame undedi.
1: And only the son of
0: Subhadra kumarulu kodanu maraninchadu.
1: And he too died.
0: Aa kumaruliki puttinatundi piddi kudanu maraninchadi.
1: And the grandson is also no more.
0: Pandavulake inka vamsam ledu.
1: And in fact, there's none left in the clan.
0: Vamsam lenatvanti yokka jeevithanga maa pandavulu kadipithiva ani andaru krishnunni nindinchaaru.
1: All went on blaming Krishna because there's none left behind in the entire clan.
0: Kaani krishnudu eppudu navutune vachadu.
1: But Krishna continued to smile.
0: Pandavulu,
1: Pandavas,
0: meer thondara padakandi.
1: Don't be in a hurry.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry makes dukkham.
1: And worry causes misery.
0: కనుక మీరేం తొందర పడకండి.
1: సో డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: కొంచెంసేపు నిదానం చేయండి.
1: బీ కామ్ అండ్ కూల్
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సాట్ ఇన్ దేర్ మిడ్స్ట్.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: అండ్ హీ కమాండెడ్ ద్రౌపది దట్ ది చైల్డ్ బీ బ్రాట్ దేర్.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ద ఫేస్, ఎగ్జాక్ట్లీ.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ టాన్ ప్రైజింగ్ డిస్క్రైబింగ్ ది బేర్.
0: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండదు.
1: బట్ దేవర్ వెరీ వెరీ యాంగ్రీ.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రము వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ఎ వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్ అండ్ యు ఆర్ నాట్ బాదర్డ్ హూ ఆర్ అలైవ్ హియర్.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ కృష్ణ పిక్డ్ అప్ ది చైన్,
0: పిల్లల పైన బొజ్జ పైన కొట్టాడు.
1: అండ్ ట్యాప్డ్ ఆన్ ద థైస్ అండ్ ఆన్ ద స్టమక్.
0: కొంతసేపటికి కెవ్వుని ఏడ్చాడు పిల్లలు.
1: అండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ద బేబీ స్టార్టెడ్ క్రైయింగ్.
0: కనుకని
1: సో
0: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు కనుకని అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: Since the boy is thoroughly examined by Krishna himself, Pariksha, and so appropriately is named as Parikshit.
0: Pariksha lekunda pass evaru karu.
1: No one can secure pass without taking Pariksha or test.
0: Kanaka Bhagavantudu Pariksha chestune untuntadu.
1: God tests.
0: ఆ టెస్ట్ మనకు టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ నాట్ టెస్ట్.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ మియర్ టెస్ట్. టేక్ ది టెస్ట్ యాజ్ ద టెస్ట్ సేస్ భగవాన్.
0: కనుక భగవంతుని పరీక్షలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
0: కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: బికాస్ హీ వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్ష.
0: ఆ పరీక్షితుడే
1: that very Parikshit
0: katte ganapatiki raju ayipoyadu.
1: Finally he could become the king.
0: Atuvanti rajunu enni vidhamuluga kaapaadtu vachadu Krishnudu.
1: And that Parikshit king was protected by several ways by Krishna.
0: Parikshitudu pattabhishekam katti
1: and Parikshit was coronated.
0: Idi evvariki ee desham nandukudunu ee rajyam nandukudunu vettidaru.
1: Such a thing never happened in any country in any kingdom.
0: Arjunudu vachadu.
1: Arjuna came.
0: Naina కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి.
1: కుంతి వాస్ సన్ ఈస్ కృష్ణ ఫైన్.
0: అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు.
1: బై దట్ టైం కృష్ణ ఆల్రెడీ లెఫ్ట్.
0: కృష్ణుడు లేడు.
1: కృష్ణ ఇస్ నో మోర్.
0: అప్పుడు వాడు చాలా బాధపడి
1: దేవర్ క్రైయింగ్.
0: కృష్ణుడే మా యొక్క ప్రాణము.
1: కృష్ణ ఇస్ అవర్ లైఫ్.
0: కృష్ణుడే మా యొక్క ధైర్యము.
1: కృష్ణ ఇస్ అవర్ కరేజ్.
0: కృష్ణుడు జీవితము మా పాండవులకు ఎందుకు వ్యర్థము.
1: Pandava's life is useless without Krishna.
0: Kanukane tammulaku cheppadu Dharmajudu.
1: Dharmaja told his brothers.
0: Marinchinatvanti tallini todapaina pandu pettukunnadu.
1: And he made the body of the mother, the head, lie on the lap.
0: Bhimuluku cheppadu.
1: And he told Bhima,
0: neevu karmakandanta prayatnam chey.
1: Make all preparations for the last rites.
0: Deni kosam?
1: What for?
0: Memandaru kudunu okkundo nimikipotam.
1: We would also end our lives.
0: Arjuna.
1: Arjuna.
0: Neevu ee gramam anta kuda chusko.
1: Take care of the whole of the area.
0: Nakula Sahadevulaku cheppadu.
1: He told Nakula Sahadeva.
0: Meeru iddaru kuda ventapondi.
1: You also follow him.
0: Dharmajudu lechadu.
1: Dharmaja got him.
0: Mundu nadachadu.
1: He was in the front.
0: Atani venta Draupadi nadichindi.
1: And Draupadi followed him.
0: Tarvata Bhimudu nadachadu.
1: Then Bhima.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ దిస్ హీ టూ ఫాలోడ్ దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైనా తప్పునన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. None can escape. Who can decide, who can estimate what lies in future?
0: Dharmajudu mundu pothunnadu.
1: Dharmaja was proceeding ahead in the front.
0: Kaani swargadwaram telichinayi.
1: The gates of heaven were open.
0: Athu yenadu asatyam aadinattundadu kaadu.
1: He never uttered a lie.
0: Kaani
1: but
0: okanoka samayam lopala
1: at one time
0: Droninni kontha varaku champe nimittamai asatthama atakunjara annadu.
1: When Drona was killed he had to utter a lie.
0: చెప్పాడు
1: అశ్వత్థామహత్లీ
0: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ దట్ డైడ్ బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ లౌడ్లీ.
0: ఆ అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: Because Drona died instantly on listening to the death of Aswatthama, and that is the sin committed by Dharmaja.
0: కానీ కొంచెం కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు.
1: Therefore, he had to stay there in hell for some time.
0: ఇంత ధర్మమును అనుసరించినటువంటి ఒక ధర్మజుడికి నరకమా ప్రాప్తి అని లోకులు అనుకుంటారు.
1: People feel, is it justifiable that Dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: కనుక తాను అనుభవించక తప్పదు.
1: He had to experience that.
0: అతను ఉండినంత వరకును ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
1: Similarly, the others also followed the same state of the experience of hell along with Dharmaja.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంత వరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: So long Pandavas were there in the experience of a hell. All people were happy with Pandavas.
0: పంచప్రాణముడు.
1: And the five Pandavas are the five life
0: principles. పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
0: తర్వాత ధర్మజుడు వెళ్ళిపోయాడు.
1: ధర్మజా
0: అతనితో పాటు ద్రౌపది, అర్జున్ సహదేవులంతా కూడా వెళ్ళారు.
1: అండ్ హీ వాజ్ ఫాలోడ్ బై ద్రౌపది, భీమ, అర్జున, నకుల, సహదేవ.
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పింది కాదు.
1: సో నో వన్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది సీక్వెన్స్ ఆఫ్ ద
0: క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
1: బికాజ్ హీ అటెడ్ ఎ లై, జస్ట్ ఎ లై, హీ హాడ్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ హెల్.
0: కనుక ప్రతి మానవుడు కూడా కర్మలందు అనేక రకములైన యొక్క దోషములు ఏర్పడుతుంటాయి.
1: In the field of action, there's bound to be defection, the mistakes.
0: ఏ దోషం ఏర్పడినప్పటికీ దాని యొక్క ప్రతిఫలము తప్పింది కాదు.
1: వాట్ ఎవర్ డిఫెక్ట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ కాన్సిక్వెన్స్.
0: కనుక ఆ విధంగా భయపడి చాలా అందరు కూడాను నిశ్శబ్దంగా ఉన్నారు.
1: There was total silence because they were very much frightened.
0: కానీ జైల్లో ఉండిన వారందరూ పోయి ధర్మజునికి పాదాలు పైన పడ్డారు.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి అన్నారు.
1: So better you also stay with us here for some more time.
0: నాయనా, నేను ఉండడానికి వీలు లేదు.
1: And he said, it's not possible for me to continue to be
0: here. మీ జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
1: The authorities of hell will drive me out of this now.
0: కనుక నేను ఉండటకు వీలు కాదన్నారు.
1: So it's not possible for me to continue.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మం తప్పలేదు.
1: పంచ పాండవాస్ themselves could not be free from the consequences.
0: ధర్మస్వరూపులు, ధర్మస్వరూపులు, న్యాయస్వరూపులు, పుణ్యస్వరూపులు.
1: They are the very embodiments of justice. The very personification of merit, righteousness. They could not be free from consequences.
0: ద్రౌపది చూస్తామంటే చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది is a very high level of chastity.
0: చెప్పారు అందరూ కూడా ఎవరు గొప్పవారు ఈ లోకంలో, పతివ్రత ఎవరు ఉన్నారు?
1: This was a question to the whole world. Who are the women of chaste?
0: ఒకరు చెప్పారు లక్ష్మి పతివ్రత అన్నారు.
1: Somebody said Lakshmi is Pativrata.
0: ఇంకోరు చెప్తారు పార్వతి పతివ్రత అన్నారు.
1: Somebody said Parvati is Pativrata.
0: కాదు కాదు, సరస్వతి పతివ్రత అన్నారు.
1: No, సరస్వతి is Pativrata.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: Then Krishna said,
0: వీరెవ్వరు కూడా కాదు.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
1: There is one who will never oppose to anything that is said by husband.
0: తనకు నున్నత ఆలోచే తృప్తి గనుచునుండు.
1: The one who gets satisfied with the lot on hand.
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: You never say that she has no time to serve them.
0: అట్టి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
1: That Draupadi is the highest order of chastity.
0: అట్టి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
1: And yet she had to suffer. Face difficulties.
0: పతుల పరమాటకు ఎదురు చెప్పంగా పోదు.
1: She never said no to her husband.
0: ఒక్క పతి ఉంటే భార్య అతని మాటలు వినటమే చాలా కష్టము.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: కానీ ఐదు మంది వ్యక్తులు ఉండి కూడాను ఐదు మాటలు కూడాను తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది.
1: He has five of them. He obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: He served them throughout.
0: తనకు నున్న దానిచే తృప్తి గనుచునుండు.
1: She is satisfied with whatever she has.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 800 రూపాయలు చేరి కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: There are women who want the saree costlier than what they can afford.
0: కానీ ఆమెకు అట్టాటి లేదు.
1: But that temperament is not there in Draupadi.
0: కనుక ఈ మూడు గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: Because of these three noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్రత

0: ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు. అందరినీ ప్రేమించాలి. ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: And God is love.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణం అని పెట్టారు.
1: And this love is life.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: Love has no reason. It has no season.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop that sort of love.
0: ఎక్కడ పోయినప్పుడు,
1: wherever you go,
0: అడవులు ఎందున్నా,
1: you in the forest,
0: ఆకాశమునున్నా,
1: or in space,
0: పట్టణమునున్నా,
1: or in a city,
0: పల్లెనున్నా,
1: or a village,
0: నీటి ఎందున్నా,
1: in water,
0: నట్టేటి పడి ఉన్నా,
1: deep sea,
0: దిక్కులేని వాని ప్రేమనేము.
1: And in fact it is only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: And we have to protect our lives that way.
0: ఎవరు చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: Even if you come across your enemy, you still continue to love him.
0: నీకు ఎవరు ఎనిమి వస్తున్నారని చెప్పి మనం చూచి మొహం తిప్పుకోవద్దు.
1: Don't turn your face, turn away when you meet.
0: Hello brother, how are you? How are you? How are you?
1: Just say, how are you?
0: ఆ విధంగా మనం ప్రకటించు ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: In fact, we should face our enemies with love, smile, enthusiasm.
0: అప్పుడే మానవత్వము దివ్యత్వంగా మారుతుంది.
1: Then only the human can become divine.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: We should publicize that, we should develop, foster, grow more of love.
0: వినయ్ కుమార్, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: You are the president of Karnataka state.
0: మిగతా స్టేట్స్ కంటే కూడాను నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: You should share this with other neighboring states as well.
0: మొట్టమొదటి నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: First you take care of your own resident.
0: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
1: Then take care of the community, society.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: Then go to the society.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకున్న వాడు అవుతావు.
1: Then only you get a name, you live up to your name.
0: అదే నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
1: That is the main teaching of Bhagavan today.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayajnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Namundu Yantano Chakkaniga Matalu Matadaru. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్నా దైవమేది?
2: Do you find God other than one's own parent?
1: జగదీతపమ్మకన్నా సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయకంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకంలో మనం అన్నగత ప్రాణులు.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీడే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఫుడ్?
1: కేవలం అగాధమైన అనంతమైన అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: వాట్స్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఫుడ్? ది ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ ఈస్ ద ఇన్ఫినిట్ ప్రిన్సిపల్, ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర హింసెల్ఫ్.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: ఆల్ ది మెటీరియల్ వరల్డ్, ది ఆబ్జెక్ట్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడాను కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్, ది పాస్ట్, ది ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్, అండ్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవి గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ,
2: all deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva who is advancing age? How do you comprehend him? How do you understand him?
1: Talaninda jadala vadamma, thanu kappinde pulicharpamamma.
2: He has got the 4 locks all over and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunnu vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: Buddhi teriyaka neevu etla varinchitivi?
2: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
2: Could you not know this much of a thing?
1: Parvati navutu cheppindi.
2: And Parvati replied smilingly,
1: amma bhautikamaina laukikamaina shastriyamaina kaakunda dehamunu manasunu buddhini propertyni meeru practistunnaru avi emi kalpistunnayi.
2: You all think of the physical, mundane, material world. You restrict yourself, the body, mind and intellect, and think in that particular direction only.
1: Lonunnatvanti yokka chinna vastu అదియే దైవత్వము.
2: That which is within, the tiniest of all, is the divine.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
2: He is not the body.
1: He is not the mind.
2: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: And it lies there in his throat kantha.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దాని నేను.
2: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: That's why I'm after him, I love him.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అనురణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider
1: లోకము అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున మత ఆలయమున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికి ఎగిరిన తనకు ప్రభు ద్వీపమును ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు యందు సంచరించేడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు యందు సంచరించేడు తనకు సరియైన పేరుడు సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
1: బచ్చభోజ్యములు పెట్టదగిన తనకు మీ బచ్చభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form,
1: చాలా అణుస్వరూపమే.
2: అండ్ ఈజ్ ఇన్ ఎ మైక్రో ఫామ్.
1: అది ఇది
2: భగవాన్ మెటీరియలైజ్ లింగా హియర్ ఎ స్మాల్ ఫామ్.
1: లోకు లో కాకులు
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: They go by the external form.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: You watch that the form that you worship every day and the form that Bhagavan has presented to you now.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: వాట్ ఇస్ దట్ యువర్ ఆఫరింగ్ గ్రెయిన్ అండ్ పుట్టింగ్ ఇట్ ఇంటు ఫైర్?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా నువ్వు అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: హీ ఇస్ పోర్డ్ ఇన్ ద ఫైర్.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: యు ఆర్ వేస్టింగ్ ఇట్. దేర్ మెనీ పీపుల్ హూ ఆర్ హంగ్రీ.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food, instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వచ్చి వాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: అమ్మా నీ భర్త ఈనాడు 5 బ్యాగులు రైస్ అనగా ప్యాడీ నీళ్ళలో వేస్తున్నాడు.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండ పోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by Rithviks, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడా భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: when once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today? It's only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడా భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడా ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
2: Whatever you offer to God, it will come back to you 1000-fold later in future.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: This truth is realized by Gauri.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యు ఆర్ బాల, యు ఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: హి హస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హి హస్ పుట్ ఆన్ హింసెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మా.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the
1: chariot. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీవు ఎట్ట పెళ్లి చేసుకుంటున్నావు?
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కాని నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: My husband certainly not a beggar.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies,
1: Parvati poi vee cheppinavanni kuda nu Ishwarudu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meeru taraninda jellina vaadu kappinde purucharmamu meeru ee vidhamaina 20 yokka bichchametti 20 vaaru inti pattana kootiki iruvaledu.
2: You got all the hair of the forelocks on the head. and you have covered yourself with the skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర రిప్లైస్ దిస్ వే,
1: పార్వతి
2: పార్వతి,
1: ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యాయి?
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందు చేరు.
2: The rats will go into the house, will get into
1: the house. ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: And then you have to take care and you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని చాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: నో,
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I'm ready.
2: If you like, I'm ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే వీరరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit for each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: In fact, that which deludes us is one thing. The reality is another.
1: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: లైక్వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
1: కామ క్రోధ లోభ మోహ మొదలాచర్యం.
2: దిస్ వి ఆల్సో ఫైండ్ ద థింగ్స్ లైక్ ద డిజైర్ దిస్ థింగ్.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: యూ హావ్ టు రిమూవ్ ది హోల్ ప్యాకేజ్.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: దేర్ యూ ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫామ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: వాట్ ఈస్ ఇన్సైడ్ నో వన్ కెన్ సే.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కూల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకి, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: దేహము పంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూరక తప్పనెప్పుడు.
2: It's bound to fall someday or other.
1: దేహి దయామయుండు.
2: But the indweller is immortal.
1: దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
2: There is nothing like special marks like the beginning or an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: Kanuka manamu ee package ni maatrame chudchi tripti padakoodu.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: Daivatvamu mana endi maname daivatvamga unnamu.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere, where is man?
2: Everywhere you find only the man, the external form.
1: Kani God anatvanti yendu sarva jeevulu yendu kuda untunnadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity anatvanti ekkadundi?
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package ni tisesi.
2: First remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
2: యు బి సెల్ఫ్లెస్, యు బి ప్యూర్.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
2: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
2: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని డివినిటీ మారుతుంది.
2: అండ్ ద వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
1: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
2: ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్,
2: ద వన్ యూ రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
2: You are the embodiments of divine atma.
1: Atti atma tattvamai nee undi.
2: Being that atma, the supreme.
1: Nee dehamu manasu buddhi anetvanti veeti paina aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect,
1: ivanni kudunu kuripoyetvantive raalipoyetvantive.
2: They are bound to fade out. They are bound to vanish from there.
1: Kavu deeni vishayamai repratiram purnapati chakkaga bodhisthanu.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamainatuvanti namasmarana Ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: ఐదు అక్షరముల యొక్క పదము.
2: ఫైవ్ లెటర్డ్ వన్.
1: ఐదు అక్షరముల పదమే.
2: దట్ వెరీ వన్ ద ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
2: గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
2: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల.
2: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
1: Itti tattvani neenu premlo pettukovali.
2: That nature and that spirit, you have to contain it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu rakshanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu antyamulani.
2: And we say that Shiva is the annihilator.
1: Kevalamu bahyamainatvanti okka lokamulo ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు.
2: మీనింగ్ గివెన్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శివుడు వేరు, విష్ణు వేరు.
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్.
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
2: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
2: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ది ట్రినిటీ.
1: మీరు తాంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం.
2: First you need to have the betel nut.
1: Betel nut వేసుకున్న తర్వాత betel leaves తీసుకుంటావు.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
2: And you apply some lime to the betel leaves.
1: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
2: All the three of the pan gives you the red color.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where from you got it?
1: ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
2: Is it because of betel nut?
1: లేక బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
2: Or betel leaf?
1: లేక చున్నం నుంచి వచ్చింది?
2: Or the lime?
1: కాదు. మూడు మూడు మూడు స్వరూపాలే.
2: All the three have three different colors.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: The unity, the harmony of all the three gave something new, the red color.
1: కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru devatvani veru veruga bhavinchi,
2: you consider divinity pure.
1: Manasunu chedagottukondi.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క తనసాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్న.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి నేను తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said, his body, after that be kept in a coffin, with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటుంది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And got many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations and
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుని పోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రవుడి తరణి నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర, who ruled this empire, adhering to the principle of truth, has he not left this world?
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయే నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: జరిది సేతువు గట్టే అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిగిపోయి ఉన్నవాడా?
2: ఈ రామచంద్ర, who constructed that bridge across the ocean, do you find him today?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైన చేయి పట్టుకుని.
2: Could anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
2: They could not carry with them even single నయా పైసా.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలేదు.
2: Not even the dust.
1: కష్టకరపడికి ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: And this is the true meaning when God said these words.
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: People go on declaring that they are really great. They are affluent, they are rich.
1: మొన్న హైదరాబాద్ లోపల,
2: the other day in Hyderabad,
1: ఒక ఎకర భూమి,
2: one acre of land,
1: 40 crores,
2: worth about 40 crores.
1: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that one acre of land at the cost of 40 crores.
1: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
2: He went to the registration office, got it registered.
1: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
2: While returning home, he died.
1: ఏమి ఎంత కోటి తీసుకొని తిరిగి తన కూటి గుడను నోచుకోలేదు.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
2: Not the money that is important.
1: కనుక మనకు గుణమే ప్రధానము.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: It is the divine strength and divine support that is important.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, తినడానికి ఉండాలి.
2: Of course the money is necessary in this world to certain extent.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: Too much money is very bad.
1: అది ప్రాణం తీస్తుంది.
2: It may even kill you at the end.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి, ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family. Also extend support and help to society. In fact, the society is there beside us. Without society, you do not exist. Therefore, we should help serve the society. Therefore, first the self, then help, says Bhagavan.
1: Self help,
2: the human life runs well with these two, self and health.
1: Selfish.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish kakunda manamu. Self ga undali.
2: Don't be fish, but be in the self.
1: Ee vidhanga untundi jeevithanni aanandanga gadupthu povali.
2: Like this you can spend your life full of joy. Bhagavan is always continuously, constantly blissful.
1: Naaku dukham ante emto, kashtam ante emto, baadha ante emto, naake emi teliyadu.
2: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
1: Nannu president vachi, India president, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: అండ్ ఆల్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఇస్ హ్యాపీ.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: What else? What more you need?
1: పీస్ వద్దా మీకు అన్నారు.
2: యా స్వామి, డోంట్ యూ వాంట్ పీస్?
1: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంత పీసెస్.
2: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యు ఫైండ్ పీసెస్.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
1: నా పీస్ నాకు.
2: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
1: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
2: దర్ఫోర్ వీ షుడ్ be in quest of the peace within.
1: ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్.
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: In fact, in peace, everything else is contained.
1: Dhanadhanyamulu kaliginappudiki dharma gunam lekapothe prayojanam emiti?
2: You may have all the wealth, grain, if you don't sacrifice what for all the possessions.
1: Kaluka, repati dinamu manam tirigi maatladam.
2: Bhagavan will speak to us again tomorrow.
1: Ee pillavadu unnadu, ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు.
2: Boy who spoke till now.
1: వీడి కుటుంబం చాలా గొప్పది.
2: He hails from a very good family.
1: మార్గబంధు.
2: మార్గబంధు.
1: వీడి తాత.
2: Grandfather.
1: Father.
2: And his father is a bank manager.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: Came to our college.
1: ఢిల్లీ కాలేజీ వదిలి.
2: Left the college there in Delhi.
1: మా కాలేజీకి వచ్చి చేరి.
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
1: 3 సంవత్సరాలు అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పిహెచ్డీ పిహెచ్డీ పిహెచ్డీ తాము చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డీగా చేస్తున్నాను.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
1: శంకర్ల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: He's going through all the texts composed by Adishankara.
1: Adishankara vishayamanta kudanu archetulo pettukunnattu.
2: And he has got all the composition of Adishankara right now with him.
1: Kaluka itti boys ma daggara enta mando untunnaru.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: Ee pillavadu aa pillavadu pillandaru kudanu chaala goppa bellavadu.
2: All the boys around. They are knowledgeable people.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడా నువ్వు ఎంత గొప్పవాడు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వాడికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He's an expert in Vedic literature.
1: Last year.
2: Last year.
1: President పిలిపించి.
2: President invited him.
1: అవార్డు ఇచ్చాడు.
2: Gave him award, national honor, best teacher's award.
1: Ni award iskoni ekkada povtaav annadu.
2: And president asked him, with this award where do you go?
1: I'm going to Puttaparthi.
2: Sir, I'm going to Puttaparthi.
1: Puttaparthi settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nenu ekkada povanu.
2: I don't go anywhere.
1: Appudu ayana cheppadu, chaala manchi pilla vaadu, ivu akkade undu nayana.
2: You are very good boy, settle there only, remain there.
1: President ki swami ante chaala bhakti.
2: President of India is an ardent devotee of our most beloved Bhagavan.
1: Athanu Mahamudan.
2: He is a Mahamudan.
1: Ainappatikini,
2: but still
1: swami ante chaala shastanga padipoyi namaskaram chestunnaru.
2: And President of India, being a Mahamudan, prostrates in front of Bhagavan.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసి వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first classes.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance test.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alike lo chaliyachunte pillavallu.
2: Alike is a very small village.
1: Vallu idduru idde first class.
2: And in fact there are two toppers, first class students.
1: Vallu iddari kudunu scholarship ichchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vallu iddanni kudunu America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్, యూఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇను గోల్డ్,
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పాను.
1: ప్యూర్ గోల్డ్,
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallala varakandari kudanu chaala ayyo maa swami pampichadamma mimmannu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: They decorate the whole house, they pray and they will be waiting to receive prasadam.
1: ఇప్పుడు తిరిగిపోయాయి మన అంతా తిరిగి పన్నెండుకి పంపిస్తా.
2: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ద విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు,
2: అవర్ స్టూడెంట్స్ హావ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు స్టడీస్ ఓన్లీ,
1: సాంగ్స్ నందు కూడాను,
2: ఇన్ మ్యూజిక్ దేర్ ఫస్ట్,
1: డాన్స్
2: డాన్స్
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు స్టడీగా ఉంటారు.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ నెంబర్ వన్ టాపర్స్.
1: మేము చెప్పుకోకూడదు.
2: We don't say just to inform you, let you know.
1: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
2: There's nothing that our boys cannot do.
1: ఇన్ని పల్లెలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining their character.
1: చాలా జాగ్రత్త.
2: They are highly careful.
1: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
1: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటుంది.
2: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాచ్ఫుల్.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ,
2: ఈదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్,
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: హావ్ గర్ల్స్ దే ఆర్ ఇన్ అనంతపుర్ క్యాంపస్.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: దేర్ ఆర్ 800 స్టూడెంట్స్.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: ఆల్ ఆఫ్ దెం షెడ్యూల్ ఫస్ట్ క్లాస్.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ
2: గర్ల్స్
1: సేవ చేయడానికని పల్లెలకు పోతే
2: డిఫరెంట్ విలేజెస్
1: పాత ఇండ్లన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
2: దే రిమూవ్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ స్పాయిల్ హౌసెస్, దే కన్స్ట్రక్ట్ న్యూ హౌసెస్ ఫర్ దెం.
1: ఆడపిల్లలే.
2: గర్ల్స్ డూ దాట్.
1: రాతి కట్టడాలు కట్టి
2: అండ్ దే బిల్డ్ హౌసెస్ ఫర్ దోస్ విలేజెస్.
1: చోని ఇండ్లు.
2: ది హౌసెస్ ఆర్ బిల్ట్ ఆఫ్ స్టోన్.
1: మంచి కప్పు వేసి
2: ఎ గుడ్ రూఫ్ ఇస్ రైట్.
1: మేము ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే, లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేదు పని మా పిల్లలు చేశారు.
2: ఎనీవన్ గోస్ టు దెం అండ్ క్వశ్చన్స్ దిస్ వే, అబౌట్ ద రూఫ్, ఇస్ దేర్ ఎనీ లీకేజ్, దే సే నో స్వామి, ద చిల్డ్రన్ హావ్ బిల్ట్ ఇట్ ఇన్ ఎక్సలెంట్ వే, నో లీక్స్, నథింగ్.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: Boys are also like that.
1: Anantapuram.
2: Anantapuram.
1: Bengaluru.
2: Bangalore.
1: Puttaparthi.
2: Puttaparthi.
1: Ee muguru nunchi kudanu vellutaru pallaliku.
2: And students belonging to all the three campuses.
1: Three campuses ku poi akkada bridge lo inkemaina padipoyunte vaatantha kattatamu pettatamu aa gramasthulaku tagina sahayam chestuntaru.
2: If they find any bridges on the way in a collapsing condition, they seek the help of the local village and reconstruct.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
2: Therefore the students don't come here merely for learning.
1: లెర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
2: Don't come here merely for learning.
1: ఈ టైం చిక్కినప్పుడు లెర్న్ చేసుకో.
2: When you have time, yes, you learn.
1: కానీ మీరు చేయవలసింది సేవ.
2: What you should do is service, serve others.
1: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
2: Why God has given you this?
1: అందరూ మమే వాంసో జీవలోకే జీవభూత సునాతనః.
2: You are the spark of God. You are eternal.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
2: Serve everybody. Be in service.
1: Service is God.
2: Service is God.
1: Serve all.
2: Serve all.
1: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
2: Because they lead life this way, they have a very good name in society.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకుని చూస్తే చాలా వీళ్ళంత సత్యసాయి పిల్లలు.
2: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, లోపల కూడాను వైట్.
2: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
2: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: You must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
2: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
2: The other boy is also an MBA student.
1: MBBS. Nenu idaru ikkada chestunnam.
2: There is another boy who is doing his bits in MBBS.
1: ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
2: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు
1: దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
2: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్ స్టూడెంట్స్.
1: ఆయన కూడా అందరికి సీట్ ఇస్తున్నాడు.
2: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవుట్
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
2: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 లక్షల ఆఫ్ రూపీస్.
1: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
2: అబౌవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 నయా పైసా కూడా తీసుకోలేదు.
2: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరూ చేర్చారు.
2: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
2: అండ్ ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
2: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
1: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
2: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
2: దేర్ ఆర్ 3 సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
2: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
1: కావలసిన మెటీరియల్స్ ఎంత ఉన్నాయి?
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యు గో టు ది కార్డియాలజీ వింగ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
2: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్కి వస్తుంటారు.
2: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
2: భగవాన్ హాస్ టేకెన్ 3 వౌస్.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
2: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
1: దేహంలో తగినటువంటి వస్త్రము.
2: అండ్ ద క్లోథింగ్.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
2: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
2: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
1: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు, కావలసినంత పారుతున్నాయి.
2: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కానీ కింది దిగేకి వీల్లేదు.
2: But it's not possible to reach water.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
2: So many years passed, but they could not have even a drop of water.
1: 80 crores.
2: Bhagavan spent 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
2: All pipes are laid out.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
2: If you are here, you do not know what is happening.
1: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
2: Other day the newspaper brought out this item.
1: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
2: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
1: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
2: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ హావ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
1: బీదరే సాధారణే భేదం లేదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ పూర్ ఇన్ ద రిచ్ వాట్స్ ఎవర్.
1: అది మేము చెప్పుకోవటం కాదు.
2: అంతా
1: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
2: When the project is completed, 50 buses reached ప్రశాంతనగర్.
1: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
2: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
1: నా గ్రాటిట్యూడ్ వద్దు.
2: Bhagavan said, I don't want it.
1: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
2: You are mine, after all I have done to my own people.
1: కనుక మీకు ఏం కావాలి కావాలి?
2: They said, what do you want?
1: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
2: They asked, Swami, we don't have drinking water.
1: చుట్టూ సముద్రం ఉంది.
2: You have got this sea around.
1: త్రాగడానికి నీరు లేదు.
2: But we don't have drinking water.
1: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
2: Now the Krishna water is taken all the way and drinking water supplied to Madras.
1: నిన్నటి దినమే.
2: Only yesterday.
1: మంచి టైం కు.
2: At the exact time.
1: Madras చేరినాయి నీరు.
2: The water reached Madras.
1: రేపు మనం పూర్ణాహుతి దినం.
2: ఆన్ ది పూర్ణాహుతి డే
1: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
2: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
1: మేము తీయన్ నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
2: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
2: టుడే వీఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
1: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
2: వెరీ హ్యాపీ స్వామి. దేశే
1: ఈ విధంగా అన్ని దేశములకు అన్ని గ్రామములకు అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
2: We are serving all villages, all towns, all cities, everywhere, all over.
1: Sarval. Sarval.
2: Serve all.
1: అందరికి మీరు సర్వ్ చేయాలి.
2: Serve all.
1: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
2: That is the teaching of Bhagavan to our students.
1: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
2: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their timely help.
1: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీవు వాడికి సహాయం చేయి.
2: Better you don't attend the college that day. Give importance to service.
1: కనుకనే మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు.